ఆకాశవాణి వరంగల్ కేంద్రం. శక సంవత్సరం 1948 శ్రావణమాసం 8వ రోజు, క్రీస్తు శకం 2026 జూలై 30 గురువారం. ఎఫ్ఎం బ్యాండ్ 103.5 MHz ఈనాటి మా ప్రభాత ప్రసారం ప్రారంభం. ఆకాశవాణి నిలయంలో సమయం 5:59. ప్రియమైన మా ఆకాశవాణి శ్రోతలకు నమస్కారం, శుభోదయం.

మీరు వింటున్నారు ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెచ్ పై వరంగల్ ఆకాశవాణి ప్రసారాలు. ఆకాశవాణి నిలయంలో సమయం సరిగ్గా 6 గంటలు. ఇప్పుడొక దేశభక్తి గీతం విందాము.

0: మీ స్నేహితులకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా?
1: మీ కుటుంబ సభ్యులకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా?
0: సందర్భం ఏదైనా,
1: శుభకార్యం మరేదైనా,
0: ఇప్పుడు మీ శుభాకాంక్షలను ఆకాశవాణి వరంగల్ కేంద్రం ద్వారా
1: అతి తక్కువ ఖర్చుతో ప్రత్యక్షంగా తెలియజేయవచ్చు.
0: అంతేగాక దేశ విదేశాల్లో ఉన్న మీ ఆత్మీయులకు కూడా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా మీ శుభాకాంక్షలు చేరే అవకాశమూ ఉంది.
1: పూర్తి వివరాలకై ఆకాశవాణి వరంగల్ కేంద్రం కార్యాలయాన్ని నేడే సంప్రదించండి.

0: అందమైన ఉదయాన్ని అర్థవంతంగా చేసే ప్రభాత సమాచార తరంగిణి ఉదయ తరంగిణి.
1: సంగీతాభిలాషులకు శాస్త్రీయ, జానపద, సినీ, భక్తి, లలిత సంగీత కార్యక్రమాలు.
0: కర్షక లోకానికి వెన్నుదన్నుగా కిసాన్ వాణి.
1: యువతకు మార్గదర్శనం చేసే యువవాణి.
0: ఉద్యోగార్థులకు ఉద్యోగ సమాచారం అందించే ఉద్యోగ వాణి.
1: ప్రపంచం నలుమూలల నుండి ఖచ్చితమైన సమాచారాన్ని అందించే వార్తా ప్రసారాలు.
0: చిన్నారుల్లో సృజనాత్మకతను ప్రోత్సహించడానికై చిన్నారి లోకం. కళలు, ఆరోగ్యం, సంక్షేమం, సాధికారత వంటి ఎన్నో అంశాలపై చైతన్య ప్రసంగాలు. ఇలా విస్తృత పరిధిగల నాణ్యమైన కార్యక్రమాలతో ఆబాల గోపాలాన్ని వినోదంలో ఓలలాడించే వరంగల్లోని ఏకైక ఎఫ్ఎం రేడియో కేంద్రం వరంగల్ ఆకాశవాణి 103.5 మెగాహెడ్జ్ పై మా ప్రసారాలను విని ఆస్వాదించండి.
1: మీ వ్యాపార ప్రకటనల కొరకై సంప్రదించండి 9182986142.
0: తరతరాలకు చెరగని సప్తస్వరాల బాణి వరంగల్ ఆకాశవాణి.

మీరింతవరకు తరంగిణి భక్తి సంగీత కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 6:40. ఇప్పుడొక దేశభక్తి గీతం విందాం.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 6:45 కావస్తుంది. మరికాసేపట్లో ప్రాంతీయ వార్తలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు. ఎగుమతి ఆధారిత పరిశ్రమలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని బౌద్ద క్షేత్రాల సమగ్ర అభివృద్దికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. పరిశ్రమల్లో ప్రమాదాల నివారణకు భద్రతా ప్రమాణాలను ఖచ్చితంగా అమలు చేయాలని తెలంగాణ కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి సూచించారు. అంతర్జాతీయ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు. వార్తల వివరాలు. ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్లు, అధునాతన తయారీ రంగాల్లో ఆంధ్రప్రదేశ్తో భాగస్వామ్యాన్ని విస్తరించేందుకు తైవాన్కు చెందిన ప్రముఖ సంస్థల ప్రతినిధులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో నిన్న సమావేశమయ్యారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో రాష్టంలోని పారిశ్రామిక అనుకూల విధానాలు, మౌలిక వసతులు, లాజిస్టిక్స్ నెట్వర్క్స్, పెట్టుబడిదారులకు అందిస్తున్న ప్రోత్సాహకాల గురించి తైవాన్ ప్రతినిధులు ముఖ్యమంత్రికి వివరించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఎగుమతి ఆధారిత పరిశ్రమలపై రాష్ట ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. రాష్టంలో పెట్టుబడిదారులకు వేగంగా అనుమతులు జారీ చేయడంతో పాటు పూర్తిస్థాయి ప్రోత్సాహాన్ని ప్రభుత్వం అందిస్తోందని వెల్లడించారు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్లు ఎటువంటి జాప్యం లేకుండా విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. జాబ్ క్యాలెండర్ 2026 ఉద్యోగాల కల్పనకు ఏర్పాటైన మంత్రి

0: అధికారుల బృందంతో గుంటూరు జిల్లా ఉండవల్లిలో నిన్న ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ, జాబ్ క్యాలెండర్ 2026లో మొత్తం 10,060 పోస్టులను 4 దశల్లో భర్తీ చేయనుండగా తొలి దశలో 1,523 విశ్వవిద్యాలయ అధ్యాపక ఉద్యోగాలకు ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల కాగా, రెండవ దశలో 3,168 ఉద్యోగాలకు సెప్టెంబర్ 15న నోటిఫికేషన్ విడుదల చేస్తామని తెలిపారు. 3-4 దశల్లో 5,369 పోస్టులకు అక్టోబర్ 15న ఒకేసారి నోటిఫికేషన్ విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. ఆంధ్రప్రదేశ్లో బౌద్ధ క్షేత్రాల సమగ్రాభివృద్దికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గం ఉండ్రాజవరంలో రాష్ట్రంలో తొలిసారిగా నిర్మించిన మైత్రేయ బుద్ధ విహార్ ప్రారంభోత్సవంలో మంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్లో తొట్లకొండ, అమరావతి, నాగార్జునకొండ, ఘంటసాల వంటి ప్రముఖ బౌద్ధ క్షేత్రాలను అనుసంధానిస్తూ త్వరలో బుద్దిస్టు సర్క్యూట్ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. శాంతి, సహనం, అహింస వంటి బుద్దుని సందేశాలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని మంత్రి కందుల దుర్గేష్ తెలుపుతూ,
1: బుద్ధుని యొక్క సుదర్శనాలు ఏవైతే ఉన్నాయో, బుద్ధుని యొక్క బోధనలు ఏవైతే ఉన్నాయో అవి అంచనా కేవలం ఏ ఒక్క కాలానికి ఏ ఒక్క సమయానికో పరిమితమైనవి కాదు. ఆయన చెప్పినటువంటి శాంతి, అదేవిధంగా అహింస అయినటువంటి అంశాలు ద్వేషాన్ని ప్రేమతో మాత్రమే తగ్గించగలం. ఇదే శ్రేష్టమైనటువంటి ప్రేమైనటువంటి మాత్రం గుర్తుకు చెప్పినటువంటిది. బుద్ధుని యొక్క ప్రవచనాలు కానీ బుద్ధుని యొక్క బోధనలు కానీ విశ్వవిఖ్యాతం కావాలనే ఆలోచనలు వాళ్ళు చేసినటువంటి ప్రయత్నానికి అభినందనలు.
0: పరిశ్రమల్లో ప్రమాదాల నివారణకు భద్రతా ప్రమాణాలను ఖచ్చితంగా అమలు చేయాలని తెలంగాణ కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి సూచించారు. హైదరాబాద్లో జాతీయ భద్రతా మండలి తెలంగాణ చాప్టర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రాసెస్ సేఫ్టీ ఆఫ్ కంబస్టబుల్ డస్ట్ అంశంపై 2 రోజుల కార్యశాలను మంత్రి నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ, పరిశ్రమల్లో ప్రమాదాలను పూర్తిగా నివారించాలంటే ప్రభుత్వం, యాజమాన్యం, కార్మికులు సమన్వయంతో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లను నెలకొల్పాలని అన్నారు. కంబస్టబుల్ డస్ట్, గ్యాస్ లీకేజీల వంటి ప్రమాదాల నివారణకు ప్రత్యేక భద్రతా మార్గదర్శకాలను రూపొందించి ఖచ్చితంగా అమలు చేయాలని కర్మాగారాల శాఖ అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా సమగ్రాభివృద్ది, పారిశ్రామిక పురోగతికి కీలకమైన మచిలీపట్నం బంటుమిల్లి రహదారి నిర్మాణానికి సహకరించాలని మంత్రి కొల్లు రవీంద్ర కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఢిల్లీలో కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కలిసి మంత్రి నిన్న విజ్ఞప్తి చేశారు. ఈ రహదారి పూర్తయితే మచిలీపట్నం పోర్టు, మంగినపూడి బీచ్కు మెరుగైన అనుసంధానంతో పాటు పారిశ్రామిక కారిడార్లు, లాజిస్టిక్స్ పార్కులు, ఎంఎస్ఎంఈ క్లస్టర్ల అభివృద్దికి దోహదపడుతుందని తెలిపారు. ఈ ప్రాజెక్టుకు అవసరమైన అనుమతులను వీలైనంత త్వరగా మంజూరు చేసి నిర్మాణం పూర్తి చేయాలని కేంద్ర మంత్రిని మంత్రి కొల్లు రవీంద్ర కోరారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాకు మరిన్ని పరిశ్రమలు తీసుకురావడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. కర్నూలులో 2.5 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న శుద్దవాగు రక్షణ గోడ పనులకు ఆయన నిన్న శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ, కర్నూలులో త్వరలోనే హైకోర్టు బెంచ్ ఏర్పాటు కానుందని తెలిపారు. పారిశ్రామిక అభివృద్దితో పాటు ఉపాధి అవకాశాలు పెంపొందించడంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని మంత్రి పేర్కొంటూ,
2: పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్ కి ప్రయారిటీ ఇస్తున్నారు. సో దాట్ పూర్వకల్లో కూడా చాలా ప్రయారిటీ ఇస్తారు. ఎప్పుడైనా క్యాబినెట్ లో గానీ ఎస్ఐపీబీ లో గానీ ఏమైనా ఇష్యూస్ ఉంటే ఫస్ట్ ఇమీడియట్ గా రియాక్ట్ అయ్యి, లేదు సార్ ఇది సపోర్ట్ చేయాలా, ఈ కంపెనీస్ కి ఇట్లా సపోర్ట్ చేస్తే గానీ ఇక్కడ ఇండస్ట్రీస్ వచ్చేదానికి ఉండదు, ఇది బ్యాక్వర్డ్ రీజన్, ల్యాండ్ లాక్ అనమాట. పెద్ద ఎత్తున లోకేష్ గారు ఇప్పుడు పవర్ దీనికి సంబంధించింది ఫౌండేషన్ వేసేకొస్తున్నారు. ఈస్ బీయింగ్ ఎ బిగ్ సపోర్టర్. హైకోర్టు బెంచ్ కూడా సార్ రెగ్యులర్ గా ఫాలో అప్ చేస్తున్నారు. మొన్న కూడా నాకు చెప్పారు, సీజే గారు కంప్లీట్ చేశారు, నీకు త్వరలో గుడ్ న్యూస్ వస్తుంది భరత్ అని చెప్పి చెప్పడం జరిగింది.
0: రాష్ట్రంలో పొగాకు రైతులను ఆదుకోవటమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ లక్ష్యమని వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు అన్నారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాలు కలిసి ఎఫ్సీవీ పొగాకు రైతులకు కేజీకి 20 రూపాయల చొప్పున సాయం అందించారు.

ఇందుకు 188 కోట్ల రూపాయలతో 94 మిలియన్ కేజీల పొగాకు కొనుగోలుకు చర్యలు చేపట్టినట్లు ఒక ప్రకటనలో తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితుల కారణంగా రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో రాష్ట ప్రభుత్వం కేంద్రంతో పాటు పొగాకు బోర్డు వ్యాపారులతో సమన్వయం చేస్తూ రైతులకు అండగా నిలుస్తోందని పేర్కొన్నారు. అంతర్జాతీయ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినాన్ని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. మానవ అక్రమ రవాణాపై అవగాహన పెంపొందించడం, బాధితుల హక్కులను పరిరక్షించడం ఈ దినోత్సవ నిర్వహణ ప్రధాన ఉద్దేశం. మహిళలు, చిన్నారులను అక్రమంగా తరలించి వివిధ రకాల దోపిడీకి గురిచేసే చర్యలను అరికట్టేందుకు, ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు ఐక్యరాజ్య సమితి 2013 నుంచి ప్రతి ఏడాది జులై 30న ఈ దినాన్ని నిర్వహిస్తోంది. మానవ అక్రమ రవాణా నుంచి రక్షించబడిన బాధితులు వివక్షకు గురికాకుండా వారి సమస్యలు, అనుభవాలను సమాజం అర్థం చేసుకోవాలని ఐక్యరాజ్య సమితి పిలుపునిస్తోంది. ఛత్తీస్గఢ్, ఉత్తర ఒడిషాపై ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉంది.

0: జులై 30న ఈ దినాన్ని నిర్వహిస్తోంది. మానవ అక్రమ రవాణా నుంచి రక్షించబడిన బాధితులు వివక్షకు గురికాకుండా వారి సమస్యలు అనుభవాలను సమాజం అర్థం చేసుకోవాలని ఐక్యరాజ్య సమితి పిలుపునిస్తోంది. ఛత్తీస్గఢ్, ఉత్తర ఒడిషాపై ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. కోస్తా రాయలసీమ జిల్లాల్లో ఈరోజు అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి ఎల్ నారాయణ తెలియజేస్తూ,
1: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానంలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కొన్ని జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కొన్ని జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కొన్ని మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఇక రాయలసీమలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కొన్ని జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది.
0: తీవ్ర వాయుగుండం ప్రభావంతో తెలంగాణలోని ఉత్తర, పశ్చిమ, ఈశాన్య జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎగుమతి ఆధారిత పరిశ్రమలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని బౌద్ధ క్షేత్రాల సమగ్ర అభివృద్దికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. పరిశ్రమల్లో ప్రమాదాల నివారణకు భద్రతా ప్రమాణాలను ఖచ్చితంగా అమలు చేయాలని తెలంగాణ కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి సూచించారు. అంతర్జాతీయ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు. ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి వరంగల్ కేంద్రం. ప్రసార విశేషాలు. ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెడ్జ్పై వరంగల్ ఆకాశవాణి ఈరోజు శ్రోతలకు అందించనున్న కార్యక్రమాల వివరాలను తెలుసుకుందాం ఇప్పుడు.

ముందుగా ఈ ఉదయం 7 గంటలకు జిల్లా సమాచార లేఖ, 7 గంటల 5 నిమిషాలకు తెలుగులో జాతీయ వార్తలు వింటారు. 7 గంటల 15 నిమిషాలకు ప్రసారమయ్యే ఉదయతరంగిణి కార్యక్రమంలో భాగవత నీరాజనం ధారావాహిక ఉంటుంది. అనంతరం వరంగల్ జిల్లాలోని జానపద జాతరలు గురించి డాక్టర్ పి పద్మావతి గారి ప్రసంగం ఉంటుంది. 8 గంటలకు జానపద సంగీత కార్యక్రమం, 8:15 మార్నింగ్ న్యూస్, 8:30 ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం ఉంటుంది, 9 గంటలకు చిత్రసీమ, 9:45 కేంద్ర న్యాయ మరియు చట్ట మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం ఉంటుంది, 10 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. అయితే ప్రతిరోజులాగే 12:30 తెలుగులో జాతీయ వార్తలు, 1:10 ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. యథాతథంగా వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు 3 గంటల వరకు వినవచ్చు.

6:25 సమాచార దర్శిని ఉంటుంది. 6:30 జానపద సంగీత కార్యక్రమం. 7:00 ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం. 7:05 తెలుగులో జాతీయ వార్తలు. 7:15 కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం సమర్పించు కిసాన్ వాణి రైతు సదర్ల కార్యక్రమం ఉంటుంది. 7:45 వికసిత భారత్, 8:00 చిత్రసీమ, 8:15 పార్లమెంటు సమీక్ష వింటారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 8:30 శ్రోతల ఉత్తరాలు మరియు వాట్సాప్ ద్వారా కోరే సినీ గీతాల కార్యక్రమం ఉంటుంది, మనోరంజన వింటారు. 9:00 న్యూస్ సెట్ 9, 9:15 స్పాట్లైట్, 9:30 శాస్త్రీయ సంగీత కార్యక్రమం ఉంటుంది, 10:00 పార్లమెంటు ప్రశ్నోత్తరాలు సమయం వింటారు. ఇది వరంగల్ ఆకాశవాణి ఈరోజు శ్రోతలకు అందించనున్న కార్యక్రమాల వివరాల ప్రసార విశేషాలు. ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 7:00 కావస్తుంది. మరి కాసేపట్లో వింటారు జిల్లా సమాచార లేఖ, అనంతరం తెలుగులో జాతీయ వార్తలు వింటారు. ఈ రెండు కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం.

మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంకాలం 5 గంటల వరకు వివిధ భారతి వాణిజ్య కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వింటారు. ఇక సాయంకాలం ఐదు గంటలకు చిత్రసీమలో తెలుగు సినీ గీతాలు వినవచ్చు. 6 గంటలకు దేశభక్తి గీతం. 6:05 ఆంగ్లంలో వార్తలు. 6:10 ప్రాంతీయ వార్తలు. 6:20 ప్రసార విశేషాలు.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. నిర్మల్ జిల్లా సమాచార లేఖ వింటారు. లేఖ అందిస్తారు జి సాయన్న.
1: ఎస్సీ ఎస్టీల సంక్షేమం కోసం ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న పథకాలు క్షేత్రస్థాయిలో ప్రతి అర్హుడికి అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. పెండింగ్లో ఉన్న ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల దర్యాప్తు పరిష్కార ప్రక్రియను వేగవంతం చేసి బాధితులకు సత్వర న్యాయం అందేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ఇటీవల నిర్మల్ జిల్లాలో పర్యటించి ఎస్సీ ఎస్టీల అభివృద్ధిపై అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ అర్హులైన ప్రతి లబ్ధిదారునికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు ఆలస్యం లేకుండా అందేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల దర్యాప్తు పారదర్శకంగా నిర్దేశిత గడువులో పూర్తి చేసి బాధితులకు పరిహారం సకాలంలో అందేలా చూడాలని సూచించారు. వానాకాలం 2026 సీజన్కు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు భరోసా పథకం కింద నిర్మల్ జిల్లాలో అర్హులైన రైతు బ్యాంకు ఖాతాల్లో పెట్టుబడి సాయాన్ని నేరుగా జమ చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా తెలిపారు. జిల్లాలో 181,379 మంది రైతుల ఖాతాల్లో మొత్తం 222 కోట్ల రైతు భరోసా నిధులు జమ చేసినట్లు ఆయన వెల్లడించారు. సాగు ప్రారంభ దశలోనే రైతులకు పెట్టుబడి భారం తగ్గించి సకాలంలో వ్యవసాయ పనులు చేపట్టేందుకు అవసరమైన ఆర్థిక చేయూత అందించాలనే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా నిధుల విడుదల కొనసాగుతోందని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి రైతుకు ప్రభుత్వం ప్రకటించిన మేరకు రైతు భరోసా పెట్టుబడి సాయం అందేలా జిల్లా యంత్రాంగం ప్రత్యేక పర్యవేక్షణతో చర్యలు చేపడుతోందని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని రైతులు నీటి లభ్యతకు అనుగుణంగా పంటల సాగు ప్రణాళిక రూపొందించుకోవాలని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అన్నారు. వ్యవసాయ ఉద్యానవన శాఖ జల సంరక్షణ చర్యలపై అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో ఎల్నినో ప్రభావంతో జులై నెలలో సుమారు 30% లోటు వర్షపాతం నమోదైందని, ముఖ్యంగా సోన్ మండలంలో 50% వరకు వర్షాభావం ఉన్నట్లు తెలిపారు. ప్రస్తుతం జిల్లాలో 4.3 లక్షల ఎకరాల్లో పంటల సాగు కొనసాగుతోందన్నారు. నీటి లభ్యతను అంచనా వేసిన తర్వాతే వరి నాట్లు వేయాలని రైతులకు సూచించిన కలెక్టర్, సాగునీటి వనరులు పరిమితంగా ఉన్న ప్రాంతాల్లో వరికి ప్రత్యామ్నాయంగా కంది, ఆయిల్ పామ్, కూరగాయలు, ఇతర ఉద్యానవన పంటలను సాగు చేయాలని కోరారు. ఒక ఎకరంలో కంది పంట ద్వారా 7 నుండి 8 క్వింటాళ్ల దిగుబడి సాధించిన రైతులు ఆర్థికంగా లాభపడే అవకాశం ఉందన్నారు. ఆయిల్ పామ్లో అంతర పంటలు సాగు చేసే అవకాశం ఉండటంతో పాటు ప్రభుత్వం సబ్సిడీలు, ప్రోత్సాహకాలు కూడా అందిస్తోందన్నారు. పందిరి కూరగాయల సాగుకు 50% రాయితీ అందుబాటులో ఉందని తెలిపారు. బిందు సేద్యం ద్వారా తక్కువ నీటితో అధిక దిగుబడులు సాధించవచ్చని, డ్రిప్ ఇరిగేషన్ కు ప్రభుత్వం

0: రాయితీలు ఇస్తోందని వివరించారు. భూగర్భ జలాలను పెంచడానికి కేంద్ర ప్రభుత్వం వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అజీవిక గ్రామీణ్ ద్వారా తెలంగాణ జలసిరి కార్యక్రమం కింద నిర్మల్ జిల్లా వ్యాప్తంగా 573 సేద్యపు కుంటలను తవ్వించేందుకు ప్రణాళిక రూపొందించినట్లు గ్రామీణాభివృద్ధి అధికారి విజయలక్ష్మి తెలిపారు. తెలంగాణ జలసిరి కార్యక్రమంలో భాగంగా నిర్మల్ జిల్లా వ్యాప్తంగా భూగర్భ జలాల పెంపుదలపై అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఇంటి వద్ద ఇంకుడు గుంట, ఊరిలో ఊటకుంట, ప్రతి రైతు తోటలో సేద్యపు కుంట నిర్మించుకోవాలన్నారు. ఎల్నినో వలన తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని, ప్రతి ఒక్కరూ వర్షపు నీటిని ఒడిసిపట్టి భూమిలో కింకించాలని కోరారు. వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్యాధికారి రాజేందర్ అన్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రాథమిక వైద్యాధికారుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సమయంలో టైఫాయిడ్, మలేరియా, డయేరియా, వైరల్ జ్వరాలు వచ్చే అవకాశం ఉందని, వీటి చికిత్స కోసం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అన్ని రకాల మందులు అందుబాటులో ఉంచుకోవాలని వైద్యులకు సూచించారు. అకస్మాత్తుగా వచ్చే జ్వరాల పట్ల ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకుని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స పొందాలన్నారు. ప్రజలు ఈ సమయంలో వేడి చేసి చల్లార్చిన నీటిని తాగాలని సూచించారు. ఇంటి పరిసర ప్రాంతాల్లో పాత కూలర్లు, టైర్లు, కుళాయిలలో నీటి నిల్వ ఉంటే దోమల ఉధృతి పెరిగి వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నందున వాటిలో నీటి నిల్వ ఉండకుండా తగిన చర్యలు చేపట్టాలన్నారు. నిర్మల్ జిల్లా వ్యాప్తంగా జూన్, జులై నెలలలో 30% వర్షపాతం లోటు ఏర్పడిందని, రైతులందరూ అధిక నీటి వినియోగం ఉన్న వరి పంటలు వేయకుండా ఆరుతడి పంటలు వేసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి అంజిప్రసాద్ అన్నారు. జిల్లాలోని అన్ని రైతు వేదికల్లో ఎల్నినో ప్రభావంపై రైతులకు అవగాహన సదస్సులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెసర, మినుము, కంది పంటలు తక్కువ నీటి వినియోగంతో చేతికి వచ్చే పంటలను వేసుకోవాలని సూచించారు.
1: ఇంతవరకు జి సాయినగర్ అందించిన నిర్మల్ జిల్లా సమాచార లేఖ విన్నారు. లేఖ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 7:05. ఇప్పుడు తెలుగులో జాతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ఆవిష్కరణలు, డీప్ టెక్నాలజీలు, స్టార్టప్లు, ఎంఎస్ఎంఈలు, ప్రపంచవ్యాప్తంగా పోటీపడే తయారీ రంగం భారతదేశ తదుపరి ఆర్థిక వృద్ధి దశను నడిపిస్తాయని వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. దేశంలో క్షయవ్యాధి కేసుల్లో 21% తగ్గుదల నమోదైనట్టు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ పరిసర ప్రాంతాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. గ్లాస్గోలో జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో పురుషుల 100 మీటర్ల T47 ఫైనల్లో పారా అథ్లెట్ దిలీప్ మహదూ గవిట్ స్వర్ణం సాధించగా మహమ్మద్ బాసిల్ రజతం కైవసం చేసుకున్నారు. ఆవిష్కరణలు, డీప్ టెక్నాలజీలు, స్టార్టప్లు, ఎంఎస్ఎంఈలు, ప్రపంచవ్యాప్తంగా పోటీపడే తయారీ రంగం భారతదేశ తదుపరి ఆర్థిక వృద్ధి దశను నడిపిస్తాయని వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన 22వ జేఆర్డి టాటా స్మారక సమావేశంలో ప్రసంగిస్తూ ఆయన, నాణ్యత, ఆవిష్కరణలు, పోటీతత్వం ద్వారా మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తులు ప్రపంచ ఆదరణ పొందేలా ప్రయత్నించాలన్నారు. ఆవిష్కరణలు ప్రోత్సహించడానికి 100 కోట్ల రూపాయల పరిశోధన, అభివృద్ధి, ఆవిష్కరణ నిధులు, ఇండియా ఏఐ మిషన్, 2వ సెమీ కండక్టర్ మిషన్తో సహా అనేక కార్యక్రమాల గురించి మంత్రి వివరించారు. ఈ కార్యక్రమాలు దేశంలో ఆవిష్కరణల పర్యావరణ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తాయని, టెక్నాలజీల అభివృద్ధిని వేగవంతం చేస్తాయని చెప్పారు. క్షయవ్యాధి నిర్మూలన కోసం జన్ ఆందోళన్కు నాయకత్వం వహించాలని పశ్చిమ బెంగాల్కు చెందిన పార్లమెంటు సభ్యులను కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా కోరారు. న్యూఢిల్లీలోని ఎక్స్టెండెడ్ పార్లమెంట్ హౌస్ అనెక్స్లో పార్లమెంటు వర్షాకాల సమావేశాల సందర్భంగా పశ్చిమ బెంగాల్ ఎంపీలతో ఆయన ఒక సమావేశాన్ని నిర్వహించారు. గ్లోబల్ వేగంతో పోలిస్తే దాదాపు 2x వేగంతో భారతదేశంలో క్షయవ్యాధి కేసుల్లో 21% తగ్గుదల నమోదైనట్టు, చికిత్స కవరేజ్ రేటు 92% చేరుకున్నట్టు నడ్డా వెల్లడించారు. 2030 నాటికి క్షయవ్యాధి నిర్మూలన లక్ష్యాన్ని సాధించడానికి కమ్యూనిటీ భాగస్వామ్యాన్ని, ముందస్తు గుర్తింపును, జిల్లా స్థాయి పర్యవేక్షణ

0: శిక్షణను మరింత బలోపేతం చేయాలని ఆయన ఎంపీలను కోరారు. అలాగే భారతదేశ క్షయవ్యాధి నిర్మూలనలో స్వదేశీ ఆవిష్కరణలు, ఏఐ ఆధారిత రోగ నిర్ధారణ, మెరుగైన రోగుల మద్దతు కీలక చోదకాలుగా నిలుస్తాయని పేర్కొన్నారు. లోక్సభ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సవరణ బిల్లు 2026ను ఆమోదించింది. ఈ బిల్లు 2024 నాటి పబ్లిక్ ఎగ్జామినేషన్స్ చట్టాన్ని సవరించడానికి ఉద్దేశించబడింది. ఈ చట్టంలో నేరస్తులకు 10 ఏళ్ల వరకు జైలు శిక్ష, 10 కోట్ల రూపాయల వరకు జరిమానా, దోషుల ఆస్తు జప్తు వంటి కఠినమైన శిక్షలతో కూడిన పలు కీలక నిబంధనలు చేర్చారు. కేసులను వేగంగా పరిష్కరించడానికి వీలుగా రోజువారీ విచారణ కోసం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ప్రత్యేక ఫాస్ట్ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని ఈ చట్టం సూచిస్తోంది. అంతేకాకుండా పోలీస్ స్టేషన్లో సమాచారం నమోదైన తేదీ నుండి 2 నెలల్లోపు నేరాలపై దర్యాప్తు పూర్తి చేయాలి, ఛార్జిషీట్ దాఖలు చేసిన 3 నెలల్లోపు విచారణలు ముగించాల్సి ఉంటుంది. ఈ బిల్లుపై జరిగిన చర్చకు సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ సమాధానమిస్తూ చట్టాన్ని మరింత కఠినతరం చేయడానికి, వేగవంతమైన న్యాయాన్ని అందించడానికి ఈ సవరణ తీసుకొచ్చినట్టు తెలిపారు. ఈ కొత్త బిల్లు విద్యార్థులు, యువత సంక్షేమాన్ని కాపాడడంలో ప్రభుత్వానికున్న నిబద్ధతను పునరుద్ఘాటిస్తుందని ఆయన అన్నారు. వివిధ పార్టీల పాలనలో ఉన్న పలు రాష్ట్రాల్లో పేపర్ లీకేజీ సంఘటనలు జరిగాయని డాక్టర్ సింగ్ పేర్కొన్నారు.
1: The earlier bill and the amendment today are reaffirmation of this government's deep commitment to safeguard the welfare of the students and the youth of this country. And therefore, this bill can be described as a milestone legislation in the history of Indian Parliament.
0: చర్చలో పాల్గొన్న లోక్సభలో ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ దేశంలో విద్యా వ్యవస్థ ఇప్పుడు చాలా ఖరీదైందిగా మారిందన్నారు. నీట్ యూజీ పరీక్ష నిర్వహణకు చేసిన ఖర్చు దేశ విద్యా బడ్జెట్ కంటే ఎక్కువని ఆరోపించారు.
2: I was very excited, reassured by what the future of this country did on our streets. This was not anger, this was not violence, this was not hatred, this was deep expression of the future generation of this country, and I feel that all political parties must respect this expression.
0: Lok Sabhalo the public examinations amendment bill 2026 aamodam pondina sandarbhanga vidyarthulaku yuva aashavahulaku samachara prasara shaka mantri Ashwini Vaishnav abhinandanalu teliparu. పరీక్షల్లో జరిగే అక్రమాలకు వ్యతిరేకంగా ఈ బిల్లు కఠినమైన చర్యలు తీసుకొస్తుందని పేర్కొన్నారు. పరీక్షల్లో పారదర్శకత, నిష్పక్షపాతను కాపాడడానికి ఈ బిల్లు ఫాస్ట్ట్రాక్ కోర్టులు, పటిష్టమైన దర్యాప్తు యంత్రాంగాలతో మరింత కఠినమైన శిక్షలు ఖరారు చేసిందని ఆయన అన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మహారాష్ట్ర, పశ్చిమ మధ్యప్రదేశ్ పరిసర ప్రాంతాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. అలాగే ఈశాన్య భారతదేశం, కర్ణాటక, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, కేరళ, మాహే, కొంకణ్, గోవా, పంజాబ్, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో ఒక మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, ఛత్తీస్గఢ్, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, లక్షద్వీప్లలో కూడా భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండి పేర్కొంది. అండమాన్ నికోబార్ దీవులు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, మాహే, కొంకణ్, గోవా, లక్షద్వీప్, మహారాష్ట్ర, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్, మధ్యప్రదేశ్లలో ఈరోజు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది. కామన్వెల్త్ క్రీడల్లో పారా అథ్లెటిక్స్ విభాగంలో భారత్ చరిత్ర సృష్టించింది. పురుషుల 100 మీటర్ల T47 ఫైనల్లో దిలీప్ మహదూ గవెట్ స్వర్ణం సాధించగా మహమ్మద్ బాసిల్ రజతం కైవసం చేసుకున్నారు. ఈ పోరులో గవెట్ 10.71 సెకండ్ల టైమింగ్తో ప్రథమ స్థానంలో నిలవగా బాసిల్ 10.83 సెకండ్లతో రెండవ స్థానంలో నిలిచారు. ఇంగ్లాండుకు చెందిన కెవిన్ శాంటోస్ 10.5

0: 8.5 సెకండ్లతో కాంస్య పతకం సాధించారు. పురుషుల లాంగ్ జంప్లో లాంగ్ జంపర్ మురళీ శ్రీశంకర్ రజత పతకం గెలుపొందారు. ఈ రజత పతకంతో మురళీ శ్రీశంకర్ కామన్వెల్త్ క్రీడల్లో 2 పతకాలు సాధించిన మొట్టమొదటి భారతీయ పురుష లాంగ్ జంపర్గా గుర్తింపు పొందారు. భారత్ 3 స్వర్ణాలు, 9 రజతాలు, 3 కాంస్యాలతో సహా మొత్తం 15 పతకాలతో పట్టికలో 8వ స్థానానికి చేరుకుంది. కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా న్యూఢిల్లీలో ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2026 10వ ఎడిషన్ను ప్రారంభించారు. ఆసియాలోనే అతిపెద్ద డిజిటల్ టెక్నాలజీ వేదిక అయిన ఈ సదస్సు 7 నుండి 10వ తేదీ వరకు న్యూఢిల్లీలో జరుగుతుంది. టెలికాం శాఖ, సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సంయుక్తంగా నిర్వహిస్తున్న ఐఎంసీ 2026 భారత్ డిజిటల్ పరివర్తన తదుపరి దశను రూపుదిద్దడానికి ప్రపంచ టెక్నాలజీ దిగ్గజాలు, టెలికాం ఆపరేటర్లు, ఇన్నోవేటర్లు, స్టార్టప్లు, ఇన్వెస్టర్లు, పరిశోధకులు, విధానకర్తలను ఒక చోటకు చేర్చనుంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ఆవిష్కరణలు, డీప్ టెక్నాలజీలు, స్టార్టప్లు, ఎంఎస్ఎంఈలు, ప్రపంచవ్యాప్తంగా పోటీపడే తయారీ రంగం భారతదేశ తదుపరి ఆర్థిక వృద్ధి దశను నడిపిస్తాయని వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. దేశంలో క్షయవ్యాధి కేసుల్లో 21% తగ్గుదల నమోదైనట్టు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ పరిసర ప్రాంతాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. గ్లాస్గోలో జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో పురుషుల 100 మీటర్ల T47 ఫైనల్లో పారా అథ్లెట్ దిలీప్ మహదూ గావిట్ స్వర్ణం సాధించగా మొహమ్మద్ బాసిల్ రజతం కైవసం చేసుకున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం.

0: உதய தரங்கிணி. ఉదయ తరంగిణి కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో భాగవత నీరాజనం ధారావాహిక, అనంతరం వరంగల్ జిల్లాలోని జానపద జాతరలు గురించి డాక్టర్ పి పద్మావతి గారి ప్రసంగం, ఇంకా కొన్ని సినీ గీతాలు వినవచ్చు. ముందుగా విందాం.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం.

0: పోతన విరచిత ఆంధ్ర మహాభాగవతంలోని ముఖ్య ఘట్టాలకు వ్యాఖ్యానం. వినండి భాగవత నీరాజనం.
1: వ్యాసం వశిష్ట నప్తారం శక్తే పౌత్ర మకల్మషం.

లలిత స్కంధము కృష్ణమూలము శుకాలాపాభిరామంబు మంజులతాశోభితమున్ సువర్ణ సుమనస్సు జ్ఞేయమున్

0: సద్విజ శ్రేయమై.
1: ఈనాటి భాగవత నీరాజనం ధారావాహిక కార్యక్రమం 46వ భాగంలో గజేంద్ర మోక్షం కథను వింటారు. వ్యాఖ్యానం డాక్టర్ కె వెంకటాచార్య గారు. పద్యపఠనం శ్రీ వి వెంకటరామారావు.
2: భారతదేశంలోని సర్వ సంప్రదాయాలకు, సమస్త సిద్ధాంతాలకు, శాస్త్రమార్గాలకు, దైవోపాసనా రీతులకు అద్భుతమైన సమన్వయం సాధించిన మహాపురాణం శ్రీమద్భాగవతం అని చెప్పాలి. భగవత ఇదం భాగవతం అనే వ్యుత్పత్తి ప్రకారం భగవంతుని కథలు చెప్పేది కనుక భాగవతం అని అర్థం. భగవంతుని భక్తుల కథలు కూడా చెప్తుంది గనక భాగవతం అని దీనికి మరొక అర్థం చెప్పవచ్చు. మహనీయ భక్తకవి, సహజ పండితుడు, ఆంధ్రజ్ఞులకందరికీ ఆమోదపాత్రుడు, ప్రేమాస్పదుడు అయిన పోతనామాచ్యుడు గజేంద్రమోక్ష కథను భగవత్ శరణాగతి తత్వానికి ఉదాహరణంగా నిర్వహించాడు. వ్యాసుని భాగవతంలోని శ్లోకాల కన్నా అందమైన పద్యాలు, వచనం, శబ్దార్థాలంకారాలు తెలుగు భాగవతంలో రూపుదిద్దుకున్నాయి. గజేంద్రమోక్ష కథలోకి ప్రవేశించడానికి ముందు కొన్ని విషయాలను పూర్వరంగంగా ప్రస్తావించవలసి ఉంటుంది. ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు భగవద్గీతను ప్రస్థానత్రయం అంటారు. ధర్మసారమునకంతటికీ కేంద్రమైన కారణం చేత శ్రీమద్భాగవతాన్ని 4వ ప్రస్థానంగా ఎన్నుకోవచ్చునని వేదాంతవేత్తలు తెలియజేస్తారు. పోతన భాగవతంలో విశేష ప్రఖ్యాతి పొందిన కథల్లో రుక్మిణీ కళ్యాణం, ప్రహ్లాద చరిత్ర, గజేంద్ర మోక్షం తెలుగువారిని అత్యంతంగా ఆకర్షించాయి. ఇంతే కాకుండా మహాభక్తులుగా ధ్రువుడు, అంబరీషుడు, అక్రూరుడు, ఉద్ధవుడు, విదురుడు, రంతిదేవుడు, ప్రహ్లాదుడు, గజేంద్రుడు దైవచింతన చేయువారికి ప్రతిక్షణం జ్ఞాపకానికి వచ్చే మాన్యులైన మహాభక్తులు. పోతన కవి మహాభక్తుడైన కారణం చేత అమృతస్వరూపమైన తెలుగు భాషా సంపద అతని నాలుకపై నాట్యమాడేవాడు కావడం చేత చదువుల తల్లి అనుగ్రహాన్ని సాక్షాత్తుగా పొందినందువల్ల వ్యాసరచిత భాగవతాన్ని అనువాదం చేయనప్పుడు అనుకూలమైన ఘట్టం రాగానే భక్తి రసావేశం పొంగిరాగా అమృతరసం నిండిన సుందరమైన పద్యాలన్నీ మూలాన్ని మించి గబగబా తెలుగు భాగవతంలో నింపివేశాడు. గజేంద్ర మోక్ష కథలో కూడా సుధారసం నిండిన పద్యాలు మనం గమనించవచ్చు. గజేంద్రుడు చేసిన విష్ణుస్థితిలోని పద్య చమత్కారాన్ని మూల శ్లోకాలలోని కథాగమనాన్ని సూచి పరికిస్తే ఈ అద్భుతం మనకు విస్పష్టంగా కనిపిస్తుంది. శుక మహర్షి పరీక్షన్ మహారాజునకు వినిపించిన కథ ఈ విధంగా ఉంది. 3వ మనువు ఉత్తముడు, వానికి తమ్ముడు 4వ మనువు, అతని పేరు తామసుడు. అతని కుమారులు 10 మంది బలవంతులై భూమిని పాలించారు. సత్యకుడు, హరివీరుడు అనే వారలు దేవతలుగాను, త్రిశఖ నామముగాడు ఇంద్రుడుగాను, జ్యోతిషు వ్యోముడు మున్నగువారు ఋషులుగాను ఉన్నారు. చతుర్థ మనువు కాలంలోనే హరిమేధుడు అనువాని భార్య హరిణియందు దుష్ట శిక్షణ, శిష్టరక్షణకై కోరిక గలవాడుగా శ్రీ విష్ణుమూర్తి జన్మించాడు. దయాసముద్రుడై జగత్తునేలు ఆ మహానుభావుడు మొసలి వలన పట్టుబడి ప్రాణభయం వలన చింతాక్రాంతుడై ఉండి విలపించి శరణు వేడిన గజరాజును రక్షించాడు. అఖిల లోకేశ్వరుడు ఈ విధముగా రక్షించనని చెప్పిన వృత్తాంతం విన్న పరీక్ష నరపాలకుడు శుక మహర్షిని వారిద్దరికీ పోరాటమెట్లు జరిగినదని మళ్ళా ప్రశ్నించాడు.

పాత పృథ్వీ పతులు కేతు పృథు నరఖ్యాతాదులు అతని పుత్రులు పదుగురధిక బలులు.

మునులు జ్యోతిర్వ్యోమముఖ్యులు హరి పుట్టే హరిమేథునకు ప్రీతి హరిణియందు. గ్రహ నిబద్ధుడైన గజరాజు విడిపించి ప్రాణభయము వలన బాపికాచే హరిదయా సముద్రుడు అఖిల లోకేశ్వరుండనిన శుకుని జూచి

0: పండితులైన వారు పుణ్యమూర్తి అనే ఖ్యాతిగల శ్రీహరిని ఏ కథలయందు కీర్తిస్తారో అవే పవిత్ర కథలుగా భావించి హర్షాతిరేకంతో పెద్దలు వింటారు గనక అట్టి కథ శుభప్రాపకమని పరీక్షన్ మహారాజు మళ్లీ శుకమహర్షిని అడగడంతో మనం గజేంద్రుని స్థితిగతులను అతడు చెప్పిన రీతిలోనే గమనింపగలుగుతాము. వ్యాస మహర్షి తన భాగవతంలో ఈ విధంగా అంటాడు.
1: తత్కథా సుమహత్పుణ్యం ధన్యం స్వస్త్యయనం శుభం ఎత్ర యత్రోత్తమ శ్లోకో భగవాన్ గీయతే హరిహి.
0: సాధకాగ్రేసరుడైన భక్తుడు భగవంతుని చేరుటకు కర్మ జ్ఞాన భక్తి యోగములతో పాటు ప్రపత్తి యోగం మరొకటి కలదని గమనించవలసి ఉంటుంది. దీనినే శరణాగతి అని విద్వాంసులు చెబుతారు. శరణాగతి అనగా
1: అనన్య సాధ్యే స్వాభీష్టే మహావిశ్వాసపూర్వకం తదేకోపాయతాయాచ్న ప్రపత్తి శరణాగతి
0: అనే నిర్వచనం ఉంది. తన అభీష్టాన్ని ఇతరులెవ్వరూ సాధించి ఇవ్వలేరని తెలిసినప్పుడు మహావిశ్వాసపూర్వకముగా పరమేశ్వరుడికే దానికి ఉపాయభూతుడని భావించి అతనిని త్రికరణ శుద్ధిగా యాచించుటను ప్రపత్తి లేదా శరణాగతి అని పెద్దలంటారు. శరణ రక్షణమును కోరుతూ ఆగతి వచ్చి చేరుట శరణాగతి అగుచున్నది. అనగా భగవంతుని ఎడల నీవే రక్షకుడవను భావంతో వచ్చి చేరుటనే శరణాగతి అనవచ్చును. దీనికి ఆరు అంగములున్నవి.
1: ఆనుకూల్యస్య సంకల్ప ప్రాతికూల్యస్య వర్జనం రక్షిష్యతీతి విశ్వాస గోప్తృత్వ వరణం తథా ఆత్మనిక్షేపకార్పణ్యే షడ్విధా శరణాగతి.
0: ఒకటి, ఆనుకూల్యస్య సంకల్ప అనగా భగవద్విభూతిలో చేరిన సర్వమును తనకు అనుకూలమని భావించుట అని అర్థం. రెండవది,
1: ప్రాతికూల్యస్య వర్జనం
0: భగవంతుని ఎడల గాని భగవంతుని భక్తుల ఎడల గాని తాను వహించి ఉండిన ప్రతికూల బుద్ధిని వదిలివేయుట. మూడవది,
1: రక్షిష్యతీతి విశ్వాస
0: భగవంతుడు తనను అవశ్యముగా రక్షింపగలడనే మహావిశ్వాసము. నాలుగవది, స్వామి నన్ను తప్పక రక్షింపమని కోరుట. దీనిని గోప్తృత్వ వరణం అంటారు. తన భక్తుని నుండి ఇట్టి కోరిక వెలువడలేని భగవంతుడు కూడా ఎదురుచూస్తూ ఉంటాయట. ఐదవది, ఆత్మనిక్షేపము అనగా అనాదిగా భగవంతునికి దూరమై దుష్ట స్వాతంత్ర్యముతో నుండిన తనను భగవదధీనము చేయుట అని భావము. ఆరవది, కార్పణ్యము అనగా స్వరక్షణమునందు తన అసమర్థను ప్రదర్శించు విధముగా దీనావస్థను పొందుట. నీవు తప్ప నాకు వేరే గతి లేదు అని దైన్యమును చిత్తశుద్ధితో ప్రదర్శించుట. ఈ ఆరును శరణాగతికి అంగములు. పోతన మనకందించిన గజేంద్రుడు శరణాగతి పొందిన జీవునికి ప్రత్యక్ష ఉదాహరణము.
1: సర్వజ్ఞోపి సర్వేశః సదాకారుణికోపి సన్ సంసారతంత్రవాహిత్వాత్ రక్ష్యాపేక్షాం ప్రతీక్షతే
0: అని స్మృతి వాక్యం ఉంది. భగవంతుడు జీవుని బాధలు తెలుసుకునేవాడైనను దయావంతుడైనప్పటికీ సర్వముక్తి ప్రసంగ పరిహారార్థమై శాస్త్ర వ్యవస్థకు భంగం రాకుండాటకై జీవుని ద్వారా ప్రార్థనాబుద్ధి కలిగేంత వరకు ప్రతీక్షిస్తాడు. జీవునికి తన బలమునందు విశ్వాసము క్షీణించి భగవద్ ఆభిముఖ్యము కలిగి ప్రార్థనారూపముకు అభిలాష కలిగినప్పుడే స్వామి అతని రక్షణ కొరకు బయలుదేరి వస్తాడు. గజేంద్రుడు చిట్ట చివరకు బలికిన
1: లావక్కింతయులేదు
0: అనే భావన దీనికి సముచితమైన ఉదాహరణగా పనికొస్తుంది. శరణాగతికి భరన్యాసము, ఆత్మార్పణము, త్యాగము అనునవి పర్యాయ పదాలు. ఈ సిద్ధాంతమును హృదయంలో ఉంచుకుని గజేంద్రుని వనవిహారాదుల విషయం తెలుసుకోగలుగుతాం. ఇక్కడి నుండి గజేంద్రుని నివాసము, విహారము, కరుణీ సంసేవనము మొదలగు విషయాలు వినింపబడతాయి. పాలసముద్రమునందు త్రికూటమనే పర్వతం ఉంది. అది యోజనం ఎత్తు, యోజనం వెడల్పు కలిగి ఉంటుంది. ఆ పర్వతానికి బంగారు, వెండి, ఇనుములతో కూడిన మూడు శిఖరాలు ఉంటాయి. కనుక దీనికి త్రిశిఖరమని పేరు. ఆ పర్వతం మీద శిఖరములందు కొండచర్యలయందు అనేక రత్నాలు, ధాతువులు ఉన్నాయి. వృక్షాలు పొదలతో పాటు లెక్కలేని సెలయేళ్లు కూడా గొప్ప ధ్వనులు చేస్తుంటాయి. ఆ పర్వతపు శృంగారమును

0: చుటకు దేవతలు ఎల్లప్పుడూ వచ్చి విమానములతో సంచరిస్తుంటారు గనక ఆ కొండ చర్యలయందు కిన్నరులు విహారం సలుపుతుంటారు. భూరి భూజలతా కుంజ పుంజములును మ్రోసి పరుతెంచు సెలయేటి మొత్తములును మరిగి తిరిగెడు దివ్య విమానములును చరువుల క్రీడించు కిన్నర చేయముగలిగి ఆ త్రికూట పర్వతం ఉంటుంది. సిద్ధచారణ గంధర్వ విద్యాధర మహోరగై కిన్నరై అప్సరోభిశ్చ క్రీడద్భి జుష్టకందరః. ఈ త్రికూట పర్వతం లోయలో వరుణదేవునికి సంబంధించిన ఉద్యానవనము ఋత్వంతమనం పేరుగలది ఉంది. వ్యాసభాగవతంలో తస్య ద్రోణ్యాం భగవతో వరుణస్య మహాత్మనః ఉద్యానం ఋతుమన్నామ ఆక్రీడం సురయోషితాం సర్వతోలంకృతం దివ్యైహి నిత్యం పుష్పఫలద్రుమైహి అని 10 శ్లోకాలతో వర్ణింపబడిన వనశోభను పోతన మహాకవి సుందరమై పరవళ్ళుదొక్కే వచనంలో నిబంధించి చేకానుప్రాస వృత్యనుప్రాసాది శబ్దాలంకారాలను అర్థాలంకారాలను జోడించి చెప్పిన విధానం తెలుగు పాఠకులకు హృదయావర్జకంగా ఉంటుంది. ఉదాహరణకు మాతులుంగ లవంగ లుంగ చూత కేతకి భల్లాతక ఆమ్రాతక సరళ పనస బదరి వకుళ వంజుల వట కుటజ కుంద కురవక కురంటక కోవిదార ఖర్జూర నారికేళ సింధువార చందన అంటూ చాలా విస్తృతంగా 22 పంక్తుల్లో ఈ విషయాన్ని పోతన మహాకవి వర్ణించి చాలా అందమైన వచనాన్ని మనకు అందజేశాడు. తాత్పర్యం ఏమిటంటే ఆ వనం సర్వవేళల్లో వసంత సౌభాగ్య సంపద చేత శోభిస్తూ తరు గుల్మ లతాదుల చేత నిండి ఫల పుష్ప సంభరితమై ఉంటుంది. అచ్చటి కొలంలో వికసించి పరిమళిస్తున్న పద్మాలు ప్రియులతో నిమగ్నమై ఉన్న రాజహంస చక్రవాకాది పక్షుల ధ్వనులు కలకలారావం చేయగా భూమి ఆకాశాలు ప్రతిధ్వనిస్తున్నట్లు కనిపిస్తాయి. ఒకనాడు మదించిన అడవి ఏనుగులు బయలుదేరినవి. ఇక్కడ భిల్లి భల్లలు లాయక భల్లుక ఫణిఖడ్గ గవయ బలిముఖ చమరీ ఝిల్లీ హరి శరభక కిటి మల్లాద్భుత కాక ఘూకమయమగు నడవిన్. ఈ విధంగా మనం ఈ అడవిలోకి ప్రవేశించినటువంటి ఏనుగుల గురించి విన్నాం. తర్వాతి విషయాలు వచ్చేవారం తెలుసుకుందాం.
1: ఇంతవరకు మీరు గజేంద్ర మోక్షం మొదటి భాగం విన్నారు. వ్యాఖ్యానం డాక్టర్ కె వెంకటాచార్య గారు. పద్యపఠనం శ్రీ వి వెంకటరామారావు.

0: క్యూర్వెల్ హాస్పిటల్ డాక్టర్ హేమా వద్యరాజు, డాక్టర్ వద్యరాజు రాకేష్ గారి పర్యవేక్షణలో అనుభవం గల వైద్యుల సేవలు, ఆధునిక యంత్రాలతో ఆరోగ్య నిర్ధారణ పరీక్షలు, అత్యాధునిక శస్త్రచికిత్సలు, పిఐసియు, ఎన్ఐసియు, ఎస్ఐసియు లాంటి మేలైన వసతులు, బోధనాసుపత్రిగా గుర్తింపు. క్యూర్వెల్ హాస్పిటల్ ఎంజీఎం దగ్గర, శ్రీనివాస కాలనీ, వరంగల్. మన్నికకి మరో పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగీలు, ధోవతులు, టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగీలు, ధోవతులు, టవల్స్. నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
1: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
2: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు.
3: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాత్.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

0: శ్రోతలు ఉదయ తరంగిణి వింటున్నారు. ఉదయ తరంగిణి కార్యక్రమంలో ఇప్పుడు వినండి, వరంగల్ జిల్లాలోని జానపద జాతరలు గురించి డాక్టర్ పి పద్మావతి గారి ప్రసంగం.
1: వరంగల్ జిల్లాలోనే కాక భారతదేశంలోనే జరిగే ఉత్సవాలలో జాతరలలో ప్రాముఖ్యత గలదిగా సమ్మక్క సారలమ్మ జాతరను చెప్పుకోవచ్చు. తాడ్వాయి మండలంలోని మేడారం గ్రామంలో ఈ జాతర 2 సంవత్సరాలకొకసారి జరుగుతుంది. పూర్వం ఈ జాతరను గిరిజనులైన కోయలే జరుపుకునేవారు. సమ్మక్క సారలమ్మలు వారి ఇలవేల్పులు. ఇటీవల కాలంలో అన్ని కులాల వారు ఆంధ్రప్రదేశ్ నుండే గాక పొరుగు రాష్ట్రాల నుండి తండోపతండాలుగా తరలివచ్చి జాతరలో పాల్గొంటున్నారు. మాఘశుద్ధ పూర్ణిమ నాడు ఈ జాతర జరుగుతుంది. ఇదే సమయంలో కేరళలోని తిరువనంతపురంలో ఆట్రుకాలదేవి అంటే కట్టమైసమ్మ జాతర జరుగుతుంది. ఈమెను అక్కడ ప్రజలు రక్షక దేవతగా, ఆరోగ్యప్రదాతగా, సౌభాగ్యప్రదాయినిగా ఆరాధిస్తారు. కుల వర్గ భేదాలు లేకుండా అందరూ, ముఖ్యంగా స్త్రీలు, ఈ ఉత్సవాల్లో పాల్గొని దేవికి బెల్లంతో పొంగళ్ళు చేస్తారు. సరిగ్గా ఒకే సమయానికి దాదాపుగా ఒకే రకంగా చాలా పెద్ద ఎత్తున జరిగే ఈ జాతరలను చూస్తే వీటి సంస్కృతి మూలాలు ఒకటిగానే అనిపిస్తాయి. మాతృదేవతారాధనలో భాగంగా సమాజంలో, కుటుంబంలో స్త్రీ నిలబెట్టుకోగల ఉన్నత స్థాయిని విస్ఫురణకు తెస్తాయి. ఈ జాతరలో ఆరాధింపబడుతున్న సమ్మక్క సారలమ్మల కథ కొంత పుక్కిటి పురాణంగానూ కొంత చారిత్రకంగానూ కలగలిసి ప్రచారంలో ఉంది. ఈ కథ ప్రకారం గోదావరి నది తీర భూమిలో ఉన్న దట్టమైన అడవిలో నివసించే కోయవారికి ఒకరోజు 6 పులుల మధ్యలో పచ్చికపై నిశ్చింతగా పడుకుని కేరింతలు కొడుతున్న ఒక పాప కనిపించిందట. ఆమె చుట్టూ ప్రకాశవలయం ఏర్పడి ఉంది. ఆ వింతను గిరిజనులు నిశ్చేష్టులై చూస్తూ ఉండగానే అక్కడి పుల్లు మాయమయ్యాయి. కాంతివలయం అదృశ్యమైంది. ఆ శిశువు మామూలుగానే ఏడవటం మొదలుపెట్టింది. కోయల నాయకుడు ఆ పాపను పెంచి పెద్ద చేసి యుక్త వయసు రాగానే పగిడిద్దరాజు అనే కోయరాజుకిచ్చి వివాహం చేశాడు. వీరికి సారలమ్మ, నాగులమ్మ అనే కుమార్తెలు, జంపన్న అనే కుమారుడు కలిగారు. సమ్మక్క చిన్నతనం నుండి ఒక అద్భుత శక్తులు కలిగిన స్త్రీగా ప్రచారం పొందింది. ఆమె ప్రజలకు సేవ చేస్తూ వారికి ఆరాధనీయురాలుగా మారింది. పగిడిద్దరాజు కాకతీయులకు సామంతరాజుగా ఉండేవాడు. ఒకసారి భయంకరమైన కరువు రావటం వల్ల ప్రజలు పన్నులు చెల్లించలేకపోయారు. దానితో ప్రతాపరుద్రుడు అతని సైన్యాన్ని పంపించి పగిడిద్దరాజుపై దండెత్తి యుద్ధంలో అతన్ని, అతని కుమార్తెలను చంపారు. జంపన్న ఓటమి తాలూకు అవమానాన్ని భరించలేక కత్తితో పొడుచుకుని వాగులో పడి మరణించాడు. అప్పటి నుండి ఆ వాగును జంపన్న వాగు అంటున్నారు. ఓడిన కోయ సైన్యం సమ్మక్క దగ్గరకు వచ్చి ఆమె దగ్గరున్న మహిమలతో మరణించిన గిరిజనులను బ్రతికించమని వేడుకున్నారు. ఆమె దానికి అంగీకరించక స్వయంగా యుద్ధానికి బయలుదేరింది. ఆ యుద్ధంలో ఆమె కూడా తీవ్రంగా గాయపడి గుర్రంపై చిలకల కొండలను దాటి అదృశ్యమైపోయింది. గిరిజనులు ఆమెను వెంబడించారు. ఆమె అదృశ్యమైన ఆ ప్రాంతంలో నెమలివార వృక్షం క్రింద పుట్టపై కుంకుమ భరిణ కనిపించింది. దాన్ని తెరచి చూస్తే పసుపు, కుంకుమ, కొన్ని వేరు ముక్కలు ఉన్నాయి. వారు వాటిని సమ్మక్క తల్లి ప్రసాదంగా స్వీకరించారు. అప్పటి నుండి అదే చోట 2 సంవత్సరాలకొకసారి మాఘశుద్ధ పూర్ణిమ నాడు జాతర చేయటం ఆనవాయితీగా మారింది. తర్వాత కాకతీయ ప్రతాపరుద్రుడు తన పొరపాటును తెలుసుకుని స్వయంగా ఆ ప్రాంతాన్ని సందర్శించి ఈ జాతరను 3 రోజులు జరిగేటట్లుగా తాను తన కుటుంబంతో, మంత్రి, పురోహితులతో పాల్గొంటానని ప్రకటించడంతో ప్రజలు ఎంతో సంతోషించారట. అప్పటి నుండి ప్రతి 2 సంవత్సరాలకొకసారి జరిగే ఈ జాతరలో భక్తుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయి ఈనాటికి సుమారు 50 లక్షలకు చేరింది. విదేశీయులు కూడా ఈ జాతర పట్ల ఆసక్తిని చూపడం గత సంవత్సర జాతర ప్రత్యేకత. ఇక చరిత్ర విషయానికి వస్తే కాకతీయులు గిరిజనులతో యుద్ధాలు చేసిన దాఖలాలు చరిత్రలో లేవు. పైగా వారి కళ్లను అధ్యయనం చేసి గ్రంథస్థం చేయించారు. చాళుక్య శాసనాల్లోనూ, తొలి కాకతీయ శాసనాల్లోనూ ఈ మేడవరాన్ని సౌధవరంగా పేర్కొనడం చూస్తాం. కాకతీయ రుద్రదేవుడి ఇక్కడ శ్రీ పోలేశ్వరాలయాన్ని, శ్రీ లక్ష్మీ సహిత విష్ణు ఆలయాన్ని, జగన్మాత అయిన దుర్గ ఆలయాన్ని నిర్మింపజేసి సేవామగం పద్ధతిలో త్రికాల పూజలు, యజ్ఞయాగాది హోమాదులను జరిగేటట్లు ఏర్పాటు చేసి ధర్మశాలలు, భోజన జల వస్తువులు కల్పించాడని శాసనాలు చెప్తున్నాయి. ఏది ఏమైనా సమ్మక్క కథ మాత్రం వీరత్వంతో ముడిపడి ఏకవీరాదేవి సంప్రదాయ పద్ధతిలో మాతృ ఆరాధనా సంస్కృతిలో భాగంగా కనిపిస్తుంది. కాకతీయుల కాలంలో ముఖ్యంగా

ప్రతాపరుద్రుని పాలనాకాలంలో ప్రభుత్వ చొరవతో ఈ జాతర కుల వర్గ హద్దులు లేని విశిష్టమైన ఉత్సవంగా సార్వజనీనమైంది. అయితే జాతర సందర్భంగా ప్రతిసారి కోయ యువకుడే చిలుకల గుట్టపైకి కొంతవరకు వెళ్ళి పసుపు కుంకుమ ఉన్న భరిణను, వెదురు గడను తల్లి గద్దె పిల్ల గద్దెల వద్దకు తెస్తాడు. దీనితో జాతర ప్రారంభమవుతుంది. తల్లి గద్దె అంటే సమ్మక్కది, పిల్ల గద్దె అంటే సారలమ్మది. ఈ జాతరలో స్త్రీ పురుషులకు అమ్మవారి పూనకం వచ్చి ఆ తల్లి గురించి చెప్తారు. ఇటువంటి వారిని ఆచారవంతులు అంటారు. భక్తులు బెల్లాన్ని బంగారంగా చెప్తూ దేవికి సమర్పిస్తారు. సంతానం కలిగిన వారు తమ ఎత్తు లేదా శిశువు ఎత్తు బెల్లాన్ని సమర్పించి మొక్కు తెచ్చుకుంటారు. ఈ జాతర సందర్భంగా లక్షలాది ప్రజలు ఒకే చోట చేరటం వల్ల ఆ ప్రదేశమంతా దుమ్ము రేగిపోతుంది. త్రాగే నీళ్లకు, ప్రాతకాల అవసరాలు తెచ్చుకోవడానికి ఇబ్బంది కలుగుతుంది. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణకు, పరిసరాల పరిశుభ్రతకు, వసతి గృహాల మూత్రశాలల నిర్మాణానికి ప్రత్యేక శ్రద్ధతో చర్యలు తీసుకుంటున్నది. అయినా అంతమంది జనానికి అవి అంతంత మాత్రంగానే ఉంటున్నాయి. ఇటీవల జంపన్న వాగుపై నిర్మించిన వంతెన వల్ల ప్రయాణ సౌకర్యం మెరుగైంది. ఇది అభయారణ్యంలోని ప్రాంతం కాబట్టి ఇంకొంత శ్రద్ధ తీసుకుని సుదూర పర్యాటకులను కూడా ఆకర్షించే విధంగా అందమైన కాటేజీలను నిర్మిస్తే పర్యాటకర్షణ మరింత పెరుగుతుంది. దీనివల్ల సన్నకారు వ్యాపారులకు, ప్రభుత్వానికి కూడా కొంత మెరుగైన ఆదాయ వనరు ఏర్పడుతుంది. కొమరేలి మల్లన్న, ఐలోని మల్లన్న ఆలయాల గురించి, అక్కడ జరిగే జాతరల గురించి ఇంతకుముందు మనం చెప్పుకున్నాం. ఈ రెండు జాతరలు ఖండేలరాయుడనే మైలార వీరభటుని స్మృతి చిహ్నంగా చేసే జాతరలే. ఈ మైలార దేవునే మల్లన్నగాను, మల్లికార్జున స్వామి అంశగలవానిగాను పూజిస్తారు. ఈయన గొల్లకేతమ్మ బలిజ మేడలాదేవితో కొలువై ఉన్నాడు. గొల్లలే ఈయన వీరగాథను, మహిమలను ఒగ్గు కథగా చెప్తారు. బలిజలు జాతర నిర్వహణలో ప్రధాన పాత్ర నిర్వహిస్తారు. పట్నాలు వేయడం, కళ్యాణం చేయడం, ఆ సందర్భంగా వినోద కార్యక్రమాలు నిర్వహించడం, మొక్కులు చెల్లించుకోవడం ఈ జాతరలో ముఖ్యమైన అంశాలు. పట్నాలు వేయడంలో ఒక ప్రత్యేకత ఉంది. ఒక నగర లేదా పట్టణ ప్రణాళిక దాని రక్షణ రీత్యా ఏ విధంగా ఉండాలో సూచిస్తూ సంక్లిష్టమైన దారులతో గీతల ముగ్గుల్లాగా వేస్తారు. మధ్యలో వేదిక వేసి మల్లన్న కళ్యాణం జరిపిస్తారు. మల్లన్నకు సహాయంగా వేటకుక్కలుండేవట. వాటి సాయంతోనే దుర్మార్గుడైన మల్లు అనే రాక్షసుణ్ణి చంపి ప్రజలకు రక్షణ కల్పించాడని స్థలపురాణం చెప్తుంది. అందువల్ల జాతరలో జరిగే వినోదాల్లో కుక్కల కొట్లాట ప్రత్యేకమైనదిగా ఉంది. సంతాన ప్రదాతగా, ఐశ్వర్య ప్రదాతగా ఈ ఆలయాల్లోని మల్లన్న భక్తుల పూజలను అందుకుంటున్నాడు, జాతరలు జరిపించుకుంటున్నాడు. ఇక్కడ జాతరలు సంక్రాంతి నుండి ఉగాది వరకు జరుగుతాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండేగాక మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల నుండి కూడా లక్షలాది మంది వచ్చి ఈ జాతరలో పాల్గొంటారు. శైవపరంగా జరిగే జాతరలలో చెప్పుకోదగిన మరో జాతర కొరవి వీరభద్రేశ్వరుని జాతర. శివ మహాదేవుని ద్వారపాలకుడు లేదా అంగరక్షక దళాధిపతి వీరభద్రుడితో పాటు చాళుక్య, కాకతీయ ప్రభులచే పూజలందుకున్న భద్రకాళి కూడా సైనిక స్ఫూర్తినిచ్చే దేవతగా ఇక్కడ కొలువు తీరింది. గిరిజనులైన లంబాడీలు ఈ జాతరలో ఎక్కువగా పాల్గొంటారు. ఇటీవల కాలంలో అన్ని వర్గాల వారు దేశంలోని అనేక ప్రాంతాల నుండి వచ్చి ఇక్కడ జరిగే జాతరలో పాల్గొంటున్నారు. కొరవి మండలంలోని కందికొండ గ్రామంలో కందగిరిపై కార్తీక పూర్ణిమ నాడు జాతర జరుగుతుంది. ఈ కొండ క్రింది భాగంలో ప్రాచీన నగర అవశేషాలు దొరుకుతున్నాయి. గుట్టపైన కింద రెండు పెద్ద బుర్జులతో కూడిన కోట శిథిలాలు కనిపిస్తున్నాయి. ఈ కోట ఎదుట రక్షక దేవత భద్రకాళి ఆకారం భీకరంగా కనిపిస్తుంది. జాతరలో పాల్గొనేటందుకు పొరుగు జిల్లాల నుండి కూడా వేలాది మంది భక్తులు వచ్చి పాల్గొంటారు. ముఖ్యంగా లంబాడీలు ఈ జాతరలో ఎక్కువగా పాల్గొని ఆర్థిక వనరులను సమకూరుస్తున్నారు. ఈ గుట్టకు కందగిరి అనే పేరున్నట్లు పద్మనాయకరాజు అనపోతానాయకుని శాసనం వల్ల తెలుస్తుంది. ఈ కొండను ఎక్కి ఆలయాన్ని చేరుకోవడానికి కాలినడకన 3 కిలోమీటర్లు ప్రయాణం చేయాలి. ఇక్కడి ప్రకృతి దృశ్యాలు చూపరులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. అంతేగాక ఈ కందికొండ దివ్యోషధాలకు ప్రసిద్ధి పొందింది. ఇక్కడ లభించే ఆకులు, పూలు, చెట్ల వేళ్ళు ఔషధాల తయారీలో ఎంతో ఉపయోగపడతాయని, ఎలాంటి గాయాలైనా ఇక్కడి ఆకులు తగిలితేనే మానిపోతాయని అంటారు. ఇక్కడికి దగ్గరలోనే మరో గుట్టపై వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంది. బుగులోతు వెంకటేశ్వరుని ఆలయంలో జరిగే జాతరలో కూడా గిరిజనులైన లంబాడీలే ఎక్కువగా పాల్గొంటారు. గిరిజన ప్రాధాన్యత గల మరో జాతర మరిపెడ వెంకటేశ్వర స్వామి జాతర. చైత్రశుద్ధ పున్నమి నాడు మొదలై 2 నెలల పాటు జరిగే ఈ జాతరలో వేలాది మంది భక్తులు పాల్గొంటారు. గిరిజనులు నూతన దంపతులను తప్పకుండా ఈ ఆలయానికి తీసుకువస్తారు. జాతర సందర్భంలో పెద్ద ఎత్తున జంతు బలులు ఇప్పటికీ జరుగుతున్నాయి. ఎలాంటి ప్రయాణ సౌకర్యం లేకపోయినా భక్తులు ఎడ్లబండ్లపై కాలినడకన వచ్చి ఈ జాతరలో పెద్ద సంఖ్యలో పాల్గొనటం విశేషం. కొమ్మాల లక్ష్మీ నరసింహస్వామి

బ్రహ్మోత్సవాలు కళ్యాణ శకట బ్రహ్మోత్సవాలతో సహా 15 రోజుల పాటు జరుగుతాయి. ఈ కొమ్మాల తీర్థంలోనూ గిరిజనులే అధిక సంఖ్యలో పాల్గొంటారు. ప్రతి ఏటా ఫాల్గుణ శుద్ధ సప్తమి నుండి బహుళ సప్తమి వరకు 16 రోజుల పాటు ఈ జాతర జరుగుతుంది. ఇక్కడికి సమీపంలో గల పాండవుల గుట్టపై ఉంటున్న భీముడు, కుంతి, హిడింబి ఈ లక్ష్మీ నరసింహస్వామిని సేవించేవారని అంటారు. ఇక్కడి లక్ష్మీ నరసింహస్వామి శిలా విగ్రహం 6 అడుగుల ఎత్తుండి చూపులకు భయానకంగా ఉంటుంది. ఈ స్వామి కళ్యాణోత్సవంలో భక్తులు ఇరుగు పొరుగు జిల్లాల నుండి కూడా వచ్చి పాల్గొంటారు. సుమారు 100,000 మంది వరకు పాల్గొంటారు. వసంత పూర్ణిమ లేదా హోలీ నాడు బంజారాలు, నృత్యగీతాలు పాడుతూ సాంప్రదాయ నృత్యం చేస్తూ ఈ వేడుకల్లో పాల్గొంటారు. పాలకుర్తిలోని శ్రీ సోమేశ్వరాలయంలో జరిగే జాతర కూడా వరంగల్ జిల్లాలో జరిగే శైవ మతపరమైన జాతరలో ప్రముఖమైనది. 2 కొండలను కలుపుతూ 400 మెట్లున్నాయి ఇక్కడ. ఈ ఆలయానికి వెళ్లే భక్తులు గుహలో గుండా ప్రయాణం చేయాలి. మహాశివరాత్రికి జరిగే జాతరలో లక్షల సంఖ్యలో భక్తులు వస్తారు. ఈ కొండ గుహల్లో రాత్రివేళ ముఖ్యంగా అర్ధరాత్రి సమయంలో ఓంకారనాదం వినిపిస్తుందట. వరంగల్ జిల్లా కొత్తగూడకు 2 కిలోమీటర్ల దూరంలోని గుంజేడు గ్రామ సమీపంలోని గుట్టలపై గుంజేడు ముసలమ్మ జాతర ప్రతి శుక్రవారం జరుగుతుంది. వేలాది మంది ఈ జాతరలో పాల్గొంటారు. ఈమె గురించిన కథలు కూడా కొంత అద్భుతాలతో కూడినదిగాను, కొంత చారిత్రక సంఘటనలుగాను ప్రచారంలో ఉన్నాయి. ఈమె 12వ శతాబ్దికి చెందినదని, 12 మంది పుత్రులను గన్న మాతృమూర్తి అని, తన అద్భుత శక్తులతో బాధితులకు సేవ చేసేదని, అయితే ఒకసారి అకస్మాత్తుగా తాను ఈ లోకాన్ని విడిచిపోతున్నానని చెప్పి తన పేరిట జాతరను జరపవలసిందిగా చెప్పి అదృశ్యమైందట. అప్పటి నుండి ఈ జాతర ప్రతి శుక్రవారం జరుగుతుంది. ఇటీవల కాలంలో ఇక్కడికి వచ్చి జాతరలో పాల్గొనే వారి సంఖ్య బాగా పెరిగింది. ఇస్లాం మతపరమైన జాతరలకు కూడా వరంగల్ జిల్లా ప్రసిద్ధి పొందింది. వీటిలో ముఖ్యమైనది కాజీపేట దర్గా ఉరుసు ఉత్సవం. ఇది దేశ విదేశీయుల దృష్టిని బాగా ఆకట్టుకుంటున్నది. ప్రతి సంవత్సరం జరిగే ఈ ఉరుసు మత సామరస్యానికి కూడా పేరు పొందింది. దేశం నలుమూలల నుండి ముస్లింలేగాక హిందువులు, క్రైస్తవులు అనే భేదం లేకుండా అందరూ పాల్గొంటారు. ఇస్లాం మతపరమైన ఈ జాతరలు లేదా ఉరుసు ఉత్సవాలు సూఫీ మత ప్రవక్తల జ్ఞాపకార్థం జరుగుతుంటాయి. ముస్లిం ఋషులైన సూఫీ తాత్వికులు ఒకరి పట్ల ఒకరు దయ కలిగి ఉండాలని, రంగు, జాతి, మత భేదాలను పాటించకూడదని బోధించారు. అటువంటి వారిలో సుప్రసిద్ధుడైన ఖాజీ జియావుద్దీన్ సనాయి ఉరుసు జాగీర్ ప్రాంతంలో నివసిస్తూ మతాతీతమైన మానవతావాదాన్ని, దయా, కరుణ, దానశీలతల గురించి ప్రచారం చేస్తుండేవాడు. ఈయన మహమ్మద్ బిన్ తుగ్లక్ కాలంలో ఢిల్లీలో షేఖుల్ ఇస్లాంగా పనిచేసేవాట. కొంతకాలానికి ఏ కారణం వలనో మహమ్మద్ బిన్ తుగ్లక్కి ఈయనపై చికాకు కలిగింది. ఢిల్లీని వదిలి దూరంగా పొమ్మని ఆజ్ఞాపించాడట. దాంతో ఆయన నేరుగా ఊరుగల్లు వచ్చి స్థిరపడ్డాడు. ఈయన చివరికి ఒక యుద్ధంలో చనిపోయాడని ఖాజీ ఫాజిల్ బియాబాని రాసిన పంచ్ గంజ్ గ్రంథం వల్ల తెలుస్తుంది. ఈయన సమాధి ఉరుసు జాగీర్లో హజరత్ మాషూబ్ రబ్బానీ సమాధికి పశ్చిమాన ఉంది. ఇక్కడ జరిగే ఉరుసులో అన్ని మతాల వారు పాల్గొంటారు. ఈ ఉరుసు జాగీర్లో ఉన్న మరొక విశిష్ట సమాధి హజరత్ మాషూబ్ రబ్బానీ అనే మరో సూఫీ యోగిది. ఈయన అసలు పేరు సయ్యద్ షాహ జలాలుద్దీన్. మాషూబ్ రబ్బానీ అనేది బిరుదు. క్రీస్తుశకం 1491లో బాగ్దాద్లో పుట్టాడు ఈయన. 1510లో 70-80 ఏనుగు బిడారులతో ఓరుగల్లు దగ్గర దక్షిణంగా సుమారు 22 కిలోమీటర్ల దూరంలో ఉన్న సోమారం చేరుకుని అక్కడ ఇస్లాం మత ప్రచారం మొదలుపెట్టాడు. ఇప్పటికీ ఆ ఊరును తురక సోమారం అంటారు. ఈయన బహుశా షితాబ్ ఖాన్ మెప్పును పొందినట్లున్నది. దాదాపు అతని పాలనా కాలంలోనే ఓరుగల్లుకు వచ్చి స్థిరపడ్డాడు. క్రీస్తుశకం 1591 మే 16 100 సంవత్సరాల వయసు పూర్తి చేసుకుని ఆయన ఇహలోకాన్ని విడిచారు. ఈయన సమాధి నిర్మాణాన్ని అబుల్ హసన్ తానాషా స్వయంగా వరంగల్లు వచ్చి పర్యవేక్షించేవాడట. ప్రతి సంవత్సరం 22 రజబ్ నాడు ఈయన పేరుతో రంగసాయిపేటలో ఉరుసు ఉత్సవాలు జరుగుతాయి. వేలాది మంది భక్తులు ఈ ఉత్సవాల్లో భక్తి శ్రద్ధలతో పాల్గొంటారు. క్రీస్తుశకం 1763-1857 సంవత్సరాల మధ్య కాలంలో ఓరుగల్లో జీవించిన హజరత్ అఫజల్ షాహా బియాబానీ పేరిట కాజీపేటలో ప్రతి ఏటా ఉరుసు ఉత్సవం ఘనంగా జరుగుతుంది. ఈ సూఫీ యోగి ఖురాన్ షరీఫ్ మొత్తాన్ని కంఠస్థం చేశాడట. గొప్ప పండితుడైనా అతి సాధారణ ఫకీర్లాగా జీవితం గడిపాడు. స్థానిక జానపదుల్లాగా గొంగళి కప్పుకొని కాలినడకను ఎంత దూరమైనా తిరుగుతూ బోధలు చేసేవాట. తెలుగులో కూడా కవిత్వం రాశాడు. ఈయన భక్తుల్లో హిందువులు కూడా విశేషంగా ఉండేవారట. ప్రపంచంలో ఉన్న 3 ఆకుపచ్చ దర్గాల్లో కాజీపేటలోని ఈ దర్గా ఒకటి. మిగతా 2 మదీనా, బాగ్దాదుల్లో ఉన్నాయని అంటారు. కొత్త దంపతుల్ని తప్పకుండా ఇక్కడికి తీసుకువచ్చి ప్రార్థనలు చేస్తారు. ఈ ఉరుసు ఉత్సవాల్లో పాల్గొనడానికి విదేశాల నుండి సైతం భక్తులు వస్తారు. సంతానాన్ని పొందినవారు, రోగ విముక్తులైన వారు వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు.
వరంగల్ జిల్లా అన్నారం షరీఫ్లో ప్రతి శుక్రవారం జాతర జరుగుతుంది.

0: జిల్లాలోనే అనేక గ్రామాలుండే కాక ఇరుగు పొరుగు జిల్లాల నుండి కూడా హిందువులు ముస్లింలు అధిక సంఖ్యలో వస్తారు. కనీసం ఒక రాత్రైనా ఇక్కడ నిద్ర చేయాలని భక్తులు నమ్ముతారు. కొందరు గొర్రెను బలి ఇచ్చి వంటలు చేసుకుని ఆ రాత్రి ఉండి మర్నాడు కూడా దర్శనం చేసుకుని వెళ్తారు. ఇక్కడ పాటించే ఆచార వ్యవహారాల్లో హిందువుల జానపద సంస్కృతిలోని ఆచార సంప్రదాయాల ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. మొక్కులు తీర్చేదారిలో భాగంగా తలనీలాలను సమర్పించడం కూడా ఉంది. క్రైస్తవ మతపరమైన వాటిలో చెప్పుకోదగినది కాజీపేట కేథలిక్ చర్చిలో జరిగే ఫాతిమా ఉత్సవం. తరతమ భేదం లేకుండా అన్ని వర్గాల వారు, మతాల వారు దేశంలోని అనేక ప్రాంతాల నుండి వచ్చి ఈ ఉత్సవాల్లో పాల్గొని ప్రార్థనలు జరుపుతారు. ఇటీవల కాలంలో ఈ జాతరలు, ఉత్సవాలు దేశ విదేశీయుల దృష్టిని ఆకర్షించడం వల్ల రాష్ట్ర ప్రభుత్వ పర్యాటక శాఖ వారు వీటిని మరికొంత అభివృద్ధిపరచి పర్యాటక ఆకర్షణను పెంచడానికి ప్రయత్నిస్తున్నారు. వృత్తిపరి వారు తమ ఉత్పత్తులను ప్రదర్శించి అమ్మకాలను పెంచుకోవడానికి, డ్వాక్రా మహిళలు తయారు చేసిన వస్తువుల అమ్మకాలకు కూడా ఈ జాతరలు, ఉత్సవాలు వేదికలుగా ఉపయోగపడుతున్నాయి. దానికి ప్రభుత్వం కొంత చొరవ చూపి ఏర్పాట్లు చేయవలసి ఉంటుంది. నాటి నుండి నేటి వరకు జాతరలు, ఉరుసులలో చిల్లర వ్యాపారం బాగా జరుగుతుండటం వల్ల సన్నకారు వ్యాపారులకు కొంత ఆర్థిక వెసులుబాటు ఏర్పడుతూనే ఉంది. ప్రత్యేక బస్సులు నడిపి రోడ్డు రవాణా సంస్థ కూడా తన ఆదాయాన్ని పెంచుకుంటుంది. అన్నిటికీ మించి ఈ జాతరలు సామాన్య ప్రజానీకంలో మత సామరస్య ధోరణులను పెంచడానికి దోహదపడతాయి. వివిధ మతాలకు చెందిన వారు తరతమ భేదం లేకుండా ఉత్సాహంగానూ భక్తి శ్రద్ధలతోనూ పాల్గొంటారు. శ్రమజీవుల మతాశక్తిని సంతృప్తిపరచడానికి, వారి ఆవేదనల్ని, నివేదనల్ని ఆవిష్కరించడానికి, వారి కళలను ప్రదర్శించడానికి ఈ జాతరలు మంచి అవకాశాన్ని కల్పిస్తాయి. ఏ పండుగ మాట ఎలా ఉన్నా జానపదుల జీవనంలో జాతర ఒక పూల పడవ, రంగుల కళ.
1: మీరింతవరకు వరంగల్ జిల్లాలోని జానపద జాతరల గురించి డాక్టర్ పి పద్మావతి గారి ప్రసంగం విన్నారు.

0: ఉదయతరంగిణి కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు విందాం.
1: मेरा जूता है जापानी ये पटलून इंग्लिस्तानी सर पे लाल टोपी रूसी फिर भी दिल है हिंदुस्तानी चप्पल संगति వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చప్పల ఉత్పత్తులపైన BIS మార్కును తప్పనిసరి చేసింది మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్కున్న చప్పలని కొనుగోలు చేయండి BIS నాణ్యతకు నమ్మకానికి హామీ
2: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్
3: పోలీస్
4: మిస్ సీమా
3: చెప్పండి
4: ఇప్పటికిప్పుడే పోలీస్ స్టేషన్ కి వచ్చేయండి ఆగండి లేదంటే ఇంటికే వస్తా
3: కానీ నేను ఎందుకు
4: ఒక్కరే వేరే గదిలోకి వెళ్ళండి మీ బాబు మా కస్టడీలో ఉన్నాడు ఇంకా మీరేమో డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు
3: డిజిటల్ అరెస్ట్
4: 100,000 రూపాయలు ఇవ్వండి బతికిపోతారు
3: ఇంత డబ్బా
4: సరే ఒక పని చేయండి ఒక లింక్ పంపాము ఇప్పుడు ప్రాసెసింగ్ కోసం 30,000 పంపండి లేదంటే మీ బాబు జైలుకు వెళ్తాడు
3: జైలుకి నువ్వే వెళ్తావు నీ మొహం రికార్డ్ అయింది డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు ఇదంతా మోసం అందుకే కంగారు పడకండి పోలీస్ బ్యాంక్ RBI వంటి వాటి పేర్లతో వచ్చే సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ పట్ల అప్రమత్తంగా ఉండండి వారికి డబ్బులు పంపకండి ఇంకా వెంటనే పోలీస్ కి రిపోర్ట్ చేయండి
5: హలో మమ్మా
3: హాయ్
6: RBI అంటుంది
3: విషయాలు తెలుసుకోండి జాగరూకంగా ఉండండి
7: PM జై అబ్ గరీబో కి జై బన్ గయి హై

0: తెలంగాణ రాష్ట్ర కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: శ్రేష్టమైన చికిత్సకి విశిష్టమైన చిరునామా క్యూర్వెల్ హాస్పిటల్. బీమార్ ఏదైనా ఫికర్ లేదు, క్యూర్వెల్ కి పోదాం, పరేషానొద్దు. డాక్టర్ హేమా వద్ర.

0: వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: శ్రేష్టమైన చికిత్సకి విశిష్టమైన చిరునామా క్యూర్వెల్ హాస్పిటల్. బీమార్ ఏదైనా ఫికర్ లేదు, క్యూర్వెల్ కి పోదాం, పరేషానొద్దు. డాక్టర్ హేమా వద్దిరాజు, డాక్టర్ వద్దిరాజు రాకేష్ గారి పర్యవేక్షణలో పిల్లలు కలగని వారికైనా, పిల్లల్ని కనబోయే అమ్మలకైనా, పసిపాపలకైనా, పెద్దలకైనా, అనారోగ్యం ఏదైనా ఎవరికైనా క్యూర్వెల్ హాస్పిటల్ ఉంది అండగా. ఫోన్ నెంబర్ 9550135343.
2: శ్రోతలు, ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్జ్ పై వరంగల్ ఆకాశవాణి ప్రసారాలు వింటున్నారు. ఆకాశవాణి నిలయముల సమయం 7:55. ఈ సమయంలో మీరు వింటున్నారు ఉదయ తరంగిణి కార్యక్రమంలో. ఇప్పుడు ఒక సినీ గీతం విందాం, సమ్మక్క సారక్క చిత్రం నుండి.

0: ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 8 గంటలు. ఇప్పుడు విందాం జానపద సంగీత కార్యక్రమంలో లచ్చయ్య బృందం ఆలపించిన జానపద గీతాలు.
1: గండర గండర బాయ్ గానమోల సిన్నది.

0: కోడంట కోడి కాదు గంపడంత నల్ల కోడి,
1: కోడంట కోడి కాదు గంపడంత నల్ల కోడి,
0: కోడంట కోడి కాదు గంపడంత నల్ల కోడి,
1: కోడంట కోడి కాదు గంపడంత నల్ల కోడి.
0: నువ్వులును కాలు పోసి ప్రేమతోని పెంచుకున్నా,
1: నువ్వులును కాలు పోసి ప్రేమతోని పెంచుకున్నా,
0: నువ్వులును కాలు పోసి ప్రేమతోని పెంచుకున్నా,
1: నువ్వులును కాలు పోసి ప్రేమతోని పెంచుకున్నా.
0: రంగన్న రాజన్న, రంగన్న రాజన్న, ఏడన్న చూస్తే చెప్పరాదన్ను, ఏడన్న చూస్తే చెప్పరాదన్ను. లచ్చి
1: కోడి బాయనే, లచ్చి కోడి బాయనే, కోడి దిన్నోని ఇల్లు కూలిపోతదే, కోడి దిన్నోని ఇల్లు కాలిపోతదే. కోడి బాయనే, లచ్చి కోడి బాయనే, కోడి దిన్నోని ఇల్లు కూలిపోతదే, కోడి దిన్నోని ఇల్లు కాలిపోతదే.

0: తెల్లవారక ముందే కూతబెట్ట కోడి బుంజు,
1: తెల్లవారక ముందే కూతబెట్ట కోడి బుంజు,
0: ఆడోళ్ళ మోగోళ్ళ నిద్రలేప కోడి బుంజు,
1: ఆడోళ్ళ మోగోళ్ళ నిద్రలేప కోడి
0: బుంజు, ఆడోళ్ళ మోగోళ్ళ నిద్రలేప కోడి బుంజు,
1: ఆడోళ్ళ మోగోళ్ళ నిద్రలేప కోడి బుంజు.
0: రంగన్న రాజన్న, రంగన్న రాజన్న, ఏడన్న చూస్తే చెప్పరాదన్ను, ఏడన్న చూస్తే చెప్పరాదన్ను. లచ్చి
1: కోడి బాయనే, లచ్చి కోడి బాయనే, కోడి దిన్నోని ఇల్లు కూలిపోతదే, కోడి దిన్నోని ఇల్లు కాలిపోతదే. లచ్చి కోడి బాయనే, లచ్చి కోడి బాయనే, కోడి దిన్నోని ఇల్లు కూలిపోతదే, కోడి దిన్నోని ఇల్లు కాలిపోతదే.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి

అప్పుడేం జరిగిందంటే, మా గూడ పోల్లోబట్టిరి మా అయ్యను తోడబుట్టినోళ్ళను వెలివేద్దామా అని గోల చేసిరి, తోడు కూడ

మీరింతవరకు ఈనాటి జానపద సంగీత కార్యక్రమంలో లచ్చయ్య బృందం ఆలపించిన జానపద గీతాలు విన్నారు. ఇంతటితో ఈనాటి జానపద సంగీత కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 8:15 కావస్తుంది. మరి కాసేపట్లో వింటారు మార్నింగ్ న్యూస్, ఆంగ్లంలో వార్తలు, ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం సరిగ్గా 9 గంటలు. ఇప్పుడు వినండి చిత్రసీమ తెలుగు సినీ గీతల కార్యక్రమం. ముందుగా వినబోయే పాట అల్లరి పిల్ల చిత్రం నుండి మనో లలితాసాగరి పాడిన పాట. గీత రచన వెన్నెల కంటి, సంగీతం విద్యాసాగర్.

0: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్హెచ్జిస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పీఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ఫ్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
1: పీఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పిఎంకేఎస్వై, పిఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యుఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGTMSE.
0: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ డీజీఎఫ్పిఎస్ ను సంప్రదించగలరు.
2: చిత్రసీమలో ఇప్పుడు వినబోయే పాట కోర్ట్ చిత్రం నుండి అనురాగ్ కులకర్ణి, సమీరా భరద్వాజ్ పాడిన పాట. గీత రచన పూర్ణాచారి, సంగీతం విజయ్.

0: హలో
1: రాజేష్ గారు, పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాను.
0: మళ్ళీ
1: మీరు డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు, వేరే గదిలోకి వెళ్ళండి. ఒక్కరే. మీ పార్సల్లో డ్రగ్స్ దొరికాయి, చాలా కాలం లోపలే ఉంటారు.
2: 10 లక్షలు ఇవ్వండి, బతికిపోతారు.
0: సార్, అంత డబ్బు?
2: ఒక లింక్ పంపాము, ఇప్పుడే ప్రాసెసింగ్ కోసం 2 లక్షలు పంపండి, మిగిలింది తర్వాత.
0: సార్, 2 లక్షలు?
3: ఏమైంది నాన్న?
0: అమ్మా, ఇతను అంటున్నాడు నా పార్సల్ లో డ్రగ్స్ దొరికాయట.
1: అరే,
0: కట్ చేసావా?
3: కంగారు పడకండి నాన్న, డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం.
0: మోసమా?
3: పోలీస్, బ్యాంక్, ఆర్బిఐ వంటి వాటి పేర్లతో వస్తున్న సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ తో జాగ్రత్తగా ఉండండి. వాటికి ఎలాంటి డబ్బు పంపకండి. ఇంకా వెంటనే పోలీసులకి రిపోర్ట్ చేయండి. ఒకవేళ తెలివిగా మసులుకోకుంటే
0: డబ్బుని పోగొట్టుకుంటారు.
4: ఆర్బిఐ అంటుంది,
5: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
6: శ్రోతలు చిత్రసీమలో తెలుగు సినీ గీతాలు వింటున్నారు. చిత్రసీమలో ఇప్పుడు వినబోయే పాట నా పేరు శివ చిత్రం నుండి కార్తీక్ పాడిన పాట. గీత రచన వెన్నెల కంటి, సంగీతం యువన్ శంకర్ రాజా.

0: గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
2: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
3: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
4: ఆ చిహ్నం లేకపోతేనో?
3: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750 పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
5: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
6: బిఏఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
7: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, హైదరాబాద్.
8: చిత్రసీమలో ఇప్పుడు వినబోయే పాట తెలుసు కదా చిత్రం నుండి. సిడ్ శ్రీరామ్ పాడిన పాట, గీత రచన కృష్ణకాంత్, సంగీతం థమన్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ల ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: 21 ఏళ్ల విశ్వాసం, క్యూర్వెల్ హాస్పిటల్. ఆర్థోపెడిక్స్ లో డాక్టర్ వద్దిరాజు రాకేష్, జనరల్ సర్జరీలో డాక్టర్ వినయ్ బాబు, ఆంకో సర్జరీలో డాక్టర్ హేమంత్ గార్ల విశిష్టమైన సేవలు. ఆధునిక మాడ్యులర్ ఓటీ, 24 గంటల ఎమర్జెన్సీ, ఐసీయు, ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్ సౌకర్యాలు. క్యూర్వెల్ హాస్పిటల్, ఎంజీఎం దగ్గర, శ్రీనివాస కాలనీ, వరంగల్. ఫోన్ నంబర్ 9550135343.

శ్రోతలు చిత్రసీమలో తెలుగు సినీ గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినబోయే పాట ఉప్పెన చిత్రం నుండి జావేద్ అలీ పాడిన పాట. గీత రచన శ్రీమణి, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

చిత్రసీమలో ఇప్పుడు వినబోయే పాట సర్కారు వారి పాట. ఈ చిత్రం నుండి శ్రీకృష్ణ శృతిరంజని ఎంఎల్ గాయత్రి పడిన పాట. గీత రచన అనంత శ్రీరామ్, సంగీతం థమన్.

0: రాష్ట్ర కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: ముఖాన మొటిమల
3: సైబాల్,
2: గజ్జా బొబ్బలా
3: సైబాల్,
2: నడుగుల తామరా
3: సైబాల్,
2: బురద పుల్లా
3: సైబాల్.
4: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
5: చిత్రసీమలో చివరిగా వినబోయే పాట వర్షం చిత్రం నుండి సాగర్ సుమంగళి పడిన సిరివెన్నెల రచన, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: सेवा प्राधिकरण अधिनियम 1987 की धारा 12 के तहत पात्र नागरिक निशुल्क कानूनी सहायता न्याय बंधु मोबाइल ऐप और www.probono-toj.in से प्राप्त कर सकते हैं।
1: You had been listening to a talk on India's new labor codes by Dr. Pradeep Kumar Jena, Director, Ministry of Labor and Employment. This talk was part of a webinar conducted by the Department of Justice.
2: మరింత వరకు కేంద్ర న్యాయ మరియు చట్ట మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 10 గంటలు కావస్తుంది. మరి కాసేపట్లో వింటారు వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

వార్తల ముఖ్యాంశాలు. హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్ ఉత్తర కారిడార్ పనులు వేగంగా కొనసాగుతున్నాయని కేంద్ర రహదారులు, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. రాజ్యసభలో డాక్టర్ కె లక్ష్మణ్ ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంగా 161 కిలోమీటర్ల 6 లేన్ల ఉత్తర కారిడార్కు డిపిఆర్ సిద్ధమైందని, 23,935 కోట్ల రూపాయలతో హైబ్రిడ్ యాన్యుటీ విధానంలో అమలు ప్రతిపాదించామని వెల్లడించారు. తెలంగాణలోని గ్రామ పంచాయతీలకు కేంద్ర ఆర్థిక సంఘం విడుదల చేసిన నిధుల వినియోగంపై ఫిర్యాదులు వస్తున్నాయని, వాటిపై పూర్తిస్థాయి నిష్పాక్షిక విచారణ జరపాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కేంద్ర రాష్ట్ర పంచాయతీరాజ్ మంత్రులకు లేఖ రాశారు. కేంద్ర మార్గదర్శకాలకు విరుద్ధంగా నిధులు ఖర్చు చేయాలని సర్పంచులపై ఒత్తిడి తెస్తున్నారంటూ ఫిర్యాదులు అందాయని తెలిపారు. నిధుల వినియోగంలో పారదర్శకత, జవాబుదారీతనం, ఆర్థిక క్రమశిక్షణ తప్పనిసరిగా పాటించాలని కోరారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు సుస్థిర విమాన ఇంధనం వినియోగం, అంతర్జాతీయ విమానయాన కార్బన్ ఉద్గారాల తగ్గింపు పథకం అమలుపై దేశ సన్నద్ధతను సమీక్షించారు. న్యూఢిల్లీలో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ఎస్ఏఎఫ్ ఉత్పత్తి, మిశ్రమ విధానం, కార్బన్ లెక్కలు, సరఫరా వ్యవస్థ పురోగతిని పరిశీలించారు. లోక్సభలో రాహుల్ గాంధీ అసందర్భ పదజాలాన్ని ఉపయోగించారని, హోంమంత్రి అమిత్ షాపై తప్పుడు ఆరోపణలు చేశారని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు విమర్శించారు. పార్లమెంటు వెలుపల మీడియాతో మాట్లాడుతూ కాల్పులు జరపాలని, హోంమంత్రి గాని లేదా మరే ఇతర మంత్రి గాని ఆదేశాలు ఇవ్వరని ఆయన స్పష్టం చేశారు. ఆయా ప్రదేశాల్లో అందుబాటులో ఉన్న మెజిస్ట్రేట్ లేదా ఎస్డిఎం మాత్రమే అటువంటి ఆదేశాలు జారీ చేస్తారని ఆయన పేర్కొన్నారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వరస్వామి ఆలయంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రత్యేక పూజలు చేశారు. ఆలయానికి చేరుకున్న మంత్రులకు అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఈ ఉదయం మంచిర్యాల, నిజామాబాద్ సహా 7 జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురవచ్చని ప్రాంతీయ వాతావరణ కేంద్రం ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే కరీంనగర్, హన్మకొండ, హైదరాబాద్ సహా 16 జిల్లాల్లో అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని యెల్లో అలర్ట్ జారీ చేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి 11 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 10:04. ఎవర్ గ్రీన్ హిట్స్. ఇవాళ ఎవర్ గ్రీన్ హిట్స్ లో 2005 నుంచి 2010 వరకు రిలీజ్ అయినటువంటి సినిమాల నుంచి హిట్ సాంగ్స్ విందాం. మీకు నచ్చిన సాంగ్ వినాలనుకుంటే 0402324 0852 ఈ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేసేయండి. ఎవర్ గ్రీన్ హిట్స్ లో ముందుగా చక్రం సినిమా నుంచి కౌసల్య పాడిన పాట. సీతారాం శాస్త్రి రచన, చక్రి సంగీతం అందించారు. ఈ పాటను అడుగుతున్నారు జగిత్యాల కోరుట్ల నుంచి బింగి గణేష్, రజని ఆర్మూర్ నుంచి జిందం నరహరి, లక్ష్మి నందిపేట నుంచి వెంకటేష్. వీళ్ళందరి కోసం ఈ పాట.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
2: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
3: మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్. మా ఫోన్ నెంబర్ 0402324-0852. గజని సినిమా నుంచి పాట నడుతున్నారు కీసర్. ఔటర్ రింగ్ రోడ్ నుంచి సదానంద్ గౌడ్ సత్యమ్మ, గీతానగర్ నుంచి చోడవరపు నాగేశ్వరరావు రమాదేవి. కార్తిక్ పాడారి పాటని వేటూరి రచన, హారీస్ జయరాజ్ సంగీతం అందించారు.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి,

మీరు వింటున్నారు ఎవర్గ్రీన్ హిట్స్లో మనం 2005 నుంచి 2010 వరకు రిలీజ్ అయినటువంటి సినిమాల్లోంచి హిట్ సాంగ్స్ వింటున్నాము. మీకు కూడా నచ్చిన పాట వినాలనుకుంటే 0402324085 నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి. ఇప్పుడైతే అతడు సినిమా నుంచి రంజిత్ మహాలక్ష్మి పాడిన పాట, సిరివెన్నెల రచన, మణిశర్మ సంగీతం. ఈ పాట నడుతున్న శ్రోతులు ప్రొద్దుటూరు నుంచి శంకరంపల్లి నుంచి మోటకృష్ణ, సంతోష, రంగారెడ్డి, బండిరావిల గ్రామం నుంచి లక్ష్మీ, వల్లక్ష్మి, జయలక్ష్మి, ఇంకా నిజామాబాద్ ఆరా చౌరస్తా నుంచి రాజు ఉమా.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మహారథి సినిమా నుంచి పాట నడుగుతున్నారు. నిజామాబాద్ నుంచి నరసింగరావు, ఇంకా నాగర్కర్నూలు నుంచి వెంకటేశం యాదమ్మ అఖిల, గురుకిరణ్ ఇంకా చేతనాచార్య పాడేరి పాటని అనంత శ్రీరామ్ రచన, గురుకిరణ్ సంగీతం అందించారు.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. ఈరోజు మధ్యాహ్నం 2:15 హలో డాక్టర్ కార్యక్రమంలో కుక్క కాటుకు తీసుకోవాల్సిన చికిత్స మరియు జాగ్రత్తలు, ఈ అంశం గురించి డాక్టర్ అబ్దుల్ వకీల్, జీహెచ్ఎంసీ చీఫ్ వెటర్నరీ ఆఫీసర్, డాక్టర్ నిషిత వెటర్నరీ ఆఫీసర్, ఇంకా డాక్టర్ శిల్ప పబ్లిక్ హెల్త్ స్పెషలిస్ట్, వీరు హలో డాక్టర్ కార్యక్రమంలో పాల్గొని శ్రోతల సందేహాలకు నేరుగా సమాధానాలు ఇస్తారు. శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 0402324085252, మరో నెంబర్ 0402324085253.

మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్. ఆరు సినిమా నుంచి పాటను అడుగుతున్నారు. అమ్మని గురించి నుంచి బొమ్మిదేని లక్ష్మీనారాయణ విజయ, ఇంకా భూదాన్ పోచంపల్లి నుంచి నెలగొందల సిద్ధులు శారద, రాయిగి నుంచి దాసరి రవి, వీళ్ళందరి కోసం ఈ పాట. జీన్స్ శ్రీనివాస్, శ్రీలేఖ, పార్థసారథి పాడారు. సాహితీ రచన దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

0: तेलंगाना राज्य के आयुक्त एवं निदेशक नगर प्रशासन द्वारा जनहित में जारी रेन वाटर हार्वेस्टिंग हर घर की जिम्मेदारी।
1: మాసా సినిమా నుంచి పాటను అడుగుతున్నారు. జిబ్లిక్పల్లి నుంచి చక్రపాణి చందన, ఇంకా వరంగల్ కాసేపగ్గు నుంచి దాసి రామచంద్ర, సుమతి భువనగిరి మీనానగర్ నుంచి సుదర్శన్ విజయ, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సాధనా సర్గం పాడారు ఈ పాటని. వెన్నెల కంటి రచన, విద్యాసాగర్ సంగీతం అందించారు.

దేశముద్ర సినిమా నుంచి పాట నడుతున్నారు చోటుపల్లి నుంచి గుండురాజు, అనూష, కొత్తగూడ, ఇల్లందు నుంచి రాజేష్ కన్నా చిన్నపాసి, ఇంకా నల్గొండ నుంచి దమోజి వెంకటాచారి, వరలక్ష్మి, చక్రి స్వీయ సంగీతంలో కౌశల్యతో కలిసి పాడిన పాట ఇది. కందికొండ రచన.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: పోఖ్రి సినిమా నుంచి పాట నడుపుతున్నారు హన్మకొండ నుంచి రవీందర్ స్వరూప, ఇంకా ఓల్డ్ సిటీ శివగంగానగర్ నుంచి ధనరాజ్ సునీత, కాశీబుగ్గ నుంచి సుదర్శన్ సరిత, లంగర్ హౌస్ నుంచి సంగీత శ్రవణ్ కుమార్. వీళ్ళందరి కోసం ఈ పాట కార్తీక్ మహాలక్ష్మి పాడారు, భాస్కర్ భట్ల రచన, మణిశర్మ సంగీతం అందించారు.

ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.

ఎవర్గ్రీన్ హిట్స్లో మీరు విన్న ఆ పాట విక్రమార్కుడు సినిమా నుంచి టిప్పు చిత్ర విజ్జి పాడారి పాటని చంద్రబోస్ రచన, ఎంఎం కీరవాణి సంగీతం అందించారు. ఈ పాటను అడిగిన శ్రోతలు తూర్పుగోదావరి ఎన్టీఆర్ నగర్ నుంచి బండారు త్రిమూర్తులు నాగలక్ష్మి, ఇంకా పీర్జాదిగూడ నుంచి శ్రీనివాస్, శ్రీకర్, అభిరామ్, యాదాద్రి యాదగిరి, అనురాధ, నెహ్రూ పార్క్ నుంచి అజీజ్ బాయ్, ఫారూక్.

ఎవర్గ్రీన్ హిట్స్ లో చివరిగా మీరు వింటున్నారు చిరుత సినిమా నుంచి రంజిత్ గీతామాధురి పాడారి పాటని విశ్వరచన మణిశర్మ సంగీతం అందించారు. పాటను అడుగుతున్న శ్రోతలు ఉమ్మడి నుంచి దివాకర్ విమలా, పార్సిగుట్టు నుంచి సికింద్రాబాద్ నుంచి నోముల భాగ్యమ్మ వెంకటేష్, అనంతపురం నుంచి అఖిల్ అరుణ.

గా తేలిన వారికి పదేళ్ల వరకు జైలు శిక్ష, 10 కోట్ల రూపాయల వరకు జరిమానాలు, ఆస్తులను జప్తు చేయడం వంటి కఠినమైన శిక్షలను ఇందులో పొందుపరిచారు. తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు ఇవ్వాలన్న సుప్రీంకోర్టు తీర్పుపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హర్షం వ్యక్తం చేశారు. ఈ తీర్పుతో ఖమ్మం జిల్లాలోని సీతమ్మసాగర్ ప్రాజెక్టుకు లైన్ క్లియర్ అయిందని తెలిపారు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో 2026-27 విద్యా సంవత్సరానికి డిగ్రీ ప్రవేశాల దరఖాస్తు గడువును 13వ తేదీ వరకు పొడిగించారు. తెలంగాణ ఎప్సెట్ 2026లో అర్హత సాధించిన విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ఉపకులపతి అల్దాస్ జానయ్య సూచించారు. ఆసిఫాబాద్ జిల్లాలో నిన్నటి నుంచి భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తుండటంతో జిల్లాలోని ప్రభుత్వ ప్రైవేటు విద్యాసంస్థలకు ఈరోజు సెలవు ప్రకటిస్తూ జిల్లా కలెక్టర్ హరిత ఉత్తర్వులు విడుదల చేశారు. హైదరాబాద్ నగరంతో పాటు పరిసర ప్రాంతాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలియజేసింది. దీంతో లోతట్టు ప్రాంతాల్లో నీరు నిల్వటం, ట్రాఫిక్ అంతరాయాలు, విద్యుత్, నీటి సరఫరాలో స్వల్ప అంతరాయాలు ఏర్పడవచ్చని హెచ్చరించింది. ఈరోజు ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. మానవ అక్రమ రవాణాపై అవగాహన పెంచడం, బాధితుల హక్కులను పరిరక్షించడం, ఈ నేరాన్ని అరికట్టేందుకు ప్రభుత్వాలు ప్రజలను చైతన్యపరచడం ఈ దినోత్సవ ప్రధాన లక్ష్యం. ఐక్యరాజ్యసమితి 2014 నుంచి ప్రతి ఏడాది జూలై 30న ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తుంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి 3:00 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఎస్ఐఆర్ ప్రక్రియకు ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఎలాంటి సంబంధం లేదని రాష్ట ముఖ్య ఎన్నికల అధికారి సి సుదర్శన్ రెడ్డి స్పష్టం చేశారు. నిన్న జిల్లా కలెక్టర్లతో డిజిటలైజేషన్ పురోగతిపై సమీక్షించిన ఆయన, ఆగస్టు 3లోగా ప్రక్రియను 100% పూర్తి చేయాలని ఆదేశించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 76%, గ్రామీణ ప్రాంతాల్లో 90% డిజిటలైజేషన్ పూర్తయిందని, 8 నియోజకవర్గాల్లో 100% పూర్తయిందని తెలిపారు. పరీక్షల్లో జరిగే అవకతవకలను అరికట్టడానికి కఠినమైన శిక్షలు, ఫాస్ట్ట్రాక్ కోర్టులను ప్రతిపాదిస్తూ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సవరణ బిల్లు 2026ను లోక్సభ నిన్న ఆమోదించింది. ఈ బిల్లు పబ్లిక్ ఎగ్జామినేషన్స్ యాక్ట్ 2024ను సవరించడానికి ఉద్దేశించబడింది. ఈ బిల్లు ప్రకారం దోషులు

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 11:04 దాటి 7 సెకండ్లు. మరికొద్ది క్షణాల్లో మనందరికీ ఎంతో ఇష్టమైన గుర్తుకొస్తున్నాయి

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శ్రోతలందరికీ శుభోదయం. గుర్తుకొస్తున్నాయి కార్యక్రమం వింటున్నారు మీ రేడియో నేస్తం పద్మనీత. గురువారం ప్రత్యేకంలో ఒక గాయకుని సినీ సంగీతపు ప్రయాణ విశేషాలు మాట్లాడుకుందాం. ఇంతకీ ఎవరు ఆ గాయకుడు, ఏంటి ఆ విశేషాలు అనుకుంటున్నారా? చెప్తాను. మరి ఆ గాయకుడెవరో మీరే గుర్తుపట్టాలి. ఒక స్వరం ఎన్నో హావభావాలు, పద్యమైనా పాటైనా శాస్త్రీయమైన మాస్ బీట్ అయినా వైవిధ్యానికి మారుపేరుగా కట్టిపడేసే స్వరం ఆయనది. హీరో అవ్వాలనుకుని కాలేకపోయినా ఎందరో హీరోలకి స్వరమయ్యారు. హోటల్లో 30 రూపాయల జీతంతో మొదలైన ప్రయాణం 30,000కు పైగా పాటల ప్రస్థానం అయింది. ఇటీవలే షష్టిపూర్తి కూడా చేసుకున్నారు ఆ గాయకుడు. ఇందుకీ ఎవరు ఆ గాయకుడు, ఏంటి ఆ విశేషాలని మనం మాట్లాడుకోబోతున్నాం. మీరు ఆ గాయకుడిని గుర్తుపడితే 0402324085204024028 ఈ నంబర్కు సందేశం పంపించండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

ఎస్, ఎంతమంది శ్రోతలు స్పందించారంటే రాజు, మమత, రవికుమార్ గారు, బండి కృష్ణగౌడ్, విజిత, గీత, కృష్ణ గీత, లీలా వెంకట్రావు గారు, కొండ యాదగిరి, గోపి, కల్పన, విష్ణు, గీత, గోవింద్ వాత్సల, ఇంకా చాలామంది శ్రోతలు మనోగారి గురించి మాట్లాడుకోబోతున్నామంటూ గుర్తుపట్టి నాకు సందేశాలు పంపించారు. చాలా చాలా థ్యాంక్స్. ఎస్, ఈరోజు మనం మనోగారి పాటల పూదోటలో షికారు చేద్దాం. మంచి మంచి పాటలు వింటూ మీరు వింటున్నారు గుర్తుకొస్తున్నాయి మీ ఆకాశవాణి వివిధ భారతిలో. శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ప్రతి గురువారం మధ్యాహ్నం 2:15 నుండి 3 వరకు ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో ఈరోజు కుక్క కాటుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు చికిత్స, ఈ అంశం గురించి చీఫ్ వెటర్నరీ ఆఫీసర్ జీహెచ్ఎంసీ డాక్టర్ అబ్దుల్ వకీల్ గారు, వెటర్నరీ ఆఫీసర్ మెట్రోపాలిటన్ సర్విలెన్స్ ఆఫీసర్ డాక్టర్ నిషిత గారు, పబ్లిక్ హెల్త్ స్పెషలిస్ట్ మెట్రోపాలిటన్ సర్విలెన్స్ ఆఫీసర్ డాక్టర్ శిల్పా గారులతో నేరుగా ఫోన్లో మాట్లాడి మీ సందేహాలకు సమాధానాలు పొందవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్ 0400 జతచేసి 2324

0: 2 3 2 4 2 3 2 9 5 3 2 3 2 9 5 3 2 మర్చిపోకండి, ఈరోజు మధ్యాహ్నం 2:15 నుండి 3 గంటల వరకు హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమానికి తప్పకుండా ఫోన్ చేయండి, మీ సందేహాలకు సమాధానాలు పొందండి.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
0: సింగర్ మనో గారి స్పెషల్ వింటున్నారు మన గుర్తుకొస్తున్నాయి కార్యక్రమంలో. స్టూడియోలో సమయం 11:12 దాటి 42 సెకండ్లు. నేను మీ రేడియోని ఇస్తాం పద్మిని. గుంటూరు సత్తెనపల్లిలో ఒక సాధారణ కుటుంబంలో పుట్టిన నాగూరుబాబుకి చిన్నతనం నుండే రంగస్థలంలో సంగీతంలో ప్రవేశం ఉంది. అయితే కోటప్ప కొండ తిరణాలలో ప్రభలలో పద్యాలు అనర్గళంగా పాడేవారట నాగూరుబాబు. అలా పద్యాలు పాడితే వారు వేసుకున్న బట్టలకి, కాస్ట్యూమ్స్కి రూపాయి నోట్లు గుచ్చేవారట. విన్న అభిమానులందరూ ఎంతో సంబరపడిపోయి, ఇక అలా అవడంతో నేను బాలనటుడిని అనుకుని కొన్ని సినిమాల్లో బాలనటుడిగా నటించారట కూడా నాగూరుబాబు. దానితో హీరో అవ్వాలని ఎంతో ఆశ. మరి హీరో అవ్వాలంటే ఏం చేయాలి? వెంటనే టికెట్ కొనుక్కొని చెన్నై రైలు ఎక్కేశారు నాగూరుబాబు. ఇంతకీ హీరో అయ్యారా? హీరో అవ్వకుండా మరి గాయకుడు ఎలా అయ్యారు? ఆ విషయాలన్నీ మాట్లాడుకుందాం ఈనాటి మన గుర్తుకొస్తున్నాయిలో. వింటూనే ఉండండి ఆకాశవాణి, వివిధ భారతి.

స్టేషన్ మాస్టర్ సినిమా నుంచి బాలసుబ్రహ్మణ్యం గారు, మనో గారు, అదే నాగూర్ బాబు గారు, సుశీలమ్మ ఆలపించిన పాట విన్నారు. ఈ పాట మీకు గుర్తుండుంటే ఎంత ఫాస్ట్గా వాళ్ళు ఆ పట్టాల మీద ఆ ట్రైన్ లాంటి ఒక చిన్న బగ్గీని పరిగెట్టిస్తూ ఉంటారో, అంత ఫాస్ట్గా పరిగెడుతూ ఉంటారు ఆ ముగ్గురు గాయకులు కూడా. బాగుంటుంది. అప్పట్లో సూపర్ హిట్ పాట, మరి చక్రవర్తి గారి సంగీతం, రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. గుర్తుకొస్తున్నాయి, వింటున్నారు నేను మీ పద్మిని. మరి ఈరోజు మనో గారి గురించి మాట్లాడుకుంటున్నాం, మంచి మంచి పాటలు వినబోతున్నాం. అలా మరి ట్రైన్ టికెట్ తీసుకున్నారు, ఈ పాటలో విన్నాం కదా, ట్రైన్లో పరిగెట్టి పరిగెట్టి వెళ్ళి ట్రైన్ టికెట్ తీసుకొని చెన్నై రైలు ఎక్కేశారు. రైలు ఎక్కి హీరో అవుదాం అనుకున్నారు. అలా చెన్నై వచ్చిన నాగూర్ బాబుకి హీరో ఛాన్స్ రాలేదు. చేతిలో తినడానికి డబ్బులు లేవు, అన్ని డబ్బులు అయిపోయాయి. ఏం చేయాలి? అప్పుడు ఒక హోటల్లో కేవలం 30 రూపాయల జీతానికి పాటలు పాడటం మొదలెట్టారట నాగూర్ బాబు గారు. తనకు వచ్చిన విద్య ఒకటే, అది సంగీతం, పాటలు, వాటిపైనే దృష్టి పెట్టారు. అలాగా 1982 స్వరకర్త అయిన ఎంఎస్ విశ్వనాథన్ గారి దగ్గర 14 ఏళ్లకే సహాయకుడిగా చేరిపోయారు మనం. ఆ తర్వాత ఏమైంది మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: issued in the public interest by the Commissioner and Director of Municipal Administration, Telangana. Rainwater harvesting, every home's responsibility.
1: గుర్తుకొస్తున్నాయి వింటున్నారు. మరి 14 ఏళ్లకే ఎంఎస్ విశ్వనాథన్ గారి దగ్గర సహాయకుడిగా చేరిపోయారు. దాదాపు 2 ఏళ్ళు పనిచేశారట ఎంఎస్వి గారి దగ్గర. ఎన్నో పాటల రికార్డింగ్లో హెల్ప్ చేయడం, ట్రాక్స్ కూడా పాడేవారట నాగూర్బాబు గారు ఎంఎస్వి దగ్గర. ఆ తర్వాత సంగీత దర్శకులు చక్రవర్తి గారి దగ్గర కూడా అసిస్టెంట్గా పనిచేస్తూ పాటల కంపోజింగ్లో సహాయం చేసేవారు. ఇక చక్రవర్తి గారి దగ్గర అయితే కుడిభుజం అనే చెప్పాలి. ఆయన కూడా ఎన్నో ఇంటర్వ్యూస్లో చెప్పారు చక్రవర్తి గారు, మనో నాకు ఎన్నో 100 ట్రాక్స్ పాడాడు అని. సరే, ట్రాక్స్ పాడుతున్నాడు, మరి ఒక అసిస్టెంట్గా సెటిల్ అయ్యారు. మరి ఇంతకీ గాయకుడిగా ఎలా మారారు మనో, మనోగా ఎలా మారారు ఈ నాగూర్బాబు, చెప్పుకుందాం ఈ పాట తర్వాత.

ఎంత ఫాస్ట్ బీట్ కదా, భలే ఉంటుంది. ఎంతమంది మీలో ఈ పాట వింటూ ట్యాప్ చేశారు చెప్పండి. విక్కీ దాదా చిత్రం నుండి రాజ్కోటి సంగీత దర్శకత్వంలో మనోజానకం ఆలపించిన పాట విన్నారు. రచన వేటూరు సుందరమూర్తి గారు. గుర్తుకొస్తున్నాయి, వింటున్నారు సింగర్ గాయకుడు నాగూరు బాబు సినీ ప్రస్థానం, సంగీత ప్రస్థానం. వారి పాటలు వింటూ అలాగ మైమర్చిపోతున్నాం కదా. మరి చిన్నతనం నుండే రేడియోలో వచ్చే బాలుగారి ప్రతి పాటని విని అదే శైలిలో పాడేందుకు గంటలు తరబడి సాధన చేసేవారట నాగూరు బాబు. అలా బాలుగారికి ఎన్నో ట్రాక్స్ కూడా పాడారట. మనం గమనిస్తే చక్రవర్తి గారి సంగీత దర్శకత్వంలో ఎక్కువగా ట్రాక్స్ పాడారు మనోగారు. ఒకరోజు బాలుగారు రికార్డింగ్కి అందుబాటులో లేకపోవడంతో ట్రాక్తో పాటు పాట పాడే అవకాశాన్ని కూడా ఇచ్చారట ఎంఎస్ విశ్వనాథన్ గారు. అలాగా పాట పాడే తొలి అవకాశాన్ని దక్కించుకున్నారు, తమిళంలో పాడారన్నమాట. అయితే అలా మెల్లిగా అవకాశాలు రావడం మొదలుపెట్టాయి. అప్పుడు తన లైఫ్లో ఒక టర్నింగ్ పాయింట్ అయిందంటారు నాగూర్ బాబు. ఇంతకీ ఏంటి ఆ టర్నింగ్ పాయింట్? ఆ టర్నింగ్ పాయింట్ వల్లే తను అద్భుతమైన గాయకుడిగా మారారంటున్నారు. ఆ విషయాలన్నీ చెప్తాను ఈ పాట తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత

చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555 కాల్ చేయండి.

0: మనో గారి టాప్ 10 పాటల్లో మనం చూస్తే ఇది వన్ ఆఫ్ ద ఐకానిక్ పాట మనో గారిది కదా. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ప్రతి గురువారం మధ్యాహ్నం 2:15 నుండి 3 గంటల వరకు ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో ఈరోజు కుక్క కాటుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు చికిత్స, ఈ అంశం గురించి చీఫ్ వెటర్నరీ ఆఫీసర్ జీహెచ్ఎంసీ డాక్టర్ అబ్దుల్ వకీల్ గారు, వెటర్నరీ ఆఫీసర్ మెట్రోపాలిటన్ సర్విలెన్స్ ఆఫీసర్ డాక్టర్ నిషిత గారు, పబ్లిక్ హెల్త్ స్పెషలిస్ట్ మెట్రోపాలిటన్ సర్విలెన్స్ ఆఫీసర్ డాక్టర్ శిల్పా గారులతో నేరుగా ఫోన్లో మాట్లాడి మీ సందేహాలకు సమాధానాలు పొందవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్స్ 040 జత చేసి 2324082, 2324085359 5959. మర్చిపోకండి, ఈరోజు మధ్యాహ్నం 2:15 నుండి 3 గంటల వరకు హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమానికి ఫోన్ చేయండి, మీ సందేహాలకు సమాధానాలు పొందండి.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: గుర్తుకొస్తున్నాయి వింటున్నారు. స్టూడియోల సమయం 11:33 దాటి 30 సెకండ్లు. మరి నాగూర్ బాబు గారి జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ జరిగింది ఏంటో చెప్తానన్నాను కదా. ఇందాక పాట విన్నాం కదా, ఆ సంగీత దర్శకుడి నుంచి పిలుపు, ఇళయరాజా గారి నుండి పాట కోసం కబురు వచ్చింది నాగూర్ బాబు గారికి. చాలా టెన్షన్ పడిపోయారట, నాకు ఆయన నుంచి పిలుపు అని. ఎందుకంటే అప్పటికే రాజాగారు ఫుల్ ఫామ్లో ఉన్నారనమాట. ఇక నాగూర్ అనే ఇంకో గాయకుడు ఉండడంతో నాగూర్ బాబు గారికి మనోగా నామకరణం చేశారట ఇళయరాజా. ఇళయరాజా గారి దగ్గర తన మొదటి డెబ్యూ పాట తేన్మొళి పాడుతున్నప్పుడు తమిళంలో ఒక కష్టమైన అక్షరం ఉందట, అదే ర అనే అక్షరం పలకడానికి చాలా ఇబ్బంది పడ్డారట మనో. అప్పుడు ఇళయరాజా గారే స్వయంగా దగ్గరుండి ఆ అక్షరాన్ని ఎలా పలకాలో ఎన్నోసార్లు విసుగు లేకుండా మనోకి వచ్చే వరకు నేర్పించి ఇలా అన్నారట, చూడు మనో, పాటలో స్వరం మాత్రమే కాదు పదం కూడా పాడాలి అని నేర్పించారట. ఇక అదే నా టర్నింగ్ పాయింట్ అంటారు మనో. ఎందుకంటే అలా ఆ క్రమశిక్షణ ఆయన్ను తెలుగుతో పాటు తమిళంలో కూడా టాప్ సింగర్ని చేసిందంటూ మురిసిపోతారు మనో. ఈ విషయం ఎన్నో ఇంటర్వ్యూస్లో పదే పదే చెప్పారు. వారి కృతజ్ఞత ఈ విధంగా తెలియజేసుకుంటున్నానని కూడా. మరి వారిద్దరూ కాంబినేషన్లో వచ్చిన మరొక మంచి మాట పాట విందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

అందుకనే ఇంత బాగుంటాయి కాబట్టే అందరూ వీ లవ్ యూ మనో అంటూ ఉంటారు. వారి పాటలకి చాలామంది అభిమానులారు. మన వివిధ భారతిలో కూడా ఎంతోమంది సందేశాలు పంపిస్తున్నారు. మనో గారి పాటల పూదోటలో అద్భుతమైన పాటలు వినిపిస్తున్నారంటూ శ్రోతలు ఎంతో ఆత్మీయమైన సందేశాలు పంపిస్తున్నారు. ఇక తెలుగు, తమిళం, కన్నడ ఇలా అన్ని భాషల్లో ఎన్నో అవకాశాలు వెల్లువలా వచ్చేసాయి మనో గారికి. ఇళయరాజా, ఎంఎం కీరవాణి గారు, రాజ్కోటి, దేవ, మణిశర్మ, ఏఆర్ రెహమాన్ వంటి దిగ్గజాలతో సుదీర్ఘ ప్రయాణం సాగింది. ముఖ్యంగా ఇళయరాజా ఏఆర్ రెహమాన్ దగ్గర ఎన్నో హిట్ పాటలు పాడారు. ఒకసారి అయితే రాజాగారు ఇలా అన్నారట, ఇళయరాజా గారు సరదాగా నవ్వుతూ, ఇందులో ఏ లైన్ ఎస్పీబి పాడాడో, ఏ లైన్ మనో పాడారో నాకు అర్థం కావటం లేదంటూ జోక్ చేశారట వారి దగ్గర. అయితే మనో గారు అన్ని రకాల పాటలు పాడారు. ఇందాక నేను చెప్పినట్టు శాస్త్రీయం పాడారు, ఫాస్ట్ బీట్ పాడారు, ప్రేమ పాటలు కూడా పాడారు. మరి అన్నమయ్యలో మనో గారు ఒక అద్భుతమైన పాట పాడారు, అది విందాం ఇప్పుడు.

అన్నమయ్య చిత్రం నుండి ఆ అన్నమాచార్య కీర్తన విన్నారు. మనోగారు ప్రైవేట్ ఆల్బమ్స్లో కూడా చాలా ఎన్నో పద్యాలు అన్నమాచార్య కీర్తనలు రికార్డ్ చేశారు, ఎన్నో దేవుడి పాటలకు కూడా రికార్డ్ చేశారు. అయితే మనోగారికి ఒక మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంది అని సినిమా ఇండస్ట్రీలో టాక్. స్టూడియోలో అందరినీ నవ్విస్తూ వేగంగా రికార్డింగ్ పూర్తి చేసే గాయకుడిగా పేరుందిట మనోగారికి. ఎప్పుడూ నవ్వులు పూయించే వ్యక్తి. అందుకనే సంగీత దర్శకులు, అమ్మయ్య మనో వస్తే నాకు ఒత్తిడి తగ్గిపోయింది, స్టూడియోలో అందరూ రిలాక్స్డ్గా ఉంటారు అంటారు. మనోగారైతే ఏ భాషల పాట అయినా సరే ముందుగా రచయితను అడిగి, మన తెలుగు అయితే సరే మరి మిగిలిన భాషల్లో తనకి ఒకవేళ అర్థం తెలియకపోతే ముందుగా రచయితను అడిగి ప్రతి పదానికి అర్థం తెలుసుకొని భావాన్ని తెలుసుకొని ఆ తర్వాత రికార్డ్ చేసేవారట. ఇది వారి ప్రత్యేకత అంటారు వారితో పనిచేసిన సంగీత దర్శకులందరూ.

వావ్, ఎంత ఫాస్ట్గా ఉంటుంది కదా ఈ పాట. అంతే ఫాస్ట్గా డాన్స్ చేస్తారు కదా చిరంజీవి, రాధిక ఈ పాటలో గమనిస్తే. కొదమసింహంలో ఆఖరి పాట ఇది, కొదమసింహం చిత్రంలో. ఎంత ఎనర్జెటిక్గా ఉంటుందో ఆఖరి పాట అయినా సరే, అంత ఎనర్జెటిక్గా

పాడరు మనోగారు, చిత్రమ్మ, మరి సంగీతం అందించారు రాజ్కోటి గారు, రచన వేటూరి సుందరమూర్తి గారు. బాలుగారంటే ఎంతో ఆరాధన. నాకు దైవ సమానం అంటారు మను. ఎస్పీపీ గారు నాకు ఒక విశ్వవిద్యాలయం. ఆయన చూస్తూ నేర్చుకున్న పాఠాలు జీవితాంతం నాతోనే ఉన్నాయి, ఉంటాయి. మాది కేవలం గురు శిష్యుల బంధం కాదు, ఒక కళాకారుడి నుండి మరో కళాకారుడికి సంక్రమించిన సంగీత సంస్కారం అంటారు ఎంతో వినమ్రతతో మను. ఇక ఏఆర్ రెహమాన్తో ఒక పాట రికార్డింగ్లో చాలా కష్టపడ్డానంటారు. ఇంతకీ ఏంటా కష్టం, ఏమైంది చెప్తాను. ప్రేమికుడు సినిమా గుర్తుందా మీ అందరికీ? ముక్కాల ముక్కాబుల అనే పాట. ఆ పాట రికార్డింగ్ సమయంలో ఏఆర్ రెహమాన్ గారు మనో గారిని ఒక గదిలో ఒంటరిగా కూర్చోబెట్టి లైట్లన్నీ ఆపేశారట. ఎందుకంటే ఆ పాటలో ఒక రకమైన మిస్ట్రీ, హై ఎనర్జీ రావడం కోసం రెహమాన్ అలా ప్లాన్ చేశారట. ఎన్నిసార్లు ట్రై చేస్తున్నా పాట కుదరటం లేదు. మనో గారేమో పాట ఆయన అనుకున్నట్టు, రెహమాన్ అనుకున్నట్టు పాడలేకపోతున్నారు. అయితే నాకు కాస్త బ్రేక్ ఇవ్వండి అని చెప్పి అర్ధరాత్రి 1:30 బయటకు వచ్చి ఒక ఛాయ్ దుకాణంలో ఛాయ్ తాగుతున్నట. అప్పుడు ఆర్టీ బర్మన్ గారి మెహబూబా ఓ మెహబూబా పాట మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ పాటేమో వినిపిస్తోందట ఆ ఛాయ్ దుకాణంలో ఛాయ్ తాగుతుంటే. అప్పుడు ఇక మనోగారు అనుకున్నారట, అబ్బా ఎంత బాగా పాడారు కదా ఆర్డి బర్మన్ గారు, నేను కూడా అలా ఎందుకు ప్రయత్నించకూడదు అని. అలాగ రాత్రి 1:30 ఛాయ్ తాగుతూ పుట్టింది ఆ పాట. అదే ముక్కాబులా ముక్కాబులా. ఆ పాట ఎంత సంచలనం సృష్టించిందో మనందరికీ తెలిసిందే. మరి ఏఆర్ రెహమాన్ గారు మనో కాంబినేషన్లో వచ్చిన ఒక మంచి పాట విందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: విజయం ఏది ఒక్కరోజులో రాదు. ప్రతిరోజు మనం ఎంత సాధన చేస్తే అంత విజయం మన సొంతం అంటారు మనం. అలా ప్రతిరోజు చేసిన సాధన, పట్టుదల, వినయం, సీనియర్ పట్ల వినయం, గౌరవం నన్ను ఇంత స్థాయికి తీసుకొచ్చింది, నన్ను ఇన్ని వేల పాటలు పాడేలా చేసిందంటారు మనం. నిజమే కదా, వినయమే మన అందరి నిజమైన ఆభరణం అంటున్నారు. మరి మనం కూడా దాన్ని గుర్తుపెట్టుకోవాలి.
1: జరూర్ సునియే పిటారా. ఇస్ కార్యక్రమ్ కి ప్రాయోజక్ హే AISSMS పూణె, అ ప్రీమియం హెరిటేజ్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్.
0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం గుర్తుకొస్తున్నాయి వింటున్నారు. అసలు అలా టైం వెళ్ళిపోతుంది. మంచి మంచి పాటలు వింటున్నాం, మంచి మంచి మాటలు మాట్లాడుకుంటున్నాం. స్టూడియో క్లాక్ల సమయం 11:50.

0: ఈ ఒక్క నిమిషాలు దాటి 33 సెకండ్లు. శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ప్రతి గురువారం మధ్యాహ్నం 2:15 నుండి 3 గంటల వరకు ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో ఈరోజు కుక్క కాటుకి తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు చికిత్స, ఈ అంశం గురించి చీఫ్ వెటరినరీ ఆఫీసర్ జిహెచ్ఎంసీ డాక్టర్ అబ్దుల్ వకీల్ గారు, వెటరినరీ ఆఫీసర్ మెట్రోపాలిటన్ సర్విలెన్స్ ఆఫీసర్ డాక్టర్ నిషిత గారు, పబ్లిక్ హెల్త్ స్పెషలిస్ట్ మెట్రోపాలిటన్ సర్విలెన్స్ ఆఫీసర్ డాక్టర్ శిల్పా గారులతో నేరుగా ఫోన్లో మాట్లాడి మీ సందేహాలకు సమాధానాలు పొందవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్స్ 0400 జత చేసి 2324085 2 2 2 4 0 8 5 3 2 9 5 5 0 9 2 3. మర్చిపోకండి, ఈరోజు మధ్యాహ్నం 2:15 నుండి 3 గంటల వరకు హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమానికి తప్పకుండా ఫోన్ చేయండి, మీ సందేహాలకు సమాధానాలు పొందండి.
1: మ్యూజిక్ అండ్ మస్తీ, ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్ షాప్ వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్, ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా iOS ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి, రేడియో ఐకాన్ క్లిక్ చేయండి, VB తెలుగు సెలెక్ట్ చేయండి, వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
0: ఎస్, మనో గారి పాటల పూదోట్లో విహరిస్తున్నాం ఈరోజు గుర్తుకొస్తున్నాయి కార్యక్రమంలో. 90వ దశకంలో తెలుగు చిత్ర పరిశ్రమలో వాయిస్ ఓవర్ డబ్బింగ్ ఆర్టిస్ట్గా కూడా తన ప్రతిభ ఏంటో చూపించారు, సత్తా ఏంటో చూపించారు మనో గారు. తెలుగులో ముఖ్యంగా రజనీకాంత్ గారు నటించిన దాదాపు అన్ని చిత్రాలకు తన గొంతును వారికి సరిపోయేటట్టు డబ్బింగ్ చేశారు. రజనీకాంత్ తెరపై కనిపిస్తే మనకి తెలుగులో గమనిస్తే రజనీకాంత్ కనిపించరు, అక్కడ మనో గారి స్వరం కనిపిస్తుంది, మనో గారి స్వరం వినిపిస్తుంది. రజనీకాంత్ స్టైల్కి మరింత అందం గ్రేస్ ఇచ్చారు మనో గారు. ఏమంటారు మరి మీకు మనో గారు అంటే ఏంటి, ప్రత్యేకమైన అనుబంధం ఏమైనా ఉంటే నాతో పంచుకోండి. 0402324085 2 ఈ నంబర్కి.

విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ కూడా అందుకున్నారు మను. ఇంకా ఇలాగే ఎన్నో పాటలు పాడుతూ మనందరినీ అలరించాలని కోరుకుంటోంది. మీ అందరికీ మనో పాటల పూదట్లో షికారు నచ్చిందని ఆశిస్తూ నమస్కారం అంటోంది మీ రేడియో నేస్తం పద్మిని.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 12 గంటలకు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఢిల్లీ కేంద్రం నుండి వార్తల రిలే వింటారు. తిరిగి 12:05 చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో కలుసుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 12:05 దాటి 36 సెకండ్లు. మరికొద్ది క్షణాల్లో చైతన్య స్ఫూర్తి.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం చైతన్య స్ఫూర్తి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం అంటోంది మీ పద్మిని.

జై హో జై హో అంటూ ఈ నినాదం మన భారతదేశం అంతటా మారు మ్రోగిపోతోంది. ప్రపంచ క్రీడోత్సవ సంబరాలు గ్లాస్కో వేదిక కామన్వెల్త్ గేమ్స్ 2026 భారత క్రీడాకారులు విజయ ఢంకా మోగిస్తున్నారు. త్రివర్ణ పతాకం గ్లాస్కో గడ్డపై రెపరెపలాడుతూ ఉంటే, జనగణమన గీతం మారు మ్రోగుతూ ఉంటే ప్రతి భారతీయుడి గుండె గర్వంతో ఉప్పొంగిపోతుంది. అవును కదా, అసలు పతకాలు గెలుస్తూ వారి గురించి మనం చూస్తూ ఉంటే ఎంతో గర్వంగా ఉంటుంది. మరి వారి

యానికి క్రీడాస్ఫూర్తిని ఈ రోజు సెలబ్రేట్ చేసుకుందాం వివిధ భారతి వేదికగా. ఇంతకీ కామన్వెల్త్ గేమ్స్ ఎప్పుడు మొదలయ్యాయి అసలు మీకేమైనా తెలిస్తే నాకు 0402324852 ఈ నంబర్కు వాట్సాప్ చేయండి. ఈరోజు బోలెడన్ని విశేషాలు మాట్లాడుకుందాం, క్రీడా విశేషాలు మాట్లాడుకుందాం, ఆ విక్టరీని మనం కూడా సెలబ్రేట్ చేసుకుందాం వివిధ భారతి వేదికగా. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

ఎస్, చంద్రబోస్ గారు చెప్పినట్టు కొడితే కొట్టాలి, సిక్స్ కొట్టాలి, ఎన్నిసార్లు ఓటమి పాలైనా విజయం కోసం పరిగెట్టాలి, విజయాన్ని అందుకోవాలి. ట్యాగోర్ సినిమా నుంచి ఆ పాట విన్నారు. శంకర్ మహాదేవన్ గారు ఆలపించారు, సంగీతం మణిశర్మ. మరి మీకు తెలుసా కామన్వెల్త్ గేమ్స్ ఎప్పుడు మొదలయ్యాయో అని అడిగితే చాలామంది శ్రోతలు స్పందించారు. బాలకృష్ణ గారు నర్సంపేట నుండి, రవిశంకర్ చాగంటి గారు నిజాంపేట నుండి, ఇంకా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం శెట్టి సూర్యబాబు గారు కూడా మనకి సందేశం పంపించారు. మీరు పంపించిన సందేశం కరెక్ట్. 1990లో మొదలయ్యాయి ఈ కామన్వెల్త్ క్రీడలు, కానీ మన దేశం మాత్రం 1934 నుండి పాల్గొంటోందన్నమాట. 4 సార్లు మినహాయిస్తే కేవలం 4 సార్లు మనం ఇప్పటి వరకు ఈ క్రీడల్లో పాల్గొనలేకపోయాం ఇప్పటి వరకు, కానీ అవి మినహాయిస్తే టాప్ 5 లిస్టులోనే ఉంది మన భారతదేశం. ఎంత గొప్ప విషయం కదా. మరి క్రీడలకి కూడా పెట్టింది పేరు క్రీడల కాణాచిగా మన భారతదేశం, మన జెండా రెపరెపలాడుతోంది ప్రపంచ వేదికపై. 2010లో ఎక్కువగా, అన్ని సంవత్సరాల కన్నా ఎక్కువగా కామన్వెల్త్ గేమ్స్లో మనం పథకాలకు సాధించాం. ఏంటంటే 101 పథకాలు గెలిచాం. ఇక 2026లో కూడా మన భారత క్రీడాకారులు పథకాల విజయంతో సరికొత్త రికార్డ్స్ తుఫాన్లా దూసుకెళ్తున్నారు. మనం రోజు వార్తల్లో కూడా వింటున్నాం, టీవీలో కూడా చూస్తున్నాం. పట్టుదలతో దూసుకెళ్లి ప్రత్యర్థులను చిత్తు చేస్తూ గ్లాస్గోలో మన దేశ త్రివర్ణ పతాకాన్ని సగర్వంగా ఎగరేస్తున్నారు మన అథ్లీట్లందరూ. పోటీ ఏదైనా, ప్రత్యర్థి ఎవరైనా, క్రీడ ఏదైనా, వెయిట్ లిఫ్టింగ్ రింగ్ అయినా, బాక్సింగ్ పంచ్లైనా, అథ్లీట్ ట్రాక్ అయినా సరే మేం ముందుంటాం, తగ్గేదే లేదంటూ మన దేశ కీర్తిని విశ్వవేదికపై సత్తా చూపుతున్న మన అథ్లెట్లందరికీ మన సెల్యూట్ చేయాల్సిందే, సలాం కొట్టాల్సిందే. ఏమంటారు, మరిన్ని విషయాలు ఉన్నాయి, మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరిగిని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ప్రతి గురువారం మధ్యాహ్నం 2:15 నుండి 3 గంటల వరకు ప్రసారమయ్యే హెలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో ఈరోజు కుక్క కాటుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు చికిత్స, ఈ అంశం గురించి చీఫ్ వెటర్నరీ ఆఫీసర్ జీహెచ్ఎంసీ డాక్టర్ అబ్దుల్ వకీల్ గారు, వెటర్నరీ ఆఫీసర్ మెట్రోపాలిటన్ సర్విలెన్స్ ఆఫీసర్ డాక్టర్ నిషిత గారు, పబ్లిక్ హెల్త్ స్పెషలిస్ట్ మెట్రోపాలిటన్ సర్విలెన్స్ ఆఫీసర్ డాక్టర్ శిల్పా గారితో నేరుగా ఫోన్లో మాట్లాడి మీ సందేహాలకు సమాధానాలు పొందవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్స్ 0400 జత చేసి 2324085 2, 2324085 3, 2955092. నెంబర్లు మరొకసారి 0402324085 2, 2324085 3, 2955092 3. మర్చిపోకండి, ఈరోజు మధ్యాహ్నం 2:15 నుండి 3 గంటల వరకు హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమానికి తప్పకుండా ఫోన్ చేయండి, మీ సందేహాలకు సమాధానాలు పొందండి.

0: నీతిమంతుడు చిత్రం నుండి రఘు దీక్షిత్ ఆలపించిన పాట విన్నారు. రచన రామజోగేశ శాస్త్రి గారు, సంగీతం దేవిశ్రీ ప్రసాద్. చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. మనం కామన్వెల్త్ గేమ్స్ 2026 మన భారతదేశ విక్టరీని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఈనాటి మన వివిధ భారతి వేదిక స్టూడియోలో సమయం 12:21 దాటి 17 సెకండ్లు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

జై హో భారత్. మరి పథకాల పంట పండిస్తున్నారు మన అథ్లెట్లు అందరూ కలిసి. ఎవరెవరు ఏ పథకాలు గెలుచుకున్నారో ఒకసారి చూద్దాం. వెయిట్ లిఫ్టింగ్ క్వీన్ మీరాబాయి చాను వరుసగా 3వ సారి గోల్డ్ మెడల్, హ్యాట్

హ్యాట్రిక్ సాధించి అజేయమైన రికార్డు సృష్టించారు మీరాబాయి. ఇక పారా అథ్లెటిక్స్లో షర్మిలా ధండక్ స్వర్ణ పథకంతో ఎందరో భారతీయుల్ని గర్వంగా నిలబెట్టారు. మేం కూడా చేయగలం, పారా అథ్లెట్లైనా మా మీద చిన్నచూపక్కర్లేదు, మేం కూడా చేసి చూపిస్తామని చేసి చూపించారు, పథకాన్ని గెలిచి చూపించారు. ఇక సర్వేష్ హైజంప్లో తొలి రజతం అందుకున్నారు. దీక మరొక విషయం చెప్పాలి, దేశ రక్షణే కాదు దేశానికి పథకాలు కూడా అందించారు తండ్రి తనయులైన మన తెలుగు తేజాలు. వారే వల్లూరు శ్రీనివాసరావు గారు 2010 సంవత్సరంలో వెయిట్ లిఫ్టింగ్లో కాంస్య పథకం గెలిస్తే 16 ఏళ్ల తర్వాత వారి కుమారుడైన వల్లూరి అజయ్ బాబు పురుషుల 79 కిలోల విభాగంలో రజత పథకాన్ని ముద్దాడారు మన భారతదేశ జెండాని కప్పుకొని. ఇప్పటి వరకు అంటే నిన్నటి వరకు 12 నుండి 14 పథకాలు గెలుచుకున్నాం మన భారతదేశం. ఇంకా ఈ విజయ పరంపర కొనసాగుతూనే ఉంటుంది, పథకాల పంట పండిస్తూనే ఉంటారు మన అథ్లీట్లు. మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

కేజీఎఫ్ 2 చిత్రం నుండి కృష్ణ పృథ్వీచంద్ర అరుణ ఆలపించిన పాట విన్నారు. సంగీతం రవి బాసురు, రచన రామజోగయ్య శాస్త్రి. అచ్చం తుఫాన్లాగా దూసుకెళ్లి ప్రత్యర్థుల్ని పడగొడుతున్నారు మన భారతదేశ అథ్లీట్లు. పరిమిత వనరులతో, కఠోర సాధనతో ప్రపంచ వేదికపై మన దేశాన్ని టాప్లో నిలిపిన మన అథ్లెట్లకి సాహో చెప్పాల్సిందే. వారి గెలుపుతో భవిష్యత్ తరాల క్రీడాకారులకు ఎంతో స్ఫూర్తినిస్తున్నారు, స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఇలాగే ఇంకా ఎన్నో విజయాలు అందుకోవాలని, పతకాల పరంపర కొనసాగాలని మన ఛాంపియన్లకు వివిధ భారతి వేదిక మరొకసారి శుభాభినందనలు తెలియజేస్తోంది. చక్ దే ఇండియా, జై హో భారత్.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. రాజ్యసభలో పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సవరణ బిల్లు 2026ను సభ పరిశీలన ఆమోదం కోసం ఈరోజు ప్రవేశపెట్టనున్నారు. నీట్ పరీక్ష పేపర్ లీకేజీపై విద్యార్థుల నిరసన సందర్భంగా జరిగిన పోలీసు చర్య ఆరోపణలపై ప్రతిపక్షాల ఆందోళనల మధ్య లోక్సభ మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు భారతదేశ ఎగుమతులు 15% వృద్ధిని నమోదు చేశాయని వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. కామన్వెల్త్ క్రీడల్లో పారా అథ్లెటిక్స్ విభాగంలో పురుషుల 100 మీటర్ల T47 ఫైనల్లో దిలీప్ మహదూ గావిట్ స్వర్ణం సాధించగా మహమ్మద్ బాసిల్ రజతం కైవసం చేసుకున్నారు. రాజ్యసభలో పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సవరణ బిల్లు 2026ను సభ పరిశీలన ఆమోదం కోసం ఈరోజు ప్రవేశపెట్టనున్నారు. ఈ మధ్యాహ్నం సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఈ బిల్లును సభలో ప్రవేశపెడతారు. ఉదయం 11 గంటలకు సభ సమావేశమైనప్పుడు చైర్మన్ సిపి రాధాకృష్ణన్ 0 అవర్ను చేపట్టారు. పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సవరణ బిల్లు 2026ను పరిశీలన ఆమోదం కోసం ప్రవేశపెట్టాలని కోరుతూ డాక్టర్ జితేంద్ర సింగ్ నుండి అందిన నోటీసును ఆమోదించినట్టు చైర్మన్ తెలిపారు. ఈ బిల్లును నిన్న లోక్సభ ఆమోదించింది.

0: Implementation of unfair means, Amendment Bill 2026, as passed by the Lok Sabha. Today in Rajya Sabha, by grant of waiver under Rule 123 of the Rules of Procedures and Conduct of Business in Council of States, that is Rajya Sabha, accordingly, a supplementary list of business for today has been issued for taking up this bill for consideration and passing.
1: ఈ చట్టం అనేక ముఖ్యమైన నిబంధనలు కలిగి ఉంది. ఇందులో 10 ఏళ్ల వరకు జైలు శిక్ష, 10 కోట్ల రూపాయల వరకు జరిమానా, దోషుల ఆస్తుల జప్తు వంటి కఠినమైన శిక్షలున్నాయి. కేసుల సత్వర పరిష్కారం కోసం ప్రతి రాష్ట్ర ప్రభుత్వము, కేంద్రపాలిత ప్రాంతాలు ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని ఈ చట్టం నిర్దేశిస్తుంది. పోలీస్ స్టేషన్లో సమాచారం నమోదైన తేదీ నుండి 2 నెలల్లోపు నేరాలపై దర్యాప్తు పూర్తి చేయాలని, ఛార్జిషీట్ దాఖలైన 3 నెలల్లోపు విచారణ పూర్తి కావాలని ఈ బిల్లు స్పష్టం చేస్తోంది. నీట్ పరీక్షా పేపర్ లీకేజీపై విద్యార్థుల నిరసన సందర్భంగా జరిగిన పోలీసు చర్య ఆరోపణలపై ప్రతిపక్షాల ఆందోళనల కారణంగా లోక్సభ 2 గంటల వరకు వాయిదా పడింది. 11:00 సభ ప్రారంభమైనప్పుడు గ్లాస్గోలో జరిగిన 23వ కామన్వెల్త్ గేమ్స్లో పురుషుల 100 మీటర్ల పరుగు పందెంలో స్వర్ణ పథకం సాధించిన పారా అథ్లెట్ దిలీప్ గవిట్, రజత పథకం కైవసం చేసుకున్న మహమ్మద్ బాసిల్ను స్పీకర్ ఓం బిర్లా అభినందించారు. సభ తరపున బిర్లా క్రీడాకారులందరికీ, వారి కోచ్లకు అభినందనలు తెలిపారు. ఆ తర్వాత స్పీకర్ క్వశ్చన్ అవర్ చేపట్టడానికి ప్రయత్నించినప్పుడు విద్యార్థుల నిరసన సందర్భంగా జరిగిన పోలీసు చర్య ఆరోపణలపై ప్రతిపక్ష సభ్యులు నినాదాలు చేయడం ప్రారంభించారు. ఈ అంశంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఒక ప్రకటన చేయాలని ప్రతిపక్ష ఎంపీలు డిమాండ్ చేశారు. క్వశ్చన్ అవర్ సమయంలో సభా కార్యకలాపాలకు ఆటంకం కలిగించవద్దని, సభలోనూ ఫ్లోర్ లీడర్ల సమావేశంలోనూ ఎంపీలందరికీ విజ్ఞప్తి చేసినట్టు స్పీకర్ తెలిపారు. సభా కార్యకలాపాలు అడ్డుకోవడం పార్లమెంటరీ సాంప్రదాయాలకు తగింది కాదని బిర్లా పేర్కొన్నారు. గందరగోళం కొనసాగడంతో స్పీకర్ సభను 2 గంటల వరకు వాయిదా వేశారు.
2: आप सबसे आग्रह किया है कि सदन में प्रश्नकाल के अंदर सदन को बाधित नहीं करें. प्रश्नकाल महत्वपूर्ण समय होता है, सदस्यों को सवाल उठाते हैं, सरकार की जवाबदेही होती है. आप प्रश्नकाल नहीं चलाना चाहते, सदन की कार्यवाही 8:00 तक के लिए स्थगित की जाती है.
1: छत्तीसगढ़ लोनी बस्तर दसरा उत्सव लो कीलक पात्र पोषिस्तुन्न कीलक विविध గిరిజన సంఘాల ప్రతినిధులు ఈరోజు రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలవనున్నారు. ఈ 164 మంది సభ్యుల ప్రతినిధి బృందంలో ఫర్గానా, మాంఝీలు, చాల్కీలు, కమ్యూనిటీ నాయకులు, గిరిజన యువ కళాకారులు, బస్తర్కు చెందిన పద్మశ్రీ అవార్డు గ్రహీతలు ఉన్నారు. ఈ కార్యక్రమంలో ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి కూడా హాజరు కానున్నారు. వార్తలు వింటున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు భారతదేశ ఎగుమతులు 15% వృద్ధిని నమోదు చేశాయని వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. జేఆర్డీ టాటా మెమోరియల్ లెక్చర్ 2026లో ప్రసంగిస్తూ మంత్రి, పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ప్రపంచ వాణిజ్య మార్గాలకు అంతరాయాలు ఏర్పడినప్పటికీ దేశ ఎగుమతులు స్థిరంగా ఉన్నాయన్నారు. పశ్చిమాసియాలో సంఘర్షణలు, కీలకమైన షిప్పింగ్ కారిడార్లలో అంతరాయాల వల్ల ప్రపంచవ్యాప్తంగా వ్యాపారాలు అనిశ్చితిని ఎదుర్కొంటున్నప్పటికీ భారతదేశ ఎగుమతుల పనితీరు దేశ ఆర్థిక ప్రాతిపదికల బలాన్ని ప్రతిబింబిస్తుందన్నారు. ముడిచమురు, పెట్రోలు, డీజిల్, గ్యాస్ మార్కెట్లలో అస్థిరత, అలాగే హార్మోజ్ జలసంధి చుట్టూ ఉన్న అనిశ్చితి, రెడ్ సీ సంక్షోభంతో సహా నిరంతర ప్రపంచ సవాళ్లతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 1వ త్రైమాసికం గడిచిందని మంత్రి తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా అనేక అనిశ్చితులు ఉన్నప్పటికీ గత ఆర్థిక సంవత్సరంలో 7.7% వృద్ధితో భారత్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా నిలిచిందని గోయల్ పేర్కొన్నారు.
3: With so much uncertainty and geopolitical crisis around the world, we even had 50% tariffs on most of our exports to the US for a large part of the last year, despite which our exports also grew, both in goods and services, in the year ended March 26.
1: Bihar, Gujarat, Madhya Pradesh

0: రాష్ట్రాల్లోని 3 అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికలకు పోలింగ్ కొనసాగుతోంది. బీహార్లోని బంకీపూర్ నియోజకవర్గం, గుజరాత్లోని మంజ్లాపూర్, మధ్యప్రదేశ్లోని దతియా నియోజకవర్గాలకు ఓటింగ్ జరుగుతోంది. ఉదయం 9 గంటల వరకు పట్నాలోని బంకీపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో 4.61%, గుజరాత్లోని మంజ్లాపూర్ నియోజకవర్గంలో 6.06%, మధ్యప్రదేశ్లోని దతియాలో 12.94% ఓటింగ్ నమోదైనట్టు ఎన్నికల సంఘం తెలిపింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఈ పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుంది. కామన్వెల్త్ క్రీడల్లో పారా అథ్లెటిక్స్ విభాగంలో భారత్ చరిత్ర సృష్టించింది. పురుషుల 100 మీటర్ల T47 ఫైనల్లో దిలీప్ మహదూ గావిట్ స్వర్ణం సాధించగా మహమ్మద్ బాసిల్ రజతం కైవసం చేసుకున్నారు. పురుషుల లాంగ్ జంప్లో మురళీ శ్రీశంకర్ రజత పతకం గెలుపొందారు. ఈ రజత పతకంతో మురళీ శ్రీశంకర్ కామన్వెల్త్ క్రీడల్లో 2 పతకాలు సాధించిన మొదటి భారతీయ పురుష లాంగ్ జంపర్గా గుర్తింపు పొందారు. భారత్ 3 స్వర్ణాలు, 9 రజతాలు, 3 కాంస్యాలతో సహా మొత్తం 15 పతకాలతో పట్టికలో 8వ స్థానానికి చేరుకుంది. గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్ 2026లో పురుషుల లాంగ్ జంప్లో రజత పతకం సాధించిన మురళీ శ్రీశంకర్కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అభినందనలు తెలిపారు. వరుసగా కామన్వెల్త్ రజత పతకాలు సాధించడం దేశం గర్వించదగిన విషయమని పేర్కొన్నారు. మురళీ శ్రీశంకర్ భవిష్యత్తులోనూ మరిన్ని విజయాలు సాధించాలని రాష్ట్రపతి ఆకాంక్షించారు. గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్ 2026లో పురుషుల 100 మీటర్ల T47 ఈవెంట్లో పారా అథ్లెట్ దిలీప్ మహదూ గావిట్ స్వర్ణ పతకం సాధించినందుకు, మహమ్మద్ బాసిల్ రజత పతకం గెలుచుకున్నందుకు ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అభినందించారు. అలాగే పురుషుల లాంగ్ జంప్లో రజత పతకం కైవసం చేసుకున్న మురళీ శ్రీశంకర్ను కూడా ఉపరాష్ట్రపతి అభినందించారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ ప్రాంతాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. అలాగే ఈశాన్య భారతదేశం, తూర్పు మధ్యప్రదేశ్, తూర్పు రాజస్థాన్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, కేరళ, మాహే, కొంకణ్, గోవా, కర్ణాటక, మరఠ్వాడా, పంజాబ్, పశ్చిమ బెంగాల్, తెలంగాణ, ఉత్తరాఖండ్, విదర్భ ప్రాంతాల్లో కూడా ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. రాజ్యసభలో పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సవరణ బిల్లు 2026ను సభ పరిశీలన ఆమోదం కోసం ఈరోజు ప్రవేశపెట్టనున్నారు. నీట్ పరీక్షా పేపర్ లీకేజీపై విద్యార్థుల నిరసన సందర్భంగా జరిగిన పోలీసు చర్య ఆరోపణలపై ప్రతిపక్షాల ఆందోళనల మధ్య లోక్సభ 2:00 వరకు వాయిదా పడింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు భారతదేశ ఎగుమతులు 15% వృద్ధిని నమోదు చేశాయని వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ సమయం 12:40 దాటి 50 సెకండ్లు. మరికొద్ది క్షణాల్లో ఈట్ ఫిట్.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ప్రతి గురువారం 2:15 నుండి 3 గంటల వరకు ప్రసారమయ్యే హెలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో ఈరోజు కుక్క కాటుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు చికిత్స, ఈ అంశం గురించి చీఫ్ వెటర్నరీ ఆఫీసర్ జీహెచ్ఎంసీ డాక్టర్ అబ్దుల్ వకీల్ గారు, వెటర్నరీ ఆఫీసర్ మెట్రోపాలిటన్ సర్విలెన్స్ ఆఫీసర్ డాక్టర్ నిషిత గారు, పబ్లిక్ హెల్త్ స్పెషలిస్ట్ మెట్రోపాలిటన్ సర్విలెన్స్ ఆఫీసర్ డాక్టర్ శిల్పా గారితో నేరుగా శ్రోతలు ఫోన్లో మాట్లాడి తమ సందేహాలకు సమాధానాలు పొందవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు 0400 జతచేసి 2324085252, 2324085353, 2955092. మర్చిపోకండి, ఈరోజు 2:15 నుండి 3 గంటల వరకు హెలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం మీ ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం.

ద్వారా. తప్పకుండా ఫోన్ చేయండి, మీ సందేహాలకు సమాధానాలు పొందండి. శ్రోతలందరికీ శుభ మధ్యాహ్నం. ఈట్ ఫిట్ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం అంటుంది మీ రేడియో నేస్తం పద్మిని. ఈరోజు పద్మిని ఈట్ ఫిట్లో ఏం మాట్లాడబోతుంది, ఏం మాట్లాడుకోబోతున్నాం చెప్తున్నా. ఈరోజు కొంచెం స్పెషల్ అని చెప్పాలి, ఎందుకంటే చాలామందికి ఇష్టమైన కూరగాయ, కానీ కూరగాయ కాని కూరగాయ ఇది, దాని గురించి మాట్లాడుకోబోతున్నాం. మొదట్లోనే మెలికి పెట్టేశారు అనుకుంటున్నారా? మరి మీకు ఒక క్లూ ఇస్తాను, మీరే కనుక్కోండి అదేంటో. కూరగాయల రారాజుగా పేరు. అసలు ఈ కూర లేకుండా ఎలాంటి పెళ్ళిళ్ళు కార్యక్రమాలు అవ్వవు. మసాలా దిట్టించి కూరగా వండినా, కాల్చి పచ్చడిగా చేసినా, అల్లం పచ్చిమిర్చి దట్టించి ఇంకొక రకంగా కూరగా వండినా సరే దానికి అదే సాటి. ఇంతకీ దీని గురించి మాట్లాడుకోబోతున్నాం మనం ఈరోజు ఈట్ ఫిట్లో. గమనించి గుర్తిస్తే 04024285522 ఈ నెంబర్కు సందేశం చేయండి, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం మలరించే సంపూర్ణ వినోదం.

0: ఇంకా చెప్పాలా? వంకాయేనండి. ఎగిరే పవర్మా చిత్రం నుండి చిత్రగారు ఆలపించిన పాట విన్నారు. సంగీతం ఎస్వి కృష్ణారెడ్డి గారు, రచన సిరివెన్నెల సీతారాం శాస్త్రి గారు. ఎంతమంది శ్రోతలు స్పందించారో అసలు. ఇట్ఫిట్లో ఇంతమంది శ్రోతలు అని నాకే చాలా ఆశ్చర్యంగా ఉంది, సంబరంగా కూడా ఉంది. మరి మాట్లాడుకుందాం, ఎంతమంది మా రాశారు, ఏం విషయాలు ఉన్నాయి వంకాయ గురించి, ఏంటి హెల్త్ బెనిఫిట్స్, ఇట్ఫిట్లో ఎందుకు ప్రత్యేకంగా మాట్లాడుకుంటున్నాం, ఈ విషయాలన్నీ బోలెడనున్నాయి. మరి వినాలంటే ఏం చేయాలి? వింటూనే ఉండాలి ఆకాశవాణి వివిధ భారతి.
1: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
2: ఆ చిహ్నం లేకపోతేనో?
1: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తుల పైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
3: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
4: బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
5: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, హైదరాబాద్.
0: అసలు ఎవరెవరు రాశారు తెలుసా? గోపి గారు, జయలక్ష్మి, వేముల నరసింహరావు గారు, రాము, బాలకృష్ణ గారు, వేముల నరసింహరావు గారు, సీతారామరెడ్డి, జ్యోతి, నాగేశ్వరరావు గారు, శాంతకుమారి గారు, బలరాం సరోజ గారు, రాధ ఆర్మూర్ నుండి, హరీష్ కుమార్ గారు, నాగనాథ్ గుప్తా గారు, జ్యోతి, జయంతి, సులోచన, ఇంకా చాలా మంది శ్రోతలు స్పందించి రాశారు. వంకాయ వంకాయ వంకాయ అని రాసేశారనమాట. అవును, మరి తలపై కిరీటం లాంటి తొడిమే ఉండే రారాజు వంకాయే కదా. వంకాయ వంటి కూరయు, పంకజ ముక్క సీత వంటి భార్యయు లేదు అని మన పెద్దల ఊరికే అనలేదు. ఒక పాటలో బాలుగారు పాడారు కూడా. అయితే మీకు ఇందాక చెప్పాను కదా, కూరగాయ కాని కూరగాయ ఇది అని. ఎందుకంటే అసలు వంకాయ కూర కానే కాదట. అవును, మనందరం కూరగాయ అనుకుంటాం కానీ వంకాయ కూరగాయ కాదు. మరి ఏంటి అంటే, వృక్షశాస్త్రం ప్రకారం వంకాయ ఒక బెర్రీ జాతికి చెందిన పండు. పండ అనుకుంటున్నారా? అవును, పండే. టమాటో పుచ్చకాయలాగే వంకాయ కూడా ఒక పండు. మరి వంకాయ పండు అనుకుంటున్నారు, మరి ఎక్కువగా వండుకునే వంకాయ కాయగూర అంటుంటున్నాము. మరి దీనికి ఇంగ్లీష్లో ఇంకొక పేరు ఎగ్ ప్లాంట్ అని కూడా పిలుస్తారు. దీని వెనక ఎన్నెన్నో రహస్యాలు ఉన్నాయి. కొంతమంది వంకాయ తినకూడదంటారు, మరి ఈట్ఫిట్లోనేమో మీరు వంకాయ గురించి చెప్తున్నారు అంటే చెప్తానన్నాను కదా, బోల్డన్ని విషయాలు ఉన్నాయి. వంకాయ వెనుక కూడా బోల్డన్ ఆరోగ్య రహస్యాలు ఉన్నాయి. అవి ఎవరు తినచ్చు, ఎవరు తినకూడదు, వైద్యుల సూచన ప్రకారం మరి మన న్యూట్రిషనిస్ట్ ఏం చెప్తున్నారు, హెల్దీ ఈటింగ్కి, డైట్ ఫాలో అయ్యే వాళ్ళకి, వెయిట్ మేనేజ్మెంట్ బరువు తగ్గాలనుకునే వారికి కూడా వంకాయ వల్ల బోల్డన్ని ప్రయోజనాలు ఉన్నాయట. మరి చెప్తాను, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.
6: మ్యూజిక్ అండ్ మస్తీ, ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడ్ అంత గప్షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్, ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. బీబీ తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
0: ఈట్ ఫిట్ కార్యక్రమం వింటున్నారు. నేను మీ రేడియో నిస్తం పద్మిని. స్టూడియోలో సమయం 12:50 దాటి 42 సెకండ్లు. పూర్వకాలం అంటే చాలా కాలం క్రితట వంకాయలు కేవలం తెల్ల రంగులో చిన్నగా కోడిగుడ్డ ఆకారంలో ఉండేవిట. అందుకనే ఇంగ్లీష్లో వీటిని ఎగ్ ప్లాంట్ అని పిలుస్తారంటే గుడ్డులాగా కనిపిస్తూ ఉంటుంది, చెట్టుకి ఇలా వేలాడుతూ, అందుకనే ఎగ్ ప్లాంట్ అనే పేరు వచ్చిందిట. కానీ తర్వాత కాలంలో మనం ముఖ్యంగా మన భారతదేశంలో మనం చూసేది ఏంటంటే నలుపు ఊదారంగు వంకాయలు చూస్తాము, అలాగే గ్రీన్ కలర్, లైట్ గ్రీన్ కలర్ పచ్చగా ఉండే వంకాయలు కూడా చూస్తూ ఉంటాం. మరి వైద్యులు, పోషకాహార నిపుణులు, ముఖ్యంగా న్యూట్రిషనిస్ట్ వంకాయని ఆహారంలో చేర్చుకోమని కూడా చెప్తున్నారు ఈ మధ్యకాలంలో. ఎందుకంటే దీనిలో ఎన్నో పోషక విలువలు, తక్కువ క్యాలరీలు ఉంటాయట వంకాయలు. వంకాయని మనం చూస్తే మెత్తగా ఒక స్పాంజ్లా ఉంటుంది కదా, మరి దాంట్లో ఏముంటుందంటే 92% నీరే ఉంటుందిట. అందుకే మీరు గమనిస్తే వంకాయ కూర తిన్నప్పుడు కడుపు కొంచెం తిన్నా సరే కడుపు నిండినట్లుగా ఉంటుంది. మరి బరువు తగ్గాలనుకునే వారికి ఇది ఖచ్చితంగా చాలా హెల్ప్ అవుతుంది అంటున్నారు డైటీషియన్స్ కూడా. కానీ ఒక చిన్న ట్విస్ట్ కూడా ఉందండి, ఓయ్ మెత్తగా ఉందని చెప్పి నీరు ఒకటే ఉంటుంది అలా తినకూడదు అంటున్నారు. మరి వాళ్ళు ఏమంటున్నారు తెలుసా, దీన్ని స్పాంజ్ కొనడం వల్ల నూనె ఎక్కువగా పీలుస్తుందిట. అందుకే వంకాయని ఎప్పుడు డీప్ ఫ్రై చేయకుండా కాస్త మగ్గించి స్టీమ్ చేసుకొని తింటే ఆరోగ్యానికి ఆరోగ్యం, మన బరువు తగ్గాలనుకునే వాడికి కూడా చాలా ఉపయోగపడుతుంది అంటున్నారు. ఇంకా వంకాయలో బోలెడన్ని పోషకాలు ఉన్నాయి, వాటన్నిటి గురించి కూడా చెప్తాను. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

చారు బిర్యానీ చిత్రం నుండి కైలాష్ కేర్ ఆలపించిన పాట విన్నారు. సంగీతం ఇళయరాజా, రచన చంద్రబోస్. నిజమే, జన్మము రుచి చూడడానికే ఉంది, కానీ అన్నీ మితంగా తింటేనే మనం ఆ జన్మని కూడా ఆస్వాదించగలుగుతాం. ఏమంటారు? అంతే కదా. మరి చాలామంది శ్రోతలు వారికి వంకాయతో ఉన్న అనుబంధాన్ని మనకి చాలా మెసేజెస్లో పంపిస్తున్నారు. డాక్టర్ శ్రీపతి బాబు గారు బెంగళూరు నుంచి మనకు ఒక సందేశం పంపించారు. ఇందాక మనం చెప్పుకున్నట్టు వంకాయలో ఎక్కువ ఫైబర్ ఉంటుంది, దానివల్ల కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం నుండి కూడా మనం తప్పించుకోవచ్చు. అలాగే బరువు నియంత్రణలో కూడా వంకాయ బాగా ఉపయోగపడుతుంది అంటున్నారు. చాలా థ్యాంక్స్ సార్ మీ సందేశానికి. మరి వంకాయలో బోలెడన్ని పోషకాలు ఉన్నాయి, ఏంటంటున్నాయో చెప్తాను, వింటూనే ఉండండి.

0: వంకాయలో పొటాషియం, విటమిన్ B6, ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటాయి. ఇందులో చెడు కొలెస్ట్రాల్, ట్రైగ్లిసరైడ్స్ని తగ్గించడానికి సహాయపడుతూ ఉంటాయన్నమాట. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయంటున్నారు వైద్యులు. అందుకనే డైటీషియన్స్, న్యూట్రిషనిస్ట్, పోషకాహార నిపుణులు కూడా వంకాయని ఎక్కువగా ఈ మధ్యకాలంలో బాగా సజెస్ట్ చేస్తున్నారు. ఫైబర్ ఎక్కువగా ఉండడం, కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉండడం బరువు తగ్గాలనుకునే వారికి కూడా మంచి చాయిస్ అని అంటున్నారు. కానీ ఒకటి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి మనం, కొంతమందికి వంకాయ వారి ఒంటికి సరిపోదు. ఖచ్చితంగా వారికి ఎలర్జిక్గా ఉండొచ్చు అన్నమాట. అలాంటి వారు డాక్టర్ని సంప్రదించి, వైద్యుల్ని సంప్రదించి వారికి సరిగా సూట్ అవుతుందో లేదో కనుక్కోకుండా మాత్రం ఏ కూరగాయని ట్రై చేయొద్దానికి కూడా సలహా ఇస్తున్నారు వైద్యులు.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ప్రతి గురువారం మధ్యాహ్నం 2:15 నుండి 3 గంటల వరకు ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో ఈరోజు కుక్క కాటుకి తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు చికిత్స, ఈ అంశం గురించి చీఫ్ వెటర్నరీ ఆఫీసర్ జీహెచ్ఎంసీ డాక్టర్ అబ్దుల్ వకీల్ గారు, వెటర్నరీ ఆఫీసర్ మెట్రోపాలిటన్ సర్విలెన్స్ ఆఫీసర్ డాక్టర్ నిషిత గారు, పబ్లిక్ హెల్త్ స్పెషలిస్ట్ మెట్రోపాలిటన్ సర్విలెన్స్ ఆఫీసర్ డాక్టర్ శిల్ప గారితో నేరుగా ఫోన్లో మాట్లాడి మీ సందేహాలకు సమాధానాలు పొందవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్ 0400 జత చేసి 2324085 2 2 3 5 9 5 3 2 9 5 5 0 9 2 3. మర్చిపోకండి, మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్స్ 0404-232-40852, 2324-0853, 2955-0923. ఈరోజు మధ్యాహ్నం 2:15 నుండి 3 గంటల వరకు హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం మన ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా.

వారియర్ చిత్రం నుండి బుల్లెట్ పాట విన్నారు కదా, సింబు హరిప్రియ ఆలపించిన పాట. మరి ఈ ట్విట్ కార్యక్రమం వింటున్నారు. నేను మీ రేడియో నేసం పద్మిని. స్టూడియోలో సమయం 1:05 దాటి 10 సెకండ్లు. ఎంత కూరగాయల రాజైనా, ఎంత మనకి ఏ విషయం ఏదైనా ఇష్టమైనా సరే రోజు తినామనుకోండి, ఏమవుతుంది? అది మన ఆరోగ్యానికి చెడు చేస్తుంది. అందుకనే ఈ కూర, ఎంత మనకి ఇష్టమైన కూర అయినా సరే మితంగా తింటేనే అది మనకి హితంగా ఉంటుంది. ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి మనం, మన వంకాయ గురించి చెప్పుకున్నప్పుడు వంకాయ లోపల అప్పుడప్పుడు పురుగులు కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి వైద్యులు ఏం చెప్తున్నారంటే, బెస్ట్ వే టు యూజ్ బ్రింజాల్ అంటే మంచిగా వాడుకోవడానికి ఏంటంటే, ఉప్పులో వేసిన నీటిలో వంకాయ ముక్కల్ని వేసి కొంచెంసేపు ఉంచాక ఆ వంకాయల్ని కూరగా వాడుకున్నా లేదా ఏ విధమైన ఆహారంలో వాడుకున్నా కూడా మంచిది అని అంటున్నారు. మరి ఈ విషయం మర్చిపోకండి, మీ ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పండి. ఇందాకలు చెప్పుకున్నట్టు ఏవైనా తినొచ్చు, కాకపోతే మితంగా పరిమితంగా తింటేనే అవి మనకి హితంగా. సో ఫ్రెండ్స్, ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి, స్టే హ్యాపీ స్టే హెల్దీ. ఇది ఈనాటి వంకాయ గురించి ఈట్ ఫిట్ కార్యక్రమం. మరి ఇంతకీ మీకు వంకాయ ఎలా తినడం ఇష్టం, వంకాయ అంటే ఏమి ఇష్టం, నాకు మెసేజ్ చేయండి 0402324082. ఒక సూపర్ హిట్ నెంబర్ వస్తుంది పుష్ప 2 సినిమా నుంచి.

మరి మీకు వంకాయ ఎలా ఇష్టం అంటే ఎంతమంది శ్రోతలు స్పందించారో తెలుసా? పోలేపల్లి శ్రీనివాస్ గారు, నాగనాథ్ గుప్తా గారు నాకు వంకాయ ఫ్రై అంటే ఇష్టం అంటున్నారు. మరి సులోచన్ గారు, నాకు వంకాయ టమాటా కూర ఇష్టం, వంకాయతో ఎన్ని రకాలైనా చేయొచ్చు, ఆడవాళ్ళ కుకింగ్ స్కిల్స్ చూపెట్టచ్చు అంటున్నారు జయలక్ష్మి గారు ఖైరతాబాద్ నుండి. నిజమే కదా, మనం మన చేతిలోనే ఉంది, మరి మనమే కిచెన్స్కి క్వీన్స్ కాబట్టి. ఇంకా మంచి కారం పెట్టి కూర, వంకాయ కూర అంటే నాకు చాలా ఇష్టం అంటున్నారు చోడవరపు నరసింహరావు గారు. మరి తాలింపు వేసి వంకాయ కూర చాలా బాగుంటుంది అంటున్నారు దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప నుండి. బాగుందండి, ఇది ఇవాళ ఈట్ ఫిట్ మీ అందరికీ నచ్చిందని ఆశిస్తూ ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 1:10 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు. తిరిగి 1:20 మనందరికీ ఎంతో ఇష్టమైన షో టైంలో కలుసుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కిడాంబి కృష్ణవేణి. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు కేంద్ర ఆర్థిక సంఘం విడుదల చేసిన నిధుల వినియోగంపై పూర్తి స్థాయి విచారణ జరిపించాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కోరారు. రాష్ట్రంలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియకు ప్రభుత్వ సంక్షేమ పథకాలతో ఎలాంటి సంబంధమూ లేదని రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి స్పష్టం చేశారు. లోక కళ్యాణార్థం వేములవాడ శ్రీ భీమేశ్వరస్వామి ఆలయంలో వరుణ యాగం ఈరోజు ప్రారంభమైంది. తొలిరోజు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్లు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్రంలో 6 జిల్లాల్లోని కొన్ని చోట్ల అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురవ్వచ్చని ప్రాంతీయ వాతావరణ కేంద్రం రెడ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే 7 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, 12 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. తెలంగాణలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన విద్యా వ్యవస్థను తీసుకురావాలనే లక్ష్యంతో ప్రభుత్వం టీచర్ ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ విజిట్ అండ్ ఎడ్యుకేషనల్ ఎక్స్చేంజ్ కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా ఫిన్లాండ్, జర్మనీ దేశాల్లో పర్యటించి అక్కడి విద్యా విధానాలను పరిశీలించి వచ్చిన ఉపాధ్యాయుల బృందంతో ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు కె కేశవరావు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. తెలంగాణలో గ్రామ పంచాయతీలకు కేంద్ర ఆర్థిక సంఘం విడుదల చేసిన నిధుల వినియోగంపై ఫిర్యాదులు వస్తున్నాయని, వాటిపై పూర్తి స్థాయి నిష్పాక్షిక విచారణ జరిపించాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కేంద్ర రాష్ట పంచాయతీరాజ్ మంత్రులకు లేఖ రాశారు. కేంద్ర మార్గదర్శకాలకు విరుద్దంగా నిధులు ఖర్చు చేయాలని సర్పంచ్లపై ఒత్తిడి తెస్తున్నారంటూ ఫిర్యాదులు అందాయని తెలిపారు. నిధుల వినియోగంలో పారదర్శకత, జవాబుదారీతనం, ఆర్థిక క్రమశిక్షణ తప్పనిసరిగా పాటించాలని కోరారు. సర్పంచుల ఫిర్యాదులు, అందుబాటులో ఉన్న ఆధారాలపై సమగ్ర విచారణ జరిపించి వాస్తవాలు వెలుగులోకి తేవాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియకు ప్రభుత్వ సంక్షేమ పథకాలతో ఎలాంటి సంబంధమూ లేదని రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి స్పష్టం చేశారు. జిల్లా ఎన్నికల అధికారులు కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడారు. తప్పులు లేని ఓటరు జాబితా రూపకల్పన కోసమే ఈ ప్రక్రియ చేపట్టినట్లు తెలిపారు. ఎన్యూమరేషన్ ఫార్ ఆల్ డిజిటలైజేషన్ను 3 100% పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వరస్వామి ఆలయంలో లోక

కళ్యాణార్థం వరుణ యాగం కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. 3 రోజుల పాటు వేద పండితులు, అర్చకులు వరుణయాగం నిర్వహిస్తారు. తొలిరోజు వరుణయాగంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, జగిత్యాల శాసనసభ్యులు సంజయ్, మానకొండూరు శాసనసభ్యులు కవ్వంపల్లి సత్యనారాయణ, జిల్లా కలెక్టర్ గరిమా అర్గర్వాల్, ఎస్పీ మహేష్ బి గీతే, ఆలయ ఈవో రమాదేవి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్ ఉత్తర కారిడార్ పనులు వేగంగా కొనసాగుతున్నాయని కేంద్ర రహదారులు, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. రాజ్యసభలో డాక్టర్ కె లక్ష్మణ్ ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంగా 161 కిలోమీటర్ల 6 లేన్ల ఉత్తర కారిడార్కు డీపీఆర్ సిద్దమైందని, 23,935 కోట్ల రూపాయలతో హైబ్రిడ్ యాన్యుటీ విధానంలో అమలు ప్రతిపాదించామని వెల్లడించారు. భూసేకరణలో 99% ప్రక్రియ పూర్తయిందన్నారు. హైదరాబాద్లోని లోక్భవన్లో గవర్నర్ శివప్రతాప్ శుక్లాను ఈ ఉదయం దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ, కమిషనర్ ఎం హనుమంతరావు కలిశారు. ఆషాఢ జాతర లష్కర్ బోనాల ఉత్సవాలకు హాజరు కావాలని గవర్నర్ను మంత్రి ఆహ్వానించారు. తెలంగాణలోని సాగునీటి ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు మంజూరు చేయాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హర్షం వ్యక్తం చేశారు. ఈ తీర్పుతో ఖమ్మం జిల్లాలోని సీతమ్మ సాగర్ ప్రాజెక్టు నిర్మాణానికి మార్గం సుగమమైందని తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా 36.37 టీఎంసీల నీటిని నిల్వ చేసి 6,74,000 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించడంతో పాటు 282.80 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే అవకాశం ఉందన్నారు. నాగార్జునసాగర్లో నీటి నిల్వలు ఆందోళనకరంగా ఉన్నాయి. గత ఏడాది నిన్నటి రోజున నాగార్జునసాగర్ డ్యాం క్రస్ట్ గేట్లను ఓపెన్ చేసి నీటిని విడుదల చేయగా, ఇప్పుడు మాత్రం ప్రాజెక్టు డెడ్ స్టోరేజ్కి చేరువలో ఉంది. 2025 జులై 29వ తేదీన 14 క్రస్ట్ గేట్లు ఓపెన్ చేసి 2.5 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేయగా, ప్రస్తుతం తాగునీటి విడుదలకు కూడా ఆలోచించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుతం 512.5 అడుగులకు చేరుకుంది. ప్రస్తుతం హైదరాబాద్ తాగునీటి అవసరాల నిమిత్తం 900 క్యూసెక్కుల నీటిని మాత్రమే బయటకు వదులుతున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ గుడి చెరువు బండ్ పార్కును మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఈరోజు ప్రారంభించారు. భక్తులతో పాటు స్థానికులకు ఆహ్లాదం పంచేందుకు 12 కోట్ల రూపాయలతో దీనిని సుందరంగా తీర్చిదిద్దారు. చెరువు కట్టపై ఏర్పాటు చేసిన 40 ఫీట్ల ఎత్తైన మహాశివుని విగ్రహాన్ని కూడా మంత్రులు ఆవిష్కరించారు. పెదపల్లి లోక్సభ నియోజకవర్గంలో 16 రోడ్డు ఓవర్ బ్రిడ్జిల నిర్మాణానికి మంజూరు లభించిందని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. మరో 4 లెవెల్ క్రాసింగ్లకు సంబంధించి సాంకేతిక సాధ్యాసాధ్యాల నివేదికలు, వివరణాత్మక ప్రాజెక్టు నివేదికలు సిద్దం చేస్తున్నట్టు వెల్లడించారు. లోక్సభలో పెదపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అడిగిన ప్రశ్నకు రాత్పూర్వక సమాధానంగా ఈ వివరాలు అందజేశారు. మహబూబాబాద్ జిల్లాలో అనుమతులకు విరుద్దంగా వైద్య సేవలు అందిస్తున్న ఆర్ఎంపీలపై వైద్య ఆరోగ్య శాఖ చర్యలు చేపట్టింది. మరిపేడ మండలంలోని ఓ ఆర్ఎంపీ క్లినిక్ను జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బి రవి రాథోడ్ సీజ్ చేశారు. ఆర్ఎంపీలు ప్రథమ చికిత్స మాత్రమే అందించాలని, ఇంజెక్షన్లు, సెలైన్లు వంటి తమ పరిధికి మించిన వైద్య సేవలు అందిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాష్టంలోని ఆదిలాబాద్, కొమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల జిల్లాల్లో అక్కడక్కడ ఈరోజు అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురవ్వచ్చని ప్రాంతీయ వాతావరణ కేంద్రం రెడ్ అలర్ట్ జారీ చేసింది. నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి సహా 7 జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. అలాగే మెదక్, హన్మకొండ, హైదరాబాద్ సహా 12 జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేశారు. ఈరోజు ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. మానవ అక్రమ రవాణాపై అవగాహన పెంచడం, బాధితుల హక్కులను పరిరక్షించడం, ఈ నేరాన్ని అరికట్టేందుకు ప్రభుత్వాలు, ప్రజలను చైతన్యపరచడం ఈ దినోత్సవ ప్రధాన లక్ష్యం. ఐక్యరాజ్యసమితి 2014 నుంచి ప్రతి ఏడాది జులై 30న ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. మోసపు ఉచ్చల్లో చిక్కుకున్న బాధితులు అనేది ఈ ఏడాది ఇతివృత్తంగా ఉంది. ఆసిఫాబాద్ జిల్లాలో నిన్న ఉదయం నుంచి ఈ రోజు ఉదయం వరకు రాష్టంలోని అత్యధిక వర్షపాతం నమోదైంది. జిల్లాలోనే బెజ్జూరు మండలంలో 18.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. పెనుగంగ, ప్రాణహిత నదులతో పాటు జిల్లాలోని వాగులన్నీ ఉప్పొంగి ప్రవహిస్తూ ఉండడంతో వందలాది గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గోలేటిలోని కైరిగూడ ఓపెన్ కాస్ట్ గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. నిర్మల్ జిల్లా వ్యాప్తంగా నిన్న

0: రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం. ఈరోజు వాతావరణ శాఖ సూచనల మేరకు జిల్లాలో ఉన్న పాఠశాలలకు జిల్లా కలెక్టర్ భవిష్ మిశ్రా సెలవు ప్రకటించారు. గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు చేరడంతో జగిత్యాల జిల్లా ధర్మపురి వద్ద గోదావరి నదిలో వరద ప్రవాహంతో పాటు నీటి మట్టం పెరిగింది. ప్రస్తుతం పుష్కర స్నాన ఘట్టాలను ఆనుకుని వరద నీరు ప్రవహిస్తోంది. మంచిర్యాల జిల్లాలోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వరద నీటి ప్రవాహం క్రమక్రమంగా పెరుగుతోంది. ఈ రోజు ఉదయం 9 గంటల సమయానికి ప్రాజెక్టులోకి 48013 క్యూసెక్కుల ఇన్ఫ్లో నమోదైనట్లు జలవనరుల శాఖ అధికారులు తెలిపారు. 20.1754 టీఎంసీల పూర్తి నిల్వ నీటి నిల్వ సామర్థ్యం కలిగిన ఎల్లంపల్లి ప్రాజెక్టులో ప్రస్తుతం 13.265 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో భద్రాచలం వద్ద గోదావరి నదిలో వరద నీటి మట్టం క్రమక్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం నీటి మట్టం 26 అడుగులకు చేరుకుంది. చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరడంతో అధికారులు 24 గేట్లను ఎత్తి 92,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో 3 ఆగస్టు నుంచి సదరం శిబిరాలు నిర్వహించనున్నట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రవీణ్ తెలిపారు. 3, 4, 5, 6 తేదీల్లో ఆర్థోపెడిక్, 3, 7, 17 తేదీల్లో కంటిచూపు, 5, 6 తేదీల్లో వినికిడి, 12 జనరల్, 21, 22 తేదీల్లో మానసిక వైకల్య నిర్ధారణ శిబిరాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు కేంద్ర ఆర్థిక సంఘం విడుదల చేసిన నిధుల వినియోగంపై పూర్తిస్థాయి విచారణ జరిపించాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కోరారు. రాష్ట్రంలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియకు ప్రభుత్వ సంక్షేమ పథకాలతో ఎలాంటి సంబంధమూ లేదని రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి స్పష్టం చేశారు. లోక కళ్యాణార్థం వేములవాడ శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో వరుణ యాగం ఈరోజు ప్రారంభమైంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోకి సమయం 1:20 దాటి 32 సెకండ్లు. మనందరి ఫేవరెట్ టైం షో టైం కార్యక్రమానికి సమయం సిద్ధమైపోయినట్టే చాలామంది శ్రోతలు అప్పుడే సందేశాలు కూడా పంపిస్తున్నారు. మేము షో టైంకి రెడీ, వెల్కమ్ టు షో టైం ఆర్జే పద్మిని మేడం గారు అంటూ మరి నేను కూడా సిద్ధంగానే ఉన్నాను బోల్డని మంచి మంచి ప్రశ్నలతో. షో టైం మొదలు పెట్టేసుకుందాం విత్ ఇన్ షార్ట్ టైం.
2: Music and masti filmy news tho paatu manalni updated ga unchadaniki boledanta gupshup whatsapp requests song dedications inka enenno only on vivid bharti akashvani telugu prapanchamanta vinochu ela antara simple mee android ledha ios phones lo news on air app download cheyandi radio icon click cheyandi vb telugu select cheyandi vivid bharti akashvani telugu tarataraala taragani aanandam alarinche sampurna vinodam.
1: షో టైం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం అంటోంది మీ రేడియోనే సంపద్మిని. మరి షో టైంలో పాల్గొనాలంటే ఏం చేయాలి? నేను అడిగిన ప్రశ్నలకి మీకు తెలిసిన సమాధానాలు 0402324082 ఈ నంబర్కు సందేశం పంపించడమే. ఎంత సింపుల్ కదా. మరి షో టైంలో ఇంకా చాలామంది కొత్త కొత్త శ్రోతలు కూడా పాల్గొంటున్నారు, వారి కోసం నంబర్ మరొక్కసారి చెప్తున్నాను 0402324082 ఈ నంబర్కు వాట్సాప్ సందేశం పంపించండి. మరి షో టైంలో వచ్చేస్తోంది మొట్టమొదటి ప్రశ్న. ప్రశ్న కన్నా ముందు శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ప్రతి గురువారం 2:15 నుండి 3 గంటల వరకు ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో ఈ రోజు కుక్క కాటుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు చికిత్స, ఈ అంశం గురించి చీఫ్ వెటర్నరీ ఆఫీసర్ జీహెచ్ఎంసీ డాక్టర్ అబ్దుల్ వకీల్ గారు, వెటర్నరీ ఆఫీసర్ మెట్రోపాలిటన్ సర్విలెన్స్ ఆఫీసర్ డాక్టర్ నిషిత గారు, పబ్లిక్ హెల్త్ స్పెషలిస్ట్ మెట్రోపాలిటన్ సర్విలెన్స్ ఆఫీసర్ డాక్టర్ శిల్పా గారితో నేరుగా శ్రోతలు ఫోన్లో మాట్లాడి మీ సందేహాలన్నింటికీ సమాధానాలు పొందవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 0402324082, 2 2 3 2 4 0 8 5 3, 2 9 5 5 0 9 2 3, 0402324085223 2 9 5 5 0 9 2 3. మర్చిపోకండి ఈరోజు 12:15 నుండి 3 గంటల వరకు హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమానికి తప్పకుండా ఫోన్ చేయండి, మీ సందేహాలకు సమాధానాలు పొందండి. మరి షో టైంలో వచ్చేస్తోంది మొట్టమొదటి ప్రశ్న. ఇది సినిమాలకు సంబంధించిన ప్రశ్న. ప్రశ్న జాగ్రత్తగా వినండి, ప్రశ్నలో చిన్న చిన్న మెలికలు ఉంటాయి, మరి మెలికలు తప్పించుకొని వస్తేనే మీరు సరైన సమాధానం చెప్పగలరు.

ప్రశ్న ఏంటంటే, ఆర్ నారాయణమూర్తి గారు మనందరికీ సుపరిచితమే కదా. ఆర్ నారాయణమూర్తి గారి దర్శకత్వం వహించిన ఒక సినిమా 26వ అంతర్జాతీయ భారత చలనచిత్రోత్సవంలో ప్రదర్శించబడింది. అది ఏ సినిమా? ప్రశ్న మరొకసారి, ఆర్ నారాయణమూర్తి గారు దర్శకత్వం వహించిన ఒక సినిమా, వారు నటించారు కూడా ఆ సినిమాలో, 26వ అంతర్జాతీయ భారత చలనచిత్ర చిత్రోత్సవంలో ప్రదర్శించబడింది. మీకు ఆ సినిమా పేరు తెలిస్తే 0402324582 ఈ నంబర్కు వాట్సాప్ చేయండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

కోహ్లీ నెంబర్ వన్ చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు ఆలపించిన అటెన్షన్ ఎవ్రీబడి అనే ఎనర్జెటిక్ సాంగ్ విన్నారు కదా. స్టూడియో క్లాక్లో సమయం 1:28 దాటి 40 సెకండ్లు. మరి షో టైంలో మరి ఇంత సులువైన ప్రశ్న అడిగితే శ్రోతలు ఊరుకుంటారా? చాలా చాలా చాలా మంది శ్రోతలు సందేశాలు పంపించారు. మరి ప్రశ్న ఏంటి, ఆర్ నారాయణమూర్తి గారి దర్శకత్వం వహించిన ఒక సినిమా 26వ అంతర్జాతీయ భారత చలనచిత్రోత్సవంలో ప్రదర్శించబడింది. చాలామంది 95% 95% మంది సరైన సమాధానం పంపించారు. ఎక్కడో అక్కడక్కడ గూగుల్ తల్లి ఉండగా మాకేంటి మేడం అంటున్నారు ఒక శ్రోత అయితే. గూగుల్లో చూస్తున్నాము, ఈ రకంగా అయినా మాకు చాలా విషయాలు తెలుస్తున్నాయంటున్నారు. చాలా సంతోషం అండి మీ సందేశానికి. ఇక సరైన సమాధానాలు ఫాస్ట్గా నాకు వచ్చిన వాళ్ళ పేర్లు ఎవరంటే, బాలకృష్ణ గారు నరసంపేట నుండి, లావణ్య, రాజు, శ్రీనిధి, శ్రీహిత నిజామాబాద్ నుండి, దోనాల బాలరాజ్ గారు వరసల్లిపురం నుండి, గంగారెడ్డి ఆదిలాబాద్ నుండి, నాగనాథ్ గుప్తా గారు నిజామాబాద్ నుండి, జయరాం రాధ కొడుమూరు నుండి, లక్ష్మీనారాయణ గారు కరీంనగర్ నుండి, పులిపాటి శ్రీనివాసరావు కృష్ణ వేణి మహబూబ్ నగర్ నుండి, కళ్యాణాచార్య గారు కలవకుర్తి నుండి, అప్పలరాజు పెడన, సుదర్శన్ సరిత కాశీబుగ్గ నుండి, కీర్తి రాజ్ కుమార్ నిజామాబాద్, శ్రీనివాస్ పీర్జాది కూడ రాధాకృష్ణయ్య, రాధమ్మ చిన్నంపల్లి నుండి, శ్రవంతి సుశీల్ చింతల నుండి, ఇంకా చాలా మంది సరైన సమాధానాలు పంపించారు. రాకేష్ ఫరీద్ బ్రహ్మయ్య గారు కర్నూలు నుండి, సులోచన కరీంనగర్ నుండి, చోరవర్తి నాగేశ్వర గారు హైదరాబాద్ నుండి, ఎర్రసైన్యం అంటూ అది సరైన సమాధానం, రంగా గారు హైదరాబాద్ నుండి, హంపాపురం నుండి బాల చిరంజీవి నాగభూషణ నారాయణ స్వామి, అలాగే బబ్లు రేణుక దుబాయ్ నుండి కూడా పంపించారు, ఉమ్మడి తూర్పుగోదావరి పెద్దాపురం నుండి శెట్టి సూర్యబాబు గారు మరియు వారి కుటుంబ సభ్యులు, డివి సూర్యశ్రీ కౌకూరు నుండి, కృష్ణస్వామి గారు, అలాగే పాలెం పోలేక రాళ్లగడ్డ నుండి పంపించారు ఎర్రసైన్యం అంటూ, నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి యశోద మరియు వారి కుటుంబ సభ్యులు. ఇంతకీ మరి సరైన సమాధానం ఎర్రసైన్యం అని చెప్పాను కదా. ఆర్ నారాయణమూర్తి గారు స్వీయ కథా స్క్రీన్ ప్లే దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ఎర్రసైన్యం. 1994 జూలై 22 విడుదలైన ఈ సినిమా 100 రోజులు ఆడిందిట. అప్పట్లో చాలా ఇంకొక పెద్ద హీరో సినిమాకి ధీటిగా పోటీగా నిలిచి మరీ సూపర్ హిట్ కొట్టారు నారాయణమూర్తి గారు. ఇంకొక విషయం ఏంటంటే, ఈ సినిమాలోనే యాంకర్ ఉదయభాన్ గారు తొలిసారిగా హీరోయిన్గా కనిపిస్తారు ఈ ఎర్రసైన్యం సినిమాలో అన్నమాట. ఇది మరి షో టైంలో మొదటి ప్రశ్న మరియు సమాధానం. షో టైంలో రెండవ ప్రశ్నకి శ్రోతలందరూ సిద్ధమైపోండి. రెండవ ప్రశ్న వచ్చేస్తోంది. ఇది జనరల్ నాలెడ్జ్కి సంబంధించిన ప్రశ్న. ఇందాక మనం చైతన్య స్ఫూర్తిలో కామన్వెల్త్ గేమ్స్ 2026 మన భారతదేశ విజయ దుందుబి గురించి మాట్లాడుకున్నాం కదా, మరి దానికి సంబంధించి ఈ ప్రశ్న. ప్రశ్న జాగ్రత్తగా వినండి. కామన్వెల్త్ క్రీడలు జరుగుతున్నాయి కదా, దాంట్లో ఫస్ట్ మెడల్, మొదటి పతకం గెలుచుకున్న అథ్లీట్ ఎవరు, అంటే మొత్తంగా ఇప్పటి వరకు జరిగిన అన్ని కామన్వెల్త్ క్రీడల్లో భారతదేశం నుండి తొలి పతకం అందుకున్న అథ్లీట్ ఎవరు మీకు తెలిస్తే 0402324082 ఈ నంబర్కు సందేశం పంపించండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: ఎస్ షో టైం వింటున్నారు. స్టూడియోలో సమయం 1:37:22. నేను అందుకే శ్రోతలకు చెప్పాను, చాలా జాగ్రత్తగా వినాలి. చాలామంది సరైన సమాధానాలు పంపించారు, కొంతమంది మాత్రం ప్రశ్న జాగ్రత్తగా వింటే మనం సమాధానం జాగ్రత్తగా పంపిస్తాం అన్నమాట. ప్రశ్న ఏంటి, కామన్వెల్త్ క్రీడలలో ఫస్ట్ మెడల్, మొట్టమొదటి పథకం గెలుచుకున్న అథ్లీట్ ఎవరు అని అడిగాను. అంటే మొట్టమొదటి అంటే ఎప్పుడు, ఇప్పుడు కాదు, మొట్టమొదట అంటే మనం 1934 గెలుచుకున్న మెడల్ వారి పేరు రాయాలి. కానీ చాలామంది జండూ కుమార్ అని లేకపోతే ఇంకా వేరే వేరే పేర్లు రాశారు. ఇక ఫస్ట్ సరైన సమాధానాలు ఎవరు పంపించారో చూద్దాం. పానుగంటి రవి గారు బీహెచ్ఎల్ నుండి, అక్షయ శ్రీహిత నిజామాబాద్ నుండి, గంగారెడ్డి ఆదిలాబాద్ నుండి, హరీష్ కుమార్ గారు ఓల్బోయిన్పల్లి నుండి, కళ్యాణాచారి నాగర్కర్ణం నుండి, దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు నుండి, లక్ష్మీ

లక్ష్మీరత్న ఎక్కడి నుంచో రాయలేదు. వేముల నరసింహరావు గారు నిజామాబాద్ నుండి, ఉపేంద్రాచారి తిప్పర్తి నుండి, డాక్టర్ కృష్ణస్వామి గారు హైదరాబాద్ నుండి, మహమ్మద్ జైనుద్దీన్ ఉమ్మడి నుండి, పున్నా వెంకటేశం హేమలత నెమ్మా నుండి, పంతాడు శ్రీనివాసరావు గారు, పవన్ బన్నీ దుబాయ్ నుండి, అలాగే పోలిపల్లి శ్రీనివాస్ రాజన్నపేట సిరిసిల్ల నుండి మనకి సరైన సమాధానాలు పంపించారు. ఇక సరైన సమాధానం ఏంటంటే 1934 సంవత్సరంలో రెస్లర్ రషీద్ అన్వర్ తొలి కాంస్య పథకం గెలుచుకున్నారు. అదే ఫస్ట్ మొట్టమొదటి పథకం అనమాట మన భారతదేశానికి కామన్వెల్త్ గేమ్స్లో. ఇక తొలి స్వర్ణ పథకం గెలుచుకున్నారు ఎవరు గెలుచుకున్నారంటే 1958 సంవత్సరంలో పరుగు పందెంలో మిల్కా సింగ్ గారు గెలిచారు. ద ఫ్లయింగ్ సిక్ ద మిల్కా సింగ్ గారు గెలిచారనమాట. ఇది సరైన సమాధానం మరియు ప్రశ్న. మరి షో టైంలో తర్వాత కూడా ఒక సినిమా ప్రశ్న సిద్ధంగా ఉంది. ప్రశ్న జాగ్రత్తగా వినాలి, ఇది కూడా చాలా సులువైన ప్రశ్నే. ప్రశ్న ఏంటంటే, నటి యమున గారు మీ అందరికీ తెలుసని అనుకుంటున్నాను, గుర్తుండి ఉంటుంది, నటి యమున గారు లక్ష్మీదేవిగా, గుమ్మడి గారు భృగు మహర్షిగా ఒక సినిమాలో కనిపిస్తారు. అది కూడా కొంచెం కొత్త సినిమానే. నటి యమున గారు లక్ష్మీదేవిగా, భృగు మహర్షిగా, గుమ్మడి గారు కనిపిస్తారు, అది ఏ సినిమా? మీకు సినిమా పేరు తెలిస్తే 0402324582 ఈ నంబర్కు సందేశం పంపించండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం మలరించే సంపూర్ణ వినోదం.

0: ಆರೋಗ್ಯ ಜೀವನ ఆనందదాయకం
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలని అనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దాం అనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
2: షో టైం వింటున్నారు. షో టైంలో మూడో ప్రశ్నగా నేను అడిగాను, నటి యమున లక్ష్మీదేవిగా గుమ్మడి గారు భృగు మహర్షిగా ఒక సినిమాలో కనిపిస్తారు. కొత్త సినిమా ఇటీవలే రిలీజ్ అయిందన్నాను. మరి శ్రోతలు ఊరుకుంటారా? ఎంతమంది సరైన సమాధానాలు పంపించారు? మరి సరైన సమాధానాలు ముందుగా ఎవరు పంపించారో వాళ్ళ పేర్లు చూద్దాం. ఫుట్పాక్ నుండి భవానీ వెంకట్ గారు, అరుణ పద్మనాభం మల్కాజ్గిరి నుండి, బాలకృష్ణ గారు నర్సంపేట నుండి, శ్రీనివాస్ బీర్జాది కూడా చిలుకనారాయణ యమున జానకంపేట నుండి, మురహరి యశోద నిజామాబాద్ నుండి, లక్ష్మీనారాయణ గారు అమ్మనకుర్తి నుండి, గోదావరి గుప్త గారు నిజామాబాద్ నుండి, దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు నుండి, రాకేష్ ఫరీద్ నందిపేట నుండి, రాధా కుమారస్వామి ఆర్మూర్ నుండి, అప్పలరాజు గారు పేట నుండి, ఆత్మకూరు నుండి ఆదిశేషు, జయలక్ష్మి గారు హైదరాబాద్ నుండి, సివి శ్రీనివాసరెడ్డి గారు పొద్దుటూరు నుండి, ఏకనాథమ్మంగ పార్సీగుట్ట, జైనుద్దీన్ ఉమ్మడి నుండి, భాస్కర్రావు గారు శ్రీకాకుళం నుండి, అంకుషాపూర్ నుండి, దోర్నాల సుదర్శన్, పాలెం పోలయ్య ఆళ్లగడ్డ నుండి, చిత్రియాల నుండి, దమోజ్ వెంకటాచారి మరి కుటుంబ సభ్యులు, బ్రహ్మయ్య గారు కర్నూలు నుండి, ఇంకా చాలామంది పెద్దాపూర్ నుండి, సెట్టి సూర్యబాబు గారు పంపించారు. ఇంకా చాలామంది కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుండి, శ్యామలా ప్రకాష్ మరియు వారి కుటుంబ సభ్యులు. మరి సరైన సమాధానం ఏంటి? ద గ్రేట్ రాబరీ అనే సినిమా హిందీలో డబ్ అయిన సినిమా, అదే గోవిందా గోవిందా. 1994 జనవరి 21 విడుదలైంది గోవిందా గోవిందా సినిమా. రామ్ గోపాల్ వర్మ గారి దర్శకత్వంలో వచ్చిన సినిమా, చాలామంది చూసే ఉండొచ్చు ఈ సినిమా. ఈ సినిమాలో మనం చూస్తే యమున గారు లక్ష్మీదేవిగా కనిపిస్తారు, భృగు మహర్షిగా గుమ్మడి గారు కనిపిస్తారు. ఇది షో టైంలో మూడో ప్రశ్న మరియు సమాధానం. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ప్రతి గురువారం మధ్యాహ్నం 2:15 నుండి 3 వరకు ప్రసారమయ్యే హలో డాక్టర్ ఫోనిన్ ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో ఈరోజు కుక్క కాటుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు చికిత్స, ఈ అంశం గురించి చీఫ్ వెటర్నరీ ఆఫీసర్ జీహెచ్ఎంసీ డాక్టర్ అబ్దుల్ వకీల్ గారు, వెటర్నరీ ఆఫీసర్ మెట్రోపాలిటన్ సర్విలెన్స్ ఆఫీసర్ డాక్టర్ నిషిత గారు, పబ్లిక్ హెల్త్ స్పెషలిస్ట్ మెట్రోపాలిటన్ సర్విలెన్స్ ఆఫీసర్ డాక్టర్ శిల్పా గారితో నేరుగా ఫోన్లో మాట్లాడి మీ సందేహాలకు సమాధానాలు పొందవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 040 జత చేసి 2324 0852, 2324 0853, 2295 5959. ఫోన్ నెంబర్లు మరొకసారి 0402324082 2324085329550923. మర్చిపోకండి, ఈరోజు మధ్యాహ్నం మరికొద్దిసేపట్లో 2:15 నుండి 3 వరకు హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం తప్పకుండా ఫోన్ చేయండి, మీ సందేహాలకు సమాధానాలు పొందండి. మరి షో టైంలో చిట్టు చివరిగా వచ్చేస్తుంది ఒక ప్రశ్న. మనం జనరల్ నాలెడ్జ్ సినిమా ప్రశ్న కాదు, ఎప్పుడు మనం మాట్లాడుకునే ఒక సరదా అయిన ప్రశ్న. ప్రశ్న ఏంటంటే, మన ఇళ్లలో సాధారణంగా అమ్మ నాన్న చేసిన ఒక పనిని కంటిన్యూ చేస్తూ ఉంటాం పిల్లలుగా. మీ అమ్మ నాన్నగారు చేసిన ఒక పని, ఏదైనా ఒక పని సింపుల్గా చెప్పండి, చాలా క్లుప్తంగా చెప్పండి, మీరు కంటిన్యూ చేస్తున్నారా, అది ఏమైనా ఒక

పరంపరగా ఉంటే తప్పకుండా 04023240852 ఈ నంబర్కు సందేశం పంపించండి. వెంటనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

గోవిందుడు అందరి వాడే చిత్రం నుంచి ఆ పాట విన్నారు. మీకు ఈ సినిమా గుర్తుంటుంటే వాళ్ళ తాతగారు ఏం ఫాలో అయ్యారో అది ఫాలో అవ్వడానికే మనవడు అమెరికా నుంచి వచ్చి తాతగారి దగ్గర ఉండిపోతాడనమాట. మరి అలాంటి ప్రశ్నే మనం కూడా ఇప్పుడు షో టైంలో అడిగాం కదా, మీ అమ్మ నాన్నగారు చేసిన పని ఏదో ఒకటి మనం కంటిన్యూ చేస్తూ ఉంటాం. మరి మీరేం చేస్తున్నారంటే, మనకి మొట్టమొదటిగా ఒకరు పంపించారు పడిగల రాజుగారు మరియు శ్రీనిధి గారు సుభాష్ నగర్ నిజామాబాద్ నుండి. మా నాన్నగారు రేడియో వింటారు, నేను కూడా అదే రేడియో వింటూనే ఆ పరంపర కొనసాగిస్తున్నానంటున్నారు. చాలా సంతోషం అండి. మా నాన్నగారు చేసే పని మగ్గం, నేను కూడా అదే చేస్తున్నానంటున్నారు. భువనగిరి అర్బన్ కాలనీ నుండి కొండ యాదగిరి మరియు శాంత గారు. ఇక మా నాన్నగారు

వ్యవసాయం చేసేవారు. మేము కూడా వ్యవసాయాన్ని కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. ఎంత గొప్ప రైతే రాజు కదండి, వ్యవసాయం అంటే మాటల. గిర్మాపూర్ నుండి విజిత మధు మనకి సందేశం పంపించారు. ఇక మా నాన్నగారు ఆర్టిస్ట్ అండి, నేను కూడా అప్పుడప్పుడు ఆర్ట్ వేస్తూ ఉంటానంటున్నారు. దస్తగిరి సంధ్య, ప్రొద్దుటూరు కడప జిల్లా నుండి. ఇక మా నాన్నగారు గోల్డ్ అంటే బంగారం వర్క్స్ చేస్తూ ఉంటారు, నేను కూడా అది చేస్తున్నానంటున్నారు. నేదునూరి కళ్యాణాచారి గారు కల్వకుర్తి నాగర్కర్నూల్ నుండి. అమ్మ నాన్న చెప్పిన ఒక మంచి మాట అదే వింటూ మేము ఈ రోజుకి పాటిస్తున్నాం అంటున్నారు. మహమ్మద్ జైనుద్దీన్ గారు ఉమ్మడి నుండి నమస్కారం అంటారు, మీకు కూడా నమస్కారం అండి. మరి ఎంతో మర్యాదగా మాట్లాడే తత్వం ఉన్న అమ్మ నాన్నల దగ్గర నుంచి నేను అదే తీసుకున్నాను, అదే మాట్లాడతాను, అలాగే మాట్లాడతాను అంటున్నారు. బ్రహ్మయ్య గారు కర్నూలు నుండి, సమయానికి తిండి తినడం అది నేను ఆ పరంపర కంటిన్యూ చేస్తున్నానంటున్నారు. కీసర నుండి కాంచన మరియు రమేష్. ఇక మా అమ్మ నాన్నగారు చేసిన వంశ పారంపర్యం పని చేనేత పట్టు చీరలు నేయడం నేను కూడా అదే చేస్తున్నానంటున్నారు. దోర్నాల బాలరాజు గారు హైదరాబాద్ వనస్థల్లిపురం నుండి. అవునమ్మా, ఇంకొక గమ్మత్తైన సందేశం పంపించారు జయలక్ష్మి గారు. అమ్మ స్నానం చేయకుండా వంట వండడం, అన్నం తినడం, అన్నం తినకూడదు అని చెప్పింది. నేను కూడా అలాగే స్నానం చేసి వంట వండి అన్నం తింటున్నాను. అమ్మ పరంపర అదే నేర్చుకున్నాను, కంటిన్యూ చేస్తున్నానంటున్నారు. జయలక్ష్మి గారు ఖైరతాబాద్ నుండి. నేను కూడా మా నాన్నగారిలాగే ఉదయాన్నే 5 గంటలకల్లా లేచి మొక్కలకి నీళ్లు పోసి పూలు కోసుకొని ఇంటికి వస్తానంటున్నారు. సీతాదేవిక ఏస్రావ్ నగర్ నుండి. చూసారా, మనం అనుకుంటాం కానీ మనలో వాళ్ళ తాలూకా ఏవో ఒకటి అలా మనం కంటిన్యూ చేస్తూ ఉంటాం. మనం లోపలికి వెళ్ళి చూస్తే అవును కదా, అమ్మ అలా చేసేది కదా, నాన్నగారు ఇలా చేసేవారు కదా, మనం కూడా అలా చేస్తున్నాము అంటారు కదా. మరి అమ్మ నాన్న చెప్పిన ఒక విషయం, ఎప్పుడూ చెడు పని చేయొద్దు, ఎవరికి అన్యాయం చేయొద్దు, ఆపదలో ఉన్న వాళ్ళకి సాయం చేసేవారు వారు, మేము కూడా అలాగే చేస్తున్నాం అంటున్నారు. చిత్రియాల గ్రామం నుండి దమ్మోజ్ వెంకటాచారి మరియు వరలక్ష్మి. ఎవరైనా ఇంటికి వస్తే లేదనకుండా ఎంతో కొంత దానం చేసి పంపించేవారు అమ్మ నాన్న, అదే పరంపర నేను పాటిస్తున్నాను అంటున్నారు. అంకుషాపురం నుండి దోర్నాల సుదర్శన్ గారు మనకు సందేశం పంపించారు. పొద్దున్నే 4 గంటలకల్లా లేవడం, తొందరగా లేవడం, తొందరగా పడుకోవడం, ఇది నేను చేస్తున్నానంటున్నారు. సాయి మన్విత మరియు మహాద్యుతి గీతానగర్ హైదరాబాద్ నుండి. ఇక అమ్మ నాన్నగారు నేర్పిన పొద్దున్నే లేచి పొద్దున్నే లేవడం అనే అలవాటు నేను పూర్తి చేస్తున్నానంటున్నారు. రాధాకుమారి స్వామి గారు. మా నాన్నగారు బార్బర్గా పనిచేశారు, అదే నేర్చుకొని నేను వారి పరంపరగా కొనసాగిస్తున్నానంటున్నారు. పాలెం పోలయ్య, ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుండి. మనకు ఒక సందేశం పంపించారు, ఖచ్చితంగా రేడియో వినడమే, ఇది మేము పరంపరగా కంటిన్యూ చేస్తున్నామంటున్నారు. ఎవరు, శ్రీమతి పార్వతి గారు వారు రాశారు, కేపీహెచ్బి కాలనీ నుండి. మదన్ మరియు పార్వతి గారు రాశారు. ఇక అప్పలరాజు గారు పెడ నుంచి మనకు ఒక సందేశం పంపించారు. నాకు ఊహ తెలిసేసరికి మా నాన్నగారు చేనేత మగ్గం దగ్గర రేడియో ఉండేది, వాళ్ళు రేడియో వింటూనే రేడియో వినడం పనులు చేసుకోవడం అలవాటైంది. నేను కూడా ఈ రోజుకి కూడా రేడియో శ్రోతగా ఎక్కడికి వెళ్ళినా నన్ను గుర్తుపడతారంటున్నారు, ఎంత గొప్ప విషయం అండి. అప్పలరాజు గారు పెడ నుండి మనకు సందేశం పంపించారు. నమస్కారం అండి, బాగ్లింగంపల్లి హైదరాబాద్ నుండి. మా అమ్మ నాన్న నుండి నేను నేర్చుకొని కంటిన్యూ చేస్తుంది కష్టపడే తత్వం. ఏ వయసులో ఉన్నవారికైనా సహాయం చేస్తూ కష్టపడే తత్వాన్ని నేను నేర్చుకున్నానంటున్నారు. ఇక నార్కెట్పల్లి నెమ్మాని నుండి, రాత్రి 7 గంటల లోపల భోజనం పూర్తి చేసేస్తానండి, అమ్మ నాన్న మాకు చెప్పిన మాట మేము మా పిల్లలకి కూడా చెప్పాము, అదే పాటిస్తున్నాం అంటున్నారు. చాలా బాగుందండి. మరి ఇంకెవరు రాశారు, కష్టపడి పనిచేయడం అమ్మ నాన్న నేర్పారు, అదే చేస్తున్నానంటున్నారు. పుట్టుపాక నుండి భవాని వెంకట్ మరియు భవాని వెంకట్ గారు రాశారు. ఏదైనా కష్టపడి పనిచేయడం నాన్న నేర్పిన పని అంటున్నారు. పుట్టుపాక నుండి మిరియాల తిరుమలయ్య. అంటే మన ఇదంతా ఇన్ని మెసేజెస్ చూసిన మీదట ఒకటే అనిపిస్తుంది కదా, అమ్మ నాన్న చెప్పిన మాట మనం పాటిస్తున్నాం. అందుకే ఈ రోజుకి కూడా మనం సంతోషంగా ఉన్నాము, మన నలుగురిని కూడా ఆనందంగా ఉంచగలుగుతున్నాం. మరి మా నాన్నగారు టైలర్ వర్క్ చేస్తూ ఉండేవారండి, నేను కూడా అదే పని చేస్తున్నాను, వారి పరంపర కొనసాగిస్తున్నాను అంటున్నారు. భూమిదేని లక్ష్మీనారాయణ గారు అమ్మని గుర్తు నుండి. నిజం మాట్లాడడం, సనాతన ధర్మాన్ని పాటించడం అంటున్నారు. జ్ఞానేశ్వర్ గారు సిరిమల్ల కాలనీ అత్తాపూర్ హైదరాబాద్ నుండి సందేశం పంపించారు. ఇంకా చాలామంది శ్రోతలు, చాలామంది సందేశాలు. 1 గంట 10 నిమిషాలకు రేడియోలో ప్రాంతీయ వార్తలు మా నాన్నగారు తప్పకుండా వినేవారు, నేను ఈ రోజుకి వింటానంటున్నారు. ఆర్మూర్ నుండి ప్రేమనాథ్ కళావతి. చూసారా, ఎలాగ మన మనసులో ఉన్నవన్నీ ఎలాగ మరి బయటకు వస్తాయి. మా నాన్నగారి అది మా నాన్నగారి అలవాటు రేడియో వినడం, నేను కూడా రేడియోనే వింటున్నానంటున్నారు. రాజ్కుమార్ గారు, కీర్తి రాజ్కుమార్ ఆదర్శ నగర్ నుండి. ఇంకా వినడం, రేడియో వినడం అమ్మ నాన్న నుంచి నేర్చుకున్నానంటున్నారు. మంగ భాస్కర్ గారు, మంచి ప్రశ్న, తెలియకుండానే ప్రతి వారు అలవాట్లను పాటిస్తున్నారు. సో ఇది ఎంత బాగుంది, అసలు మీరందరూ ఇలా మాట్లాడుతుంటే రేడియో వినడం రకరకాల

ఇంకొక సందేశం వచ్చింది. మా నాన్నగారు మా కులవృత్తి టైలరింగ్, నేను కూడా అదే వింటున్నాను, రేడియో వింటూ వారు పనులు చేసుకునేవారు, నేను కూడా అదే కొనసాగిస్తున్నానంటున్నారు. పోలేపల్లి శ్రీనివాస్ గారు సిరిసిల్ల నుండి. ఎంత బాగుంది కదా, వీళ్ళ ఒకరి ఒకరి ఆలోచనలు ఒకరు పంచుకుంటూ మనకు తెలుసుకుంటూ ఉంటే బాగుంది అనిపిస్తూ ఉంటుంది. మరి ఇది ఇవాళ షో టైం, మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మళ్ళీ మరొక షో టైంలో కలుద్దాం. రోజు మీ పేర్లు వచ్చినా రాకపోయినా షో టైంలో పాల్గొనండి. షో టైంలో పాల్గొనడమే ఒక పెద్ద సెలబ్రేషన్ అంటాను నేను. మరి మీరేమంటారు? వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం.

నాడు డాక్టర్ ప్రత్యక్ష ఫోన్-ఇన్ కార్యక్రమం ప్రసారమవుతోంది. కుక్క కాటుకి తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు చికిత్స, ఈ అంశం గురించి చీఫ్ వెటరినరీ ఆఫీసర్ జీహెచ్ఎంసీ డాక్టర్ అబ్దుల్ వకీల్ గారు, డాక్టర్ నిషిత గారు, పబ్లిక్ హెల్త్ స్పెషల్ మెట్రోపాలిటన్ సర్వలెన్స్ ఆఫీసర్ డాక్టర్ శిల్పా గారితో నేరుగా శ్రోతలు ఫోన్ చేసి మీ సందేహాలకు సమాధానాలు పొందవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్స్ 0402-324-0852, 2324-0853, 2955-0923, 0423-2258-5953, 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3
గంటల వరకు హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమానికి మీ సందేహాలకు సమాధానాలు పొందండి. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 2 గంటలకు వస్తుంది. మరికొద్ది క్షణాల్లో మిడ్ డే న్యూస్ ఇంగ్లీష్లో వార్తలు వింటారు. తిరిగి 2:15 హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో కలుసుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: for Akashvani News, Bhubaneswar.
1: The National Commission for Scheduled Castes has issued notices to Punjab Chief Secretary and Director General of Police over the alleged police excesses against sanitation workers belonging to the scheduled caste community in Barnala, Punjab. The Indian men's team has stormed into the semi-finals of the Squash Junior Team Championships in Ontario, Canada. The fifth-seeded Indian men's team defeated England 2-1 to reach the semi-finals. They will next face the United States, which advanced to the last four after defeating Japan. And now before we end the bulletin, the headlines once again. Rajya Sabha takes up Public Examinations Prevention of Unfair Means Amendment Bill 2026 to make the law more stringent for paper leak offenders. Proceedings in Lok Sabha disrupted amid opposition ruckus over various issues. Supreme Court asked Centre to preserve the ammunition log of RAF used during students' protest in Delhi. Polling underway for by-elections in three assembly constituencies in Bihar, Gujarat and Madhya Pradesh. Red alert for heavy to extremely heavy rainfall for Maharashtra, Telangana, Vidarbh and West Madhya Pradesh. And Indian men's team storm into semi-finals of Squash Junior Team Championships in Canada. And with that, we end the midday news.
2: Akasavani, Vivid Bharti Kendram, Samyam Renugantala Padhenim Shaludati, Yerevay Yaitu Sekendlu. Yeshoda Hospitals were Samarpinchu. Hello, Doctor. Pratyaksha phone in Karikramam Vintaru.
3: పేషెంట్ కి ఆత్మీయతతో కూడిన సౌకర్యవంతమైన చికిత్స అందిస్తూ 3.5 దశాబ్దాలుగా లక్ష మంది ఆరోగ్యానికి దిక్సూచిగా నిలుస్తూ మెరుగైన వైద్య సేవలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది మన యశోద హాస్పిటల్స్. యశోద హాస్పిటల్స్, మీ ఆరోగ్యం మా బాధ్యత. మరిన్ని వివరాల కోసం 0404567457 కి కాల్ చేయండి.
4: ఆరోగ్య సేవల్లో సరికొత్త ప్రమాణాలు సృష్టిస్తున్న యశోద హాస్పిటల్స్ ప్రపంచ స్థాయి టెక్నాలజీ, నిపుణులైన డాక్టర్లతో వేగవంతమైన సురక్షితమైన చికిత్స అందిస్తుంది. అరుదైన శస్త్రచికిత్సల్లో ముందంజలో ఉండే మీ ఆరోగ్యానికి నమ్మకమైన నేస్తం యశోద హాస్పిటల్స్. కాల్ 0404567 4567.
5: హలో డాక్టర్ కార్యక్రమానికి స్వాగతం. శ్రోతలందరికీ మరొకసారి తెలియజేస్తున్నాను, మీరు ఫోన్ చేయాల్సిన మా నెంబర్లు 0400 STD కోడ్ జత చేసి 2324-0852, మరొక నంబరు 2324-0852-53, 2955-0923. ఈ నెంబర్లకు మీరు ఫోన్ చేసి ఈ హలో డాక్టర్ కార్యక్రమంలో ఈనాడు మనతో పాటు డాక్టర్ కే శిల్ప గారు, డాక్టర్ నిషిత గారు, డాక్టర్ అబ్దుల్ వకీల్ చీఫ్ వెటర్నరీ ఆఫీసర్ గారు జిహెచ్ఎంసీ నుంచి వచ్చారు. ప్రస్తుతం ఉండే పరిస్థితుల్లో ఈ కుక్కకాటు, డాగ్ బైట్ అనేది ఒక ప్రాణాంతకంగా మారే సమస్యగా చూస్తున్నాము. ఈ కుక్కకాటు విషయంలో ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది, ప్రభుత్వం తరఫు నుంచి ఏ రకమైన సపోర్ట్ అందుతుంది, ఈ విషయాలు తెలియజేయడానికి మన స్టూడెంట్స్ ఉన్నారు. నమస్కారం అండి డాక్టర్ శిల్ప గారు.
6: నమస్కారం.
5: డాక్టర్ నిషిత గారు నమస్తే అండి.
6: నమస్కారం.
5: అబ్దుల్ వకీల్ గారు నమస్తే. ఈ జిహెచ్ఎంసీలో మెట్రోపాలిటన్ సర్వెలెన్స్ యూనిట్ పనిచేస్తుంది, ఇందులో మారుతున్న సీజన్స్ వల్ల వచ్చే వివిధ వ్యాధులు కానీ, అలాగే ఎప్పుడు ఉండే ఈ కుక్కకాటు సమస్య కానీ, వీటన్నిటి పట్ల జిహెచ్ఎంసీ ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటూ సర్వేలెన్స్ చేస్తూ అక్కడుండే శాంపిల్స్ సేకరిస్తూ ఆ వ్యాధి ప్రబలతను గమనించి అనుకూలంగా, అది ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అనే విధానంలో, వ్యాధి ప్రబలి సమాజంలో ఎక్కువ సమస్యాత్మకంగా కాకుండా ఉండే ప్రయత్నాలు చేస్తూ ఉంటుంటారు కదా. ముఖ్యంగా కుక్కకాటుకు చెప్పుదెబ్బ అని చాలా మాటకు వినేవాళ్ళము. ఆ తర్వాత ఎంతో డెవలప్మెంట్ జరిగింది. ఒకప్పుడు కుక్క కరిస్తే ఆ భాగాన్ని కాల్చడం కానీ క్యాటరైజేషన్ ఇలాంటివన్నీ చేసేవారు. ప్రస్తుతం పెరుగుతున్న సైంటిఫిక్ అడ్వాన్స్మెంట్లో ఒకప్పుడు కుక్కకాటుకి పొట్ట చుట్టూ ఇంజెక్షన్స్ ఇచ్చేవాళ్ళని, ఇప్పుడు అది ఇంకా సింప్లిఫై అయిపోయి సబ్కంటిన్యూస్గా ఇస్తున్నారు. 14 రోజులు కాకుండా ఒక 4 రోజులు 6 రోజులు ఆ వ్యాధిని తీవ్రతను బట్టి, లేకపోతే కరిచే విధానం గాయాన్ని బట్టి చేస్తున్నారు. ముఖ్యంగా ఈ కుక్కకాటు విషయంలో ముందు జాగ్రత్తగా తీసుకోవాల్సిన అంశాలేంటి?

0: మొక్కలు సహజంగా కరగవండి. అవి దాడి చేయడానికి కొన్ని ప్రత్యేకమైన కారణాలు ఉండవచ్చు. అవి ఆకలితో ఉన్నప్పుడు కావచ్చు, భయంగా ఉన్నప్పుడు కావచ్చు. వాటి పిల్లల్ని రక్షించుకునే సమయంలో కూడా అవి ఎక్కువగా దాడి చేసే అవకాశాలు చాలా ఉన్నాయి. ఇంకా కుక్క దాడి జరిగిన వెంటనే మనం భయాందోళన చెందవద్దు. మనం వెంటనే ఎక్కడైతే మనకు దగ్గరగా మంచి శుభ్రమైన నీళ్ళు ఉంటాయో ఆ నీటితో 15 నిమిషాలు సబ్బుతో కడుక్కోవాలి. ఆ కడిగిన వెంటనే ఎక్కడైతే దగ్గరలో మనకు ప్రభుత్వ ఆసుపత్రి ఉంటుందో ఆ ఆసుపత్రికి వెళ్ళి ఎవరైతే డాక్టర్ ఉంటారో ఆ డాక్టర్కి జరిగిన విషయం చెప్పాలి. ఇలా నాకు కుక్క కాటు జరిగింది, ఇంత టైంలో జరిగింది, ఇదని మన అన్ని డీటెయిల్స్ ఇచ్చినట్లయితే వాళ్ళకు మనకి సలహాలు సూచనలు ఇస్తారు. ఎలా అంటే ఇప్పుడు మనం వెళ్ళిన వెంటనే నాకు కుక్క కాటు ఈ సమయంలో జరిగింది, నేను ఇలా ఫస్ట్ ఎయిడ్ చేసుకున్నాను, మీ దగ్గరికి వెంటనే నేను వచ్చాను అని చెప్తే ఆ డాక్టర్ గారు మనకి సలహాలు సూచనలు ఇస్తారు. యాంటీ రాబీస్ వ్యాక్సిన్ గురించి చెప్తారు, అవి ఎన్ని డోసులు వేసుకోవాలో చెప్తారు, అవసరమైతే రేబీస్ ఇమ్యునోగ్లోబిన్స్ అనేవి కూడా వాళ్ళు రికమెండ్ చేస్తారు. సో ముఖ్యంగా కుక్క కాటు జరిగినప్పుడు అనేది ప్రథమ చికిత్స అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అయిన చర్య.
1: ఒక శ్రోత లైన్లో ఉన్నారండి. హలో హలో మీరు కొంచెం గుడ్ ఆఫ్టర్నూన్, మీరు కొంచెం రేడియోకి దూరంగా జరిగి
2: మాట్లాడుతున్నారు సార్. ఉస్మాన్ గారు, అయితే సార్ ఇప్పుడు మన ఇంట్లో పెంపుడు కుక్క ఉంటుంది, అది కరిస్తే దాన్ని వ్యాక్సిన్ ఇచ్చామనుకోండి, దానికి ఇంజెక్షన్లు తీసుకోవాలా? మరియు మన మామూలు వీడి కుక్కలు కరిస్తే దానికి ఇంజెక్షన్లు తీసుకోవాలా? మరి మన హైదరాబాద్ లో ఏ హాస్పిటల్లో ఇది ఇంజెక్షన్లు ఇస్తున్నారో ఇది క్లియర్ గా చెప్పండి సార్. ఎందుకంటే ఇంతమంది ఓన్లీ నారాయణగూడ బ్లడ్ బ్యాంక్ అక్కడనే ఇచ్చేది కదా, ఇప్పుడు ఎక్కడెక్కడ ఇస్తుంది అది కూడా మీరు చెప్తే బాగుంటుంది సార్. క్లియర్ అమ్మే ఉస్మాన్ గంజ్ హైదరాబాద్.
0: అవునండి, చాలా మంచి క్వశ్చన్ అడిగారు మీరు. యాక్చువల్గా పెంపుడు కుక్క కావచ్చు, అది వీధి కుక్క కావచ్చు, ఏ కుక్క కరిచినా కూడా మీరు తప్పనిసరిగా వైద్యుని సంప్రదించాలి. వైద్యుని సలహాలు సూచనలు తప్పనిసరిగా తీసుకోవాలి. ముందుగా వైద్యుని సంప్రదించడానికి ముందు మీరు గాయాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. సబ్బుతో 15 నిమిషాల పాటు గాయాన్ని కడిగిన తర్వాత మీరు వైద్యుని దగ్గరికి సంప్రదించి ఇది పెంపుడు కుక్క, దీనికి వ్యాక్సిన్ ఇచ్చాము అన్నది మీరు చెప్తే వైద్యుని సలహాల మేరకు మీకు ఎన్ని డోసులు ఇస్తారు, అవసరమైతే రేబీస్ ఇమ్యునోగ్లోబిన్ ఇవ్వాలా వద్దా అనేది వైద్యులు మీకు సలహా ఇస్తారండి.
1: డాక్టర్ గారు, ఒక చిన్న విషయం
0: చెప్పండి.
1: 15 నిమిషాల పాటు సబ్బుతో కడగాలనుకున్నా, అది మామూలుగా మనం గమనిస్తుంటాము చిన్న గాయం తగిలినా లేదంటే కుక్క గరిచినా పిల్లి గరిచినా వెంటనే ఒక అసేపు ఒక 1 మినిట్ ఇలా సబ్బు పెట్టి రుద్ది కడిగేసేస్తారు. ఈ 15 నిమిషాలు కడవడంలో వల్ల వచ్చే లాభం ఏంటి, ఎందుకు అంతసేపు కడగాలంటారు, రన్నింగ్ వాటర్లో పెట్టాలా?
0: అవునండి, రన్నింగ్ వాటర్లో కడగాలి. ఎందుకంటే వైరస్ లోడ్ అనేది గరిచిన వెంటనే ఎక్కువగా ఉంటుంది, అది జనరల్గా సెలైవా ద్వారా వస్తుంది. సో ఇది రక్తం ద్వారా మనకి వ్యాప్తి చెందదు. ఇది మనకి ఎలా వ్యాప్తి చెందుతుందంటే నరాల ద్వారా, నర్వ్స్ ద్వారా అనేది మన సెంట్రల్ నర్వస్ సిస్టమ్కి, బ్రెయిన్కి ఎఫెక్ట్ అవుతుంది. సో అక్కడి నుంచి మిగతా బాడీలకి వ్యాప్తి చెందుతుంది. కాబట్టి మనం ఎప్పుడైతే కుక్క కాటు జరగగానే 15 నిమిషాలు కడగడం వల్ల ఏమవుతుంటే ఆ యొక్క వైరస్ లోడ్ అనేది తగ్గుతుంది. కాబట్టి మనం మొదటి చర్యగా దీన్ని చేయమని చెప్తాం.
1: మరొక శ్రోత లైన్లో ఉన్నారండి. హలో హలో
3: హలో గుడ్ మార్నింగ్ సార్.
1: గుడ్ మార్నింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
3: హలో సార్.
1: నమస్తే, చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: నేను నిజామాబాద్ జిల్లా న్యామనింది నుంచి మాట్లాడుతున్నాను సార్.
1: చెప్పండి
3: సార్. ఇప్పుడు కొంతమంది మంచి కుక్క కరిచిందని చెప్పి కొంతమంది ఏం చేస్తారంటే ఎలాంటి చికిత్స తీసుకోకుండా అట్లా ఉండిపోతారు, మళ్ళీ కొద్ది రోజులకు దానివల్ల ప్రాబ్లం జరుగుతుంది. అది ఎందుకంటే ఆ కుక్క కరిచినప్పుడు మనం కంపల్సరీ హాస్పిటల్ పోతేనే బాగుంటుంది అని చెప్పి నేను ఎందుతున్నా, కానీ కొంతమంది అట్లా పోరు సార్. అది ఎందుకంటే చికిత్స చేయించుకుంటే బాగుంటుంది నా కోరిక.
1: అదేనండి, డాక్టర్ గారు కూడా అదే చెప్తున్నారు, కుక్క కరిచినా కానీ గీరినా కానీ నిర్లక్ష్యం చేయకుండా డాక్టర్ గారు చెప్పినట్టు ఒక 15 నిమిషాల పాటు రన్నింగ్ వాటర్లో పారుతున్న నీరు కింద సబ్బు పెట్టి కడిగినట్లయితే దానివల్ల వచ్చే ఆ వైరల్ ఇన్ఫెక్షన్ అక్కడ మొదటి దశలోనే చాలా వరకు తగ్గిపోతుందని ప్రతి ఒక్కరు ఈ అంశాన్ని గుర్తుంచుకోవాలి. డాక్టర్ గారు, అలా సబ్బుతోనే కడిగిన తర్వాత నెక్స్ట్ చేయాల్సిన చర్య ఏంటి? అంటే ఒక్కొక్కసారి చిన్న గాయమే ఉంటుంది, అంటే ఒక చిన్న గీత పడుతుంది, కొందరికి బ్లీడింగ్ అవుతుంది, కొందరికి బ్లీడింగ్ కాదు, అలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలంటారు?
0: జనరల్గా మనకి కుక్క కాట్లు అనేవి 3 రకాలుగా ఉంటాయండి, కేటగిరీ 1, 2, 3 అని. కేటగిరీ 1 అంటే మనకి ఏమి గాయం ఉండదు, జనరల్గా ఆ కుక్క వచ్చి మనం నాకడం అలాంటివి చేస్తుంది. కేటగిరీ 2లో అనేది మనకి గీసుకోవడం కావచ్చు, లేకపోతే మనకు ఆల్రెడీ పగుళ్ళు గాయాలు ఉన్న దగ్గర కుక్క వచ్చి నాకడం కావచ్చు, ఇలాంటిది కేటగిరీ 2 అంటాం.

0: అట్టగిడి 3 అంటే ఏంటంటే మన కండరాలను చీల్చినట్టుగా మనకి పళ్ళు లోపలికి కాట్లు పడడము, రక్తస్రావము ఉండడం, ఇది కేటగిరీ 3 అండి. ఈ 3 కేటగిరీలలో కేటగిరీ 2 అండ్ కేటగిరీ 3 అనేది వెరీ మచ్ ఇంపార్టెంట్ అండి. ఆ టైంలో కంపల్సరీగా మనం వ్యాక్సిన్ అండ్ రేబిన్ ఇమ్యునోగ్లోబులిన్స్ అనేది తప్పనిసరిగా తీసుకోవాల్సి అవసరం ఉంటుంది.
1: అంటే గాయం యొక్క తీవ్రతను బట్టి ట్రీట్మెంట్ మారుతుందంట?
0: అవును మారుతుందండి.
1: ఎలా మారుతుందంట?
2: ఎలా మారుతుందంటే అండి, మనకి ఫస్ట్ కేటగిరీ 1కి మనకు రేబీస్ ఇమ్యునోగ్లోబులిన్ వ్యాక్సిన్ కానీ తర్వాత ఏఆర్వి కానీ మనం సజెస్ట్ చేయము కేటగిరీ 1కి. ఎందుకంటే అక్కడ మనకి ఏ కైండ్ ఆఫ్ స్క్రీన్ అబ్రేషన్ కానివ్వండి, స్క్రాచ్ కానివ్వండి జరగదు కాబట్టి. నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే కేటగిరీ 2 or 3లో మనకి స్కిన్ అబ్రేషన్ ఆల్రెడీ మన ట్రాన్స్డర్మల్ మన లేయర్స్ ఆఫ్ స్కిన్ ఆల్రెడీ ఇన్వాల్వ్ అయ్యి ఉంటుంది, అక్కడ ఆల్రెడీ వైరస్ ఇనాక్యులేషన్ అయ్యి ఉంటుంది కాబట్టి అప్పుడు ఏం చెప్తాము అంటే ఆ గాయం జరిగిన దగ్గర రేబీస్ ఇమ్యునోగ్లోబులిన్ వ్యాక్సిన్ అనేది మనము తీసుకోవడం జరుగుతుంది. తర్వాత ఏంటి అంటే ఏఆర్వి వ్యాక్సినేషన్ కూడా కంపల్సరీ మనం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది.
1: అంటే ఈ ఏఆర్వి వ్యాక్సిన్, యాంటీ రేబీస్ వ్యాక్సిన్ ఏదైతే అంటుంటామో, ఈ వ్యాక్సిన్ని ఏ రోజులు తీసుకోవాలి, ఎన్ని రోజుల పాటు తీసుకోవాలి?
2: ఓకే, ఈ వ్యాక్సిన్ ఏంటంటే అండి, ఫస్ట్ థింగ్ మనకు ఎక్కడెక్కడ అవైలబుల్ ఉంది అన్నది మనం మాట్లాడుకుందాము. మనకు ప్రతి గవర్నమెంట్ ఫెసిలిటీలో మనకు ఏఆర్వి వ్యాక్సిన్ అనేది అవైలబుల్ అయి ఉంటుంది.
1: ఒక శ్రోత లైన్లో ఉన్నారు. హలో.
3: హలో,
1: నమస్తే అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: నమస్తే సార్. నమస్తే సార్, నేను కరీంనగర్ డిస్ట్రిక్ట్ నుంచి వెళ్ళి రమ్మడుగు మండలం షానగర్ నుంచి వెళ్ళి గోనె శంకరయ్య మాట్లాడుతున్నాను.
1: చెప్పండి శంకరయ్య గారు.
3: నమస్తే మేడం గారు.
0: నమస్తే.
2: నమస్తే
3: మేడం గారు. ఇప్పుడు పాత పద్ధతుల్లో అంటే కుక్క కరిసింది అనుకోండి, కడిగి కొంతమంది పశువు పెట్టి కట్టి విడిచిపెడుతున్నారు, అట్లా ఇంజక్షన్లు తీసుకోకుండా ఉంటే ఏమన్నా ముందు ముందు జరిగే అవకాశాలు ఏమున్నాయో కొంచెం తెలియదు సార్?
0: అవునండి, అలా మనం ఎప్పుడు కూడా కుక్క కరిచిన దాన్ని పసుపు, కారము, టీ పొడి, కాఫీ పొడి, బూడిద, బురద ఇలాంటివి ఏవి పెట్టకూడదండి. దానివల్ల వేరే ఇన్ఫెక్షన్లు వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఫస్ట్ పనిగా మనం గాయని శుభ్రంగా సబ్బుతో 15 నిమిషాలు కడగాలి. అది మస్తుగా మనం చేయాల్సిన ప్రక్రియ. మనం ఫస్ట్ ఎయిడ్ కింద మనం చేయాల్సింది అయితే అది. దాని తర్వాత అయితే మనం కంపల్సరీగా డాక్టర్ని సంప్రదించి ఏవైతే యాంటీ రేబీస్ వ్యాక్సిన్ అని చెప్తున్నారో వాళ్ళు చెప్పిన డోసెస్లో మనం కంపల్సరీగా తీసుకోవాలి. అది 0th day, 3rd day, 14th day, 20th day వాళ్ళు ఏ విధంగా అయితే మనకు సూచిస్తారో అది కంపల్సరీగా మనం తీసుకోవాలి.
1: డాక్టర్ గారు, ఒక చిన్న విషయం, ఈ కుక్క కాటు కరిచిన వాళ్ళల్లో ఒకవేళ మన కోమార్బిడ్ హెల్త్ కండిషన్స్ లాంటివి, డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ, ఇతరత్ర ఏదన్నా హృద్రోగ సమస్యలు ఇలాంటివి ఉన్న వాళ్ళకి, వాళ్ళకి ఏమైనా చికిత్సలో మార్పు ఉంటుందా, ఏ జాగ్రత్తలైనా తీసుకోవాల్సిన అవసరం ఉంటుందా?
2: మనకి అబ్సల్యూట్ కాంట్రాఇండికేషన్స్ అనేది వ్యాక్సిన్కి ఏమీ లేదండి. ఏ రకమైన బీపీ, షుగర్ లేకపోతే ఇంకేమైనా కండిషన్స్ ఉన్నా కూడా వ్యాక్సిన్లో మార్పు అనేది ఉండదు. కంపల్సరీ తీసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకొకటి ఏంటి అంటే ఒకవేళ ఇమ్యూనో కాంప్రమైజ్డ్ కండిషన్స్ ఉంటే, లైక్ క్యాన్సర్ కానివ్వండి, లేకపోతే హెచ్ఐవి కానివ్వండి, లేకపోతే లాంగ్ టర్మ్ స్టీరాయిడ్స్, ఆటో ఇమ్యూన్ డిసీజెస్ ఉంటాయి కొన్ని, అప్పుడు ఏమవుతుందంటే లాంగ్ టర్మ్ స్టీరాయిడ్ ట్రీట్మెంట్లో కూడా ఉంటారు, వాళ్ళకి ఇంకొక డోస్ ఎక్స్ట్రా అవసరం పడుతుంది. ఇప్పుడు జనరల్గా మనం ఒక హెల్దీ పేషెంట్కి ఎన్నైతే మనం వ్యాక్సిన్ డోస్ ఇస్తామో దానికంటే ఒకటి అడిషనల్గా వాళ్ళకి ఇవ్వాలి. కాబట్టి కంపల్సరీ వేరియేషన్ అనేది ఏమి ఉండదు, కానీ వాళ్ళకి ఇంకొక అడిషనల్ డోస్ అనేది మనం కంపల్సరీ ట్రీట్మెంట్లో పార్ట్ ఆఫ్ చేస్తాం.
1: ఎక్స్ట్రా సపోర్ట్ కూడా,
2: ఎస్ కంపల్సరీ చేయాలి.
1: డాక్టర్ గారు, ఈ కుక్క గర్చినా కానీ పిల్లి గర్చినా కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో ఎటైనా యాత్రలకు కానీ ప్రయాణమైనప్పుడు కోతి గర్చిన సందర్భాలు ఉంటాయి, అన్నిటికీ ఒకే రకమైన ట్రీట్మెంట్ అంటారా?
0: అవునండి, కుక్క కరిచినా, కోతి కరిచినా, ఫ్యాట్ కరిచినా రేబీస్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. కాబట్టి కంపల్సరీ మనం వాష్ చేసుకోవాలి అండ్ రేబీస్ వ్యాక్సినేషన్ ఏదైతే కంప్లీట్ కోర్స్ ఉందో అది కంప్లీట్గా పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దాంతోపాటు ఏదైనా ఇతర ఇన్ఫెక్షన్లు వచ్చే ఛాన్సెస్ ఉంటే మన టెటానస్ టీకా కానీ లేకపోతే ఏదైనా యాంటీబయాటిక్స్ కానీ డాక్టర్ సజెస్ట్ చేస్తారు.
1: అంటే మామూలుగా వింటుంటాము, ఆ సబ్బుతో ఒక 15 నిమిషాల పాటు శుభ్రం చేసినట్లయితే దాని లాలాజలం నుంచి మన శరీరంలోకి చేరిన వైరస్ ఏది లోడ్ ఉంటుందో అది సాధ్యమైనంత వరకు తగ్గుతుంది, రికవరీ ఫాస్ట్గా ఉంటుంది, ఇతరత్ర సమస్యాత్మకంగా కాకుండా ఉంటుందంటారు. వెంటనే టీటీ కూడా తీసుకోవాలంటారు, టీటీ తీసుకోవడం తప్పనిసరి అంటారా?
0: అవునండి, తప్పనిసరి. ఎందుకంటే కుక్క నోటిలో ఓన్లీ రేబీస్ వైరసే కాకుండా దాని లాలాజంలో వేరే ఇన్ఫెక్షన్లు కూడా ఉండొచ్చు, బ్యాక్టీరియాలు, వైరస్లు కూడా ఉండొచ్చు. అది గాయం చేస్తుంది కాబట్టి ఆ గాయానికి వేరే ఇన్ఫెక్షన్లు వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. కాబట్టి ఈ టీటీ అను ఇతర యాంటీబయాటిక్స్ కూడా ఇంపార్టెంట్గా తీసుకోవాల్సి వస్తుంది.
1: డాక్టర్ గారు, చాలామంది పెంపుడు కుక్కల్ని పెంచుకుంటుంటారు, వాటి పట్ల చాలా అనుబంధం కలిగి ఉంటారు, అయితే వాటికి వ్యాక్సిన్

0: కిచెన్ షెడ్యూల్ కుక్కలకు కూడా ఇచ్చి ఉంటారు. అలాంటి కుక్కలు కరిచినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
1: కుక్క ఏది కరిచినా కూడా మనం ఇది కంపల్సరీ ఫాలో అవ్వాల్సినదేనండి. వాష్ చేసుకోవడము, డాక్టర్ని సంప్రదించడం, వాళ్ళు చేసిన ఏదైతే టీకాలు ఉంటాయో అవి కంపల్సరీ వేసుకోవాలి. ఎందుకు మనం కుక్కలకి వ్యాక్సిన్ వేయించుకోమంటాము అంటే, కుక్కకి వ్యాక్సిన్ వేయించుకోవడం వల్ల కుక్కకి రేబీస్ వచ్చే ప్రమాదం చాలా తక్కువగా ఉంటుంది. దాని నుంచి కుక్క ద్వారా వచ్చే రేబీస్ అనేది మనుషులకి తక్కువ అవుతుంది. కాబట్టి కుక్కలకి కంపల్సరీ ప్రతి సంవత్సరము మన ఎవరైతే వెటనరీ డాక్టర్ ఉంటారో వాళ్ళని సంప్రదించి వాళ్ళ సలహాల మేరకు ఎప్పుడు టీకా వేయించుకోవాలి కుక్కలకు అనేది కూడా వాళ్ళ సలహాలు తీసుకుంటే బాగుంటుంది.
0: మరొక శ్రోత లైన్లో ఉన్నారు. హలో,
2: హలో,
0: హలో
2: మేడం. సార్
0: నమస్తే అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: హలో సార్
0: చెప్పండి.
2: నమస్తే సార్.
0: నమస్తే.
2: ఇక్కడ నుంచి సార్, ఇది గట్కేసర్ నుంచి సార్ మేము మాట్లాడేది.
0: చెప్పండి.
2: కుక్కకి ఒక 1 ఇయర్ అయిపోయింది సార్, ఎప్పుడే ఇంజక్షన్ తీసుకున్నాము. హలో సార్
0: చెప్పండి, వినబడుతుంది.
2: కుక్క కరిచినాక 1.5 అవర్ తర్వాత హాస్పిటల్కి వెళ్ళి ఇంజక్షన్ తీసుకున్నాం సార్. 8 ఇంజక్షన్లు ఇచ్చినారు. అయితే ఇప్పుడు 1 ఇయర్ అయిపోయింది సార్. ఇప్పుడు అక్కడ చురుకు చురుకు అని పొడిచినట్టు అయిపోయింది సార్ మరి.
0: డాక్టర్ గారు,
3: మీకు ఎప్పటి నుంచి అనిపిస్తుంది అండి సింప్టమ్?
2: ఇప్పుడు 4-5 రోజుల నుంచి అట్లా అవుతుంది మేడం, ఇట్లా పొడిచినట్టుగా.
3: మీరు వెంటనే అక్కడ మీకు దగ్గరలో ఉన్న డాక్టర్ని ఒకసారి సంప్రదించి ఒకసారి చూపించుకోండి.
2: ఇంకేమన్నా ప్రాబ్లమా సార్? అది మానినట్టే అయింది మేడం.
3: మీకు అంటే అప్పుడు కరిచినప్పుడు చాలా డీప్గా ఉండిందా అండి కుక్క కట్టు?
2: అవును మేడం. అయితే వెళ్ళాము, వెళ్తే 7 ఇంజక్షన్లు రాశారు, తొడకాడ కలిసింది. 7 ఇంజక్షన్లు తీసుకోవాలంటే కంటిన్యూ తీసుకున్నాం ఇంజక్షన్లు కూడా.
3: ఓకే.
2: మేము అక్కడ మీరు ఇప్పుడు చెప్తున్నారు కదా కడిగి వెళ్ళాలని, మేము కడిగి అక్కడ తుడిచేసినాం అంతా కడుక్కొని. వెళ్ళిన తర్వాత 7 ఇంజక్షన్లు తీసుకోవాలంటే కంటిన్యూగా 7 ఇంజక్షన్లు తీసుకున్నాం మేడం.
3: మీరేం కంగారు పడాల్సిన పని లేదండి. మనకి ఒకవేళ రేబీస్ సింప్టమ్స్ ఉన్నా కూడా మనకి 1-3 మంత్స్ లోనే మనకి తెలిసిపోతుంది. అంతకంటే ఎక్కువ టైం అది తీసుకోదు. కాకుంటే మీకు అక్కడ ప్రాబ్లమ్లీ అక్కడ టెంపరీలీ అక్కడ న్యూరైటిస్ కానివ్వండి, ఏదన్నా నర్వ్ టిష్యూ అక్కడ డ్యామేజ్ అయ్యి ఉండి మీకు అట్లా అంటే న్యూరోపతి సింప్టమ్స్ లాగా కూడా కనిపిస్తున్నాయి. మీరు మీ దగ్గరలో ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒకసారి మీ గాయం జరిగిన చోటుని ఒకసారి చూపించుకోండి.
0: డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి వాళ్ళు పరీక్షించినట్లయితే మీ అనుమానాలన్నీ తీరి అసలు నిజంగా సమస్యనా కాదా అనేది తెలిసిపోతుంది. చాలామంది డాక్టర్ గారు సొంత వైద్యానికి అలవాటు పడుతుంటారు. వాడికి తగ్గింది, నాకెందుకు తగ్గదు, మేము పసుపు కట్టేశాము, మేము అక్కడ వాత పెట్టించేసాము, ఇలాంటి సందర్భాలు అప్పుడప్పుడు ఇంకా పల్లెటూరులో వినబడుతూ ఉంటాయి. సో సైన్స్ ఇంత డెవలప్ అయింది, కుక్కకాటుకి యాంటీరేబిస్ వ్యాక్సిన్ సమర్థవంతంగా పనిచేసి సరైన సమయంలో కనుక డాక్టర్ సూచించిన మేరకు మనం తీసుకున్నట్లయితే పూర్తిగా దాని బారిన పడి ఇబ్బంది పడే పరిస్థితి రానే రాదంటారు. మన హైదరాబాద్లో ఏఏ సెంటర్లలో, ఇంతకుముందు ఒక శ్రోత అడిగారు, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ ఐపీఎం బ్లడ్ బ్యాంక్ నారాయణ కూడా తప్పిస్తే ఇంకా ఎక్కడ ఇస్తున్నారా, లేకపోతే పొద్దున్నెళ్ళి అక్కడ లైన్లో నిలబడే పరిస్థితి ఉండేది మాకన్నారు. మిగతా ఏఏ సెంటర్లు అంటే పెరుగుతున్న హైదరాబాద్ జనాభాలో అన్నీ ఒక చోట పెట్టే కాకుండా మిగతా చోట ఏమైనా ఏర్పాటు చేయడం జరిగిందా?
3: ఇదేంటంటే అండి, మనకి ప్రతి ఒక్క కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కానివ్వండి, ప్రైమరీ హెల్త్ సెంటర్ కానివ్వండి, తర్వాత మనకి క్వారంటీ ఫీవర్ హాస్పిటల్, తర్వాత ఐపీఎం, వీటన్నిటిలో కూడా మనకు యాంటీ రేబీస్ వ్యాక్సిన్ అనేది అవైలబుల్ ఉంది. మనకి రిగ్ రేబీస్ ఇమ్యునోగ్లోబిన్ వ్యాక్సిన్ అనేది మటుకు మనకి ఫీవర్ హాస్పిటల్లోనే ఉంటుంది. సో మేజర్గా కేటగిరీ 3 గాయం, కేటగిరీ 2 గాయం అయిన వారికి మటుకు ఆర్ఐజీ కోసం మటుకు కంపల్సరీ మనం ఫీవర్ హాస్పిటల్కి వెళ్లాల్సి ఉంటుంది.
0: క్వారంటీ
3: హాస్పిటల్.
0: శ్రోత లైన్లో ఉన్నాను. హలో,
4: హలో,
0: నమస్తే అండి.
4: నమస్తే సార్.
0: చెప్పమ్మా, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
4: నిజామాబాద్ నుండి సార్.
0: చెప్పు తల్లి, మీ సమస్య ఏంటి?
4: మా పాప 5 ఇయర్స్ ఉన్నప్పుడు కుక్క కరిచింది సార్, బాగా బ్లీడింగ్ ఒకటి వచ్చింది. వెంటనే హాస్పిటల్ తీసుకెళ్లాను, ఇంజక్షన్స్ కూడా ఇప్పించాను. ఇంకేమైనా ప్రాబ్లం ఉంటుందా సార్?
1: ఏం ప్రాబ్లం ఏమి ఉండదండి. మీరు ఇంజెక్షన్స్ అన్ని కోర్స్ డాక్టర్లు చెప్పినట్టుగా విధంగా చేసుకున్నట్లయితే మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. సరే, ఎటువంటి ఇబ్బంది ఉండదండి. డాక్టర్ అయితే ఎన్ని డోసులు అయితే మీకు చెప్పారో అన్ని ఇంజెక్షన్లు తప్పనిసరిగా వేయించి ఉన్నట్లయితే ఎటువంటి ఇబ్బంది ఉండదు.
0: డాక్టర్ గారు, మనము ఈ కుక్కకాటు విషయంలో చాలామంది చాలా రకాల పథ్యాలు చెప్తుంటారు, ఇది తినచ్చు.

0: తినకూడదు, బెల్లం తినకూడదు, పులుపు తినకూడదు అని అంటుంటారు. నిజంగా అవి కరెక్టేనా? అలా తినకుండా ఫుడ్ పట్ల ఏమైనా జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంటుందా?
1: అలా ఏం లేదండి, అది వాళ్ళ ఇంట్యూషన్ తప్ప మనకి అట్లాంటి అంటే కంపల్సరీ ఇవి పాటించాలి ఫుడ్ హ్యాబిట్స్ అనేది అయితే మనం ఎప్పుడు చెప్పము.
0: అంటే కేవలం అపోహనే.
1: అపోహ
0: అంటే పప్పు తినడం కానీ బెల్లం తినడం కానీ వల్ల రేబీస్ పెరుగుతుందనేది మటుకు కేవలం అపోహనే.
1: ఇంకొకటి ఏంటంటే అండి, ఈ పప్పు ఇదన్నీ ఎప్పుడు చెప్తారు అని అంటే యూజువల్గా మన పాతకాలపు అలవాట్లు ఇవి. కుట్లు ఉంటే కనుక మనకి చీము వస్తుంది, నీరు వస్తుంది కాబట్టి శనగపప్పు, చింతపండు ఇవి తినొద్దు అని చెప్తారు. కానీ కుక్క కాటుకి మనం ఎప్పుడు కూడా కుట్లు అనేది వేయము, ఎట్టి పరిస్థితుల్లోనూ వేయము. అంటిల్ అండ్ అన్లెస్ ఇట్ ఈస్ వెరీ నెసెసరీ.
0: అది కాకుండా ఆ ప్రోటీన్ ఫుడ్ తీసుకున్నట్లయితే
1: ఇంకా
2: మంచి
0: హీలింగ్ తొందరగా అవుతుంది. మరొక శ్రోత లైన్లో ఉన్నారు. హలో,
3: హలో సార్, నమస్కారం సార్.
0: చెప్పండి.
3: అమ్మా, డాక్టర్ గారు నమస్కారం. అమ్మా
2: నమస్కారం. నమస్కారం.
3: అదే అమ్మా, నాకు 4 సంవత్సరాల క్రితం 2 కుక్కలు కొట్టుకుని వదిలేసాయమ్మా. హలో
0: చెప్పండి.
1: చెప్పండి.
3: కొట్టుకుని వదిలేస్తే అదే చిన్న ఏం రక్తం గట్ట రాలేదు మేడం. నారాయణ కూడా వెళ్ళి చేయించుకుని మళ్ళీ ఫీవర్ హాస్పిటల్కి వెళ్ళి ఇంజక్షన్ కూడా చేశారమ్మా. కర్సిన్ కాడ బాగా ట్రీట్మెంట్ చేశారమ్మా. అదే కొంచెం కదమ్మా దానికి.
0: మీరు కుక్క కరిచిన తర్వాత మీ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారు, గాయాన్ని శుభ్రపరిచారు, టీటీ ఇంజెక్షన్ తీసుకున్నారు, అలాగే ఫీవర్ హాస్పిటల్లోకి వెళ్ళి గాయం చుట్టూ కూడా ఇంజెక్షన్ తీసుకున్నారు కదా?
3: అవును సార్.
0: ఆ తర్వాత డాక్టర్ గారు చెప్పిన 4 ఇంజెక్షన్లు 6 ఇంజెక్షన్లు తీసుకున్నారా?
3: తీసుకున్నాను.
0: ఇంకా మీరు ఏ
3: కొంచెం
0: సరే, ఇప్పుడు డాక్టర్ గారు మీకు ఇంజెక్షన్ ఇచ్చే ముందే అన్ని గమనిస్తారు. మీరు ఇప్పుడు నిశ్చింతగా ఉండండి, మీకు ఆ సమస్య ఏమి ఉండదు.
3: ఒక్క నిమిషం, అదే ఇక్కడ కుక్క ఉంటే బిస్కెట్లు పెడుతున్నాం సార్, ఏమనుకోకండి. అది మీద పడి నాకడం గట్ట చేస్తాం సార్, ఏం అవుతుందా సార్?
2: కుక్క లాలాజలంలో అయితే ఒకవేళ దానికి రేబీస్ ఉన్నట్లయితే దాని లాలాజలం నుంచి వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి. అది ఒకవేళ మీకు ఏదైనా గాయాలు కానీ పగులు కానీ ఉంటే దాని ద్వారా మీకు నోట్లోకి వచ్చే ఉంటుంది. ఇంకా దాని లాలాజలం కనుక మీ కళ్ళల్లో కానీ నోట్లో కానీ పడితే మీరు వెంటనే వైద్యుని సంప్రదించండి.
0: ఏదున్నా కానీ పరిశుభ్రత పాటించి దూరంగా ఉండడమే మంచిదండి. మరొక కాల్ లైన్లో ఉన్నారు. హలో.
4: హలో, నమస్కారం సార్.
0: నమస్తే అండి.
4: నా పేరు శ్యామ్.
0: చెప్పండి.
4: హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నాం.
0: చెప్పండి.
4: మరి చిన్న పిల్లలు కుక్కలను పట్టుకుంటారు, దాంట్లో ముద్దు పెట్టుకుంటారు, అంత రకరకాల చేస్తుంటారు కదా, పిల్లలకి ఏమైనా ఇబ్బంది అవుతుందా సార్? ఇది
1: ఫస్ట్ థింగ్ అండి.
4: ప్రతి ఒక్క కుక్కకు రేబీస్ వ్యాధి ఉంటుందా, లేకపోతే కొన్ని రకాల కుక్కలకు మాత్రమే రేబీస్ వ్యాధి ఉంటుందా?
1: ఓకే, ఫస్ట్ థింగ్ అండి, ఎప్పుడు కూడా పిల్లలని చిన్నపిల్లలు ఉన్నప్పుడు కుక్కలను పెంచుకోకూడదు. ఫస్ట్ థింగ్ అయితే మేము సజెస్ట్ చేసేది అది. ఒకవేళ కుక్కలు పెంచుకునే అంత ఇష్టం ఉంటే కనుక వాటిని ఆడుకునే వరకే అలో చేయాలి, కానీ వాటితోటి కిస్ పెట్టించుకోవడం కానివ్వండి, వాటిని అంటే వాళ్ళ వాటి సెలవు అంటుకునేటట్టు పిల్లల్ని ఇవన్నీ చేయొద్దండి. ఎందుకంటే ఒక యానిమల్కి ఒక రేబీస్ అనేదే కాదు, వేరే జబ్బులు కూడా చాలా ఉంటాయి. కాబట్టి ఎప్పుడు కూడా పిల్లలు ఉన్నప్పుడు వాటితో ఆడుకోవడం వరకే లిమిట్ చేయాలి తప్ప ఇవన్నీ ఎంకరేజ్ చేయొద్దండి.
2: ఇంకా పిల్లల్ని గమనిస్తూ ఉండాలండి వాళ్ళు ఆడుకునేటప్పుడు. జనరల్గా పిల్లలకి వాళ్ళకి తెలియదు కదా, వాటి చెవులు పట్టుకొని లాగడము, వాటి తోక పట్టుకొని లాగడం, వాటి నోట్లో వేళ్ళు పెట్టడము అవన్నీ చేస్తుంటారు. ఇంకా వాళ్ళకి చేతికి ఏదైనా గాయాలు పగుళ్ళు ఉన్నా కూడా ఒకవేళ దానికి ఏమైనా రేబీస్ వైరస్ ఉంటే పిల్లలకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. అవన్నీ మనం గమనించాం కదా. సో పిల్లల్ని ఎంత దూరంగా ఉంచితే అంత మంచిది. ఆడుకోవడం అంటే ఆడుకునే వరకే ఉండాలి, వాటి నోట్లో వేళ్ళు పెట్టడం అవన్నీ మనం గమనిస్తూ ఉండాలి.
0: ఇప్పుడు ఒక ప్రకటన విందాము, తిరిగి మళ్ళీ ఫోన్ కాల్ తీసుకుందాం.

శ్రోతలకు మరొకసారి నెంబర్ తెలియజేస్తున్నాము. 040 ఎస్టీడీ కోడ్ జత చేసి 2324-0852, 2324-0853, మరొక నంబరు 2955-0923. ఈ నంబర్లకు ఫోన్ చేసి కుక్కగాటు గురించి సమస్య ఏదైనా ఉన్నా కానీ, అనుమానం ఉన్నా కానీ ఈ ఫోన్ చేసినట్లయితే డాక్టర్ గారు మన దగ్గరే ఉన్నారు స్టూడియోస్లో, డాక్టర్ శిల్ప గారు, డాక్టర్ నిషిత్ గారు. అలాగే

0: చీఫ్ వెటర్నరీ ఆఫీసర్ డాక్టర్ అబ్దుల్ వకీల్ గారు కూడా ఉన్నారు. మీకు ఏదైనా సమస్య ఉన్నట్టయితే ఈ నెంబర్కి ఫోన్ చేయండి. శ్రోత లైన్లో ఉన్నారు. హలో.
1: హలో, నమస్కారం అండి.
0: నమస్తే అండి.
1: సార్, ఇది మాకు 1 ఇయర్ అయ్యింది సార్ కుక్కగారికి. నిజామాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి మాట్లాడుతున్నాను.
0: చెప్పండి చెప్పండి.
1: అది ఇంజక్షన్ ఇచ్చారు సార్ 3 సార్లు, రెండు తగ్గిపోయింది. తర్వాత ఏంటంటే సార్, ఎప్పుడైనా వంకాయ అలగడ తింటి దుర్దలాగా వస్తుంది సార్. మళ్ళా నేను గవర్నమెంట్ హాస్పిటల్కి పోయిన ఇట్లా అవుతుంది మేడం అని చెప్తే వాళ్ళు వేరే టాబ్లెట్స్ రాసారు, మళ్ళా పీటీ ఇంజక్షన్ ఇచ్చారు. ఇంట్లో ఒక 1 మంత్ కింద కొద్దిగా వంకాయ తింటే సుగా మళ్ళీ దుర్దలాగా వచ్చింది. మళ్ళీ ప్రైవేట్ హాస్పిటల్ ఉంచుకున్నాను.
0: డాక్టర్ గారు సమాధానం చెప్తారు, వినండి.
2: మీరు అంటే మీకు ఇప్పుడు దుర్ద ఏదైతే చెప్తున్నారో అది కుక్కకాటు జరిగిన ఏరియాలోనేనా లేకపోతే ఓవరాల్గా అంటే శరీరం అంతటానా అండి?
1: అంటే మేడం, ఒకసారి నెత్తిలో అయింది పుండు, ఇట్లా దుర్దలాగా అయితే తర్వాత మళ్ళా మిడిసిల మీద
2: అట్లాంటప్పుడు ఇది దీని వల్ల కాదండి. మీకు అది మేబీ ఫుడ్ ఇన్ఫెక్షన్ అవ్వచ్చు, లేకపోతే ఏదైనా అలర్జీ ఉంటే కనుక కంపల్సరీ మీరు ఈ ఫుడ్ తీసుకున్నప్పుడు వంకాయ టమాటా లేకపోతే చికెన్ కానివ్వండి, కొన్ని పడకుండా ఉంటాయి. సో అట్లాంటి ఫుడ్ తీసుకున్నప్పుడు మీకు వస్తుంది అంటే అది ఫుడ్ మీడియేటెడ్ ఎలర్జీ ఉంటుంది, కానీ రేబీస్ కానీ కుక్కకాటు వల్ల అయితే కాదు.
0: ముఖ్యంగా శ్రోతలు గమనించుకోవాల్సిన విషయం ఏమిటంటే, ప్రతి అంశాన్ని కుక్కకాటుకి, ప్రతి సమస్యని కుక్కకాటుకి జతపరచకండి. వేరే ఇతరత్ర ఆరోగ్య సమస్యల కారణంగా కూడా మీకు ఇలాంటి రావచ్చు. డాక్టర్ గారిని సంప్రదించి సొంత నిర్ణయం తీసుకోకుండా డాక్టర్ గారు చెప్పినట్టుగా వైద్యం తీసుకున్నట్లయితే ఖచ్చితంగా ఆ సమస్యల నుంచి బయటపడతారు. మరొక శ్రోత లైన్లో ఉన్నారు. హలో హలో.
3: నమస్తే అండి.
0: నమస్తే. ఎవరు మాట్లాడుతున్నారు?
3: మేము రామంతపూర్ నుంచి సురేష్ అండి.
0: చెప్పండి సురేష్ గారు.
3: సార్, మా బాబుకి కుక్క కరిచింది, 5 డోసెస్ ఇచ్చారు సార్. ఇది మన సర్వనాల్ రాక్ హాస్పిటల్కి వెళ్తే అయితే 4 డోసెస్ వేసుకున్నాం, కానీ 5th మేము చెక్ చేశాము. 3 మంత్స్ అవుతుందండి, ఏమైనా ప్రాబ్లం అవుతుందా?
4: ప్రాబ్లం ఏమి ఉండదండి. ఒకసారి మీరు మళ్ళీ వెళ్ళి డాక్టర్ని కలిసి, మేము ఇలా స్కిప్ అయిపోయింది మరి మమ్మల్ని మళ్ళీ ఏమైనా ఏదైనా రోజు రమ్మంటారో ఈ వ్యాక్సిన్ వేసుకోవడానికని, ఒకసారి డాక్టర్ని వెళ్ళి సంప్రదించండి. సో దానివల్ల మీరు డాక్టర్ సలహా ఇచ్చిన ప్రకారం మీరు ఇంకో డోస్ తీసుకోవాలా వద్దనేది మీకు డాక్టర్ గారు సలహా ఇస్తారు.
0: ముఖ్యంగానండి, ఈ డాక్టర్ గారు ఏదైతే డోస్ ప్రిస్క్రైబ్ చేస్తారో, షెడ్యూల్ ఇస్తారో, అది తూచా తప్పకుండా పాటించడం అనేది ప్రతి ఒక్కరి బాధ్యత. ఒకసారి నిర్లక్ష్యం చేస్తే ఒక చిన్న పొరపాటు ప్రాణాంతకమయ్యే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి డాక్టర్ గారి సలహా మేరకు ఎన్ని ఇంజక్షన్లు చెప్పారో అన్ని ఇంజక్షన్లు ఖచ్చితంగా తీసుకోండి. అలాగే సరైన హైజీన్ కూడా పాటించాల్సిన అవసరం ఉంది. మరొక శ్రోత లైన్లో ఉన్నారు. హలో.
5: హలో సార్, శుభ మధ్యాహ్నం సార్.
0: శుభ మధ్యాహ్నం, చెప్పండి.
5: సార్, నేను రామాచార్య మాట్లాడుతున్నా సార్. ఇప్పుడు మా సాదుకున్న కుక్కలు ఉంటాయి కదా, సాదుకున్న కుక్కలు మా ఒక పని మనిషికి ఏం చేసిందంటే, ఆ భోజనం పెట్టినప్పుడు ఆ భోజనం పడలేదు, అదేమిదో ఏళ్ళకు 2 ఏళ్ల కింద కరిచిందండి, రక్తం వచ్చింది. రక్తం వచ్చినప్పుడు ఇంజక్షన్ కంపల్సరీ తీసుకోవాలండి?
4: కంపల్సరీ తీసుకోవాలండి, అదే చెప్తున్నాం కదా. మీకు కుక్క రక్తం వచ్చిందంటే గోరుతో గీకినా కూడా మీరు ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళండి.
5: మేడం, ఇంకొక వచ్చేసి ఇప్పుడు చాలా మంది గ్రామీణ ప్రాంతంలో కోతులు కూడా దొరుకుతాయి కదమ్మా.
4: అవునండి.
5: కోతులకి ఇచ్చిన కలిసిన ఇంజక్షన్ కుక్కలకి కలిసిన ఇంజక్షన్ ఒకటి తేడా ఉంటుందా? ఒకటే ఇంజక్షన్ అవన్నీ
4: రేబీస్ రిలేటెడ్ అయితే ఒకటే ఇంజక్షన్ ఉంటుందండి. కోతులు కరిచినా కూడా మనకి రేబీస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి.
5: అంటే కుక్కలు కరిచినా అంటే ఒకటి ఇంజక్షన్ ఉంటుంది.
4: అంటే కోతులు కావచ్చు, కుక్కలు కావచ్చు, పిల్లులు కావచ్చు, ఎలకలు కావచ్చు, మనకి దేని ద్వారా అయినా రేబీస్ రావచ్చు అండి. కుక్కలు కరవడం వల్లనే రేబీస్ వస్తుంది అనేది కాదు, దేని ద్వారా అయినా మనకి రేబీస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి కంపల్సరీ డాక్టర్ దగ్గరికి వెళ్తే మీరు ఏమి టీకాలు వేసుకోవాలి, ఏమి మెడిసిన్స్ వేసుకోవాలి అనేది వాళ్ళు మీకు సలహా ఇస్తారు.
5: తెల్ల కుక్క ఉందమ్మా, ఆ తెల్ల కుక్క ఏముందో వచ్చి నాకుతుందమ్మా. అంటే నాకు ఎందుకంటే ప్రేమతో నాకుతుందా లేకపోతే రాక రాకపోతున్నామని నాకుతున్నా అర్థం కాదు.
4: అంటే నాకడం అంటే మీ చర్మం మీద ఏ దెబ్బలు లేకుండా నాకడం వల్ల ఏమీ ప్రమాదం ఉండదండి. కానీ మీరు అదే జనరల్గా కొన్ని కుక్కలు కిసులు పెట్టుకోవడం అలా ఇలా చేస్తుంటాయి కదా, అలాంటివి మాత్రం మీరు ఎంకరేజ్ చేయకండి.
0: ముఖ్యంగా కుక్కల పట్ల ప్రేమానురాగంతో ఉండడం తప్పులేదు, కానీ మన ఆరోగ్యం

0: జాగ్రత్త కూడా చూసుకోవాలి. హలో హలో,
1: నమస్కారం సార్.
0: నమస్తే అండి.
1: వరంగల్ నుండి నా పేరు చంద్రమౌళి అండి.
0: చెప్పండి చంద్రమౌళి గారు.
1: నాకు 3 నెలల క్రితం కుక్క కరిచింది సార్, మామూలుగానే. అయితే ఒక టీటీ ఇంజక్షన్ తీసుకున్నా, తర్వాత ఇక్కడ వరంగల్ ఎంజిఎం లో నాను వ్యాక్సిన్ తీసుకున్నాను. తర్వాత దానికి పథ్యం ఏమన్నా తినడం ఏమన్నా ఉంటే సార్? మా వాళ్ళు ఇంట్లో మా వాళ్ళు కొంచెం చేపలు కానీ వంకాయ కూర కానీ బెల్లం కానీ తినద్దు, మనం ఇంకో 3-4 నెలలు వరకు ఉండొద్దు అని చెప్పాను. కానీ అక్కడ అడుగుదాం, మన హాస్పిటల్లో మాత్రం అన్ని తినొచ్చు అని చెప్పని చెప్పాను.
2: అదేనండి, మీరు యాక్చువల్గా అయితే ఎప్పుడు కూడా డాక్టర్లు ఏది కూడా ఫుడ్ ఇదైతే మీకు తినొద్దు అని చెప్పారు. కాబట్టి మీకేం రెస్ట్రిక్షన్స్ ఏమీ ఉండవండి. ఆల్రెడీ మీకు డోసేజ్ కూడా అన్ని వ్యాక్సిన్ కూడా మీరు తీసుకున్నారు కదా అండి. మీ స్కెడ్యూల్, వ్యాక్సినేషన్ స్కెడ్యూల్ కూడా అయిపోయి ఉంటుంది కాబట్టి మీరు ఇప్పుడు కంగారు పడాల్సిన పని లేదండి. అన్ని తీసుకోవచ్చు అండి.
0: హలో హలో
3: హలో,
0: నమస్తే అమ్మా, ఎక్కడ నుంచి మాట్లాడుతున్నారు?
3: నమస్తే సార్, మేము హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నామండి.
0: చెప్పమ్మా.
3: సార్, ఇది డాగ్ కుక్క కరిస్తే ఓన్లీ ఇంజెక్షన్స్ అయినా మెడిసిన్స్ కూడా ఏమైనా ఉంటాయా
0: డాక్టర్ గారు? కేవలం ఇంజెక్షన్స్ అయినా మెడిసిన్స్ కూడా ఏమైనా వాడాల్సి ఉంటుందా
2: అమ్మ? ఫస్ట్ థింగ్, కుక్క కరిచినప్పుడు హ్యాండ్ వాష్ చేసుకోవాలి, రిగ్ తీసుకోవాలి, ఏఆర్వి అంటే మన వ్యాక్సిన్ తీసుకోవాలి. వాటితో పాటు కుక్క కరిచినందుకు సెకండరీ ఇన్ఫెక్షన్ రాకుండా మీకు యాంటీబయాటిక్స్ ప్రిస్క్రైబ్ చేస్తారు, టీటీ ఇంజెక్షన్ కూడా ఇస్తారు. ఇవన్నీ కూడా డాక్టర్లు ఏ మెడిసిన్స్ ఇచ్చినా కూడా మీరు అది తూచా తప్పకుండా వాటిని వాడాలి. అవును, ఇస్తారమ్మా. అవసరం పడితే యాంటీబయాటిక్స్ కూడా ఇస్తారు మీకు సెకండరీ ఇన్ఫెక్షన్ అవ్వకుండా.
0: అలా కాదమ్మా, ఇంజెక్షన్స్తో పాటు రేబీస్ వ్యాధి తగ్గుతుంది, కానీ ఆ గాయమైన చోట ఎంత లోతైంది, ఎంత ఇన్ఫెక్షన్ అయ్యే అవకాశం ఉంది, వేరే ఇన్ఫెక్షన్స్ రాకుండా యాంటీబయాటిక్స్ ఇస్తారు. డాక్టర్ గారు చెప్పిన సలహా మేరకు పాటించినట్టయితే ఖచ్చితంగా సమస్య లేకుండా ఉంటుంది. డాక్టర్ గారు, ఈ రేబీస్ వచ్చిన కుక్క రేబీస్ రాని కుక్కని ఎలా నిర్ధారించాలంటారు, ఎలా గమనించుకోవాలి మనం?
4: వాటికి లక్షణాలు ఉంటాయండి. రేబీస్లో 2 రకాలు ఉంటాయి, ఒకటి ఫ్యూరియస్ ఫామ్ అని ఉంటుంది, ఇంకొకటి డంప్ ఫామ్ అని ఉంటుంది. ఈ ఫ్యూరియస్ ఫామ్లో ఏముంటాయంటే కుక్కలు బాగా అరవడము, మనకు పరిచయం ఉన్న వాళ్ళ మీద కూడా కరవడానికి వెళ్ళడము, ఇంట్లో ఏదైనా ఆబ్జెక్టివ్స్ ఉన్న వస్తువులు ఉన్న వాటిని కొరకడము, వాటిని కరవడము, ఇలాంటివి చేస్తాయి. అలా కాకుండా ఇంటి నుంచి దూరంగా పరిగెత్తడము, ఇంటికి రావడము, అలాంటి సింప్టమ్స్ కనిపిస్తాయి. ఇంకా అవి ఫుడ్ తినేటప్పుడు కావచ్చు, వాటర్ తాగేటప్పుడు కావచ్చు, తినడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాయి. తర్వాత వాటికి భయపడుతూ ఉన్నట్లుగా అలా మనకి కనిపిస్తూ ఉంటాయి. ఇంకొక ఫామ్లో ఏంటంటే అది డంప్ ఫామ్ ఆర్ పారలైటిక్ ఫామ్ అంటాం. ఆ ఫామ్లో కుక్కలు ఎలా ఉంటాయంటే చాలా నిశ్శబ్దంగా దాక్కోవడము, ఫుడ్ కానీ అవి తీసుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటాయి. ఇంకా వాటి బాడీలో ఏవైతే వెనక లెగ్స్ ఉంటాయి కదండి, అవి ఫస్ట్ వీక్ అయిపోయినట్టు అయిపోతాయి, తర్వాత బాడీ అంతా వీక్నెస్ వచ్చినట్లుగా అయిపోతుంటాయి. సో కుక్క అరుస్తూ ఉంటే మాత్రమే రేబీస్ ఉన్నట్లు కాకుండా, కుక్క సైలెంట్గా ఉన్న కుక్క ద్వారా కూడా మనకి రేబీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి.
0: శ్రోత లైన్లో ఉన్నారు. హలో హలో హలో హలో కాలు కట్ అయినట్టుందండి. మరొక శ్రోత. హలో
5: హలో,
0: నమస్తే అమ్మా, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
5: హలో సార్, హలో
0: చెప్పండి అమ్మా, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
5: నేను హైదరాబాద్ నుంచి, నా పేరు శైలజ అండి. సార్, డాక్టర్తో ఒకసారి మాట్లాడాలి.
0: చెప్పండి అమ్మా, డాక్టర్ గారు పక్కనే ఉన్నారు, మాట్లాడండి.
5: సార్ నమస్తే మేడం.
2: నమస్తే,
5: నా పేరు శైలజ అండి, నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను మేడం.
2: చెప్పండి శైలజ గారు.
5: మేడం, నాకు ఒక చిన్న డౌట్, మాకు తెలిసిన వాళ్ళ ఇంట్లో ఈ పెట్టి డాగ్స్ ఉన్నాయండి, అయితే వాటివి హెయిర్ బాగా వదులుతా ఉంటాయండి, బాగా హెయిర్ లాస్ అవుతుంటాయి వాటికి, ఇళ్ళంతా హెయిర్ వచ్చేస్తా ఉంటది, అయితే అవి ఇంట్లో అంతా తిరుగుతా ఉంటాయి, దానివల్ల ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా మేడం మనకి?
4: దానివల్ల అంటే ఎవరికైనా ఎలర్జీ ఉంటే, ఆస్తమా అలాంటి వాళ్ళకైతే ఇబ్బంది ఉంటుందండి, నార్మల్గా ఉన్న వాళ్ళకైతే ఏమీ అంత పెద్ద ఇబ్బంది ఏమీ ఉండదు.
5: ఏమో మేడం, అవి వచ్చి ఫుడ్లో ఏమైనా పడతాయేమో అట్లా కనిపిస్తూ ఉంటాయి, గాలి ఎగురుతూ ఉంటాయి ఫ్యాన్ వేసినప్పుడల్లా, ఇంట్లో అన్ని వస్తువుల మీద పడిపోయి ఉంటా ఉంటాయి, అయితే నేను చూసినప్పుడల్లా

0: ఏమేస్తా ఉంటది మేడం, అది మనకు లోపలికి వెళ్ళిపోతే ఏమన్నా లోపల ఎలర్జీలు అవుతాయా, అవి లంగ్స్ లో ఏమైనా ఫామ్ అయిపోతాయా, వీళ్ళకి ఏమన్నా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయా అనేసి నేను ఎప్పుడు వాళ్ళని అలర్ట్ చేస్తూ ఉంటా. అయినా కూడా వాళ్ళు అవి అవి వాటి మీద బాగా మమకారం ఎక్కువైపోయి ఇంట్లో వాటిని అంతా అట్లా పెంచేసుకుంటా ఉంటున్నారు.
1: అయితే మీరు ఒకసారి వెటనరీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళండి. అంత ఫర్ అంతా లాస్ అవుతుంది అంటే కంపల్సరిగా దానికి ఏదో డెఫిషియన్సీ, న్యూట్రిషనల్స్గా డెఫిషియన్సీ కూడా ఉండొచ్చు. వాళ్ళు ఏదైనా షాంపూ కూడా ప్రిస్క్రైబ్ చేస్తారు, ఎందుకంటే ఇప్పుడు కొంచెం వర్షం పడుతుంది కదా, ఆ డ్యాంప్నెస్ కూడా మనకి ఆ హెయిర్ ఫాల్ అనేది కావచ్చు, దాని ఫర్ ఫాల్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో మీరు ఒకసారి
0: ఒకసారి అడిగినప్పుడు ఏమంటారు అంటే ఒక్కొక్క సీజన్ ఉంటుంది వాటికి, అట్లా సీజన్ లో హెయిర్ లాస్ అవుతా ఉంటది, మళ్ళీ నార్మల్ అయితే మేము ఇంజెక్షన్స్ ఇప్పించినప్పుడు అట్లా మామూలుగానే ఉంటాయి అంటారు. కానీ దాంతోనైతే మనకైతే హెల్త్ ఇష్యూస్ అయితే వస్తాయి కదా మేడం?
1: వస్తాయండి, కంపల్సరీ వస్తాయి. కాబట్టి మీరు ఒకసారి వెటనరీ డాక్టర్ దగ్గరకు తీసుకెళ్తే వాళ్ళు మీకు షాంపూ కావచ్చు, వాటికి ఏదైనా న్యూట్రిషన్ ఫుడ్ వాళ్ళు ప్రిస్క్రైబ్ చేస్తారండి. సో ఒకసారి మీరు వాళ్ళ దగ్గర తీసుకెళ్ళండి.
2: ముఖ్యంగా కుక్క హెయిరే కాదమ్మా, కుక్క హెయిర్ అయినా పిల్లి హెయిర్ అయినా ఏదైనా ఇంట్లో శుభ్రత పాటించడం అత్యంత ఇంపార్టెంట్. హలో,
3: హలో, గుడ్ ఆఫ్టర్నూన్ సార్.
2: గుడ్ ఆఫ్టర్నూన్, ఎవరు మాట్లాడుతున్నారండి?
3: నేను కిరణ్, కరీంనగర్ నుండి మాట్లాడుతున్నాను.
2: చెప్పండి కిరణ్ గారు.
3: మేడం ఇందాక చెప్పారు కదా కుక్క కాటుకు 4 నుండి 6 ఇంజెక్షన్స్ తీసుకోవాల్సి ఉంటుంది అని చెప్పేసి, అయితే అదే మాదిరిగా ఎలుకకు కానీ సుందెలకకు కానీ వాటికి కూడా అవి కరిస్తే కూడా సేమ్ 4 నుండి 6 ఇంజెక్షన్స్ ఉంటాయా? వాటి సింప్టమ్స్ ఏముంటాయి? ఒకవేళ కరిస్తే రిబీస్ మనకు బాడీలో చేరినట్టుగా సింప్టమ్స్ ఏముంటాయి?
4: ఒకటండి, ఫస్ట్ థింగ్, ఏ జంతువు ఖర్చినా కూడా మనం ఫస్ట్ తీసుకోవాల్సిన వ్యాక్సిన్ రేబీస్ వ్యాక్సిన్. ఎందుకు అనంటే ఏ జంతువు నుంచి మనకు రేబీస్ వస్తుంది అనేది మనం చెప్పలేము, ఏ జంతువుకి రేబీస్ లక్షణాలు ఉన్నాయనేది కూడా మనం గుర్తుపట్టలేము. కాబట్టి ఇమ్మీడియట్గా ఏ జంతువు ఖర్చినా కూడా మన దగ్గరలో ఉన్న ఫెసిలిటీకి వెళ్ళి, హాస్పిటల్కి వెళ్ళి అక్కడ ఇంజెక్షన్స్ తీసుకోవాలి. డాక్టర్ సలహాల మేరకు వాళ్ళు ఏ మెడిసిన్స్ ఇచ్చినా కూడా అవి వాడాలి.
2: డాక్టర్ గారు మరొక షోత లైన్లో ఉన్నారు. హలో, హలో, నమస్తే, చెప్పండి.
5: అయితే 2-3 సంవత్సరాల క్రితం ఒకసారి కుక్క కరిచిందండి. అక్కడ అయితే అప్పుడు వాళ్ళు 4 ఇంజెక్షన్ చేశారు. అయితే కరిచిన వెంటనే అయితే మాత్రం ఒక్కటేసారి సబ్బుతో కడిగినాను, మళ్ళీ సీరీ చేశాను సార్, సర్జికల్ సీరీ చేసి రుద్దాను. ఆ తర్వాత పొల్లారి తీసుకుని సార్ టీటీ, ఆ తర్వాత కూడా ఎప్పుడో సార్ చేపల కూర తింటే ముక్కు పండి నోగ వచ్చింది, దానివల్ల నాకు భయం అయింది. PN-2.5 ఇయర్స్ దీని మళ్ళీ ఇప్పుడు వాళ్ళు వేసే టీకాల వల్ల ఎన్ని వరకు రక్షణ ఉంటుంది సార్? రక్షణ ఉంటుంది.
2: ఒకసారి టీకాలు తీసుకుంటే ఎన్ని రోజుల వరకు రక్షణ ఉంటుందని అతని అనుమానం?
4: ఒకసారి టీకా తీసుకున్నాక మరోసారి వేసి వేయించుకోవాల్సిన అవసరం లేదండి, ఫస్ట్ థింగ్. ఒకవేళ మనకి మళ్ళీ కుక్క కరిచిందంటే తప్ప మీరు మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి టీకా అవసరం మీకు ఉండదండి.
2: డాక్టర్ గారు, ప్రస్తుతం ఉండే మన సమాజంలో గమనిస్తుంటాము, కుక్క కరిచిన తర్వాత మీరు చెప్పిన వైద్య ప్రక్రియ అంటే సబ్బుతో 15 నిమిషాల పాటు కడగడము, టీటీ ఇంజెక్షన్ ఇవ్వడము, గాయాన్ని బట్టి అక్కడ ఇమ్యునోగ్లోబులిన్ ఇంజెక్షన్ ఇవ్వడం, తర్వాత చెప్పిన ప్రకారం షెడ్యూల్ ఫాలో కావడం, ఇది కాకుండా కుక్క కరవకముందే ఇంట్లో కుక్కలు కానీ పిల్లులు కానీ పెంచుకునే వాళ్ళు ప్రివెంటివ్గా ఏదైనా వ్యాక్సిన్ తీసుకునే అవకాశం ఉంటుందా? అలా తీసుకుంటే లాభకరంగా
1: అంటే కుక్కలకి వ్యాక్సిన్ ఇవ్వడం అయితే మనం సజెస్ట్ చేస్తామండి, ప్రతి సంవత్సరం వాటికి కంపల్సరిగా యాంటీ రేబీస్ వ్యాక్సిన్ అనేది సజెస్ట్ చేస్తాం.
2: పెంచుకునే వాళ్ళు కూడా వ్యాక్సిన్ తీసుకోవచ్చా?
1: తీసుకోవచ్చండి.
2: అంటే కుక్క కరవక ముందే కుక్క
1: ప్రీ ప్రొఫైల్ యాక్సిస్ అంటాము, సో ప్రీ ప్రొఫైల్ యాక్సిస్ కింద మనం వ్యాక్సిన్ని తీసుకోవచ్చు. దానికి కూడా మనం డాక్టర్ని సంప్రదించినట్లయితే వాళ్ళు షెడ్యూల్ చెప్తారు, మీకు ఏ డోసులలో ఎన్ని ఇవ్వాలి అనేది వాళ్ళు మీకు షెడ్యూల్ కంపల్సరీ చెప్తారు. యాక్చువల్గా ఇది ఎవరికి రికమెండ్ చేస్తామంటే ఎవరైతే కుక్కలతో ఎక్కువగా వర్క్ చేస్తారు, లైక్ వెటనరీ డాక్టర్స్ కావచ్చు, వాళ్ళకి ఎక్కువగా సజెస్టబుల్గా ఉంటుంది అన్నమాట. సో యానిమల్స్తో ఎక్కువ వర్క్ చేసే వాళ్ళకి ఇది ఎక్కువ సజెస్ట్ చేస్తారు.
2: హలో, హలో, హలో, హలో,
6: హలో,
2: మీరు కొంచెం రేడియోకి దూరంగా జరిగి మాట్లాడండి, మీ వాయిస్ మళ్ళీ రీసౌండ్ వస్తుంది.
6: సార్ నమస్కారం. సార్
2: నమస్తే, చెప్పండి.
6: సార్ నా పేరు ఎల్లన్న, మల్కాజ్ నుంచి మాట్లాడుతున్నాను. మేము ఒక కుక్కను పెంచుతున్నాం సార్, అమెరికన్ అకిట. అది మా ఇంట్లోనే ఉంటుంది, ఎవరిని ఏమన్నదు. ఆయన ఒక్కొక్కసారి మా పైకి ఎగిరి మాతో లాడ్ చేస్తుంటది. దాని గోర్లుగా కాళ్ళ గోర్లు ఏమైనా తగిలితే మాకేమైనా ఇబ్బందిగా ఉంటుందా?
1: కాళ్ళు గోర్లు తగితే ఇబ్బంది కాదండి. ఇప్పుడు ఆ కాళ్ళు గోర్లు తరిగిన తర్వాత మళ్ళీ అది వచ్చి నాకడము,

0: సెలైవ్ కానీ మీకు టచ్ అయితే అప్పుడు మీకు రేబీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అది మీరు పెంపుడు కుక్క అంటున్నారు కాబట్టి కంపల్సరిగా మీరు వ్యాక్సిన్ అయితే దానికి రెగ్యులర్గా వేపించండి. ఇంకేదైనా ఇన్ఫెక్షన్లు ఉన్నా కూడా మీరు వెటనరీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి కంపల్సరిగా చూపించండి. సో దానివల్ల అయితే గీరడం వల్ల అయితే రాదు, అది నాకడం వల్ల దాని సెలైవ వల్ల అయితే మీకు రేబీస్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి.
1: హలో హలో
2: హలో
1: నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి.
2: హలో
1: హలో చెప్పండి, వినబడుతుంది మీ మాట. ముఖ్యంగా ఈ రేబీస్ లక్షణాలు కుక్క కరిచిన వాళ్ళలో, అంటే ఎవరైతే కుక్క కరుస్తుందో ఆ లక్షణాలు ఎలా గుర్తించాలి మేడం? అంటే వాళ్ళు ఒకవేళ వ్యాక్సిన్ తీసుకున్నా తీసుకోకపోయినా రేబీస్ అనేది ఆ వ్యక్తిలో ప్రస్ఫుటం అవుతుంది, ప్రజెంట్ అవుతుందని ఎలా తెలుసుకోవాలి?
3: ఫస్ట్ ఫీవర్ అండి, తర్వాత పారాలసిస్ సింటమ్స్ ఉంటాయి, తర్వాత మనకి నీళ్ళని చూడంగానే భయం,
1: హైడ్రోఫోబియా.
3: ఎగ్జాక్ట్లీ, సో హైడ్రోఫోబియా ఉంటుంది, తర్వాత మింగడం చాలా కష్టంగా ఉంటుంది. మనం ఈజీగా గుర్తుపట్టుచ్చండి.
1: అలా ఒకవేళ అలాంటి పరిస్థితి చేరుకున్నట్టయితే అక్కడ మనం కాపాడే పరిస్థితి ఉంటుందా?
3: ఉండదండి,
0: దాదాపు చికిత్స ఉండదండి. లక్షణాలు స్టార్ట్ అయ్యాక మాత్రం దాదాపు చికిత్స ఉండదు.
1: కాబట్టి
0: నివారణ దీనికి
1: ప్రివెన్షన్ ఇస్
3: బెటర్ దెన్ క్యూర్. దేర్ ఇస్ నో క్యూర్ వన్స్ ద సింప్టమ్స్ ఆర్ షోన్.
1: హలో హలో హలో హలో నమస్తే, ఎవరు మాట్లాడుతున్నారండి? హలో
2: హలో హలో సార్
1: చెప్పండి. హలో డాక్టర్, కార్యక్రమానికి ఫోన్ చేశారు, చెప్పండి.
2: నేను రేముతలో సార్ మాట్లాడుతాను.
1: చెప్పండి.
2: కుక్క సార్, కుక్క కరిచిన తర్వాత ఎంత టైంలో పోవాలి సార్ డాక్టర్ దగ్గరికి? అనేది ఎవరు సార్?
1: ఖచ్చితంగా కరిచిన వెంటనే పోవాలండి. వెంటనే పోవాలి. ఇవాళ కాదు రేపు వెళ్తా, మళ్ళీ వారం వెళ్తా అని అనుకుంటే అది ప్రాణాంతకమయ్యే అవకాశం ఉంటుంది. కుక్క కరిచిన వెంటనే ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళ సలహా మేరకు చికిత్స తీసుకోవాలి. హలో
4: హలో నమస్తే సార్.
1: నమస్తే అండి.
4: దస్తగిరి అండి, నా పేరు కడప జిల్లా సార్, ప్రొద్దుటూరు.
1: చెప్పండి దస్తగిరి గారు.
4: ఎలకలు వల్ల రేబీస్ వ్యాధి వస్తుంది సార్? కరిస్తేనా
1: డాక్టర్ గారు?
0: అవునండి, ఎలకల ద్వారా కూడా రేబీస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి మీకు ఏ యానిమల్ బయట అయినా కూడా కంపల్సరిగా మీరు రాబీస్ వ్యాక్సిన్ అనేది తీసుకోవాలి.
4: అవునండి
0: అవునండి అవునండి.
4: ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ అండి మేడం.
0: థ్యాంక్ యూ అండి.
1: శ్రోతలందరూ డాక్టర్ గారు చెప్పిన మాట గుర్తుపెట్టుకొని రేబీస్ వ్యాధికి చికిత్స లేదు, మందు లేదు, వచ్చినట్టయితే అది రాకుండా కాపాడుకొని మన జీవితాన్ని మనము సంరక్షించుకోవాలి. మరొక శ్రోత లైన్లో ఉన్నారు. హలో
2: హలో సార్, నమస్కారం.
1: నమస్తే, చెప్పండి.
2: నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను సార్. ఇప్పుడు మా సాకున్న కుక్కలకు చాలామంది కానీ మేమే కానీ ఎవరే కానీ కొన్ని ఏ ఆహార పదార్థాలు పెడితే ఏ పడితే మంచిదండి, ఒకటి. రెండోది ఏమిటి, కొన్ని కుక్కలు మరుగవండి, కొన్ని మురుసాయండి, ఎందుకు కారణాలు చెప్పండి. రెండు కొంచెం
1: ఈ కార్యక్రమంలో కుక్క కరిస్తే ఏం జాగ్రత్త పడాలన్న విషయం గురించి మాట్లాడుతున్నాము. మీ సమస్య కోసం మీరు దగ్గరుండి డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. డాక్టర్ గారు, ఈ రేబీస్ వ్యాక్సిన్ ఫుల్ బ్లోన్ అయినప్పుడు వాళ్ళని వాళ్ళు కరిచినా కానీ మిగతా వాళ్ళకి రేబీస్ వచ్చే ప్రమాదం ఉందంటారు, ఎంతవరకు నిజం?
0: వాళ్ళలో లక్షణాలు స్టార్ట్ అయిన తర్వాత కరిస్తే రేబీస్ అనేది వస్తుందండి. ముందుగా వాళ్ళు ట్రీట్మెంట్లో ఉన్నప్పుడు అంత తొందరగా వైరస్ అనేది బ్రెయిన్కి రీచ్ అయ్యి అక్కడ నుంచి మన సెలవరీ గ్లాండ్కి వచ్చే ఛాన్సెస్. ఎందుకంటే ఒక గుడ్ థింగ్ ఏంటంటే అది నర్వ్స్ ద్వారా వెళ్తుంది కాబట్టి దాని ఇంక్యుబేషన్ పీరియడ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అది కొన్ని రోజుల నుంచి ఆల్మోస్ట్ కొన్ని నెలల వరకు ఉంటుంది. కాబట్టి ఈ టైం పీరియడ్లో మనం ఏదైతే డాక్టర్ చెప్పినట్లుగా మనం వ్యాక్సిన్ అండ్ ఇమ్యునోగ్లోబులిన్స్ గాయం చుట్టూ తీసుకున్నట్లయితే మనకు ఏమంటారు రేబీస్ లక్షణాలు కనపడకుండా నివారించవచ్చు. దాదాపు 100% నివారించవచ్చు మనం ఈ ఫాలో అయితే. గాయాన్ని శుభ్రంగా కడగడం కావచ్చు, ఏదైతే యాంటీ రేబీస్ వ్యాక్సిన్ కావచ్చు, ఇమ్యునోగ్లోబులిన్ తీసుకున్నట్లయితే మనం 100% నివారించవచ్చు.
1: ఎట్టి పరిస్థితుల్లో కుక్క గరిచిన, పిల్లి గరిచిన, కోతి గరిచిన, ఎలక గరిచిన నిర్లక్ష్యం అనేది తగదుగాక తగదు. ఖచ్చితంగా మనము డాక్టర్ సంప్రదించాలి, ఆ గాయాన్ని శుభ్రపరచాలి.

0: టీటీ ఇంజక్షన్ తీసుకోవాలి. దానికి ఒకవేళ గాయం లోతైంది అయితే దాని చుట్టూ ఇమ్యునోగ్లోబులిన్ ఇంజక్షన్ తీసుకోవాలి. ఆ తర్వాత డాక్టర్ గారు చెప్పిన 4 ఇంజక్షన్ల 6 ఇంజక్షన్ల ఆ వ్యక్తి పరిస్థితిని బట్టి, ఒకవేళ ఇమ్యునో కాంప్రమైజింగ్ అంటే తీవ్రమైన జబ్బులు ఉండే వాళ్ళకి ఇంకొక ఎక్స్ట్రా డోస్ ఇవ్వాల్సింది ఉంటుంది. అది డాక్టర్ గారు, నిష్ణాతులైన డాక్టర్లు నిర్ణయిస్తారు. ఆ ప్రకారంగానే మనం నడుచుకోవాలంటే
1: దానితో పాటుగా అండి, మనము బయటకు వెళ్ళినప్పుడు మన పరిసరాలు అనేది గమనించుకోవాలి. మన చుట్టుపక్కల ఏమున్నాయి, కుక్కలు ఉన్నాయా, అవి ఉన్న పరిస్థితుల్లో మనం ఏంటి అంటే కొంచెం వాటికి దూరంగానే ఉండాలి. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్.
0: చాలా మంచి విషయాలు చెప్పారు డాక్టర్ నిషిత గారు.

0: అది గమనించుకోవాలి. మన చుట్టుపక్కల ఏమున్నాయి, కుక్కలు ఉన్నాయా, అవి ఉన్న పరిస్థితుల్లో మనం ఏంటి అంటే కొంచెం వాటికి దూరంగానే ఉండాలి. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్.
1: చాలా మంచి విషయాలు చెప్పారు డాక్టర్ నిషిత గారు, డాక్టర్ శిల్ప గారు, అలాగే డాక్టర్ అబ్దుల్ వకీల్ గారు. నమస్కారం అండి.
2: ప్రతి పేషెంట్ కి ఆత్మీయతతో కూడిన సౌకర్యవంతమైన చికిత్స అందిస్తూ 3.5 దశాబ్దాలుగా లక్ష మంది ఆరోగ్యానికి దిక్సూచిగా నిలుస్తూ మెరుగైన వైద్య సేవలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది మన యశోద హాస్పిటల్స్. యశోద హాస్పిటల్స్, మీ ఆరోగ్యం మా బాధ్యత. మరిన్ని వివరాల కోసం 0404567457 కి కాల్ చేయండి.
3: ఆరోగ్య సేవల్లో సరికొత్త ప్రమాణాలు సృష్టిస్తున్న యశోద హాస్పిటల్స్ ప్రపంచ స్థాయి టెక్నాలజీ, నిపుణులైన డాక్టర్లతో వేగవంతమైన సురక్షితమైన చికిత్స అందిస్తుంది. అరుదైన శస్త్రచికిత్సల్లో ముందంజలో ఉండే మీ ఆరోగ్యానికి నమ్మకమైన నేస్తం యశోద హాస్పిటల్స్. కాల్ 0404567457. ఆరోగ్య సేవల్లో సరికొత్త ప్రమాణాలు సృష్టిస్తున్న యశోద హాస్పిటల్స్ ప్రపంచ స్థాయి టెక్నాలజీ, నిపుణులైన డాక్టర్లతో వేగవంతమైన సురక్షితమైన చికిత్స అందిస్తుంది. అరుదైన శస్త్రచికిత్సల్లో ముందంజలో ఉండే మీ ఆరోగ్యానికి నమ్మకమైన నేస్తం యశోద హాస్పిటల్స్. కాల్ 0404567457.
2: ప్రతి పేషెంట్ కి ఆత్మీయతతో కూడిన సౌకర్యవంతమైన చికిత్స అందిస్తూ 3.5 దశాబ్దాలుగా లక్ష మంది ఆరోగ్యానికి దిక్సూచిగా నిలుస్తూ మెరుగైన వైద్య సేవలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది మన యశోద హాస్పిటల్స్. యశోద హాస్పిటల్స్, మీ ఆరోగ్యం మా బాధ్యత. మరిన్ని వివరాల కోసం 0404567457 కి కాల్ చేయండి.
4: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, మీరింతవరకు యశోద హాస్పిటల్స్ వారు సమర్పించిన హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం విన్నారు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 3:01 దాటి 22 సెకండ్లు. వివిధ భారతి ముంబై కేంద్రం నుండి రిలే వింటారు వెంటనే.

ஆகாஷவாணி வரங்கல் கேந்திரம் சித்ரசீம தெலுங்கு சினி கீதால காரியக்ரமம் ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్స్పై ఇప్పుడు విందాం అతిథి దేవోభవ. ఈ చిత్రం కోసం శేఖర్ చంద్ర స్వరసారథ్యంలో సిద్ధు శ్రీరామ్ నూతన మోహన్ పాడిన పాట, గీతరచన భాస్కర్ భట్ల.

సుస్వరాల సుమధుర భాని ఆకాశవాణి శ్రోతలు ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్స్పై చిత్రసీమ తెలుగు సినీ గీతాల కార్యక్రమం వింటున్నారు. ఇప్పుడు వినండి, ఖుషి ఈ చిత్రం కోసం ఏషమ్ అబ్దుల్ అహబ్ స్వీయ సంగీత సారథ్యంలో పాడిన పాట, గీత రచన శివ నిర్వాణ.

చిత్రసీమలు ఇప్పుడు వినండి. భర్త మహాశైలకు విజ్ఞప్తి. ఈ చిత్రం కోసం భీమ్ సిసిరోలియో సంగీత సారథ్యంలో కపిల్ కపిలన్ శ్రేయా ఘోషల్ పాడిన పాట, గీత రచన చంద్రబోస్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: చిత్రసీమలో ఇప్పుడు వినండి, డెకాయిట్ చిత్రం కోసం భీమ్ సిసురులియో సంగీత సారథ్యంలో రామ్ మిరియాల హరిప్రియ పాడిన పాట, గీతరచన భాస్కర్ భట్ల.

చిత్రసీమలు ఇప్పుడు వినండి. విమానం చిత్రం కోసం మంగ్లి పాడిన పాట, గీత రచన స్వరసారథ్యం చరణ్ అర్జున్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: చిత్రసీమలో ఇప్పుడు వినండి, మన శంకర్ వరప్రసాద్ చిత్రం కోసం భీమ్ సిసిరోలియో సంగీత సారథ్యంలో బాబా సెహగల్ పాడిన పాట, గీత రచన రామజోగేశ్ శాస్త్రి.

చిత్రసీమలు ఇప్పుడు వినండి. కొత్త కొత్తగా చిత్రం కోసం శేఖర్ చంద్ర సరసారథిలో చైతు హారిక నారాయణ్ పాడిన పాట, గీత రచన కృష్ణ చైతన్య.

చిత్రసీమలో ఇప్పుడు వినండి. నిశ్శబ్దం చిత్రం కోసం గోపి సుందర్ స్వరసారథ్యంలో సిద్ధి శ్రీరామ్ పాడిన పాట, గీత రచన భాస్కర్ భట్ల.

చిత్రసీమలు ఇప్పుడు వినండి. శ్రీమంతుడు చిత్రం కోసం సాగర్ సుచిత్ర పాడిన పాట, గీత రచన రామజోగేశాస్త్రి, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: చిత్రసీమలు ఇప్పుడు వినండి. బ్రహ్మాస్త్ర చిత్రం కోసం సిద్ధు శ్రీరామ్ పాడిన పాట, గీత రచన చంద్రబోస్, సంగీతం ప్రీతం.

చిత్రసీమలు ఇప్పుడు వినండి. మజిలీ చిత్రం కోసం రేవంత్ పాడిన పాట, గీతరచన భాస్కర్ భట్ల, సంగీతం గోపీ సుందర్.

చిత్రసీమలు ఇప్పుడు వినండి. రాధేశ్యామ్ చిత్రం కోసం జస్టిన్ ప్రభాకర్ స్వర సారథ్యంలో అనిరుద్ధ్ రవిచందన్ పాడిన పాట, గీత రచన కృష్ణకాంత్.

శ్రోతలు ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్స్ పై చిత్రసీమ తెలుగు సినీ గీతల కార్యక్రమం వింటున్నారు. ఇప్పుడు వినండి భోలా శంకర్ చిత్రం కోసం మహతి స్వరసాగర్ స్వీయ సంగీత సారథ్యంలో పాడిన పాట, గీత రచన రామజోగేశాస్త్రి.

చిత్రసీమలు ఇప్పుడు వినండి ఆవారా చిత్రం కోసం హరిచరణ్ తన్వి పాడిన పాట, గీతరచన చంద్రబోస్, సంగీతం యువన్ శంకర్ రాజా.

చిత్రసీమలు ఇప్పుడు వినండి. 100% లవ్ ఈ చిత్రం కోసం దేవిశ్రీ ప్రసాద్ స్వరసారథ్యంలో స్వాతి పాడిన పాట, గీత రచన శ్రీమణి.

మీరు విన్న పాటతో ఈనాటి చిత్రసీమ కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం, దేశభక్తి గీతం విందాం.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది మార్తిఫణి కుమార్. ముఖ్యాంశాలు: జర్మనీ, జపాన్ దేశాలతో పోటీ పడే విధంగా తెలంగాణ విద్యార్థులను ఉపాధ్యాయులు తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. సికింద్రాబాద్ లష్కర్ బోనాల వేడుకల్లో పాల్గొనాలని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గవర్నర్ శివప్రతాప్ శుక్లను ఈరోజు ఆహ్వానించారు. రానున్న 2 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరికల నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. ఎగువ ప్రాంతాల నుండి తెలంగాణకు వరద జలాలు పోటెత్తడంతో జూరాల కడెం ప్రాజెక్టుల గేట్లను అధికారులు తెరిచారు. వార్తల వివరంగా: ఫిన్లాండ్, జర్మనీలలో విద్యా పర్యటనలు ముగించుకుని తిరిగి వచ్చిన ఉపాధ్యాయులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముచ్చటించారు. కేవలం డిగ్రీల కన్నా విద్యా నైపుణ్యాలకే ఆయన ప్రాధాన్యత ఇస్తానన్నారు. చారిత్రాత్మక సంస్కరణలు, ఆర్థిక ప్రాధాన్యతలను ప్రస్తావిస్తూ ప్రభుత్వం ఒక్కో విద్యార్థిపై 1,08,000 రూపాయలు ఖర్చు చేస్తోందని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ విద్యార్థులు జర్మనీ, జపాన్ దేశాలతో పోటీ పడే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలని ముఖ్యమంత్రి కోరారు.
1: బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి ఏం కావాలో మీరే ప్రణాళికలు ఇవ్వండి. మీకంటే ఎవరు ఉన్నారు? అవగాహన ఉన్నోళ్ళు, మీకంటే తెలివి కల్ వాళ్ళు ఎవరు ఉన్నారు? మీకంటే నేను నమ్మడానికి నాకెవరు ఉన్నారు? మీరే కదా. మీరు చెప్పండి, మీ మండలానికి ఏం కావాలి? మీ మండలంలో ఉండే ప్రతి పిల్లవాడు ప్రభుత్వ పాఠశాలకు రావాలి, వాడు ప్రయోజకుడు కావాలి. వాడికి ఏం కావాలో మీరు ఈచ్ మండల్ మీరు ఒక కార్యాచరణ ఇవ్వండి, అదే మేనిఫెస్టో.
0: ఉపాధ్యాయ నియామకాలు, బ్రేక్ఫాస్ట్ కార్యక్రమాలు, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ, ఐటీఏ అప్గ్రేడ్ వంటి తమ ప్రభుత్వ విద్యా విధాన విజయాలను ప్రస్తావిస్తూ విద్యార్థుల అభివృద్ధిపై దృష్టి సారించాలని, డిసెంబర్ నాటికి క్లస్టర్ ఆధారిత ప్రణాళికను ప్రతిపాదించాలని, ప్రభుత్వ విద్యారంగాన్ని మార్చడానికి సంసిద్ధులై ఉండాలని ఆయన ఉపాధ్యాయులను కోరారు. వార్షిక అంతర్జాతీయ ఉపాధ్యాయ శిక్షణ కార్యక్రమాలకు ప్రభుత్వ నిధులు అందిస్తానని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ ఆదివారం నిర్వహించే సికింద్రాబాద్ లష్కర్ బోనాల వేడుకల్లో పాల్గొనాలని తెలంగాణ పర్యావరణ, అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గవర్నర్ శివప్రతాప్ శుక్లను లోక్భవన్లో కలిసి ఈరోజు ఆహ్వానించారు. ఇదే సమయంలో జీవ వైవిధ్య పరిరక్షణ ప్రాముఖ్యతను వివరిస్తూ రిటైర్డ్ ఐఎఫ్ఎస్ అధికారి పరేష్ కుమార్ శర్మ రచించిన ఫుట్ప్రింట్స్ ఇన్ ది ఫారెస్ట్స్, మెమోరియల్స్ ఆఫ్ ఏ ఫారెస్టర్ అనే పుస్తకాన్ని గవర్నర్ విడుదల చేశారు. కాగా విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి స్వరూపానేంద్ర సరస్వతి మహాస్వామి ఇతర ప్రముఖులు గవర్నర్ను మర్యాదపూర్వకంగా కలిసిన వారిలో ఉన్నారు. కాగా శ్రీ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర సందర్భంగా 2 తేదీ ఉదయం 6 గంటల నుండి 4 తేదీ వరకు హైదరాబాద్ నగర పరిధిలోని అన్ని బార్లు, వైన్ షాపులు, కళ్ళు, మధ్యాహ్నం దుకాణాలు మూసి ఉంచాలని నగర కమిషనర్ సిపి సజ్జనార్ ఆదేశాలు జారీ చేశారు. కాగా ఈ నిబంధన స్టార్ హోటళ్లు, రిజిస్టర్ క్లబ్లోని బార్లకు వర్తించదు. ఛత్తీస్గఢ్లో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం, ఋతుపవనాలు చురుగ్గా ఉన్న కారణంగా తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ అయ్యాయి. ఈ నేపథ్యంలో రెవెన్యూ విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల జిల్లాలకు రెడ్ అలర్ట్లు, మరికొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్లు జారీ చేసిన నేపథ్యంలో కలెక్టర్లు, అన్ని శాఖల బృందాలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఆదేశించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రోదొండ మండలంలో 1,20,00,000 రూపాయల విలువైన అభివృద్ధి పనులకు తెలంగాణ రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి మొగ్గలనేటి శ్రీనివాసరెడ్డి శంకుస్థాపన చేశారు. సీసీ రోడ్లు, కల్వర్ట్లు, రిటైనింగ్ వాల్స్ వంటి ప్రాజెక్టులను ప్రారంభిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా 7 లక్షల ఇంధనం ఇళ్లను మంజూరు చేయడం, 72,000 మందికి ప్రభుత్వ ఉద్యోగాలను కల్పించడం, మరో 16,000 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేయడం, మహిళా సాధికారత కోసం స్వయం సహాయక బృందాలకు 70,000 కోట్ల వడ్డీ లేని రుణాలు అందించడం వంటి ప్రభుత్వ సంక్షేమ విజయాలను ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. ఎగుమతులను ప్రోత్సహించడం, ఎగుమతిదారులు ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించడం, మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం కోసం ఒక సమగ్ర కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్య కార్యదర్శి సంజయ్ జాజు అధికారులను ఆదేశించారు. సచివాలయంలో జరిగిన రాష్ట్ర ఎగుమతి ప్రోత్సాహక కమిటీ సమావేశానికి అధ్యక్షత వహించిన ఆయన, ఫార్మాస్యూటికల్స్, వ్యవసాయం, ఫుడ్ ప్రాసెసింగ్, ఐటీ తయారీ రంగాల్లో సహా కీలక రంగాలను ప్రోత్సహించాలని స్పష్టం చేశారు. గత ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ 1,22,655 కోట్ల ఎగుమతులు జరిపిన విషయాన్ని జాజు ప్రముఖంగా ప్రస్తావించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @airnews_hvdను ఫాలో అవ్వండి. ఎయిర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్.

0: కి సబ్స్క్రైబ్ చేయండి. మంచిర్యాల జిల్లాలో కొనసాగుతున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలకు అత్యవసర సేవలు అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి తెలిపారు.
1: ఇక్కడ ఫండ్ కావాలంటే 1 కోటి రూపాయలు శాంక్షన్ చేయడం, ఇక్కడ భూమి పూజ కూడా చేసి ఫండ్ ప్రారంభం, ఇక్కడ డిజైన్ సరిగా లేదు, దీన్ని చేంజ్ చేయాలని చెప్పి అధికారులు డిజైన్ చేంజ్ కోసం వారు సమయం తీసుకున్నారు. డిజైన్ చేంజ్ అయిన తర్వాత ఈ కల్వర్టు కూడా నిధులు ఆల్రెడీ నేను నగర అభివృద్ధిలో శాంక్షన్ చేయించడం జరిగింది. డిజైన్ వస్తేనే కాంట్రాక్టర్ ఈ ఫండ్ కూడా పూర్తిగా చేసాడు.
0: తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రధాన నీటి ప్రాజెక్టులోకి భారీగా నీరు వచ్చేరుతోంది. జోగులాంబ గద్వాల జిల్లాలోని జూరాల ప్రాజెక్టు నుండి శ్రీశైలం జలాశయం వైపు 77,352 క్యూసెక్ల నీటిని విడుదల చేసేందుకు అధికారులు 10 గేట్లను తెరిచారు. నీటి మట్టం మరింత పెరిగితే మరిన్ని గేట్లు తెరిచేందుకు కూడా అవకాశం ఉంది. అదేవిధంగా నిర్మల్ జిల్లాలోని కడెం నారాయణ రెడ్డి ప్రాజెక్టులో నీటి మట్టాలు గరిష్ట స్థాయికి చేరుకోవడంతో 38,140 క్యూసెక్ల నీటిని విడుదల చేసేందుకు 5 గేట్లను తెరిచారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని అంగన్వాడీ సిబ్బందికి అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా సంక్షేమ శాఖ అధికారి స్వర్ణలత లినిన మాట్లాడుతూ
2: అవేర్నెస్ కల్పిస్తూ ప్రజలతోటి అదే విధంగా గౌరవ సర్పంచుల ఆధ్వర్యంలో కొన్ని కార్యక్రమాలు చేస్తూ ప్రతి గ్రామంలో కూడా అవగాహన సదస్సులు పెడుతున్నప్పుడు మనం కొంత అరికట్టవచ్చు. ముఖ్యంగా సఖీ టీమ్ వన్ స్టాప్ సెంటర్ వారు, మరి అదే విధంగా మహిళా సాధికారత కేంద్రం DHEW వారు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని జనాల్లోకి తీసుకుని వెళ్ళాలి.
0: తెలంగాణ వ్యాప్తంగా 2 రోజుల పాటు కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రోడ్లు భవనాల శాఖ పనితీరును సమీక్షించారు. అన్ని జిల్లాల్లోని రోడ్లు, వంతెనలు, లోతట్టు కాజ్వేలు, కల్వర్టులకు తుఫాను వల్ల జరిగిన నష్టానిపై సమీక్ష జరిపిన మంత్రి వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ మార్గాలను ఏర్పాటు చేయాలని, దెబ్బతిన్న ప్రదేశాల్లో హెచ్చరిక బోర్డులు పెట్టాలని అధికారులను ఆదేశించారు. సంగారెడ్డి జిల్లాలో భారీ వర్షాల హెచ్చరిక నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ప్రతీక్ జోన్ యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని ఉందని తెలిపారు. కలెక్టరేట్లో 24 గంటల పాటు అందుబాటులో ఉండే 0845527615 నంబర్తో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు ప్రకటించారు. తజికిస్తాన్ రాయబారి లుక్మౌన్ తెలంగాణ రాష్ట్ర ఆర్కైవ్స్ను సందర్శించి భారత్ తజికిస్తాన్ సాంస్కృతిక మార్పిడిలో భాగంగా అక్కడి అరుదైన పర్షియన్ రాతపత్రులను తజిక్ భాషలో అనువదించాలని సూచించారు. ఉమ్మడి చారిత్రక సంబంధాలను ప్రస్తావిస్తూ ఆయన తెలంగాణ రాష్ట్ర ఆర్కైవ్స్ డైరెక్టర్ డాక్టర్ జరీనా పర్వీన్తో ఇరు దేశాల మధ్య సహకారం గురించి చర్చించారు. 11వ అఖిల భారత పోలీస్ జూడో క్లస్టర్ ఛాంపియన్షిప్ 2026 హైదరాబాద్లో గచ్చిబౌలి లో ముగిసింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ DGP సివి ఆనంద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. AAPSCB ఆధ్వర్యంలో CASF నిర్వహించిన ఈ కార్యక్రమంలో 36 జట్లకు చెందిన 1600 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఇటీవల ఒక వృద్ధ మహిళ ప్రమాదానికి గురైన నేపథ్యంలో ఆలస్యంగా నడుస్తున్న తీగల గుట్టపల్లి రైల్వే ఓవర్జ్ బ్రిడ్జ్ నిర్మాణాన్ని కరీంనగర్ మేయర్ కోలగాని శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశే పరిశీలించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ఆదేశాల మేరకు తాత్కాలిక బారికేడ్లను ఏర్పాటు చేసి తక్షణమే ఒక BT రోడ్ కలవట్టు నిర్మించాలని మేయర్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులను ఆదేశించారు. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు ఎదుట హాజరయ్యారు. April 1, 2022 COVID-19 ఆంక్షల సమయంలో ప్రభుత్వ ఆసుపత్రిలో విలేకరుల సమావేశం నిర్వహించారన్న ఆరోపణలపై కొత్తగూడెం పోలీసులు నమోదు చేసిన కేసుకు సంబంధించి భట్టి విక్రమార్క హాజరయ్యారు. రాజన్న సిరిసిల్ జిల్లా కేంద్రంలోని రగుడి జంక్షన్ వద్ద మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్లు 3,60,00,000 రూపాయలతో ఏర్పాటు చేసిన నేతన్నల ప్రతిమలను స్థాపించారు. మెదక్ జిల్లాలోని హరే కృష్ణ మూమెంట్ చారిటీస్ ఫౌండేషన్ వివిధ ఉద్యోగాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వింటారు.
3: ఇంటి ఖర్చులకి డబ్బులివ్వండి భర్తగారు.
4: ఆకాశవాణి వరంగల్ కేంద్రం ప్రసార విశేషాలు FM బ్యాండ్ 103.5 MHz పై ఈ పూట రేపు ప్రసారం చేసే కార్యక్రమాల్లోని వివరాలు. ముందుగా ఈ పూట ప్రసారం చేసే కార్యక్రమాల వివరాలు. 6:25 సమాచార దర్శిని ప్రసారమవుతుంది. 6:30 జానపద సంగీత కార్యక్రమంలో వల్లందాస్ లక్ష్మణ్ బృందం పాడిన జానపద గీతాలు వింటారు.

7 గంటలకు ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం ఉంటుంది. 7 గంటల 5 నిమిషాలకు తెలుగులో వార్తలు ప్రసారం అవుతాయి. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రీలే ఉంటుంది. 7 గంటల 15 నిమిషాలకు కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమంలో ఎల్నీలో పరిస్థితులు, ముందస్తు జాగ్రత్తలు, తీసుకోవాల్సిన ప్రత్యామ్నాయ చర్యలు ఈ అంశంపై తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం వరంగల్ శాస్త్రవేత్త డాక్టర్ బి వెంకటరాజ్ కుమార్ గారితో పరిచయం ఉంటుంది. పరిచయకర్త పులమాటి పంకజ్ మోహన్. అనంతరం పత్తి మరియు మొక్కజొన్న సాగులో అనుభవాలు ఈ అంశంపై వరంగల్ జిల్లా కిలా వరంగల్ మండలం బొల్లికుంట గ్రామ రైతు మన్నెం రామచంద్రారెడ్డి గారితో పరిచయం ఉంటుంది. 7 గంటల 45 నిమిషాలకు వికసిత్ భారత్ ప్రసారం అవుతుంది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంలో రిలే ఉంటుంది. 8 గంటలకు చిత్రసీమ తెలుగు సినీ గీతాలు ప్రసారమవుతాయి. 8 గంటల 15 నిమిషాలకు పార్లమెంట్ రివ్యూ ఉంటుంది. 8 గంటల 30 నిమిషాల నుండి 9 గంటల వరకు మనోరంజని శ్రోతలు ఉత్తరాలు మరియు వాట్సాప్ ద్వారా కోరుకునే సినీ గీతాల కార్యక్రమం ప్రసారమవుతుంది. 9 గంటలకు న్యూస్ అట్ 9 ప్రసారమవుతుంది. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 9 గంటల 15 నిమిషాలకు స్పాట్లైట్ కార్యక్రమం ఉంటుంది. 9 గంటల 30 నిమిషాలకు శాస్త్రీయ సంగీత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇక రాత్రి 10 గంటల నుండి 11 గంటల వరకు పార్లమెంట్ ప్రశ్నోత్తరాల రికార్డింగ్స్ ప్రసారమవుతాయి. ఇవి ఈ పూట ప్రసారం చేసే కార్యక్రమాల వివరాలు. ఇక రేపటి మా ప్రభాత ప్రసారంలో ఉదయం 6 గంటలకు దేశభక్తి గీతం, 6 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. 6 గంటల 10 నిమిషాలకు తరంగిణి భక్తి సంగీత కార్యక్రమం ఉంటుంది. 6 గంటల 40 నిమిషాలకు దేశభక్తి గేయం ప్రసారమవుతుంది. 6 గంటల 45 నిమిషాలకు ప్రాంతీయ వార్తలు ఉంటాయి. 6 గంటల 55 నిమిషాలకు ప్రసార విశేషాలు ఉంటాయి. 7 గంటలకు జిల్లా సమాచార లేఖ ప్రసారమవుతుంది. 7 గంటల 5 నిమిషాలకు తెలుగులో వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రీలే ఉంటుంది. 7 గంటల 15 నిమిషాలకు ఉదయ తరంగిణి కార్యక్రమంలో దంత సమస్యలు, కారణాలు, నివారణ ఈ అంశంపై దంతవైద్య నిపుణులు డాక్టర్ వర్షారెడ్డి గారితో పరిచయం ఉంటుంది. పరిచయం చేసిన వారు శ్రీమతి బి చైతన్య. 8 గంటలకు జానపద సంగీత కార్యక్రమం ఉంటుంది. 8 గంటల 15 నిమిషాలకు మార్నింగ్ న్యూస్ ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 8 గంటల 30 నిమిషాలకు ఎన్సీఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమాలు ప్రసారమవుతాయి. 9 గంటలకు చిత్రసీమ కార్యక్రమం ఉంటుంది. ఇక 10 గంటలకు మధ్యాహ్నం 12 గంటల 40 నిమిషాలకు 1 గంట 20 నిమిషాలకు 3 గంటలకు వివిధ్ భారతి వాణిజ్య కార్యక్రమాలు ప్రసారమవుతాయి. మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు తెలుగులో వార్తలు ప్రసారమవుతాయి. 1 గంట 10 నిమిషాలకు ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి. ఇక సాయంత్రం 5 గంటలకు చిత్రసీమ, 6 గంటలకు దేశభక్తి గీతం ఉంటుంది. 6 గంటల 5 నిమిషాలకు ఆంగ్లం వార్తలు ప్రసారమవుతాయి. 6 గంటల 10 నిమిషాలకు ప్రాంతీయ వార్తలు ఉంటాయి. 6 గంటల 20 నిమిషాలకు ప్రసార విశేషాలు, 6 గంటల 25 నిమిషాలకు సమాచార దర్శనం ఉంటుంది. 6 గంటల 30 నిమిషాలకు జానపద సంగీత కార్యక్రమం, 7 గంటలకు ఉద్యోగ వాణి ఉద్యోగ సమాచారం ఉంటుంది. 7 గంటల 5 నిమిషాలకు తెలుగులో వార్తలు, 7 గంటల 15 నిమిషాలకు పంట పొలాల కార్యక్రమం ఉంటుంది. 8 గంటలకు చిత్రసీమ, 8 గంటల 10 నిమిషాల నుండి 8 గంటల 30 నిమిషాల వరకు పార్లమెంట్ రివ్యూ ప్రసారమవుతుంది. ఇక రేపు రాత్రి 8 గంటల 30 నిమిషాల నుండి 9 గంటల వరకు మనోరంజని కార్యక్రమం ఉంటుంది. రేపు రాత్రి 10 గంటల నుండి 11 గంటల వరకు పార్లమెంట్ ప్రశ్నోత్తరాల రికార్డింగ్స్ ప్రసారమవుతాయి. ఇవి రేపు ప్రసారం చేసే కార్యక్రమాల వివరాలు. శ్రోతలు ఇంతవరకు ప్రసార విశేషాలు విన్నారు.

0: ఆకాశవాణి వరంగల్ కేంద్రం సమాచార దర్శిని వింటారు.
1: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
2: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్.

0: మూడు ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
1: ముఖాన్ మొటిమల
2: సై బాల్,
1: గజ్జా బబ్బలా
2: సై బాల్,
1: నడువుల కామరా
2: సై బాల్,
1: బురద పుల్లా
2: సై బాల్.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
5: मेरा जूता है जापानी, ये पटलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी.
6: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తుల పైన BIS మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. BIS నాణ్యతకు నమ్మకానికి హామీ.
7: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్.
8: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు SHGs, FPOలు, సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. PMFME అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో DIC, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ఫ్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ, బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
9: PMFME పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. AIF, PMKSY, PMMSY, AHIDF, MIDH, NHB, NRLM, NULM, Standup India, ముద్ర, CGTMSE.
8: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని DIC కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ DGFPS ని సంప్రదించగలరు.
10: PM జై, అబ్ గరీబో కి జై బన్ గయి హై.

0: ಆಯುಷ್ಮಾನ್ ಭಾರತ್ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಜನ ಆರೋಗ್ಯ ಯೋಜನೆಕಿಂದ ಸುಮಾರು 60 ಕೋಟ್ಲ ಮಂದಿ ಪ್ರಜಲು 5 ಲಕ್ಷಲ ವರೆಗೂ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಕು ಅರ್ಹುಲಯ್ಯಾರು. ಇಪ್ಪಟಿ ವರೆಗೂ 12 ಕೋಟ್ಲಕ್ಕೂ ಪೈಗಾ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಲು ಅಂದಿಸಡಂ ದ್ವಾರಾ ಪೇದ ಕುಟುಂಬಾಲಕು ವೈದ್ಯ ಖರ್ಚುಲಲೋ ಸುಮಾರು 2 ಲಕ್ಷಲ ಕೋಟ್ಲು ಆದಾ ಅಯ್ಯಾಯಿ. ಆಯುಷ್ಮಾನ್ ಆಪ್ನು ಡೌನ್ಲೋಡ್ ಚೇಸ್ಕೊನಿ ಈ ರೋಜೇ ಆಯುಷ್ಮಾನ್ ಕಾರ್ಡ್ನು ಪೊಂದಂಡಿ. ಮರಿನ್ನ ವಿವರಾಲ ಕೋಸಂ 1455555 ಕಾಲ್ ಚೇಯಂಡಿ.
1: తరతరాలకు చెరగని సప్తస్వరాల బాణి వరంగల్ ఆకాశవాణి. మీ స్నేహితులకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా?
2: మీ కుటుంబ సభ్యులకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా?
1: సందర్భం ఏదైనా,
2: శుభకార్యం మరేదైనా,
1: ఇప్పుడు మీ శుభాకాంక్షలను ఆకాశవాణి వరంగల్ కేంద్రం ద్వారా
2: అతి తక్కువ ఖర్చుతో ప్రత్యక్షంగా తెలియజేయవచ్చు.
1: అంతేగాక దేశ విదేశాల్లో ఉన్న మీ ఆత్మీయులకు కూడా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా మీ శుభాకాంక్షలు చేరే అవకాశమూ ఉంది.
2: పూర్తి వివరాలకై ఆకాశవాణి వరంగల్ కేంద్రం కార్యాలయాన్ని నేడే సంప్రదించండి.
3: శ్రోతలు ఇంతవరకు సమాచార దర్శిని విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం జానపద సంగీత కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో వల్లందాస్ లక్ష్మణ్ బృందం పాడినటువంటి

0: వంటి జానపద గీతాలు వింటారు. ఈ గీతాలు వినే ముందు కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: మన్నికకి మారు పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు ధోవతులు టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు ధోవతులు టవల్స్, నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

0: రాష్ట్ర కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: ఇప్పుడు వినండి, బల్లందాస్ లక్ష్మణ్ బృందం పాడినటువంటి జానపద గీతాలు.

ఆడుదామంటే మనసు గెలవాలంటే పెళ్ళాడుదామంటే మనసు గెలవాలంటే పెళ్ళాడుదామంటే మనసు గెలవాలంటే పెళ్ళి ఆడుదామంటే మనసు గెలవాలంటే పెళ్ళాడుదామంటే మనసు గెలవాలంటే

0: శ్రోతలు ఇంతవరకు జానపద గీతాల్లో వల్లందాస్ లక్ష్మణ్ బృందం పాడిన జానపద గీతాలు విన్నారు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం వింటారు.
2: ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం. మొదటి ఉద్యోగ సమాచారం. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ భారత ప్రభుత్వ విద్యాశాఖ విభాగంలో మొత్తం 828 ప్రిన్సిపల్ మరియు వైస్ ప్రిన్సిపల్ పోస్ట్

0: పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ను త్వరలో విడుదల చేయనుంది. దీని ద్వారా మొత్తం 124 ప్రిన్సిపల్ ఖాళీలను, 704 వైస్ ప్రిన్సిపల్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. అర్హత గల అభ్యర్థులు జులై 25వ తేదీ నుండి ఆగస్టు 14వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా యూపీఎస్సీ అధికారిక పోర్టల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రిన్సిపల్ పోస్టుకు అభ్యర్థుల వయసు 50 ఏళ్లకు, వైస్ ప్రిన్సిపల్ పోస్టుకు అభ్యర్థుల వయసు 35 ఏళ్లకు మించకుండా ఉండాలి. రిజర్వేషన్ అభ్యర్థులకు గరిష్ట వయో పరిమితిలో సడలింపు ఉంటుంది. అర్హతలు, వేతనం, ఎంపిక విధానం, పరీక్షా విధానం తదితర పూర్తి వివరాలతో కూడిన సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ upsc.gov.in అనే వెబ్సైట్ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ 14 ఆగస్టు 2026. మరొక ఉద్యోగ సమాచారం. భారత ప్రభుత్వ పరిధిలోని నవరత్న ప్రభుత్వ రంగ సంస్థ రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ నవరత్న కంపెనీ ముంబైలోని ట్రాంబే యూనిట్ ఆసుపత్రి కోసం హానరీ డాక్టర్స్ పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఇందులో భాగంగా 31 హానరీ డాక్టర్స్ ఖాళీలను, 15 ప్యానెల్ డాక్టర్స్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. మొత్తం 46 ఖాళీలు. ఈ ఖాళీలను ఫిజీషియన్, ఆర్థోపెడిక్ సర్జన్, డెంటిస్ట్, రేడియాలజీ, ఈఎన్టీ సర్జన్, పీడియాట్రిషియన్, జనరల్ సర్జన్, కార్డియాలజిస్ట్, యూరాలజీ, సైకియాట్రిస్ట్ విభాగాల్లో భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు సంబంధిత స్పెషలైజేషన్ లో MD లేదా MS లేదా DSB లేదా DM లేదా MCH లేదా తత్సమాన అర్హత కలిగి ఉండాలి. అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తులను ఆఫ్లైన్లో పంపించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ rcfltd.com అనే వెబ్సైట్ ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ 31 జూలై 2026. మరొక ఉద్యోగ సమాచారం. భారత ప్రభుత్వ ఆయుష్ మంత్రిత్వ శాఖ పరిధిలోని సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ యునానీ మెడిసిన్ 179 గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఇందులో భాగంగా గ్రూప్ ఏ విభాగంలో 19 రీసెర్చ్ ఆఫీసర్ ఖాళీలను, గ్రూప్ బి విభాగంలో 37 అసిస్టెంట్ రీసెర్చ్ ఆఫీసర్ ఖాళీలను, అలాగే 123 గ్రూప్ సి ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ ఖాళీలను యునానీ, ప్యాథాలజీ, ఫిజియాలజీ, ఫార్మకాలజీ, బాటనీ, కెమిస్ట్రీ, స్టాటిస్టిక్స్, స్టాఫ్ నర్స్, MLT, మల్టీటాస్కింగ్ స్టాఫ్ విభాగాల్లో భర్తీ చేయనున్నారు. అభ్యర్థుల వయసు, ఉద్యోగాన్ని బట్టి 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉండాలి. దరఖాస్తులను ఆన్లైన్లో పూరించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ ccrum.ayush.gov.in అనే వెబ్సైట్ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ 31 జూలై 2026. మరొక ఉద్యోగ సమాచారం. ఢిల్లీలోని నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ రెగ్యులర్ ప్రాతిపదికన 114 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్ ప్రకారం డిప్యూటీ జనరల్ మేనేజర్ 14 ఖాళీలను, అసిస్టెంట్ ఇంజనీర్ 100 ఖాళీలను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు అర్హతలు, వయోపరిమితి, ఎంపిక విధానం, దరఖాస్తు ఫీజు వంటి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ ngel.in అనే వెబ్సైట్ ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ 31 జూలై 2026.
1: ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం విన్నారు.
2: శ్రోతలు ఇంతవరకు ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం. నిలయంలో సమయం 7:05 కావస్తుంది. కొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది కిడాంబి కృష్ణవేణి. ముందుగా ముఖ్యాంశాలు. జాతీయ గౌరవ అవమానాల నిరోధక సవరణ 2026 బిల్లు ఈరోజు లోక్సభలో మోజువాణి ఓటుతో ఆమోదం పొందింది. బస్తర్ పాండం వంటి కార్యక్రమాలు యువతను సంస్కృతి సాంప్రదాయాలు సాంస్కృతిక వారసత్వం దిశగా ముందుకు తీసుకువెళ్లడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. నీట్ పేపర్ లీక్ వివాదంపై విద్యార్థుల నిరసనల సమయంలో జంతర్ మంతర్ వద్ద మోహరించిన ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ మందుగుండు సామగ్రి లాగ్ను భద్రపరచాలని సుప్రీంకోర్టు ఈరోజు కేంద్రాన్ని ఆదేశించింది.

గ్లాస్గోలో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్లో నీరజ్ చోప్రాతో పాటు మరో ఇద్దరు భారత అథ్లెట్లు జావలిన్ త్రో ఫైనల్స్కు అర్హత సాధించారు. వార్తల్లోని వివరాలు. ఛత్తీస్గఢ్లోని బస్తర్ పాండం 2026 విజేతలు పరగణా మాంఝీలు, బస్తర్ చలాకీ ప్రతినిధులు, పద్మశ్రీ అవార్డు గ్రహీతల బృందం ఈరోజు రాష్టపతి భవన్లోని కల్చరల్ సెంటర్లో రాష్టపతి ద్రౌపది ముర్మును కలుసుకున్నారు. ఈ సందర్భంగా రాష్టపతి మాట్లాడుతూ బస్తర్ పాండం వంటి కార్యక్రమాలు యువతను సంస్కృతి, సాంప్రదాయాలు, సాంస్కృతిక వారసత్వం దిశగా ముందుకు తీసుకువెళ్లడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని కొనియాడారు.

0: ఈ సందర్భంగా రాష్టపతి మాట్లాడుతూ బస్తర్ పాండం వంటి కార్యక్రమాలు యువతను సంస్కృతి, సాంప్రదాయాలు, సాంస్కృతిక వారసత్వం దిశగా ముందుకు తీసుకువెళ్లడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని కొనియాడారు. ఇటువంటి కార్యక్రమాలు పర్యాటకాన్ని ప్రోత్సహించి ఉపాధి అవకాశాలు సృష్టిస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయిలు పాల్గొన్నారు. అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్ రాష్ట్రాలకు చెందిన పార్లమెంట్ సభ్యులతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు పార్లమెంట్ భవనంలో సమావేశమయ్యారు. ఈ విషయాన్ని సామాజిక మాధ్యమం ద్వారా వెల్లడించిన ఆయన, రెండు రాష్ట్రాల్లో ప్రస్తుత వరద పరిస్థితులపై ప్రధానంగా చర్చించినట్లు తెలిపారు. ఇటువంటి సవాళ్లను ఎదుర్కోవడంలో ఆ రాష్ట ప్రభుత్వాలతో కలిసి కేంద్ర ప్రభుత్వం నిరంతరం పనిచేస్తుందని ప్రధాని స్పష్టం చేశారు. మరోవైపు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు సామాజిక మాధ్యమాల్లో స్పందిస్తూ బాధితులకు తక్షణ సహాయం, పునరావాస చర్యలు అందించేలా ప్రధాని మోదీ మార్గదర్శకాలను జారీ చేశారని తెలిపారు. నీట్ పేపర్ లీక్ వివాదంపై విద్యార్థుల నిరసనల సమయంలో జంతర్ మంతర్ వద్ద మోహరించిన ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ మందుగుండు సామగ్రి లాగ్ను భద్రపరచాలని సుప్రీంకోర్టు ఈరోజు కేంద్రాన్ని ఆదేశించింది. జన సమూహాన్ని అదుపు చేయడానికి మెటాలిక్ పెల్లెట్ గన్ల వాడకాన్ని పూర్తిగా నిషేధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను విచారించిన అత్యున్నత న్యాయస్థానం పిటిషన్లో చేసిన ఒక అభ్యర్థనను ప్రశ్నించింది. బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ జారీ చేసిన అడ్వైజరీని ప్రస్తావిస్తూ పోలీసులు అసాధారణ పరిస్థితుల్లో మాత్రమే పెల్లెట్ గన్లను ఉపయోగించడానికి అనుమతి ఉందంటూ కోర్టు పేర్కొంది. జాతీయ గీతం జనగణమనతో సమానంగా వందే మాతరం గేయానికి కూడా శాసనబద్దమైన చట్టపరమైన రక్షణ కల్పించేందుకు ప్రతిపాదించిన బిల్లుపై లోక్సభలో చర్చ జరిగింది. జాతీయ గౌరవ అవమానాల నిరోధక సవరణ బిల్లు 2026ను లోక్సభ ఈరోజు ఆమోదించడంతో ఈ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం లభించింది. ఈ బిల్లును రాజ్యసభ నిన్ననే ఆమోదించింది. 1971 నాటి జాతీయ గౌరవ అవమానాల నిరోధక చట్టాన్ని మరింత సవరించేందుకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ ఈ బిల్లును ప్రవేశపెట్టారు. ఈ చట్ట నిబంధనలను ఉల్లంఘించే నేరాలకు 3 ఏళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా లేదా 2 విధించే అవకాశం ఉంది.
1: राष्ट्रगान हो तो उसके साथ साथ राष्ट्र गीत का भी गायन हो. अब एक भारत श्रेष्ठ भारत के लिए संपूर्ण वंदे मातरम चाहिए.
0: అంతకుముందు చర్చల్లో పాల్గొన్న డీఎంకే ఎంపీ కె కనిమొళి ఈ బిల్లును వ్యతిరేకిస్తూ ఇది దేశ ప్రజల మధ్య విభజన తెస్తుందని ఆరోపించారు. కాగా బీజేపీ ఎంపీ సంబిత్ పాత్ర బిల్లుకు మద్దతు తెలుపుతూ గత ఏడాది నవంబర్ నుంచి వందే మాతరం గేయం 150 ఏళ్ల సందర్భంగా ఏడాది పొడవునా జాతీయ ఉత్సవాలు కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తోందని తెలిపారు. పబ్లిక్ పరీక్షల్లో అక్రమాల నిరోధక సవరణ బిల్లు 2026ను రాజ్యసభ పరిశీలన, ఆమోదం కోసం చేపట్టారు. ఈ బిల్లు నిన్ననే లోక్సభ ఆమోదం పొందింది. ఈరోజు భోజన విరామం అనంతరం సభ తిరిగి ప్రారంభమైన తర్వాత సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఈ బిల్లును ప్రవేశపెట్టారు. బిల్లుపై చర్చించేందుకు 7 గంటల సమయం కేటాయించినట్లు చైర్మన్ సిపి రాధాకృష్ణన్ ప్రకటించారు. ఈ చట్టంలో దోషులకు 10 ఏళ్ల వరకు జైలు శిక్ష, 10 కోట్ల రూపాయల వరకు జరిమానా, ఆస్తుల జప్తు వంటి కఠినమైన శిక్షలు ఉన్నాయి. కేసులను వేగంగా విచారించడానికి ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలని తెలిపారు. మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ విద్యార్థులు, యువత సంక్షేమాన్ని కాపాడేందుకు ప్రభుత్వానికి ఉన్న అత్యున్నత కట్టుబాటుకు ఈ బిల్లు ప్రతీక అని పేర్కొన్నారు.
2: Prime Minister Modi ji lost no time to declare that nobody will be allowed to jeopardize the future of our children, and hence this legislation which seeks to make amendments in 2024 act in order to make it more stringent, more deterrent is being brought in. If there are any suggestions for improvement, I'll be taking note of it. This bill is a reaffirmation of the government's highest commitment to safeguard the welfare of the students and youth of this country.
0: ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. మొట్టమొదటి త్రివిధ దళాల మహిళా ప్రపంచ నౌకాయనం సముద్ర ప్రదక్షిణను విజయవంతంగా పూర్తి చేసిన 9 మంది మహిళా అధికారులను రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ సన్మానించారు. అధికారులు ఇండియన్ ఆర్మీ సైలింగ్ ప్యానెల్ త్రివేణి నౌకపై 314 రోజుల సుదీర్ఘ ప్రయాణం తర్వాత తిరిగి చేరుకున్నారు. న్యూఢిల్లీలో అధికారులతో ముచ్చటించిన సింగ్ 4 మహాసముద్రాల గుండా దాదాపుగా 25,500 నాటికల్ మైళ్ల దూరాన్ని పూర్తి చేసినందుకు ఆ బృందాన్ని అభినందించారు. ఈ నౌకాయానాన్ని నారీశక్తి, త్రివిధ దళాల సమన్వయానికి ఒక అద్భుతమైన ఉదాహరణగా మంత్రి అభివర్ణించారు.

0: जीता है, आपने उस सारी रूढ़ियों को भी पराजित किया है जो कभी कहती थी हमारी बेटियां ऐसे कठिन सैन्य अभियानों का हिस्सा नहीं बन सकती। आपने सिद्ध किया है फिजिकल कैपेबिलिटी, मेंटल टफनेस और लीडरशिप क्वालिटी किसी जेंडर की मोहताज नहीं होती।
1: దేశంలోని గృహాలకు సరసమైన ధరలకే ఎల్పీజీ లభ్యమయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని పెట్రోలియం సహజ వాయువుల శాఖ సహాయ మంత్రి సురేష్ గోపి తెలిపారు. ఈ నెల 1వ తేదీ నాటికి దేశంలో 10.58 కోట్ల ప్రధాన మంత్రి ఉజ్వల యోజన కనెక్షన్స్తో సహా మొత్తంగా 33.13 కోట్ల గృహ వినియోగ ఎల్పీజీ కనెక్షన్లు ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు. ప్రస్తుతం గృహ వినియోగ సిలిండర్ ధర 942 రూపాయలు ఉండగా ప్రతి సిలిండర్పై 500 రూపాయలకు పైగా సబ్సిడీ అందుతోందని మంత్రి తెలిపారు. రక్షణ రంగంలో ప్రస్తుతం దాదాపుగా 17,000 MSME అనుసంధానమై ఉన్నాయని కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేత్ ఈరోజు తెలిపారు. భారత వైమానిక దళం, సొసైటీ ఆఫ్ ఇండియన్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరర్ సంయుక్తంగా నిర్వహించిన స్వదేశీకరణ అంశంపై సంకల్ప్ వర్క్షాప్ అనంతరం పాత్రికేయులతో మాట్లాడారు. సంకల్ప్ అంటే స్వయం సమృద్ది, ఆత్మ నిర్భర్ భారత్, స్వదేశీ అభివృద్ది, జ్ఞాన ఆధారిత భాగస్వామ్యం అంటూ మంత్రి వివరించారు. గ్లాస్గోలో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్లో నీరజ్ చోప్రా జావలిన్ త్రో ఫైనల్స్ కు అర్హత సాధించారు. జావలిన్ త్రోయర్లు రోహిత్ యాదవ్, యశ్వీర్ సింగ్లు కూడా ఫైనల్స్ లోకి ప్రవేశించారు. అంతకుముందు పారా అథ్లెటిక్స్ లో భారతదేశం సరికొత్త చరిత్ర సృష్టించింది. నిన్న రాత్రి జరిగిన పురుషుల 100 మీటర్లు T47 ఫైనల్స్ లో దిలీప్ మహాదు గావిత్ స్వర్ణ పతకాన్ని, మహమ్మద్ బాసిల్ రజత పతకాన్ని గెలుచుకున్నారు. బీహార్, గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని 3 శాసనసభ నియోజకవర్గాలకు ఉప ఎన్నికల పోలింగ్ మూసింది. బీహార్లోని బంకీపూర్, గుజరాత్లోని మంజల్పూర్, మధ్యప్రదేశ్లోని దతియా నియోజకవర్గాల్లో ఓటింగ్ ప్రక్రియ జరిగింది. సాయంత్రం 5 గంటల సమయానికి బీహార్లో దాదాపుగా 34% ఓటింగ్ నమోదైంది. అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి సంబంధించిన ప్రాథమిక దర్యాప్తు నివేదికను 2025 జూలై 12 మధ్యంతర నివేదికను 2026 జూన్ 12 ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ప్రచురించిందని, ఇవి సంబంధిత వెబ్సైట్స్లో అందుబాటులో ఉన్నాయని పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి మురళీధర్ మోహల్ తెలిపారు. ఈరోజు లోక్సభలో అడిగిన లిఖితపూర్వక ప్రశ్నకు సమాధానంగా ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రమాదానికి దారితీసిన కారణాలపై దర్యాప్తు పురోగతిలో ఉందంటూ పేర్కొన్నారు. సులభతర ఆర్థిక ప్రయోజనాలు అందించే పెట్టుబడి పథకాన్ని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రోత్సహిస్తున్నట్టు సోషల్ మీడియాలో ప్రచారమవుతున్న వీడియోను ప్రభుత్వం ఖండించింది. ఆ వీడియో నకిలీదని, దాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో రూపొందించారని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో పీఐబీ ఫ్యాక్ట్ చెక్ యూనిట్ వెల్లడించింది. దేశంలో సెమీకండక్టర్స్ తయారీని బలోపేతం చేయడానికి స్వయం సమృద్ది గల సెమీకండక్టర్స్ వ్యవస్థను నిర్మించడానికి 1,27,500 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఇండియా సెమీకండక్టర్ మిషన్ 2.0 ప్రభుత్వం ఆమోదించినట్లు ఎలక్ట్రానిక్ సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ కార్యదర్శి ఎస్ కృష్ణన్ తెలిపారు. కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార ప్రజా పంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి, కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ ఈరోజు కర్ణాటక రాష్ట్రానికి చెందిన పార్లమెంట్ సభ్యుల బృందంతో సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో నీటి లభ్యత, సాగునీరు, తాగునీటి పరిస్థితులపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు. కేరళ వ్యాప్తంగా అక్రమ మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా చర్యలను తీవ్రతరం చేసిన రాష్ట పోలీసులు ఆపరేషన్ తుఫాన్లో భాగంగా మరో 62 మందిని అరెస్టు చేసి 58 కొత్త కేసులు నమోదు చేశారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో మళ్లీ కలుద్దాం.
2: ఆకాశవాణి
3: ఆకాశవాణి వరంగల్ కేంద్రం

0: ఈనాటి కార్యక్రమానికి రైతు సోదరులందరికీ స్వాగతం తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్నవారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. ఈనాటి కార్యక్రమంలో ఎల్ నినో పరిస్థితులు, ముందస్తు జాగ్రత్తలు, ప్రత్యామ్నాయ చర్యలు ఈ అంశంపై తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్ర వరంగల్ శాస్త్రవేత్త డాక్టర్ బి వెంకట రాజ్కుమార్ గారితో పరిచయం ఉంటుంది. ఈ కార్యక్రమాన్ని వినే ముందు ఒక ప్రకటన.
1: సర్వోత్తమ రైతు పురస్కారం లభించింది హరికి. హరి, మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి.
2: రైతు మిత్రులారా, మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు.
1: అదేలా?
2: ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నెంబరు 1800 1801551.
3: ఇదెవరి నంబర్ బాబు?
2: కిసాన్ కాల్ సెంటర్ది. అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు.
4: అదేంటయ్యా, విశేషజ్ఞులు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా?
2: తప్పకుండా దొరుకుతారు. ఏడాదిలో 365 రోజులును, అది కూడా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా.
3: మరైతే ఎక్కువసేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా.
2: ఖర్చు లేనే లేదు. మొబైల్ పై గానీ ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కు ఉచితంగా కాల్ చేయవచ్చు. సలహాకి కూడా ఖర్చు ఉండదు.
3: నిజంగా?
2: 16 నెలల నిజం.
5: రైతు సోదరులారా, పంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచి అయినా జాతీయ హెల్ప్ లైన్ నంబర్ 1800 1801551 తో ఉచితంగా సంప్రదించండి. రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్.
0: ఇప్పుడు వినండి ఎల్ నినో పరిస్థితులు, ముందస్తు జాగ్రత్తలు, ప్రత్యామ్నాయ చర్యలు ఈ అంశంపై తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్ర వరంగల్ శాస్త్రవేత్త డాక్టర్ బి వెంకట రాజ్కుమార్ గారితో పరిచయం ఉంటుంది.
6: ప్రస్తుత ఎల్ నినో పరిస్థితులలో రైతులు పంటలలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియచేయడానికి తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ వెంకట రాజ్కుమార్ గారు ఈరోజు మన ఆకాశవాణి కేంద్రానికి విచ్చేశారు. వారిని అడిగి ప్రస్తుత పరిస్థితులలో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ రాజ్కుమార్ గారు.
7: నమస్కారం అండి.
6: మరి ప్రస్తుత పరిస్థితులలో రైతులకు మీరు ఎలాంటి సూచనలు ఇస్తున్నారు? వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే పంటలలో వాళ్ళకి దిగుబడి వస్తుంది?
7: ముఖ్యంగా ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఈ ఎల్ నినో అనే దాని ప్రభావం వల్ల సాధారణంగా రావాల్సిన ఋతుపవనాలు కదలికలో తేడా రావడం, అలాగే ఋతుపవనాలు ఆలస్యం అవడం వల్ల మనకి వర్షాలు కూడా ఆలస్యం అవ్వడం జరిగింది. దీనివల్ల మన రాష్ట్రమే కాదండి, అలాగే దేశం మొత్తం మీదట మనకి ఋతుపవనాల కదలిక అనేది మనకి ఆలస్యమై, అలాగే వర్షాలు కూడా ఆలస్యం అవ్వడం జరిగింది. దీనికి తదనంతరం ఏమైందంటే మనకి ఈ వర్ష సూచన ఏదైతే ఉందో మనకి సరిగా వర్షాలు పడకపోవడం, పంటలు సరైన సమయంలో వేసుకోలేకపోవడం మనం చూస్తూ ఉన్నాం. దీనికి అనుగుణంగా రైతు సోదరులు మనము ఎప్పుడు వేసే దీర్ఘకాలిక పంటలు లేదంటే ఎక్కువ నీటిని వినియోగించుకునే పంటల్ని తక్కువ విస్తీర్ణంలో సాగు చేయాలని మేము సూచిస్తూ, అలాగే ప్రత్యామ్నాయ పంటలు వైపు అడుగు వేయాలని కోరుతూ ఉన్నామండి.
6: అంటే ప్రత్యామ్నాయ పంటలు అంటున్నారు, అంటే ఎలాంటి పంటలు వేసుకోవాలి, ఎలాంటి వాళ్ళని ఎన్నుకోవాలి రైతులు?
7: ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకు సాధారణంగా ఉమ్మడి వరంగల్ జిల్లా కానివ్వండి, మనకి సాధారణంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా వరి అనేది ప్రధాన పంట. ఈ వరి అనేదానికి మనకి నీటి వినియోగం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్రంలో సగటున, అలాగే మన జిల్లాలో కూడా 50% కన్నా తక్కువ వర్షపాతం నమోదవడం జరిగింది. దానికి అనుగుణంగా మనము ఈ నీటి ఎద్దడిని తట్టుకుని, అలాగే తక్కువ నీటిని వినియోగించుకునే ప్రత్యామ్నాయ పంటలైన ఆరుతడి పంటల వైపు రైతు సోదరులు వెళ్లాలని కోరుతున్నామండి.

0: ముఖ్యంగా ఈ ఆరుతడి పంటల విషయానికి వస్తే, మనము ఈ పప్పు జాతి పంటలైనా ముఖ్యంగా కంది, అలాగే పెసర మినుము కూడా మనము రైతులకి సూచించడం జరిగింది. కాకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ రోజుకి పెసర లేదా మినుము పంటలు సాగు చేయడానికి అనుకూలమైన సమయం అయిపోవడం జరిగింది కాబట్టి కంది సాగుపైన రైతు సోదరులు దృష్టి పెట్టాలని కోరుతున్నామండి.
1: అంటే అపరాల పంటలు కూడా వేసుకుంటే బాగుంటుంది అంటారు.
0: అవునండి, ముఖ్యంగా కందిలో మనకి ఈ వర్షాధారంతో పండే మధ్యస్థ కాల రకాలు మనకి అందుబాటులో ఉన్నాయండి. ముఖ్యంగా వరంగల్ నుంచి విడుదలైన వరంగల్ 93, వరంగల్ 97, అలాగే 255 అనే రకాలు మనకి కందిలో ఈ మధ్యస్థ కాల రకాలుగా పరిగణించబడతాయి. ఇవి వేసుకోవడం వల్ల మనకి ఈ వర్షాకాలం అయిపోయిన తర్వాత మనకి నేలలో మిగిలి ఉన్న తేమతో మనకి పంట చేతికొచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఈ దీర్ఘకాలిక కంది రకాలని మనం రైతు సోదరులు వేయకుండా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే దీర్ఘకాలిక రకాలైన ఈ కందిలో రకాలు ఏదైతే రకాలు అందుబాటులో ఉన్నాయో అవి మనకు వర్షాధారితంగా పండే పంటలో మనకి పూత మరియు కాయదశలో వాటికి బెట్ట పరిస్థితులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ దీర్ఘకాలిక కంది రకాలని మనం రైతు సోదరులు వేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నాం.
1: స్వల్పకాలిక రకాలు వేసుకుంటే మనకి
0: స్వల్ప లేదా మధ్యస్థకాలిక రకాలు వేసుకుంటే ఈ వర్షాధారంగా మనం కందిని పండించుకోవచ్చండి.
1: ఇప్పుడు పంట పొలాలలో రైతులకు నీరు చాలా అవసరం. ఉన్న నీటితో నేలల తేమను ఎట్లా కాపాడుకోవాలి, దానికి ఏమైనా సూచనలు ఉన్నాయా?
0: అవునండి, ఇప్పుడు మనకి అడపదడప పడుతున్న వర్షాలకు కానివ్వండి లేదా బోర్ల కింద సాగు చేసే ఆరుతడి పంటలలో ముఖ్యంగా రైతు సోదరులు గుర్తుపెట్టుకోవాల్సింది, మనకు ఉన్న అందుబాటులో ఉన్న నీటిని సద్వినియోగం చేసుకోవడం, అలాగే పొదుపుగా వాడుకుని మనం పంటలు పండించుకోవడం. దీంట్లో ముఖ్యంగా మనం చెప్పేది ఏంటంటే, ఏ పంట అయినా కానివ్వండి ఫస్ట్గా మనము పంట విత్తుకోవాలంటే మన కనీస వర్షపాతం అనేది బరువు నేలలో అయితే 60 నుంచి 75 మిల్లీమీటర్ల వర్షపాతం పడాలండి, అప్పుడు మాత్రమే విత్తుకోవాలి. లేదంటే పంట మొలకెత్తిన తర్వాత ఈ బెట్ట పరిస్థితుల్లో చనిపోవడం జరుగుతుంది. అలాగే తేలికపాటి నేలలో అయితే 60 mm వర్షపాతం నమోదైన తర్వాతే తేలికపాటి నేలల్లో మనం విత్తనం విత్తుకోవడానికి మనం సూచిస్తూ ఉంటాం. ఇకపోతే మీరు అడిగినట్టుగా మనకి ఈ పంటలో మనకు అందుబాటులో ఉన్న నీరుని ఎంతవరకు మనం పొదుపుగా వాడుకోవాలనే విషయానికి వస్తే, ముఖ్యంగా పంటలో క్రిటికల్ స్టేజెస్ అని ఉంటాయండి. మనకి ఏదైతే ఏమంటారు ఈ ప్రాణాధార నీటి పారుదల అనేది క్రిటికల్ స్టేజెస్లో ఇచ్చుకోవాలి, దాన్ని లైఫ్ సేవింగ్ ఇరిగేషన్ అంటారు. దీన్ని ముఖ్యంగా ఒకవేళ ముందుగానే వరి వేసుకుని బోర్ల కింద పండించే వాళ్ళైతే ఎప్పుడూ కూడా వరిలో నీరు ఉండాల్సిన అవసరం లేదు. అక్కడ మన నేల పొడి బారి నెర్రలు బారే టైం వరకు కూడా మనము నీటిని ఇవ్వకుండా ఉంచుకోవచ్చు. ఎప్పుడూ కూడా నీరు నుంచుకుని మనం వరి పండించాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా మనం ఈ సమయంలో చెప్పేది ఏంటంటే వరిని పండించకూడదని చెప్తున్నాం రైతు సోదరులకి. ఇకపోతే ఆరుతడి పంటల్లో కంది కానివ్వండి, పెసర కానివ్వండి, మినుము కానివ్వండి ఏవైతే సాగు చేస్తున్నామో వీటన్నిట్లో కూడా, అంటే పత్తిలో కూడా అక్కడక్కడ వర్షాధార పంటే కాకుండా నీటి తడుల కింద కూడా పత్తిని పండిస్తారు కాబట్టి ఇలాంటి చోట్ల మనము ఏదైతే శాకీయ దశలో అలాగే మనకి పూత కాయదశలో నీటి తడులు మనము ఇచ్చుకున్నట్లయితే ఈ పూత రాలడం కానివ్యండి, కాయ గింజ గట్టిపడే సమయంలో కానివ్వండి, మంచి నాణ్యమైన గింజ గట్టిపడడానికి అవకాశం ఉంటుంది. అలాంటి సమయాల్లో మనం నీటిని ఇచ్చుకున్నట్లయితే ఈ లైఫ్ సేవింగ్ ఇరిగేషన్ మనకి మంచి దిగుబడులు సాధించవచ్చండి. అలాగే మనము పరిమిత నీటిని మనకు ఉన్నప్పుడు స్కిప్రో మెథడ్ అంటారు. స్కిప్రో అంటే ఒక సాలు విడిచి సాలుగి మనం నీళ్ళిచ్చుకున్నట్లయితే కూడా మనకి మొక్క ఎదుగుదల కూడా ప్రభావితం కాకుండా మనకు మంచి దిగుబడులు తీసుకోవచ్చండి.
1: అంటే సాలు వదిలిపెట్టి సాలులో నీళ్ళు ఇచ్చినప్పుడు కూడా మొక్కకు అందుతుంది అంటారు?
0: అందుతుందండి. ఇప్పుడు ఈసారి ఒక సాలులో ఇస్తే ఆ సాలు కాటి ఇరువైపులా ఉన్న మొక్కలు మనకి నీటిని తీసుకుంటాయండి. ప్రతి సాలు తడవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బోధసాల పద్ధతిలో వేసుకున్నప్పుడు మనకి బోధకి ఇరువైపులా ఉండే రెండు రోజు కూడా ఒక కాలువలో ఇస్తే తడుస్తుంది కాబట్టి ఒక సాలు విడిచి ఒక సాలులో మనం నీటిని ఇచ్చుకోవచ్చండి.
1: అలా ఇవ్వడం వల్ల నీరు కూడా తక్కువ వాడుకునే అవకాశం ఉంటుంది రైతులు.
0: అవునండి,
1: ఉన్న నీటిని సద్వినియోగం చేసుకోవచ్చు.
0: అవునండి. ఇప్పుడు మనము ప్రత్యామ్నాయ పంటలు అన్నాం, మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లు మనకి ముందుగా చూసుకున్న

0: అట్లయితే పత్తి జూలై 20 తర్వాత వేయొద్దని చెప్తామండి. అలాగే మనకి పెసర మినుముకు కూడా టైం అయిపోయింది. కాబట్టి మనకి ఉన్న పరిస్థితుల్లో ముఖ్యంగా మేజర్ పంట వచ్చేసి మనకి కంది, అది కూడా స్వల్పకాలిక లేదా మధ్యకాలిక రకాలని వేసుకోవాలని చెప్తున్నాం. అలాగే మొక్కజొన్న ఒకవేళ వేసుకునే పరిస్థితి ఉన్నట్లయితే వారు స్వల్పకాలిక హైబ్రిడ్స్, అదే పచ్చికండల కోసం వేసుకున్నట్లయితే మనకి ఈ వచ్చే ఏది యాసంగి కాలానికి కావాల్సిన పంట వేసుకునేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పచ్చికండల కోసం మొక్కజొన్న వేసుకోవచ్చండి. అలాగే మనకి మిగతా అందుబాటులో ఉన్న వివిధ పంటలు చూసుకున్నట్లయితే ప్రొద్దుతిరుగుడు, అలాగే బొబ్బెర లేదా నువ్వు, ఈ మూడు పంటలు కూడా మనము విత్తన అందుబాటుని బట్టి మనము విత్తుకోవచ్చండి. ఇవన్నీ కూడా మనకి ప్రాణాధార అంటే లైఫ్ సేవింగ్ ఇరిగేషన్ మీద మనకి మంచి పంట తీసుకోవచ్చు, అలాగే దిగుబడిలో కూడా ఎలాంటి ప్రభావం చూపవు. కాబట్టి ఈ ప్రత్యామ్నాయ పంటల వైపు వెళ్ళాలి. అలాగే కూరగాయలు ఏవైతే స్వల్పకాలిక కూరగాయలు లేదా చిక్కుడు లాంటివి, అంటే మనకి బెట్టను తట్టుకునే పరిస్థితిలో ఉన్నప్పుడు మనం స్వల్పకాలిక కూరగాయలకు కూడా వెళ్ళొచ్చండి. ఇకపోతే ఒకవేళ డ్రిప్ ఇరిగేషన్ బిందు సేద్యం కింద మనము పంటలు పండించినట్లయితే మనకి 50-70% వరకు నీటి ఆదా అవుతుంది. అలాగే సకాలంలో ఆ నీటి ద్వారా కూడా మనం ఎరువులు ఇచ్చుకోవచ్చు. కాబట్టి ఎరువుల ఆదా కూడా ఒక 20-30% వరకు ఎరువులు ఆదా చేసుకోవచ్చు అండి. ఖచ్చితంగా రైతు సోదరులు ఎక్కడైతే డ్రిప్కి అవకాశం ఉంటుందో ఇలాంటి కూరగాయ పంటలు కానివ్వండి లేదా పప్పుధాన్య పంటల్లో కానీ మనం డ్రిప్ ఇరిగేషన్ ద్వారా మనము నీటిని ఇచ్చుకున్నట్లయితే మనకి అవసరం మేరకే నీరును వాడుకున్న వాళ్ళం అవుతాం. అలాగే ఎలాంటి దిగుబడులు ఎలాంటి ప్రభావితం కాకుండా మనం దిగుబడిని కూడా తీసుకోవచ్చండి.
1: ఇప్పుడు వర్షాభావ పరిస్థితుల వల్ల ఈ కీటకాలు పురుగులు కానీ లేదా తెగులు కానీ ఆశించే అవకాశాలు ఏమన్నా ఉన్నాయా రైతులకు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వాటి విషయంలో?
0: ముఖ్యంగా ఇలాంటి బెట్ట పరిస్థితుల్లో లేదా పొడి వాతావరణ పరిస్థితుల్లో ముఖ్యంగా కీటకాల విషయానికి వస్తే మనకి రసం పీల్చే పురుగుల ఉధృతి మనం ఎక్కువగా గమనిస్తుంటాం. ముఖ్యంగా మనకు పత్తిలో మనకి రసం పీల్చే పురుగులు ఉధృతి ఎక్కువగా గమనిస్తుంటామండి. అలాగే మిగతా పంటల్లో కూడా మనకి తెల్లదోమ అలాగే పచ్చదోమ కానివ్వండి లేదంటే పేనుబంక ఇవన్నీ కూడా మనం గమనిస్తూ ఉంటాం. వీటి నుంచి కాపాడుకోవడానికి పంటల్లో మనం ముఖ్యంగా చేపట్టవలసింది ఈ తెల్లదోమకి అలాగే మనకి పేనుబంక కోసం జిగురట్టలు మనము ఏర్పరచుకున్నట్లయితే ఈ పొడి వాతావరణంలో ఈ ఏదైతే పురుగులు ఉంటాయో అవి నీలం రంగు అలాగే తెలుపు రంగు అలాగే పసుపు పచ్చ రంగు జిగురట్టలు మనకు అందుబాటులో ఉంటాయండి. ఈ రసం పీల్చే పురుగులు ఉధృతిని తగ్గించుకోవడానికి మనం ఎకరాన 15 వరకు జిగురట్టలను మనం పెట్టుకున్నట్లయితే ఇవి ఆకర్షితమై దానికి అతుక్కుని వాటి యొక్క సంతతిని మనం తగ్గించడం వల్ల మొత్తం. అలాగే ఉధృతి పంట మొదటి దశలో ఉధృతి తక్కువగా ఉన్నప్పుడైతే వేప నూనె పిచికారీ చేసుకోవడం, 5 మిల్లీలీటర్ నీటికి కలుపుకుని పిచికారీ చేసుకోవడం. ఉధృతి ఎక్కువగా ఉన్నట్లయితే మనకి ఫ్లోనికామిడ్ అని మందు దొరుకుతుంది, 0.3 ml లీటర్ నీటికి కలుపుకుని పిచికారీ చేసుకున్నట్లయితే మనం ఈ రసం పీల్చే పురుగుల ఉధృతి నుంచి కూడా తప్పించుకోవచ్చండి. అలాగే మనకి ఇలాంటి బెట్ట పరిస్థితుల్లో మొక్క కూడా స్ట్రెస్కు గురవుతుంది కాబట్టి అదే సమయంలో మనకి 3-19 999 అంటాం అది, లేదంటే 13-045 మల్టీన్యూట్రియంట్స్ మనము 5-10 grams లీటర్ నీటికి కలుపుకుని మొక్క ఎదుగుదలని బట్టి మనము 10-15 రోజులకు ఒకసారి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ బెట్ట పరిస్థితులను తట్టుకుని మనకు మొక్క నిలబడగలిగే అవకాశం ఉంటుందండి. కాబట్టి ఈ చర్యలు రైతు సోదరులు ఖచ్చితంగా తీసుకోవాలి.
1: అదేవిధంగా ఇప్పుడు పాడి రైతులు కూడా ఉంటారు, మరి అట్లాంటి పాడి రైతులు ఇలాంటి పరిస్థితులలో మరి మేత విషయంలో కానీ తాగునీటి కొరత పశువులకు రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి?
0: ముఖ్యంగా పాడి పరిశ్రమలు చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ పశువులకు మేత చాలా ముఖ్యమైనదండి. ఎండుగడ్డి పోయిన యాసంగిలో ఉన్న ఎండుగడ్డిని జాగ్రత్తగా దాచుకోవడము, అలాగే పరిమితిలో అవకాశం ఉన్నంత వరకు మనకి ఏదైతే ఈ నీరు అవకాశం ఉంటుందో లభ్యత ఉంటుందో దాన్ని బట్టి ఈ పశుగ్రాసాలు ఏదైతే పచ్చిగడ్డి ఉంటుందో వీలైనంత వరకు పచ్చిగడ్డిని మనము అందుబాటులో ఉంచడానికి సైలేజ్ అనే రూపకంలో మనము సైలేజ్ని ప్రిపేర్ చేసుకుని నిల్వ చేసుకోవచ్చు. దీనివల్ల పచ్చిమేత దొరకని సమయంలో మనం ఈ సైలేజ్ని ఎండుగడ్డితో కలుపుకొని మనము మేత రూపకంగా మన పశువులకు ఇచ్చుకోవచ్చు. అలాగే మనకి నీటి కుంటలు కానివ్వండి లేదంటే లభ్యత ఉన్న సమయంలో నీటిని ఆదా చేసుకోవడానికి చిన్న చిన్న మన సంపు లాంటివి కట్టుకుని నీటిని స్టోరేజ్ చేసుకున్నట్లయితే మన పాడి పరిశ్రమలో మన పశువులకు కావాల్సినప్పుడు నీరు కానీ అలాగే పంటలో కూడా వీలైతే ఈ పశుగ్రాసాలు ఏదైతే పండిస్తున్నారో అక్కడ తక్కువ మోతాదులో నీరు అందించడానికి డ్రిప్ ఇరిగేషన్ ఏర్పాటు చేసుకుని

0: చెప్పినట్లయితే కూడా అలాంటి సందర్భాల్లో మనకి ఎప్పుడూ కూడా గడ్డి అందుబాటులో ఉంచడం, అలాగే సైలేజ్ రూపకంలో కూడా అందుబాటులో ఉండడం వల్ల మనకి మేత కొరత రాకుండా, అలాగే నీటి లభ్యత కూడా ఉంచుకున్నట్లయితే పశువుల పాల దిగుబడి కానివ్వండి వాటి ఆరోగ్యంగా ఉండడం జరుగుతుందండి.
1: అంటే ప్రస్తుత పరిస్థితులలో రైతులు పంటలలో ఎరువుల యాజమాన్యంలోని మార్పులు చేసుకోవాలా?
0: అవునండి, ముఖ్యంగా ఇప్పుడు చూసుకున్నట్లయితే మనకి వర్షం చూసుకున్నట్లయితే మనకి చాలా రోజుల తర్వాత ఒక సాధారణ ఒక ఒక
1: వర్షం
0: నేల తడిసే వర్షపాతం నమోదవడం జరిగింది. ఇలాంటి సమయంలో రైతు సోదరులు తేమ ఉన్న సమయంలోనే ఎరువులు వేసుకోవాలండి. ముఖ్యంగా ఈ నత్రజని ఎరువులు కానివ్వండి లేకపోతే కాంప్లెక్స్ ఎరువులు కానివ్వండి, మొక్కకి మొదళ్ళ దగ్గర కొంచెం దూరంగా ఒక 3-4 ఇంచులు దూరంలో చిన్న గొయ్యి తీసి వేయాలి. పైపైన ఎరువు వేసుకుని వెళ్ళడం వల్ల మనం ఇచ్చే ఎరువు ఆవిరైపోవడం జరుగుతుంది, లేదంటే గట్టి వానబడ్డ సమయంలో దాంట్లో కరిగిపోయి కొట్టుకుపోవడం జరుగుతుంది. కాబట్టి రైతు సోదరులు ఖచ్చితంగా ఎరువును సిఫార్సు చేసిన మేరకు వేసుకుంటూ అదేవిధంగా చిన్న గుంత తీసి గుంతలో వేసి మట్టి కప్పెట్టినట్లయితే ఆ తేమలో మనము మెల్లగా ఎరువు కరిగి మొక్కకు అందుబాటులోకి రావడం జరుగుతుందండి. పైపాటుగా వేస్తే మాత్రం ఈ నీళ్ళ అంటే వర్షపు నీళ్ళలో కొట్టుకుపోవడం కానివ్వండి లేకపోతే గాలికి ఆవిరైపోవడం జరుగుతుందండి.
1: అంటే ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మొక్కకు ఎరువులు అందుతాయి
0: సకాలంలో అందుతాయి, అలాగే మనం ఇచ్చిన ఎరువు కూడా అది తీసుకోవడంలో ఎఫిషియన్సీ పెరుగుతుందండి. అలాగే వివిధ పంటల విషయానికి వస్తే సార్, వరి ప్రస్తుతానికైతే వరిని వేయొద్దనే మనం చెప్తున్నాం. కాకపోతే నార్లు ముందస్తుగా పోసుకున్న వాళ్ళైతే ముఖ్యంగా ఈ కాండం తొలచి పురుగు వచ్చే అవకాశం ఉంటుంది, కాబట్టి నార్మడి నుంచే మనము దాని ఉధృతిని కంట్రోల్ చేసుకోవాలి. ముఖ్యంగా రైతు సోదరులు మన ఎకరాకు సరిపడా నార్మడి మడిలో మనకి 800 గ్రాముల కార్బోఫెరాన్ 3 CG గుళికల్ని చల్లుకున్నట్లయితే మొక్క మనం నారు పీకే వారం నుంచి 10 రోజుల ముందు చల్లుకున్నట్లయితే మంచి సమర్థవంతంగా పనిచేసి అలాగే ఈ ఏదైతే మన కాండం తొలచి పురుగు యొక్క లార్వాల్ని నారుమడి దశలోనే మనము అరికట్టవచ్చండి. ఇకపోతే మనము ఈ తడి పొడి అనే పద్ధతి ద్వారా వరిని కూడా పండించమని చెప్తున్నాము. ఇందాక చెప్పుకున్నట్లు మనకు నెర్రలు బాగేంత వరకు మనకు నీటిని ఇవ్వకపోవడం మంచిదే. కాకపోతే వరిలో మాత్రం మనకి పిలకలు కట్టే దశ, అలాగే కంకి పోసే దశ, పాలు పోసుకునే దశ, ఈ 3 దశల్లో కొంచెం నీరు 1 ఇంచు నీరు అంటే 2.5 సెంటీమీటర్ల నీరు ఉంచుకున్నట్లయితే మనకి దిగుబడిలో ఎలాంటి తేడా రాకుండా మంచి దిగుబడులు తీసుకోవచ్చు. ఇకపోతే మొక్కజొన్న ప్రస్తుతం ఇది మొదటి ఆకులు వేసే దశలో ఉంది. మనము ఈ ఫాల్ ఆర్మీ వామ్ అనే పురుగు ఉధృతిని గమనిస్తూ ఉన్నాం. దీనికి మనం ముఖ్యంగా అధిక తీవ్రత ఉన్నప్పుడేమో 0.3 గ్రాముల నుంచి 0.4 గ్రాములు ఎమామెక్టిన్ బెంజైట్ అనే మందును మనం లీటర్ నీటికి కలుపుకుని పిచికారీ చేసుకోవాలి. అదే మధ్యస్థంగా ఉన్నప్పుడైతే వేప నూనెని 5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలుపుకుని పిచికారీ చేసుకున్నట్లయితే మొదటి దశ లార్వాల్ని అరికట్టుకోవచ్చండి. ఇకపోతే పత్తి కూడా మనము ఇంతకుముందు చెప్పుకున్నట్లు రసం పీల్చే పురుగుల ఉధృతి ఎక్కువగా ఉండొచ్చు. దీనికి మనము వేప నూనె కానివ్వండి, అలాగే ఫ్లోనికామిడ్ ఇవి 2 మందుల్ని మనం ఉపయోగించుకోవచ్చు. ఇకపోతే కందిలో ముఖ్యంగా ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లు రకాలు నేల స్వభావాన్ని బట్టి మనము ఎంత వెడల్పులో వేసుకోవాలనేది సూచించడం జరుగుతుంది. ముఖ్యంగా 1 నుంచి ఆగస్టు 15 మధ్యలో విత్తుకునే కందికైతే మనకు సాధారణంగా పెట్టుకునే 150 సెంటీమీటర్ల కన్నా 4 ఫీట్లు అంటే 120 సెంటీమీటర్లు వెడల్పుతోటి మనము సాళ్ళు పెట్టుకోవాలి. మొక్కకి మొక్కకి మధ్య 20 సెంటీమీటర్లు పెట్టుకున్నట్లయితే అధిక సాంద్రతలో కొంచెం కందిని పెంచుకునే వాళ్ళం మొత్తం. అదే బాగా తేలికపాటి నేలలైతే మనం 90 సెంటీమీటర్లు సాలుకు పెట్టుకున్నట్లయితే కూడా మనకి మొక్కల సంఖ్య అనేది ఎకరానికి పెంచుకుని మనకి తక్కువ కాలంలో మంచి దిగుబడులు తీసుకోవచ్చండి.
1: ఇంతవరకు ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో పంటలలో రైతులు తీసుకునే జాగ్రత్తల గురించి వరంగల్ తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ బండారు వెంకట రాజ్కుమార్ గారు చాలా చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలండి.
0: ధన్యవాదాలు.
2: శ్రోతలు, ఇంతవరకు ఎల్ నినో పరిస్థితులు, ముందస్తు జాగ్రత్తలు, ప్రత్యామ్నాయ చర్యలు ఈ అంశంపై తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్ర వరంగల్ శాస్త్రవేత్త డాక్టర్ బి వెంకట రాజ్కుమార్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ పులమాటి పంకజ్ మోహన్. కార్యక్రమంలో ఒక ప్రకటన.
3: ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి. ఈ పథకం కింద 2 హెక్టార్ల వరకు పొలం కలిగిన రైతుల కుటుంబాలకు 6,000 రూపాయలు చెల్లించడం జరుగుతుంది. అది అర్హత గల

0: 2000 రూపాయల చొప్పున 3 వాయిదాల్లో నేరుగా వారి ఖాతాల్లో జమ చేయబడుతుంది. ఈ సన్న చిన్నకారు రైతుల కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వాలు ఎంపిక చేస్తున్నాయి. ఈ పథకం యొక్క పూర్తి ఖర్చును భారత ప్రభుత్వం భరిస్తోంది.
1: ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి రైతుల వ్యవసాయానికి సరికొత్త గౌరవం.
0: వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ.
2: ఇప్పుడు వినండి, పత్తి మరియు మొక్కజొన్న సాగులో అనుభవాలు. ఈ అంశంపై వరంగల్ జిల్లా కిలా వరంగల్ మండలం బొల్లికుంట గ్రామ రైతు మన్నెం రామచంద్రరెడ్డి గారితో పరిచయం.
3: నమస్కారం అండి. మన్నెం రామచంద్రరెడ్డి గారు, మీరు ఈ బొల్లికుంట గ్రామంలో వ్యవసాయం చేస్తూ ఉన్నారు కదా, ఏ రకాల పంటలు ఎక్కువగా పండిస్తూ ఉంటారు?
4: పత్తి, మొక్కజొన్న.
3: ఎంతకాలం నుండి చేస్తూ ఉన్నారు వ్యవసాయం?
4: 50 సంవత్సరాలు.
3: ఇదంతా మీదని? ఇప్పుడు
4: ఇదంతా
3: పత్తి వేసినట్టున్నారు కదా?
4: పత్తి.
3: ఇంకేం వేశారు ఇక్కడ? మొక్కజొన్న కూడా వేశారా?
4: మొక్కజొన్న.
3: ఎక్కడ వేశారు మొక్కజొన్న?
4: మొక్కజొన్న ఇప్పుడు యాసింగ్ చేస్తారు.
3: యాసింగ్ చేస్తారు ఇప్పుడు? వేయలేదు.
4: అయిపోయినాక
3: వేస్తారు. ఇప్పుడు ఒక పత్తి మాత్రమే వేశారు. ఎన్ని రోజులైంది ఈ పత్తి వేసి?
4: పత్తి నెల అయితే.
3: నెల అయిందా?
4: నెల అయింది.
3: అంటే ఇప్పుడు దుక్కిని ఎట్లా చేసుకుంటారు మీరు పత్తి వేయాలంటే? అంటే మీరు 50 సంవత్సరాలు అనుభవం ఉంది మీకు.
4: ఎడ్లతోనే దున్నిస్తాం.
3: ఎడ్లతోనే దున్నిస్తారా?
4: ట్రాక్టర్ తో దున్ని, ఎడ్లతోనే అప్పు తోలిస్తాం. గొర్రె తోలిస్తాం.
3: గొర్రె తోలిస్తారు.
4: మందు కొడతాం.
3: అంటే పశువుల పెంటలు వాడుకుంటా అంటారా?
4: వాడుకుంటాం.
3: ఇప్పుడు నెల రోజుల పంట అన్నారు పత్తి. ఇది అంటే ఏ రకం ఎక్కువగా మీకు దిగుబడి వస్తుంది?
4: 5 క్వింటాల్ దాకా వస్తుంది ఎకరానికి.
3: 5 క్వింటాలు వస్తుందా? అంటే మీరు గత 50 సంవత్సరాలు పండిస్తున్నారు, అప్పుడు ఎంత వచ్చేది దిగుబడి మీకు?
4: అక్కడ అప్పుడు 6, 7, 8 దాకా వచ్చేది. అప్పుడు ఇప్పుడు వస్తలేదా?
3: అప్పుడు బాగా దిగుబడి వచ్చేది. దిగుబడి ఎక్కువ వచ్చేది అప్పుడు.
4: అప్పుడు బాగా వస్తలేదు.
3: అంటే అప్పటి రకాలు ఇప్పుడు వాడతలేరా మీరు?
4: వాడుతున్నా వస్తలేదు.
3: అప్పుడు ఏం వాడేది ఎక్కువగా మీరు అంత దిగుబడి రావడానికి? అంటే గింజలు, పత్తి గింజలు ఎట్లా ఉండేది?
4: పత్తి గింజలు మైకో
3: వాడితే మీకు
4: వచ్చేది. ఇప్పుడు ఇత్తనం లేదు. లేదు కాస్తాను. ఇప్పుడు ముత పురుగు బాగా వస్తుంది.
3: ఎకరానికి ఎన్ని విత్తనాలు పడతాయి మీకు?
4: ఎకరానికి 6 బస్తాలు పడుతుంది. మొత్తం 2 ఎకరాలు కదా, 2 ఎకరాలు అంటే 6 బస్తాలు పడతాయి. 6-7 బస్తాలు.
3: అన్ని మొలకలు వస్తుంటాయి మీకు?
4: మొలకలు వస్తాయి. మళ్ళా పెడతాం.
3: రాకపోతే
4: మళ్ళా పెడతాం.
3: అంటే ఇందులో పత్తి పోయిన కాడలో పెట్టుకుంటాం చూసి. మరి దిగుబడి మంచిగా అసలు పోయిన కాడ పెట్టుకుంటే మంచిగా కరెక్ట్ వస్తుంది?
4: వస్తుంది. తక్కువ వస్తుంది.
3: తక్కువ వస్తుంది
4: లెక్క ఇప్పుడు రాదు.
3: అంటే చిన్న దశలో పురుగులు ఏమైనా కీటకాలు ఆశిస్తాయి? ఇవి నెల రోజులు అన్నారు ఇప్పుడు.
4: అప్పుడు నెల రోజులు అయితే కానీ కొట్టాలి, ఇవ్వాలి. రేపు ఎల్లుండి చూసి కొట్టాలి వాతావరణం బట్టి.
3: ఇలా కలుపు ఎట్లా తీసుకుంటా ఉంటారు మీరు?
4: కలుపు తీస్తాం. కూలర్ల లేబర్ పెట్టే తీస్తాం.
3: మీకు ఉన్నాయా నీటి సౌకర్యం?
4: నీటి సౌకర్యం. బోరు ఉండదు కదా, మాకు బోరు ఉండదు. బోరు నీళ్లతో
3: పని. ఎండాకాలం నీళ్లు బాగుంటాయి?
4: బాగుంటాయి.
3: ఉంటాయి. అంటే మొక్కజొన్న కూడా నీరు బాగా
4: నీరు ఉంటాయి.
3: మంచిగా పూత బాగా రావాలన్నా కాత రావాలన్నా మీరు ఏం చేస్తూ ఉంటారు? ఎట్లా చేస్తారు?
4: పూత కాత రావాలంటే మందు కొట్టుకుంటాం. మందు కొట్టాలి. ఇరవై మందులు కొడితేనే వస్తుంది అది. అది అట్లయినా వేసినా వస్తలేదు వాతావరణం బట్టి. పువ్వు బాగా వస్తుంది.
3: అంటే వాతావరణం అనుకూలంగా ఉంటే
4: వస్తుంది, లేకపోతే పురుగు బాగా వచ్చి నష్టం.
3: ఎలాంటి పురుగులు వస్తూ ఉంటాయి ఎక్కువ కీటకాలు?
4: బాగా కీటకాలు పేను పేను వస్తుంది. దానివల్ల రాదు, పూత కథ రాదు, పంట రాదు, తక్కువ వస్తుంది. ఇట్లా
3: కాబట్టి ముందు జాగ్రత్తగా మందులు కొట్టుకుంటారు.
4: మందు కొట్టుకుంటాం.
3: ఎకరానికి అధికంగా దిగుబడి ఎంత వచ్చింది మీకు?
4: అప్పుడు 10 క్వింటాల దాకా, 15 క్వింటాల దాకా వచ్చింది. తక్కువ వచ్చింది. ఇప్పుడు అంత రాదు.
3: అప్పుడు 10-15 క్వింటాలు కూడా వచ్చింది.
4: వచ్చింది. ఇప్పుడు రాదు.
3: మరి వేరే పంటలు ఏమన్నా వేస్తారా దీని?
4: వేరు ఇక మొక్కజొన్న తప్ప, ఈ పత్తి తప్ప, మొక్కజొన్న తప్ప ఏమీ
3: ఇక వేరే పంటలు?
4: వేరే పంటలు వేయము.
3: అంటే
4: బాగా పెట్టుబడి అవుతాయి తోట ఇట్లా వెళ్తే బాగా అవుతుంది పెట్టుబడి, కానీ లాభం లేదు.
3: అండి పెసరా, మినుములు, కందులు వేస్తూ ఉంటారు?
4: ఆహా
3: వేస్తే కూడా భూమికి బలం కదా.
4: భూమి బలమే, కానీ ఆరోటి ఆరోటి ఇంటి మందం పెట్టుకుంటాం
3: అంతే.
4: అంతే.
3: కానీ మీరు పంట మొత్తం వేయరు?
4: వేయం. అట్లా వేయం. తక్కువ ఏనే వేయరా, అది కారిగానే ఉండాలి.
3: అది కూడా మీదైనా పక్క?
4: అది మా కాదు, వేరే వాళ్ళది, కానీ కారిగానే ఉన్నది.
3: గోడ వరకు?
4: ఆ గోడ వరకు.
3: ఎన్ని ఎకరాలు మొత్తం?
4: 2 ఎకరాలు.
3: 2 ఎకరాలు.

0: ఇంక దీని తర్వాత మక్కాజొన్న
1: వేస్తాం. మక్కాజొన్న వేస్తాం.
0: అది ఎట్లా వస్తుంది దిగుబడి?
1: 25 క్వింటాల్ దాకా వస్తుంది ఎకరాకి. తక్కువనే ఇంకా 30-35 క్వింటాల్ 40 క్వింటాల్ రావాలి.
0: మీ దీంతో పాటు బర్రెలు కూడా ఉన్నట్టున్నాయి కదా?
1: బర్రెలు ఉన్నాయి.
0: ఎన్ని బర్రెలు ఉన్నాయి మీకు?
1: రెండు ఉన్నాయి.
0: రెండు బర్రెలునే. పాలు దిగుబడి వస్తాయి, ఎంత వస్తాయి పాలు?
1: పాలు ఇప్పుడు ఇప్పుడు ఇస్తాలేవు.
0: ఇస్తాలేవు. ఇచ్చినప్పుడు ఎంత వస్తుంది మీకు?
1: చిన్నప్పుడు 5 లీటర్లు 6 లీటర్లు
0: ఇస్తాయి. అంటే ఈ పశువులతో వచ్చిన పెంట కూడా మీరు వాడుకుంటా ఉంటారు?
1: వాడుకుంటానే ఉంటాం. కానీ ఇక ఇప్పుడు ఆ గడ్డి బాగా వస్తుంది పెంట వాడితే. అది ఏరిన బాపతి ఉంటే అలా మొలుస్తాయి, మొలిచి బాగా వస్తాయి గడ్డి.
0: అట్లా కూడా కలుపు పెరుగుతూ ఉంటుంది.
1: కలుపు పెరుగుతుంది, గడ్డి బాగా పడుతుంది.
0: భూసారం కూడా పెరుగుతుంది కదా?
1: భూసారం సుధా పెరుగుతుంది. పెరుగుతుంది లాభం ఉంటుంది. కానీ గడ్డి కలుపు బాగా కూలర్లు పెట్టి బాగా మంది పడతారు.
0: ఎరువులు తగ్గుతాయి.
1: ఎరువులు తగ్గుతాయి.
0: భూమి కూడా మంచిగా సారంగా ఉంటుంది. పంట కూడా దిగుబడి బాగా
1: వస్తుంది.
0: అంటే గత ఇన్ని సంవత్సరాలకి వెళ్ళి మొక్కజొన్న పండిస్తుంది. మొక్కజొన్న ఎంత దిగుబడి వచ్చింది అధికంగా మీకు?
1: అధికంగా 50 క్వింటాల్.
0: 50 క్వింటాల్ ఎన్ని సంవత్సరాల క్రితం అది?
1: అది 6 సంవత్సరాల క్రితం.
0: 50 క్వింటాల్ వచ్చిందా? అప్పటికి వెళ్ళి మళ్ళీ
1: రావాలి.
0: అప్పుడు ఏం వాడిన విత్తనం మీరు? మరి అప్పుడు ఎట్లా సాగు చేయ ఎందుకు వచ్చింది? ఇప్పుడు ఎందుకు రావట్లేదు మీకు అట్లా?
1: అది వాతావరణం బట్టి పురుగు పురుగు వస్తా అని మొక్కజొన్న సుధా పురుగు వస్తా అని బాగా పురుగు వస్తా అని కాబట్టి తక్కువ వస్తా అని దిగుబడి
0: లేకపోతే
1: లేదు. అప్పుడు ఇట్లా రాలే, ఇప్పుడు బాగా వస్తాను పురుగు. ఏది చూద్దా పురుగు వేస్తాను.
0: దాంతో దిగుబడి తగ్గిపోతుంది.
1: తగ్గిపోదు.
0: అంతకుముందు మంచి దిగుబడి వచ్చేది.
1: వచ్చేది
0: అంటే ఈ పురుగులు లేనప్పుడు కొద్దిగా మీకు పంట దిగుబడి బాగా వచ్చిందంట. ఇప్పుడు పురుగుల పెరిగి తెగులు పెరిగి దిగుబడి తగ్గిపోతుంది. కూరగాయల పంట ఏమన్నా వేసేవారా?
1: ఏం లేదు. కూరగాయలు లేదు, ఏం లేదు. ఇంకా పత్తి పోయినాక మక్కజొన్న
0: అంతే. ఈ రెండు పంటలు చేస్తాం
1: ఇప్పటికీ.
0: అంటే ఈ రెండు పంటలలో మీకు ఏది మంచిగా దిగుబడి లాభదాయకం రైతులకు?
1: మక్కజొన్న.
0: మక్కజొన్న లాభదాయకం. సరే, మంచిదండి. ధన్యవాదాలు అండి.
2: శ్రోతలు, ఇంతవరకు పత్తి మరియు మొక్కజొన్న సాగులో అనుభవాలు ఈ అంశంపై వరంగల్ జిల్లా కిలవరంగల్ మండలం బొల్లికుంట గ్రామ రైతు శ్రీ మన్నం రామచంద్రారెడ్డి గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ పులమాటి పంకజ్ మోహన్. ఇప్పుడు ఒక ప్రకటన.

0: కిసాన్ వాణి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 7:40 అవుతుంది. కొద్ది క్షణాల్లో దిక్కసిద్ భారత్
1: గురించి జనశిక్షణ సంస్థ డైరెక్టర్ డాక్టర్ ఎం మోహన్ గారితో పరిచయ కార్యక్రమం విందాం. పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్.
2: శ్రోతలకు నమస్కారం. ఒక దేశం అభివృద్ధి చెందాలంటే కేవలం ఆర్థిక వృద్ధి మాత్రమే సరిపోదు. ఆ దేశంలోని యువతకు సరైన విద్య, ఉపాధికి అవసరమైన నైపుణ్యాలు, స్వయం ఉపాధి అవకాశాలు, పరిశ్రమలకు అనుగుణమైన శిక్షణ అందాలి. నైపుణ్యంతో కూడిన మానవ వనరులే దేశ ప్రగతికి నిజమైన చోదక శక్తి. అందుకే భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలనే వికసిత్ భారత్ సంకల్పంతో నైపుణ్యాభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత లభిస్తుంది. స్కిల్ ఇండియా వంటి కార్యక్రమాల ద్వారా యువతకు వివిధ రంగాల్లో శిక్షణ, ఉపాధి అవకాశాలు, స్వయం ఉపాధికి అవసరమైన నైపుణ్యాలు అందిస్తున్నాయి జన్ శిక్షణ్ సంస్థ లాంటి సంస్థ.

0: అసలు మరి ఈరోజు మనకు తిరుపతి జన్ శిక్షణ సంస్థాన్ డైరెక్టర్ డాక్టర్ ఎం మోహన్ గారు ఈ సంస్థ ద్వారా అమలవుతున్న వివిధ నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల గురించి మన శ్రోతలకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు. నమస్కారం సార్.
1: నమస్కారం సార్.
0: సార్, ముందుగా ఈ జన్ శిక్షణ సంస్థాన్ ప్రధాన లక్ష్యం ఏంటి, అలాగే ఈ సంస్థ నేపథ్యం గురించి మన శ్రోతలకు తెలియజేస్తారా?
1: తప్పకుండా సార్. సార్, వివిధ ప్రాంతాలలో అనేక రకాలైనటువంటి కర్మాగారాలు, ఇండస్ట్రీస్, కంపెనీలు పనిచేస్తూ ఉన్నాయి దేశవ్యాప్తంగా. 1967లో భారత ప్రభుత్వం అటువంటి సంస్థల్లో పనిచేస్తున్న వాళ్ళకి తగిన నైపుణ్యాలను కల్పించాలి, ఆ ఉత్పాదకత పెంచాలి, ప్రజల యొక్క జీవన ప్రమాణాలని పెంచడంలో ఈ నైపుణ్యం అనేది కీలకమైన అంశంగా గుర్తించి అలా నైపుణ్యాలను పెంచే ఉద్దేశంతో శ్రామిక విద్యాపీఠం అని ఒక స్కీమ్ ద్వారా దేశవ్యాప్తంగా పనిచేయాలని నిర్ణయించి ఈ నైపుణ్యాభివృద్ధి కార్యక్రమానికి బీజం వేసింది సార్. అప్పటి నుంచి మన భారత ప్రభుత్వం రకరకాల మార్పులు, చేర్పులు, పరిస్థితులకు అనుగుణంగా పరిశ్రమల డిమాండ్కి తగ్గట్లుగా పనిచేయడం కోసం ఈ స్కీమ్లో రకరకాలైనటువంటి మార్పులు, చేర్పులు తీసుకొచ్చి 2000 సంవత్సరంలో జన శిక్షణ సంస్థాన్ అని ఒక పేరుతో దేశవ్యాప్తంగా పనిచేయడానికి జిల్లాకు ఒక సంస్థ చొప్పున చాలా జిల్లాలలో ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 300 JSSలు దరిదాపులుగా 300 జిల్లాలలో పనిచేస్తున్నాయి. ఈ జనశిక్షణ సంస్థాన్ ప్రస్తుత పరిస్థితుల్లో 18 నుంచి 45 ఏళ్ల మధ్య వయసు ఉన్నటువంటి మహిళలకి, యువతకి తగిన శిక్షణలు అందించేదానికోసం పనిచేస్తూ ఉంది. ముఖ్య ఉద్దేశం తీసుకుంటే కాలానుగుణంగా వస్తున్నటువంటి మార్పులకి తట్టుకుని మన జీవన ప్రమాణాలను పెంచుకునేదానికి తగినటువంటి నైపుణ్యాలను అందించడమే మా జేఎస్ఎస్ యొక్క ప్రధాన ఉద్దేశం సార్.
0: సార్, అయితే మరి ఇప్పుడు ప్రభుత్వం ఈ స్కిల్ ఇండియా మిషన్ అమలు చేస్తుంది, మరి ఇందులో జన్ శిక్షణ సంస్థాన్ పాత్ర ఏంటి?
1: స్కిల్ ఇండియా మిషన్ అన్నది ఒక అంబ్రెల్లా ప్రోగ్రామ్ లాంటిది సార్. దానిలో భాగంగా మనకి జన్ శిక్షణ సంస్థాన్, ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన, ఇంటర్న్షిప్ లాంటివి కలిసి ఉన్నటువంటి ఒక అంబ్రెల్లా ప్రోగ్రాం. దీనిలో జన్ శిక్షణ సంస్థ పాత్ర చాలా కీలకమైనది. ఇక్కడ జన్ శిక్షణ సంస్థాన్లో మనము తక్కువ స్థాయి, అసలు చదువు లేకపోయినా కూడా గ్రామీణ ప్రాంతాలలో ఉన్నటువంటి మహిళలు కావచ్చు, యువత కావచ్చు, 45 ఏళ్ల వయసు లోబడి ఉన్నటువంటి వాళ్ళకి మనము శిక్షణ అందించే కార్యక్రమం సార్. రెండో అంశం ఏంటంటే ఇక్కడ ముఖ్యమైన తేడాను గమనించాల్సింది, పెద్దగా పెట్టుబడి పెట్టలేని వాళ్ళైనా తగు మాత్రంగా చదువు సంధ్యలు, కాన్సన్ట్రేషన్ ఉండి వేరే ప్రాంతానికి వెళ్ళి జీవనాన్ని సాగించలేనటువంటి వాళ్ళకైనా ఉపయోగపడే శిక్షణలు ఈ జన్ శిక్షణ సంస్థాన్ ద్వారా మనం అందిస్తున్నాం సార్.
0: సార్, అయితే ఇప్పుడు ఈ నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేయడంలో జేఎస్ఎస్ ఎలా పనిచేస్తుంది?
1: సార్, మనము జేఎస్ఎస్ తరపున 2 రకాలైనటువంటి మార్గాలలో శిక్షణాన్ని ప్రజల దగ్గర తీసుకెళ్తున్నాం. ఎక్కడైనా ఒక ప్రాంతంలో, ఒక విలేజ్లో కానీ, ఒక గ్రామంలో 20 మంది ఒక కోర్స్ మీద నేర్చుకోవడానికి ముందుకు వస్తే జన్ శిక్షణ సంస్థాన్ వాళ్ళ డోర్ స్టెప్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ముంగిట ఆ కార్యక్రమాన్ని నిర్వహించడానికి సిద్ధంగా ఉంది.
0: సార్, అయితే ఇప్పుడు జేఎస్ఎస్ ద్వారా ఎలాంటి వృత్తి ఇంకా సాంకేతిక నైపుణ్యాల్లో శిక్షణ అందిస్తున్నారు? ఇంకా ప్రస్తుత యువతలో ఎక్కువ డిమాండ్ ఎటువంటి కోర్సులకు ఉన్నాయి?
1: సరే, మన అందిస్తున్నటువంటి కోర్సులు తీసుకున్నప్పుడు 82% వరకు మహిళలు ఉంటున్నారు సార్. ఈ మహిళల యొక్క ప్రధాన వృత్తికి సంబంధించినటువంటి కార్యక్రమాలని మనం ఎక్కువ డిమాండ్ ఉంది ప్రస్తుత పరిస్థితుల్లో. ఈ బ్యూటీ అండ్ వెల్నెస్ సెక్టార్కి సంబంధించిన అసిస్టెంట్ బ్యూటీ కేర్, అలాగే అపారల్ సెక్టార్కి సంబంధించినటువంటి ఫ్యాషన్ డిజైనింగ్ కావచ్చు, ఎంబ్రాయిడరీ కావచ్చు, ఇటువంటి వాటి మీద చాలా వరకు ఎక్కువ డిమాండ్ ఉంది. మనము ప్రతి సంవత్సరం కూడా భారత ప్రభుత్వం ఏమైతే మనకి కేటాయించిన 60 నుంచి 64 రకాల కోర్సుల్లో దరిదాపులుగా 16 నుంచి 17 రకాల కోర్సుల్ని ప్రతి జిల్లాలోనూ అమలు చేస్తాం. మన తిరుపతి జిల్లాలో ఈ సంవత్సరం అంటే 2026-27 సంవత్సరంకు 16 రకాలైనటువంటి కోర్సుల్ని మనకి మంజూరు చేయడం జరిగింది. ప్రస్తుతం మారుతున్నటువంటి కాలానుగుణంగా వస్తున్నటువంటి వాటిల్లో యువతకి సంబంధించి కొంత కొత్త రకాల కోర్సులు, న్యూ ఏజ్ కోర్సెస్ అంటున్నాం. ఉదాహరణకి డేటా అనాలిసిస్ అసిస్టెంట్, క్లౌడ్ కిచెన్, అలాగే వయోవృద్ధుల్ని సంరక్షించుకునేటువంటి కార్యక్రమంలో ఉన్నటువంటి నిమగ్నమైనటువంటి వాళ్ళకి, అలాగే పోషక సంబంధించి ఇటువంటి సంబంధించినటువంటి కొత్త రకాల

0: కోర్సులు పిఎం సూర్యగర్కి సంబంధించినటువంటి సోలార్ ప్యానెల్స్ రిపేర్ చేయడం, ఇటువంటి వాటిల్లో కూడా యువత ఎక్కువగా ఆసక్తి కనబరుస్తూ ఉన్నారు.
1: సార్, అయితే ఇందాక మీరు మాట్లాడుతూ ఇందుకు కనీస అర్హత 45 ఏళ్ల లోపు ఉండాలి అన్నారు. దీంతో పాటు ఈ వయోపరిమితి కాకుండా ఇంకా ఇతర ఏ అర్హత ప్రమాణాలు ఉన్నాయి?
0: విద్య ప్రకారంగా తీసుకున్నప్పుడు మనకు ఈ జేఎస్ఎస్ ద్వారా శిక్షణ పొందడానికి సంబంధించినటువంటి చాలా కోర్సుల్లో చదవడము రాయడము తెలిస్తే చాలు సార్. లేకపోతే కొన్ని రకాల కోర్సుల్లో 10th క్లాస్ వరకు చదువుకున్న వాళ్ళు, ఇంకొన్ని రకాల కోర్సులకు మాత్రమే ఇంటర్మీడియట్ వరకు మనము మినిమం క్వాలిఫికేషన్ కింద చూస్తున్నారు. వయసు సంబంధించి కొన్ని కోర్సులకి 15 ఏళ్ల నుంచి మొదలయ్యి 45 ఏళ్ల వరకు అనుమతి ఉంది. అలాగే కొన్ని కోర్సులకి 18 సంవత్సరాల నుంచి 45 ఏళ్ల మధ్యలో అనుమతి ఉంది. మూడో అంశం ఏంటంటే ఇక్కడ ఎలాంటి భేదభావము లేదు. అంటే మనము ఎస్సీ ఎస్టీ అని కానీ, మైనారిటీస్ అని కానీ, లేకపోతే ఆ మహిళల పురుషులని కానీ ఎలాంటి డిస్క్రిమినేషన్ లేకపోతే ఎలాంటి బైఫర్కేషన్ లేకుండా ఎవరైనా సరే 45 ఏళ్ల నుంచి 18 ఏళ్ల మధ్య వయసులో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా నేర్చుకోవడానికి అర్హులేదు.
1: సరే, అయితే మరి ఈ గ్రామీణ ప్రాంతాలు ఇంకా పట్టణాల్లోని వెనకబడిన వర్గాలు ఇంకా పేద కుటుంబాలకు చెందిన యువతకు శిక్షణ కార్యక్రమాలు అందించడానికి మీరు ఎటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు?
0: సార్, మనము ఇక్కడ చాలా కీలకమైన అంశం ఏంటంటే మనం అందిస్తున్నటువంటి ప్రతి సంవత్సరము 90 బ్యాచ్లు మనము అందిస్తాం సార్. ఈ 90 బ్యాచ్ల్ని జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాలు అన్ని గ్రామాలు కవర్ అయ్యే విధంగా ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఈ ప్రజలకు తెలిసి మనం అక్కడికి అందించడంలో డిఆర్డీఏ తరపు నుంచి ఎస్ఎస్జీల్ని అలాగే ఎన్జిఓల్ని అలాగే మీలాంటి మీడియాని దాంతోపాటు అనేక మంది వాలంటీర్లతో పాటు మా శిక్షణ సిబ్బంది కూడా వెళ్ళి గ్రామాలలో పరిచయం చేస్తున్నాం. దాంతోపాటుగా సోషల్ మీడియాలో కూడా మనము ప్రజలకి చేరువేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. మరో ముఖ్యమైన అంశం ఏంటంటే మన దగ్గర ఒకసారి శిక్షణ పొందిన వాళ్ళు కూడా ప్రచారకర్తలుగా ఉన్నారు.
1: చాలా సంతోషం సార్. మరి మహిళల నైపుణ్యాభివృద్ధికి జన్ శిక్షణ సంస్థ ఎలాంటి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుంది? అలాగే మహిళల కోసం ప్రత్యేకంగా నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమాలు ఏంటి?
0: సార్, ఇక్కడ మనకి చాలా వరకు మహిళలు వివాహం తరువాత కొంతమంది ఏదో ఒకటి నేర్చుకుని 10 రూపాయలు సంపాదించుకుంటూ వాళ్ళ కుటుంబానికి చేదోడు బాదుడుగా ఉండాలని కోరుకున్న అటువంటి శిక్షణ పొందడానికి ఎన్నో రకాల అడ్డంకులు ఉన్నాయి. ఊరు వదిలి వెళ్ళలేని పరిస్థితి, ఎక్కువ రోజుల పాటు సంసారాన్ని కానీ కుటుంబాన్ని వదిలి బయట వెళ్ళి నేర్చుకోలేని వాళ్ళు, ఫీజులు కట్టలేక లేకపోతే కొన్ని రకాలైనటువంటి బిడియము ఇటువంటి విషయాలతో కుటుంబం నుంచి కూడా సరైన మద్దతు లభించిన వాళ్ళు బయట వెళ్ళడానికి, అటువంటి వాళ్ళందరికీ కూడా మన జేఎస్ఎస్ తరఫున అనుకూలమైనటువంటి వాతావరణం కల్పించి శిక్షణ అందిస్తున్నాం. మనం గమనించినట్లయితే దేశవ్యాప్తంగా జేఎస్ఎస్ తరఫున అందిస్తున్నటువంటి శిక్షణలో 82% మంది మహిళలే ఉంటున్నారు. మహిళలకే పూర్తిగా కేటాయించి వాళ్ళకి కావాల్సిన అన్ని వసతులు ఏర్పాటు చేస్తున్నాం. ఈవెన్ చిన్నపిల్లలు ఉంటే తీసుకొచ్చుకొని క్రష్ లాంటిది కూడా మన దగ్గర పెట్టుకుని వాళ్ళకి కావాల్సిన సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నాం.
1: చాలా సంతోషం సార్. మరి ఇప్పుడు ఈ స్వయం ఉపాధి పొందాలనుకునే వారికి జేఎస్ఎస్ ఎలాంటి శిక్షణ ఇంకా మార్గదర్శకత్వం అందిస్తుంది?
0: సార్, స్వయం ఉపాధి చేసుకోవాలనడానికి మన దగ్గర ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి కోర్సుల్లో కూడా 2 రకాల సపోర్ట్ మనం అందిస్తున్నాం. ఒకటి, నేరుగా శిక్షణలో భాగంగా ఎంప్లాయబిలిటీ స్కిల్స్ మీద ఫోకస్ చేస్తున్నాం. కొన్ని కోర్సుల నుంచి 30-40% డ్యూరేషన్ ఈ ఎంప్లాయబిలిటీ మీదనే ఉంటుంది. దాంతో పాటు ట్రైనింగ్ అయిపోయిన తర్వాత కూడా మనము వాళ్ళకి కొంత గైడెన్స్ ఇస్తున్నాం. ఉదాహరణకి ఉద్యమ సర్టిఫికేట్ లాంటివి పొందడం ఎలా, బ్యాంకుల దగ్గర నుంచి ఎలాంటి రుణ సౌకర్యం పొందొచ్చు, దీంతో పాటు మనం కొంతమంది బ్యాంకర్స్ కూడా పిలిపిస్తుంటాం. మనకి ఈ ఉపాధి కోరుకున్నటువంటి శిక్షకులకి సంబంధించినటువంటి బ్రాండింగ్ ఎలా చేసుకోవాలి, ఒక కస్టమర్తో ఎలా నడుచుకోవాలి, టైం మేనేజ్మెంట్, కాస్ట్ మేనేజ్మెంట్ ఇవన్నీ కూడా మనం నేర్పిస్తాం. అంటే ఇక్కడ హార్డ్ స్కిల్తో పాటు వృత్తి శిక్షణతో పాటు ఈ ఎంప్లాయబిలిటీ స్కిల్స్ కూడా జోడించి మనం అందిస్తున్నాం సార్.
1: సరే, అయితే ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి శిక్షణ అనంతరం కూడా మీరు వారి వ్యాపారాలు ప్రారంభించేందుకు మీ తోడ్పాటు అందిస్తున్నారని తెలియజేశారు. మరి ఈ బ్యాంకు రుణాలు, ఈ ప్రభుత్వ పథకాలు లేదా ఈ ఆర్థిక సాయం వారికి అందేలా మీరు ఎటువంటి ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు, ఆ సమన్వయం ఎలా కల్పిస్తున్నారు?
0: సార్, ప్రతి జన్ శిక్షణ సంస్థానంలోనూ లైవ్లీహుడ్ సెల్ అని ఒక విభాగాన్ని క్రియేట్ చేశారు. దాంట్లో కొంతమందిని మనం పూర్తిగా డెడికేట్

0: స్టాఫ్ ని ఉంచాం. వీళ్ళు ఎవరైతే సర్టిఫికేట్ పొందిన తర్వాత వాళ్ళు స్వయం ఉపాధి పొందాలని కోరుకుంటారో అటువంటి వాళ్ళకి కావాల్సిన సహాయ సహకారాలు, హ్యాండ్ హోల్డింగ్ సర్వీసెస్ని వాళ్ళు అందిస్తారు. దీంతో పాటు మనము వివిధ బ్యాంకుల్ని, అలాగే వివిధ ప్రభుత్వ స్కీములు కూడా మనము అనేక రకాల డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా పిలుచుకొచ్చి వీళ్ళకి మనం అవగాహన కల్పిస్తూ ఉంటాం.
1: సార్, మరి ఈ జేఎస్ఎస్లో శిక్షణ పొందిన వారికి ఈ ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఈ పరిశ్రమలతో కానీ, ఈ ప్రైవేట్ సంస్థలతో కానీ మీకేమైనా భాగస్వామ్యం ఉందా వాళ్ళతో?
0: సార్, మనము కొన్ని రకాల రెగ్యులర్ సెక్టార్స్లో జేఎస్ఎస్ పనిచేస్తూ ఉంది. ఉదాహరణకి అపారల్ సెక్టార్, అదేవిధంగా బ్యూటీ అండ్ వెల్నెస్ సెక్టార్. ఇక్కడ అపారల్ సెక్టార్లో జిల్లాలో పనిచేస్తున్నటువంటి కొన్ని కంపెనీలు కావచ్చు, ఇండస్ట్రీస్తో కావచ్చు, నేరుగా మనం అవగాహన కలిగి ఉన్నాం. ఎవరైతే ఉద్యోగార్థులుగా ఉంటారో అక్కడ పోయి పనిచేయడానికి సిద్ధపడుతుంటారో వాళ్ళకి మనం రెఫరెన్స్ సర్వీసెస్ అందిస్తున్నాం. వాళ్ళని, ఆ కంపెనీ యజమానాల్ని కానీ ఆ కంపెనీకి సంబంధించిన వ్యక్తుల్ని కూడా పిలుచుకొచ్చి వాళ్ళ విధి విధానాలు, వాళ్ళకి ఏమైతే జీత భత్యాలు ఆఫర్ చేస్తారు అలాంటివి కూడా మనము వీళ్ళకి కోర్సు జరుగుతున్న సందర్భాలలోనే మనము వీళ్ళ దగ్గర పెడుతున్నాం. దాంతోపాటు చాలా కంపెనీస్ మన జేఎస్ఎస్ తరఫు నుంచి శిక్షణ పొందిన వాళ్ళకి కొంత పర్సంటేజ్ అదనంగా కూడా ఇవ్వడానికి ముందుకొచ్చాయి. ఈ విషయంలో ఒకే పని చేస్తున్నప్పుడు కూడా ఈజ్ ఆఫ్ డూయింగ్లోను, ఇంకోటి ఏమంటే ఉత్పాదకత పెంచే దాంట్లో వాళ్ళు గుర్తించి మన దగ్గర ట్రైనింగ్ అయిన వ్యక్తులకి కొంత ఇన్సెంటివ్ రూపంలో అందిస్తున్నారు సార్.
1: చాలా సంతోషం సార్. మరి చివరగా ఈ నైపుణ్యాభివృద్ధి ద్వారా ఉద్యోగం లేదా స్వయం ఉపాధి పొందాలని ఆశిస్తున్న యువతకు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల యువత ఇంకా మహిళలకు మీరు ఇవ్వాలనుకున్న సందేశం ఏంటి?
0: చాలా ముఖ్యమైన అంశం. మన జేఎస్ఎస్ తరఫున మీరున్నటువంటి గ్రామీణ ప్రాంతమైనా కావచ్చు, ఎలాంటి ప్రాంతమైనా కావచ్చు, అక్కడికి దగ్గరకి తీసుకొచ్చి మీరు నచ్చిన కోర్సుల్లో మేము అందివ్వడానికి సంసిద్ధంగా ఉన్నాం. దాంతోపాటు మీకు ఫీజ్ అన్నది ఆల్మోస్ట్ చాలా మందికి వర్తించదు. అలాగే మీ వీలైన సందర్భంలో మీరు నేర్చుకోవచ్చు. ఆ నేర్చుకున్న విద్య కూడా మీరు అటు ఉద్యోగార్థికైనా వెళ్ళొచ్చు, లేకపోతే స్వయం ఉపాధికైనా మీరు వాడుకోవచ్చు. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా శిక్షణ పొందండి, మరింత జీవితాన్ని మెరుగ్గా తీర్చుకునే విధంగా తయారకండి అని చెప్పి నేను మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాను.
1: ధన్యవాదాలు సార్. మరి ఈ నైపుణ్యాభివృద్ధి కేవలం ఉపాధి కల్పించే కార్యక్రమం మాత్రమే కాదు, అది ఆత్మ నిర్భర్ భారత్ నుంచి వికసిత్ భారత్ వైపు భారత ప్రస్థానాన్ని వేగవంతం చేసే మహత్తర సాధనమని మీ మాటల ద్వారా అర్థమైంది. మీ విలువైన సమయాన్ని వెచ్చించి జనశిక్షణ సంస్థాన్ ద్వారా ఎటువంటి నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారో ఎంతో సవివరంగా తెలియజేశారు. ధన్యవాదాలు సార్.
0: ధన్యవాదాలు సార్.
2: ఇంతవరకు మీరు యువత నైపుణ్యాభివృద్ధి అభివృద్ధిలో జనశిక్షణ సంస్థాన్ పాత్ర గురించి జనశిక్షణ సంస్థ డైరెక్టర్ డాక్టర్ ఎం మోహన్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ. ఈనాటి వికసిత్ భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, ఇప్పుడు సమయం 8 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో వార్తల్లోని ముఖ్యాంశాలు విందాం.
3: ఆకాశవాణి వరంగల్ కేంద్రం, చిత్రసీమ తెలుగు సినీ గీతాల కార్యక్రమం ఇప్పుడు వినండి. ప్రియురాలు పిలిచింది చిత్రం కోసం హరిహరన్ మహాలక్ష్మి పాడిన పాట, గీత రచన ఏఎం రత్నం, సంగీతం ఏఆర్ రెహమాన్.

చిత్రసీమలు ఎప్పుడు వినండి. ప్రేమతో రా చిత్రం కోసం ఉదిత్ నారాయణ్, సుజాత పాడిన పాట, గీతరచన చంద్రబోస్, సంగీతం మణిశర్మ.

సంతోషం చిత్రం కోసం కేకే పాడిన గీతం, గీతరచన కులశేఖర్, సంగీతం ఆర్పి పట్నాయక్.

మిరివిన పాటతో చిత్రసీమ కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నెల్లిమల సమయం 8:15 వస్తుంది. కొద్ది క్షణాల్లో పార్లమెంట్ రివ్యూ ప్రసారం అవుతుంది. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

0: రాష్ట్ర కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: మనోరంజన్లు తర్వాతి పాట. రౌడీ ఇన్స్పెక్టర్ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట. గీత రచన భువనచంద్ర, సంగీతం బప్పిలహరి. ఈ పాటను మా కోసం వినిపించండి అంటూ కోరుతున్న శ్రోతలు, కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి నుండి భూమిదని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయికిరణ్, వెంకటేశ్వర్లు, వెంకటమ్మ, శాంతమ్మ, రామకృష్ణయ్య, చిన్మయ్యి, పత్తిపాక కుమార్, నల్లాల శంకరి, పాపయ్య శాస్త్రి, ఎండి రహీం, సోని, సమ్మయ్య, వీరందరి కోరిక మేరకు ఈ పాట విందాం.

0: మన్నికకి మరు పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు. మహారాజ్ ప్రింట్స్, సర్దార్ పాపారాయుడు, లుంగీలు, ధోవతులు, టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రింట్స్, సర్దార్ పాపారాయుడు, లుంగీలు, ధోవతులు, టవల్స్ నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
1: తెలంగాణ

0: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మనోరంజన్లో తర్వాత పాట జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట, గీత రచన వేటూరి, సంగీతం ఇళయరాజా. ఈ పాటను మా కోసం వినిపించినందుకు కోరుతున్న శ్రోతలు జనగామ జిల్లా జాఫర్గఢ్ మండలం సాగరం నుంచి రాస్తున్నారు. పిండింటి యాదగిరి, కాంత, ఇమబిందు, సౌమ్య, నాగరాజు, వనిత, పవన్, చరణ్, జనార్దన్, లక్ష్మి వీరందరి కోరిక మేరకు ఈ పాట విందాం.

0: मेरा जूता है जापानी, ये पटलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी।
1: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తులపైన బిఐఎస్ మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ఐఎస్ఐ మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. బిఐఎస్ నాణ్యతకు నమ్మకానికి హామీ.
2: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్.
3: మనోరంజన్ తర్వాత పాట అలవైకుంఠపురంలో చిత్రం కోసం ఆర్మన్ మాలిక్ పాడిన పాట, గీతరచన రామజోగేశాస్త్రి, సంగీతం ఎస్ఎస్ తమన్. ఈ పాటను మా కోసం వినిపించండి అంటూ కోరుతున్న శ్రోతలు కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి విలేజ్ నుండి ప్రకాష్, శ్యామల, అశ్విన్, ఆనంద్, మన్విత్ వీరందరి కోరిక మేరకు ఈ పాట విందాం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మనోరంజన్లో తరువాతిపేట వరంగల్ జిల్లా సంగం మండలం మొండ్రై గ్రామం నుంచి అనుముల మోహన్, సుభద్ర, రాజ్ కుమార్, రచన, మహిర వీరందరూ కోరుతున్నారు. మంచి దొంగ చిత్రం నుండి ఏదేని ఒక పాటను వినిపించనండి అంటూ కోరుతున్నారు. మరి వారి కోరిక మేరకు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట, గీత రచన జొన్న విత్తుల, సంగీతం చక్రవర్తి.

మనోరంజన్లు తర్వాతి పాట ఠాగూర్ చిత్రం కోసం హరిహరన్ చిత్రపడిన పాట గీత రచన చంద్రబోస్ సంగీతం మణి శర్మ ఈ పాటని వినిపించమని కోరుతున్న శ్రోత రంగారెడ్డి జిల్లా కడతాల నుండి కానుగుల గోపాల్ ఆయన కోరిక మేరకు ఈ పాట

మీరు విన్న పాటతో ఈనాటి మనోరంజన కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 9 గంటలకు వస్తుంది. కొద్ది క్షణాల్లో న్యూస్ ఎట్ 9 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి వరంగల్ కేంద్రం శాస్త్రీయ సంగీత కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో ఆర్ వేదవల్లి గారి గాత్రం వింటారు. ముందుగా కొన్ని ప్రకటనలు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

0: తెలంగాణ రాష్ట్ర కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: ఇప్పుడు వినండి శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో ఆర్ వేదవల్లి గారి గాత్రం వింటారు.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: శ్రోతలు ఇంతవరకు శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో ఆర్ వేదవల్లి గారి గాత్రం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నీలమే సమయం 10 గంటలకు వస్తుంది. కొద్ది క్షణాల్లో పార్లమెంట్ ప్రశ్నోత్తరాలపై రికార్డింగ్ వింటారు.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 11:00. ఇంతటితో ఈ